सुहासिनी सुमधुर भा

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెచ్ పై మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 ఆషాఢమాసం 11వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూలై నెల 2వ తేదీ గురువారం. మా ప్రియ శ్రోతలకు శుభోదయం.

ఆకాశవాణి సింగపూర్ ఎఫ్ఎం కేంద్రం, సమయం 5:55. చరిత్ర పుటల్లో ఈరోజు ప్రత్యేకత గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఈరోజు జూలై 2 ప్రపంచ క్రీడా పాత్రికేయుల దినోత్సవం మనం నిర్వహించుకుంటున్నాం. క్రీడాకారులు మైదానంలో చెమటోర్చి ఆటలు ఆడి రికార్డులు సృష్టిస్తే ఆ రికార్డులను వారి విజయాలను ప్రపంచానికి చేరవేసే బాధ్యత క్రీడా పాత్రికేయులది. ఒక విజయం వెనుక ఉన్న కష్టం, ఒక ఓటమి వెనుక ఉన్న బాధ, ఒక ఆటగాడి ప్రయాణం వెనుక ఉన్న పట్టుదల, ఇవన్నీ ప్రేక్షకులకు అర్థమయ్యేలా చెప్పేది స్పోర్ట్స్ జర్నలిజం. ప్రపంచంలో ఎక్కడా ఏ క్రీడ జరిగినా అక్కడి నుంచి క్షణాల్లో సమాచారం అందించడం, గణాంకాలను విశ్లేషించడం, మ్యాచ్లోని కీలక ఘట్టాలను ప్రజలకు అర్థమయ్యేలా వివరించడం, ఇవన్నీ క్రీడా పాత్రికేయులు తమదైన శైలిలో వివరిస్తారు. వారు కేవలం వార్తలు చెప్పేవారు మాత్రమే కాదు, క్రీడా చరిత్రను భద్రపరిచే రచయితలు కూడా.

నేటి డిజిటల్ యుగంలో వారి బాధ్యత మరింత పెరిగింది. టెలివిజన్, వెబ్సైట్లు, సోషల్ మీడియా, యూట్యూబ్ వంటి వేదికల ద్వారా క్షణాల్లో కోట్లాది మందికి క్రీడా వార్తలు చేరుతున్నాయి. అయితే వేగంతో పాటు నిజానిజాలను నిర్ధారించి వార్తలను అందించడం కూడా అంతే ముఖ్యమైన బాధ్యత. ప్రపంచ క్రీడా పాత్రికేయుల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూలై 2వ తేదీన జరుపుకుంటారు. ఈ రోజును 1924లో స్థాపించిన అంతర్జాతీయ క్రీడా పాత్రికేయుల సంఘం ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ ప్రెస్ అసోసియేషన్ స్థాపనకు గుర్తుగా నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా క్రీడా జర్నలిస్టుల సేవలను గుర్తించి వారి వృత్తి పట్ల గౌరవాన్ని తెలియచేయడమే ఈ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం. ఒక మంచి క్రీడా పాత్రికేయుడు స్కోర్ మాత్రమే చెప్పడు, ఆ ఆట వెనుక ఉన్న కథను కూడా చెబుతాడు. గెలిచిన వారి ఆనందాన్ని, ఓడిన వారి ఆవేదనను, అభిమానుల భావోద్వేగాలను సమతూకంగా ప్రజల ముందుకు తీసుకొస్తాడు. అందుకే క్రీడా ప్రపంచంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమైంది. ఈ సందర్భంగా క్రీడా స్ఫూర్తిని నిజాయితీగా ప్రజలకు తెలియపరిచే ప్రతి క్రీడా పాత్రికేయుడి సేవను గుర్తించడం ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం. ఒక చెట్టు తన కోసం ఏమీ కోరుకోదు, కానీ జీవితాంతం మనకు నీడను ఇస్తుంది, స్వచ్ఛమైన గాలిని అందిస్తుంది, పక్షులకు గూడుగా మారుతుంది. ఇలా మన చుట్టూ ఉన్న చెట్లు ప్రకృతిని కాపాడుతాయి. అలాంటి చెట్ల ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరికి గుర్తు చేయడానికే ప్రతి సంవత్సరం జూలై 1వ వారాన్ని వన మహోత్సవ వారంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తారు. చెట్లు ఉంటేనే వర్షాలు సకాలంలో పడతాయి, భూగర్భ జలాలు పెరుగుతాయి, ఉష్ణోగ్రతలు అదుపులో ఉంటాయి, పర్యావరణ సమతుల్యత కొనసాగుతుంది. కానీ నేటి పరిస్థితుల్లో పట్టణీకరణ, పరిశ్రమలు, అడవుల నరికివేత కారణంగా పచ్చదనం రోజురోజుకు తగ్గిపోతుంది. దాని ప్రభావంతో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల నుంచి 48 డిగ్రీల వరకు చేరుతున్నాయి. ఈ పరిస్థితిని మార్చాలంటే పెద్ద పెద్ద కార్యక్రమాల కంటే చిన్న చిన్న ప్రయత్నాలే చాలన్నది వన మహోత్సవం చెప్పే సందేశం. ఒక మొక్కను నాటడం, దానికి నీళ్లు పోయడం, అది చెట్టుగా ఎదిగే వరకు సంరక్షించడం, ఇదే నిజమైన పర్యావరణ సేవ. '50లో డాక్టర్ కెఎం మున్షీ ప్రారంభించిన ఈ ఉద్యమం నేటికి దేశవ్యాప్తంగా కొనసాగుతోంది. పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, స్వచ్ఛంద సంస్థలు, గ్రామాలు, పట్టణాల్లో లక్షలాది మొక్కలు నాటే కార్యక్రమాలు ఈ వారంలో నిర్వహిస్తారు. అయితే మొక్కలు నాటి ఫోటోలు తీసుకోవడం మాత్రమే వన మహోత్సవం కాదు. కొన్ని నెలల తర్వాత కూడా ఆ మొక్క బతికి ఉందా లేదా అని చూసే బాధ్యత మనందరిది. ఎందుకంటే నాటిన ప్రతి మొక్క రేపటి తరాలకు ఒక విలువైన ఆస్తి. మనం పర్యావరణాన్ని కాపాడితే ప్రకృతి మనల్ని కాపాడుతుంది. ఈ వన మహోత్సవ వారంలో ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కను నాటి దాన్ని పెంచే బాధ్యత తీసుకుందాం. కుటుంబ సభ్యులతో, స్నేహితులతో కలిసి పచ్చదనం పెంచేందుకు చిన్న అడుగు వేద్దాం. ఈరోజు మనం నాటే ఈ మొక్క రేపటి తరాలకు జీవనాధారం అవుతుంది. పచ్చని భూమి, ఆరోగ్యకరమైన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది. మీరింతవరకు చరిత్ర పుటల్లో ఈరోజు ప్రత్యేకత గురించి విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 6 గంటలు. ప్రభాత సమయాన దేశభక్తి గీతం ఇప్పుడు విందాం.

మీరిప్పటి వరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 6:05 కావస్తోంది. మరికొద్దిసేపట్లో ఆంగ్లంలో వార్తలు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

మీరింతవరకు అర్చన కార్యక్రమంలో భక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి సింహపూర్ ఎఫ్ఎం కేంద్రం, సమయం 6:30. ఇప్పుడు వింటారు సూక్తి సుధ, వ్యాఖ్యాత శ్రీ పోలవరపు లక్ష్మీనరసింహారావు గారు.

సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్. ఇది మనుధర్మ సూక్తి. మనుధర్మ శాస్త్రం చాలా గొప్ప అయినటువంటి విశేషాలను విషయాలను మానవాళికి అందించింది. అటువంటి దాంట్లో ఇదొకటి, సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ నబ్రూయాత్ సత్యమప్రియం ప్రియంచ నానృతం బ్రూయాత్ ఏష ధర్మ సనాతన. మన సనాతన ధర్మం ఎంత గొప్పదంటే, మనం నిత్యం అనేక విషయాలు మన నిత్య జీవితంలో నడుస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి సత్యం పలకాలనేటటువంటిది, సత్యవాక్ పరిపాలన గొప్పది. ఎందుకంటే చిన్ననాటి నుంచి మన వాళ్ళు తల్లిదండ్రులు తాతల దగ్గర నుంచి ఎన్నోక పురాణాలు ఇతిహాసాల్లో మనం వింటూ ఉంటాం, సత్యం కోసమే హరిశ్చంద్రుడు నానా కష్టాలు పడ్డాడు, చివరికి సత్యమేవ జయతే అనేటటువంటిది. అలాగే శ్రీరాముడు కూడా సత్యవాక్ పరిపాలన అంటే తండ్రి ఇచ్చిన మాట కోసరంగా కారణానికి వెళ్ళాడు. తర్వాత అనేక విషయాలు రామాయణంలో మనకు తెలుస్తాయి, రాక్షస సంహారం, తర్వాత ధర్మ సంస్థాపన అనేటటువంటిది.

0: కాబట్టి సత్యం అనేటటువంటి మాట ముఖ్యంగా చాలా గొప్పది అనేటటువంటి మానవ జీవితాల్లో మాటకు ఉన్న మహిమ దీని గురించి చెప్తున్నది. ఇంట్లో వాక్కున్న మహిమ చాలా గొప్పదైనటువంటిది. సత్యం వద ధర్మం చర, ప్రతి పాఠశాలలో కూడా రాసి ఉంటారు, సత్యమునే పలుకువలను, ధర్మాన్ని ఆచరించండి అని, తప్పనిసరిగా సత్యాన్ని మాట్లాడాలని. అయితే కొన్ని సందర్భాల్లో సత్యం మాట్లాడకూడదనే విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. మనుధర్మ శాస్త్రంలో ఈ శ్లోకం ద్వారా ఏం చెప్పబడిందంటే, ఎల్లప్పుడూ సత్యమే పలకాలి, ప్రియమైన మాటలనే పలకాలి. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ అంటే ప్రియమైనటువంటి సత్యాన్ని పలకాలి. అయితే ఎదుటివారిన బాధ పెట్టేటటువంటి మాటలు మాట్లాడరాదు అని ఈ శ్లోకంలోనే చెప్పబడింది. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ నబ్రూయాత్ సత్యం అప్రియం. సత్యం అంటే నిజమైనటువంటి, నిజం ఎప్పుడు అతనికి ఇష్టం లేకపోతే అతనికి కష్టం కలిగి ఇచ్చే పని అయితే నబ్రూయాత్ చెప్పొద్దు అని చెప్పి రెండవ వాక్యంలో చెప్పబడింది. కనుక ఎదుటి వారిని బాధపట్టే మాటలు ఎంత సత్యమైనను పలుకరాదు, అలాగని ప్రియమును కలిగించే మాట అనుచు అబద్ధం కూడా చెప్పకూడదు. మూడవ వాక్యంలో ప్రియంచ నామృతం బ్రూయాత్, ప్రియం అని చెప్పి అబద్ధాలు చెప్పకూడదు. ఏష ధర్మం సనాతనం, ఇది మన సనాతన ధర్మం అని చెప్పి నియమాలతో కూడినటువంటి సత్యాన్ని ఇచ్చారు. అంటే సత్యాన్వేషి ఎల్లప్పుడూ సత్యాన్ని పలకాలి, ప్రియమైన మాటలనే పలకాలి, ఎదుటి వారిని కష్టపెట్టేటటువంటి సత్యమైన దాన్ని పలకకూడదు, అలాగని ప్రియం కలిగించేటటువంటి అబద్ధాన్ని ఎప్పుడు చెప్పకూడదు, ఇది మన సనాతన ధర్మం అని చెప్తూ ఇక్కడ ఇది సార్వజనీనికమైనది, సార్వకాలికమైనది, ఇది కేవలము హిందూ మతమునకు సంబంధించింది కాదు, అందరూ మానవులు ఆచరించదగినటువంటిది. భారతదేశంలోనే కాకుండా చాలా చోట్ల అనేక దేశాల్లో కూడా ఈ థాయిలాండ్, కంబోడియా, ఇండోనేషియా, మయన్మార్ మొదలగు దేశాల నుండి కూడా మనుస్మృతిని వాళ్ళు బౌద్ధ మత బోధనలో ఉపయోగించినట్లుగా మనకు తెలియవస్తున్నది. కానీ ఒక్కొక్కసారి మనం నిత్య జీవితంలో కొన్ని చూస్తుంటాం, ఏదైనా సందర్భంలో సత్యం చెప్పవలసి వచ్చిన సూటిగా చెప్పరాదు. కొంతమంది మనం చూస్తూ ఉంటాం, ఏదో ఒక పెద్ద ప్రమాదం జరిగింది, ప్రాణ నష్టం జరిగింది, వెంటనే సత్యం అని చెప్పి నేరుగా పోయి చెప్తే వాళ్ళకి అది ఒక ప్రమాదకరంగా పరిణమిస్తుంది, వాళ్ళకి ఇష్టం కూడా కాదు. అటువంటప్పుడు దాన్ని నిదానంగా అంటే వినువానికి కష్టమైనటువంటి వాటిని నష్టం కలిగించేటట్టయితే అప్రియమైన, అంటే ఏదో ప్రమాదం జరిగింది కాస్త గుండె ధైర్యం చేసుకోండి అనేటటువంటి విషయాన్ని చెప్పి వాళ్ళని ముందుగా సంసిద్ధం చేయాలన్నమాట. అలాగే ప్రియమైన మాటని చెప్పి అబద్ధాలు చెప్పి వాళ్ళని వాళ్ళని నమ్మించకూడదు, మోసం చేయకూడదు. ఎదుటివాడికి కష్టం కలిగించేటటువంటి సత్యం మనం సత్యం చెప్పకపోయినా అసత్య దోషము మానవుడికి అంటదు అని చెప్పి ధర్మశాస్త్రం చెప్పింది అనేటటువంటి విషయాన్ని గుర్తుంచుకొని తల్లిదండ్రులు ముందు పెద్దలు తెలుసుకోవాలి, పిల్లలకి దీని విషయాన్ని ఆకలింపు చేయాలి, తద్వారా మంచి ఉత్తమ పౌరులుగా తయారు కావడానికి దోహదపడాలని చెప్పి తెలియజేస్తున్నాం.
1: మీరు ఇంతవరకు సూక్తి సుధా విన్నారు. వ్యాఖ్యాత శ్రీ పోలవరపు లక్ష్మీ నరసింహారావు గారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 6:35. ఇప్పుడు వింటారు పొలం కబుర్లు.

శనగ పంటలో పోషక లోపాలు యాజమాన్యం. శనగ పంటలో పోషకాలు సమతుల్యంగా లభించడం మొక్కలు ఆరోగ్యము మరియు అధిక దిగుబడికి ముఖ్యమైంది. ఏదైనా పోషకం తక్కువైతే ఆకుల రంగు, మొక్క ఎదుగుదలతో పాటు గింజల అభివృద్ధి కూడా ప్రభావితమవుతుంది. అందువల్ల పోషక లోపాలను ముందుగానే గుర్తించి సరైన యాజమాన్యం చేయడం పంట విజయానికి కీలకమైంది. శనగ పంటలో జింకు లోపం వలన పంట ఎదుగుదల లోపించడం, చిట్టి ఆకులు ఏర్పడడం, అలాగే కణుపుల మధ్య దూరం కూడా తగ్గుతుంది. కాలిపోయిన మచ్చలు కూడా కనపడతాయి. ఉదజని సూచిక ఎక్కువ ఉన్న నేలల్లో లోపం బాగా కనిపిస్తుంది. ఎకరాకు 20 కిలోల జింక్ సల్ఫేటు ఆఖరి దుక్కిలో వేసుకోవాలి. పైరుపై లోప లక్షణాలు కనపడినప్పుడు వెంటనే లీటర్ నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ను కలిపి పిచికారీ చేసుకోవాలి. శనగ పంటలో ఇనుప ధాతు లోపం కనిపి

కనిపించినప్పుడు లేత ఆకులు పసుపు రంగులోకి మారి ఎండి రాలిపోతాయి. సున్నపు నిల్వలు ఎక్కువగా ఉండి ఉదజన సూచిక ఎక్కువ ఉన్న నేలల్లో ఈ లోపం ఎక్కువగా కనిపిస్తుంది. ఇనుప ధాతు లోప నివారణకు లీటర్ నీటికి 5 గ్రాములు ఫెర్రస్ సల్ఫేట్, 1 గ్రాము నిమ్మ ఉప్పుతో కలిపి పైరుపై వారం రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. పైరులో వచ్చే గంధకం లోపం వలన తొలుత లేత చిగురు హరిత వర్ణాన్ని కోల్పోయి ఆ తర్వాత మొక్క అంతా పసుపు రంగుకు మారుతుంది. నేలలో 8 PPM కంటే తక్కువగా గంధకం ఉన్నప్పుడు ఈ లోపం కనిపిస్తుంది. ఈ లోప నివారణకు ఎకరాకు 8 నుంచి 12 కిలోల నీటిలో కరిగే గంధకాన్ని విత్తుతున్నప్పుడు వేసుకోవాలి. వివిధ పంటల్లో విత్తన శుద్ధి గురించి తెలుసుకుందాం. ఏ పంట సాగు చేసినా నాణ్యమైన దిగుబడిని పొందాలంటే రైతులు మొదట దృష్టి పెట్టాల్సింది విత్తనంపైనే. ఎందుకంటే విత్తు మంచిదైతే పంట కూడా బాగుంటుంది అన్నది అక్షర సత్యం. ప్రస్తుతం వర్షాకాలం సమీపిస్తున్న ఈ సమయంలో రైతులు అప్రమత్తంగా ఉండి కేవలం నాణ్యమైన ధృవీకృత విత్తనాలను మాత్రమే ఎంచుకోవాలి. విత్తనాన్ని భూమిలో విత్తే ముందు మట్టిలో వ్యాపించే శిలీంధ్రాలు, అలాగే విత్తిన తర్వాత నెల రోజుల పాటు ఆశించే రసం పీల్చే పురుగుల నుంచి పంటను కాపాడేందుకు విత్తన శుద్ధి చేయడం చాలా ముఖ్యమైంది. ఇది ఒక రక్షణ కవచంలా పనిచేస్తూ మొక్క ప్రారంభ దశలోనే తీవ్ర నష్టం కలిగించే తెగుళ్లు పురుగులను అదుపులోకి తీసుకువస్తుంది. పంటలు ఒక్కసారి తెగుళ్లు పురుగుల బారిన పడితే వాటి నియంత్రణ కోసం రైతులు మందులపై ఎక్కువగా ఖర్చు చేయాల్సి వస్తుంది. అయితే ముందుగానే విత్తన శుద్ధి గనక చేసుకున్నట్లయితే తక్కువ ఖర్చుతో అనేక సమస్యలను నివారించవచ్చు. వరి పంట విత్తన శుద్ధి విషయానికొస్తే కిలో విత్తనానికి 3 గ్రాముల కార్బన్ డిజం, 50% మందును కలిపి 24 గంటల తర్వాత నారుమడిలో చల్లుకోవాలి. దంప నారుమళ్లకైతే లీటర్ నీటికి 1 గ్రాం కార్బన్ డిజం 50% మందును కలిపి ఆ ద్రావణంలో విత్తనాలను 24 గంటలు నానబెట్టి 24 గంటలు మండకట్టి మొలకెత్తిన విత్తనాన్ని దంప నారుమడిలో చల్లుకోవాలి. కిలో విత్తనానికి నానబెట్టడానికి లీటర్ మందు నీరు సరిపోతుంది. కార్బన్ డిజం 25% మరియు మాంకోజబ్ 50% మిశ్రమ శిలీంధ్ర నాశనిని వాడితే కిలో విత్తనానికి 2 గ్రాముల మందు లీటర్ నీటికి కలిపి వాడుకోవాలి. మొక్కజొన్నలు అయితే కిలో విత్తనానికి 3 గ్రాములు మాంకోజబ్ ను కలిపి విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే లేత దశలో మొక్కలను తెగుళ్ల బారి నుంచి కాపాడుకోవచ్చు. జొన్న పంటకైతే కిలో విత్తనానికి 3 గ్రాములు థైరామ్ లేదా కాప్టాన్ లేదా 1.5 గ్రాముల టెబ్యూకొనజోల్ 2% మందును కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. జొన్న పంటలో వచ్చే మొవ్వు ఈగ నివారణకు 1 కిలో విత్తనానికి 3 గ్రాములు థయోమితాక్సా మందును కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. శనగ పంట విషయానికొస్తే విత్తనాన్ని విత్తుకునే ముందు ప్రతి కిలో విత్తనానికి 10 గ్రాముల ట్రైకోడర్మా విరిడి పొడిని మరియు 3 గ్రాముల థైరామ్ లేదా కాప్టాన్ లేదా 2.5 గ్రాముల కార్బన్ డిజం విత్తన శుద్ధి చేయడం వలన విత్తనం ద్వారా మరియు నేల ద్వారా వ్యాపించే రోగాలను చాలా వరకు అరికట్టవచ్చు. కిలో విత్తనానికి 1.5 గ్రాముల విటావాక్స్ పవర్ అంటే కార్బాక్సిన్ 37.5%, అలాగే థైరమ్ 37.5% డిఎస్ ను వాడి కూడా విత్తన శుద్ధి చేసుకోవచ్చు. మొదట శిలీంధ్ర నాశనిని తరువాత ట్రైకోడర్మాను వాడి విత్తన శుద్ధి చేసుకోవాలి. పెసర మినుము పంటకైతే కిలో విత్తనానికి 2.5 గ్రాముల మాంకోజెప్ లేదా కార్బన్ డిజం వంటి తెగుళ్ల మందులతో మరియు 5 మిల్లీలీటర్లు ఇమిడాక్లోప్రేట్ లేదా 5 గ్రాముల థయామితాక్సం కలిపి విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే సుమారు 15 నుంచి 20 రోజుల వరకు తెగుళ్లు మరియు రసం పీల్చే పురుగుల బారి నుంచి పంటలను రక్షించుకోవచ్చు. వేరుశనగలో అయితే కిలో విత్తనానికి 3 గ్రాముల మాంకోజెప్ 50%, అలాగే కార్బన్ డిజం 25% లేదా 3 గ్రాముల మాంకోజెప్ మరియు 8 గ్రాముల ట్రైకోడర్మా విరిడి పొడి మందును పట్టించాలి. వేరుశనగలో వచ్చే కాండం కుళ్ళు వైరస్ తెగులు మరియు వేరుపురుగు ఆశించే ప్రాంతాలలో కిలో విత్తనానికి ఇమిడాక్లోప్రేట్ 17.8 SL 2 మిల్లీలీటర్లు కలిపి విత్తన శుద్ధి చేసుకోవచ్చు. మొదలు కుళ్ళు వేరుకుళ్ళు కాండం కుళ్ళు తెగుళ్లు ఎక్కువగా ఆశించే ప్రాంతాలలో కిలో విత్తనానికి 10 గ్రాముల ట్రైకోడర్మా విరిడిని పట్టించాలి. విత్తనాన్ని మొదట క్రిమిసంహారక మందులతో శుద్ధి చేసి నీడలో ఆరబెట్టి ఆ తరువాత శిలీంధ్ర నాశనితో శుద్ధి చేసుకోవాలి.

0: మీరింతవరకు పొలం కబుర్లు విన్నారు.
1: మీరెక్కడి నుంచే నా రేడియో వినాలనుకుంటున్నారా? అయితే మీ చేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు. ఎలా అనుకుంటున్నారా? మొదటగా మీ సెల్ ఫోన్ లో ప్లేస్టోర్ యాప్ కి వెళ్ళాలి. అక్కడ న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ వెతకండి. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ని డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన యాప్ ని ఇన్స్టాల్ చేయండి. సెట్టింగ్స్ లో కొత్త యాప్స్ ఇన్స్టాల్ కి పర్మిషన్ ఇవ్వండి. ఇంగ్లీష్ భాషను సెలెక్ట్ చేయండి. లైవ్ రేడియోకి వెళ్లి వ్యూ ఆల్ పైన క్లిక్ చేయండి. అందులో ఆంధ్రప్రదేశ్ లో సింహపురి ఎఫ్ఎం చిత్రంపై క్లిక్ చేయండి. ఇప్పుడు ప్రత్యక్ష సింహపురి ఎఫ్ఎం నెల్లూరు కార్యక్రమాలు ఆనందంగా వినండి.

ప్లాస్టిక్ వాడకం ఆపేద్దాం, భూమిని కాపాడుకుందాం, సింగిల్ యూస్ ప్లాస్టిక్ ను నిషేధిద్దాం. ఆకాశవాణి సింగపూర్ ఎఫ్ఎం కేంద్రం, సమయం 6:45 కావస్తోంది. మరికొద్దిసేపట్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. అనంతరం 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాండి. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లాలో నిర్వహించే వీబీజీ రామ్జీ పథక ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు. తెలంగాణ రాష్ట బడ్జెట్ లక్ష్యాల సాధనకు ఆదాయ సమీకరణపై ఖచ్చితమైన కార్యాచరణ అవసరమని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాలను బాధ్యతాయుతంగా వినియోగించాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించారు. పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా ఓబులవారిపల్లె మండలం ముక్కవారిపల్లెలో వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అజీవికా మిషన్ గ్రామీణ్ వీబీజీ రామ్జీ జాతీయ స్థాయి ప్రారంభోత్సవం ఈరోజు జరగనుంది. ఈ కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి సంయుక్తంగా పథకాన్ని ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా లబ్దిదారులకు గ్రామీణ రోజ్గార్ గ్యారంటీ కార్డులను పంపిణీ చేస్తారు. అలాగే పథకం వివరాలను తెలిపే సమాచార పుస్తకం విడుదల చేయడంతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ఉపాధి హామీ శ్రామికులు, స్వయం సహాయక సంఘాల సభ్యులతో దృశ్య మాధ్యమ విధానం ద్వారా సమావేశమవుతారు. ఈ కార్యక్రమంలో పలువురు కేంద్ర మంత్రులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పాల్గొంటారని అధికారులు తెలిపారు.

0: లోనే ప్రముఖ లాజిస్టిక్స్ కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలం మాదన్నపాలెంలో హీరో మోటోకార్పు విడిభాగాల కేంద్రం నిర్మాణానికి ముఖ్యమంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, అవకాశాలను సద్వినియోగం చేసుకుని రాష్టాన్ని పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ది చేస్తున్నామని తెలిపారు. పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం ప్రైవేటు ప్రజల భాగస్వామ్యం P4 విధానాన్ని అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి తెలియజేస్తూ,
1: Public private people's partnership. All of us are having a responsibility because of society we are able to earn money. This is where I am introducing top 10% I am calling Margadarshi. Bottom 20% I am calling Bangaru families, golden families. One day I want to see all golden families to be the Margadarshis. They must be in a position to hand hold those who are all in poverty.
0: తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ లక్ష్యాల సాధనకు ఆదాయ సమీకరణపై ఖచ్చితమైన కార్యాచరణ అవసరమని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదాయ సమీకరణపై హైదరాబాద్లో జరిగిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో నిన్న ముఖ్యమంత్రి మాట్లాడుతూ, తెలంగాణలో పన్నుల వసూళ్లలో మోసాలు ఎగవేతలను అరికట్టి ప్రభుత్వ ఆదాయాన్ని పెంచేందుకు ప్రత్యేక నిఘా వ్యవస్థను చేజింగ్ సెల్ పేరుతో ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. హైదరాబాద్ మహానగర అభివృద్ది సంస్థ HMDA, తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ TGIIC ఆదాయ వనరులపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. సామాజిక మాధ్యమాలను బాధ్యతాయుతంగా వినియోగించాలని, దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కొత్త చట్టం తీసుకురావడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. వాక్ స్వాతంత్ర్యం, సామాజిక మాధ్యమాల దుర్వినియోగంపై ఉప ముఖ్యమంత్రి నిన్న ఒక వీడియో సందేశంలో మాట్లాడుతూ, సోషల్ మీడియా దుర్వినియోగానికి సంబంధించిన ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. వీటి ఆధారంగా చర్యలు ఉంటాయని ఉప ముఖ్యమంత్రి తెలుపుతూ,
2: ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది పూర్తిగా అపరిమితమైన హక్కు కాదు. దానికి కొన్ని పరిమితులు ఉన్నాయి. ఒకరి హక్కులను మరొకరు ఉల్లంఘించే స్థాయికి వెళ్లినప్పుడు చట్టపరమైన పరిణామాలు తప్పవు. నేరం చేసిన ప్రతి ఒక్కరిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడతాయి. ఈ వ్యవస్థని మరింత బలోపేతం చేయడానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ని ఏర్పాటు చేస్తున్నాం. సైబర్ క్రైమ్ పోలీస్ మరియు ఇతర లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ తో కలిసి పనిచేస్తూ సోషల్ మీడియాలో జరిగే నేరాలపై చాలా వేగంగా చర్యలు తీసుకుంటాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ అంతరాయాలు, లో వోల్టేజ్ సమస్యల నివారణకు ప్రత్యేకంగా దృష్టి సారించాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. విద్యుత్ సరఫరా, ట్రాన్స్కో ప్రాజెక్టుల పురోగతి, థర్మల్ విద్యుత్ ఉత్పత్తి, భవిష్యత్ విద్యుత్ అవసరాలపై సమావేశంలో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ట్రాన్స్కో పరిధిలో చేపడుతున్న విద్యుత్ ప్రాజెక్టులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అన్నారు. అలాగే జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకుని క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న విద్యుత్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు. పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో పోలవరం సుందరీకరణపై సంబంధిత అధికారులతో నిన్న సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, పోలవరం స్పిల్వే పరిధిలోని ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ది చేసేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలియజేస్తూ,
3: పోలవరం సంబంధించిన స్పిల్వే మన రాష్ట్ర ఔన్నత్యాన్ని చాటి చెప్పేటువంటి విధంగా, తెలుగుదనం ముట్టుబడేటువంటి విధంగా ఉండాలని 4-5 డిజైన్స్ ను పరిశీలించడం, ఈ యొక్క పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఈ యొక్క రైట్ అండ్ లెఫ్ట్ బ్యాంకులకి కనెక్టివిటీస్ ఉండేటువంటి విధంగా ఒక బ్రిడ్జ్, ఆ బ్రిడ్జ్ కూడా ఒక ఐకానిక్ మోడల్లో ఉండాలి అని వాటికి అనుగుణంగా కూడా మరి కొన్ని మోడల్స్ ని, కొన్ని డిజైన్స్ ని కూడా మేము పరిశీలించినటువంటి పరిస్థితి అని చెప్పి తెలియజేసుకుంటూ,
0: దేశ పన్నుల వ్యవస్థలో జీఎస్టీ ఒక గొప్ప సంస్కరణగా నిలిచిందని తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ పేర్కొన్నారు. హైదరాబాద్లోని బంజారాహిల్స్ లో నిర్వహించిన జీఎస్టీ దినోత్సవ కార్యక్రమం

కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన, జీఎస్టీ పన్నుల వసూళ్లను మరింత పారదర్శకంగా సమర్థవంతంగా పన్ను చెల్లింపుదారులకు అనుకూలంగా మార్చిందని అన్నారు. డిజిటలైజేషన్, ఏకరూపత, సహకార సమైక్య స్ఫూర్తితో దేశ పరోక్ష పన్నుల వ్యవస్థను జీఎస్టీ సరళతరం చేసిందని తెలిపారు. పటిష్టమైన జీఎస్టీ వ్యవస్థ నిర్మాణానికి పన్ను చెల్లింపుదారులు, నిపుణులు, పాలనా యంత్రాంగం సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. కృష్ణా డెల్టా రైతుల సాగునీటి అవసరాల కోసం ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుంచి తూర్పు డెల్టా ప్రధాన కాలువలోకి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి లక్ష్మీశ నిన్న నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా కృష్ణానదికి సంప్రదాయబద్దంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడిన కలెక్టర్, రైతుల సాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ముందుగా 3200 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ప్రపంచ క్రీడా పాత్రికేయుల దినోత్సవం ఈరోజు నిర్వహిస్తున్నారు. క్రీడారంగ వార్తలను ప్రజలకు అందజేయడానికి క్రీడా పాత్రికేయులు చేస్తున్న కృషిని గుర్తించి వారి పనితీరు మరింత మెరుగుపడేలా ప్రోత్సహించడం ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్య ఉద్దేశం. 1924 జూలై 2 ప్యారిస్లో జరిగిన ఒలింపిక్స్లో అంతర్జాతీయ స్పోర్ట్స్ ప్రెస్ అసోసియేషన్ స్థాపించిన సందర్భాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమం జరుగుతోంది. అయితే ప్రపంచ క్రీడా పాత్రికేయుల దినోత్సవాన్ని 1994 ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ యానాం దిగువ ట్రోప్ ఆవరణలో నైరుతి, పశ్చిమ దిశ నుంచి గాలులు వీస్తున్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో వచ్చే 3 రోజుల పాటు పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. కోస్తా జిల్లాల్లో ఈరోజు తేలికపాటి నుంచి 1 మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. మరోవైపు తెలంగాణలో రానున్న 2 రోజులు చాలా చోట్ల తేలికపాటి నుంచి 1 మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లాలో నిర్వహించే వీబీజీ రామ్జీ పథక ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు. తెలంగాణ రాష్ట బడ్జెట్ లక్ష్యాల సాధనకు ఆదాయ సమీకరణపై ఖచ్చితమైన కార్యాచరణ అవసరమని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాలను బాధ్యతాయుతంగా వినియోగించాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించారు. పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

7:15 శుభోదయం సింహపురి కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమంలో ముందుగా ఈనాటి సింహపురి సమాచారం వింటారు. అనంతరం చిన్నపిల్లల్లో దంత సమస్యల గురించి డాక్టర్ గణి ధ్రువకుమార్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ తమ్మన్ నాగేశ్వరరావు గారు. అనంతరం కవితాగానం విందాం. సమర్పణ శ్రీ మేడసాని శ్రీలక్ష్మి గారు.

8:35 విహారీ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమ సమర్పణ శ్రీమతి ఏ శ్రీవత్సల, నిర్వహణ శ్రీ తమ్మనం నాగేశ్వరరావు గారు. 9:00 సముద్ర తీర కథలు శీర్షికన ఈరోజు మీరు వినబోయే కథ చేపల వేట ఆట కాదు ప్రాణాలతో చెలగాటం. సమర్పణ శ్రీమతి మంజులా పాలెటి, రచన శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం గారు, నిర్వహణ శ్రీ తమ్మనం నాగేశ్వరరావు గారు.

కార్యక్రమం అనంతరం హలో అభిరుచి ప్రత్యక్ష ఫోనం ద్వారా శ్రోతలు కోరుకున్నటువంటి సినీ గీతాలు విందాం. 9:30 వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటాం.

హలో అభిరుచి కార్యక్రమంలో 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు రిలే వింటారు. సాయంత్రం 5 గంటలకు ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం ప్రసార విశేషాలు వింటారు. 5:05 వనితావాణి వనితల కోసం ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈనాటి వనితావాణి కార్యక్రమంలో హలో అభిరుచి ఫోనిన్ లైవ్ ద్వారా మహిళా శ్రోతలు కోరుకున్నటువంటి సినీ గీతాలు వింటారు. 5:30 యువతరంగం కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ గురించి తెలుసుకుంటారు. వీటితో పాటుగా యువతకు నచ్చే మెచ్చే సినీ గీతాలు వింటారు. ఆరు 6:30 ప్రసారమయ్యే గ్రామదర్శిని కార్యక్రమంలో సమాచార వేదిక, స్థానిక వార్తలతో పాటు ఈ సంగతి మీకు తెలుసా పునః ప్రసారం వింటారు. సమర్పణ శ్రీమతి బి కావ్యశ్రీ, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు గారు. అనంతరం జానపద గీతాలు విందాం. రాత్రి 7:00 అలనాటి మధుర గీతం వింటారు.

ఏడు గంటల పదిహేను నిమిషాలకు పాడి పంటలు కార్యక్రమంలో అజోలా సాగు జీవన ఎరువుగా దీని ప్రాముఖ్యత గురించి డాక్టర్ ఎం గంగాదేవి గారి ప్రసంగం వింటారు. అనంతరం పొలం కబుర్లు. ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకు వికసిత్ భారత్ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. రాత్రి ఎనిమిది గంటలకు హలో అభిరుచి. వాట్సాప్ ద్వారా శ్రోతలు కొన్న సినీ గీతాలు విందాం. ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి విజయవాడ కేంద్ర ప్రసారాలు రిలే వింటారు. పదకొండు గంటల పది నిమిషాలకు ప్రసార కార్యక్రమాల ముగింపు ఉంటుంది. మీరింతవరకు ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం ఏడు గంటల ఐదు నిమిషాలు కావస్తోంది. మరికొద్దిసేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో జపాన్ ప్రధానమంత్రి సనాయ్ తకైచితో వార్షిక శిఖరాగ్ర స్థాయి చర్చలు జరుపుతారు. జనాభా మార్పులపై ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ తమ సిఫారసులను వీలైనంత త్వరగా సమర్పించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. వెనిజులాలో వరుస భూకంపాల వల్ల మరణించిన వారి సంఖ్య 2295కు చేరిందని, 11,000 మందికి పైగా గాయపడ్డారని ఆ దేశ జాతీయ అసెంబ్లీ అధ్యక్షులు జార్జ్ రోడ్జిగ్జ్ తెలియజేశారు. చెస్టర్లీ స్ట్రీట్లో రాత్రి భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరగాల్సిన మొదటి T20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో జపాన్ ప్రధానమంత్రి సనాయ్ తకైచితో వార్షిక శిఖరాగ్ర స్థాయి చర్చలు జరుపుతారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన అన్ని అంశాలను, పరస్పరం ఆసక్తి ఉన్న ప్రాంతీయ అంతర్జాతీయ సమస్యలపై అభిప్రాయాలు పంచుకుంటారు. మోదీ తకైచి మధ్య చర్చల అనంతరం పలు అవగాహన ఒప్పందాలు కుదిరే అవకాశం ఉందని భావిస్తున్నారు. జపాన్ ప్రధానమంత్రి 3 రోజుల పర్యటన నిమిత్తం నిన్న సాయంత్రం న్యూఢిల్లీ చేరుకున్నారు. తకైచి భారత్లో మొదటిసారి అధికారిక పర్యటన జరుపుతున్నారు. భారత్ జపాన్ మధ్య ఉన్న ప్రత్యేక వ్యూహ

సృజనాత్మక గ్లోబల్ భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఈ పర్యటన ఒక ముఖ్యమైన ముందడుగని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇరు దేశాల సంబంధాల్లో ఆర్థిక భద్రత ఒక కీలకమైన అంశంగా ఉందని ఆకాశవాణి ప్రతినిధి తెలియజేస్తున్నారు. జనాభా మార్పులపై ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ తమ సిఫారసులను వీలైనంత త్వరగా సమర్పించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. అక్రమ వలసల వల్ల జరుగుతున్న జనాభా మార్పులను అధ్యయనం చేసే ఈ కమిటీకి రిటైర్డ్ జస్టిస్ ప్రకాష్ ప్రభాకర్ నౌలేకర్ చైర్మన్ గా ఉన్నారు. క్షేత్రస్థాయి పరిశీలన కోసం వివిధ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో పర్యటించి అధికారులతో సంప్రదింపులు జరుపుతామని కమిటీ హోంమంత్రికి వివరించింది. ఇందుకోసం ముందస్తుగా ఒక ప్రత్యేక ప్రశ్నావళిని కూడా సిద్ధం చేసింది. ఈ వ్యూహాన్ని అభినందించిన అమిత్ షా కమిటీ పర్యటనలకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించాల్సిందిగా కేంద్ర హోంశాఖ కార్యదర్శిని ఆదేశించారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీలో నిర్వహించిన 2 రోజుల హ్యూమన్ రిసోర్స్ మొబిలిటీ ఫోరం సదస్సు నిన్న ముగిసింది. ఈ ఫోరంను విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ప్రారంభించారు. ప్రపంచ శ్రామిక శక్తిని బలోపేతం చేయడానికి చట్టబద్దమైన వలసలు ప్రోత్సహించడానికి సంబంధిత మంత్రిత్వ శాఖలు, విదేశీ ప్రభుత్వాలు, విదేశీ యజమానులు, రిక్రూటింగ్ ఏజెంట్లతో చర్చల కోసం ఒక ఉమ్మడి వేదికను అందిస్తూ మంత్రిత్వ శాఖ నిర్వహించిన మొదటి ఫోరం ఇది. ఈ సదస్సు సందర్భంగా భారత్, డెన్మార్క్, జర్మనీ, ఇటలీ, జపాన్, రష్యాతో నిర్దిష్ట అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా మాట్లాడుతూ డాక్టర్ జయశంకర్ చట్టబద్దమైన వలసలను బలోపేతం చేయడానికి, దోపిడీ పద్ధతులను నిర్మూలించడానికి ప్రపంచ సమాజం ఉమ్మడి బాధ్యత కలిగి ఉండాలని అన్నారు. భారతీయ ఓడల రీసైక్లింగ్ యార్డులను ఈయు షిప్ రీసైక్లింగ్ నిబంధనల పరిధిలోకి చేర్చే ప్రక్రియను వేగవంతం చేయడానికి భారత్, యూరోపియన్ యూనియన్ కలిసి పనిచేస్తున్నాయని ఓడరేవులు, జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద్ సోనోవాల్ తెలిపారు. ఎలాంటి అడ్డంకులు లేని సమన్వయం కోసం ఒక ప్రణాళికపై చర్చించామని ఆయన తెలిపారు. స్థిరమైన ప్రపంచ ప్రమాణాలు, విస్తృత భారత్ ఈయు స్వేచ్ఛ వాణిజ్య ఒప్పంద లక్ష్యాలకు తాము కట్టుబడి ఉన్నట్టు వారు పునరుద్ఘాటించారు. ఓడల నిర్మాణం, కంటైనర్ల తయారీ ద్వారా దేశంలోని సముద్రయాన రంగాన్ని మరింత బలోపేతం చేయవచ్చని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఏపీ మోలర్ మార్క్స్ గ్రూప్ అసెట్ స్ట్రాటజీ అధిపతి అహ్మద్ హసన్, పీయూష్ గోయల్ మధ్య నిన్న జరిగిన సమావేశంలో భారతదేశ సముద్రయాన రంగాన్ని బలోపేతం చేయడంపై చర్చించారు. పరిశ్రమల మధ్య మరింత పటిష్టమైన సహకారం ద్వారా గ్లోబల్ మారిటైమ్ లాజిస్టిక్స్ హబ్గా భారత్ పోటీతత్వాన్ని పెంపొందించడంపై కూడా తాము అభిప్రాయాలు పంచుకున్నట్టు గోయల్ తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. వెనిజులాలో వరుస భూకంపాల వల్ల మరణించిన వారి సంఖ్య 2295కు చేరిందని, 11,000 మందికి పైగా గాయపడ్డారని ఆ దేశ జాతీయ అసెంబ్లీ అధ్యక్షులు జార్జ్ తెలియజేశారు. అలాగే దాదాపు 13,000 మంది నిరాశ్రయులయ్యారని పేర్కొన్నారు. దేశంలో అత్యంత శక్తివంతమైన భూకంపాలు సంభవించి 7 రోజులు గడుస్తున్నా సహాయ చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు భూకంపాల వల్ల జరిగిన ప్రాణ నష్టానికి దేశం తీవ్ర దిగ్భ్రాంతికి లోనైందని పేర్కొంటూ వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ 7 రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించారు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్లలో రవాణా సౌకర్యాలను మెరుగుపరచడం కోసం 2 భారీ రోడ్డు ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇందులో మొదటిది ఢిల్లీలోని ద్వారకా ఎక్స్ప్రెస్ వేను వసంత్ కుంజ్లోని నెల్సన్ మండేలా మార్గ్తో అనుసంధానించే 6 లేన్ల రోడ్డు టెన్నెల్ నిర్మాణం. 8.1 కిలోమీటర్ల పొడవుతో నిర్మించబోయే ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం 6,969 కోట్ల రూపాయలకు పైగా ఉంది. ఈ ప్రాజెక్టు వల్ల పశ్చిమ, దక్షిణ ఢిల్లీ మధ్య ప్రయాణం మరింత వేగవంతం కానుంది. దీంతోపాటు ఎయిమ్స్, మహిపాల్పూర్ మధ్య ఎలివేటెడ్ కారిడార్ను కూడా ఎన్హెచ్ఏఐ ప్రతిపాదిస్తోంది. ఈ ఢిల్లీ ప్రాజెక్టు ద్వారా సుమారు 7.54 లక్షల మందికి ప్రత్యక్షంగాను, 9 లక్షల

0: 80,000 మందికి పరోక్షంగానూ ఉపాధి లభిస్తుంది.
1: दिल्ली के लिए एक बहुत बड़ा वरदान साबित होगी. 8 किलोमीटर की ये टनल एक तरीके से कंप्लीट ये एक नया कॉरिडोर बन जाएगा. ये रिज है, इस रिज को बिना डिस्टर्ब किए सारा काम करना है. इस रिज को, रिज हमारे दिल्ली की एक तरीके से लंग्स ऑफ दिल्ली है, इसलिए उसको बिल्कुल भी डिस्टर्ब किए बिना इसके नीचे से ही टनल लेके जाने का है.
0: అలాగే ఉత్తరప్రదేశ్లోని జాతీయ రహదారి 34లో భాగంగా 117.7 కిలోమీటర్ల పొడవైన కాన్పూర్ కబ్రాయ్ సెక్షన్ను నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం 7,145 కోట్ల రూపాయలు. ఇది కాన్పూర్ కబ్రాయ్ మధ్య హైస్పీడ్ రవాణాను అందించడమే కాకుండా మధ్యప్రదేశ్లోని సాగర్, భోపాల్ వంటి నగరాలకు కనెక్టివిటీని పెంచుతుంది.
1: बुंदेलखंड क्षेत्र को जोड़ने वाला है उत्तर प्रदेश में. कानपुर से भोपाल का सेक्शन है, बीच में आज जो अप्रूव हुआ है 242 किलोमीटर का, ये कानपुर से कबराई, कानपुर से भोपाल की तरफ जो नेचुरल ट्रैफिक का फ्लो है उस सबको ये कैटर करेगा. 242 किलोमीटर का है ये, एक्सेस कंट्रोल रहेगा कंप्लीट, एक्सप्रेस वे की तरह का है. 2.5 ईयर्स में कंस्ट्रक्शन करेंगे इसको. कानपुर, हमीरपुर, महोबा 3 जिले इमीडिएटली इससे कवर होंगे.
0: पुरुषुल क्रिकेट लो చెస్టర్లీ స్ట్రీట్లో రాత్రి భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరగాల్సిన మొదటి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దీంతో 5 మ్యాచ్ల సిరీస్ ప్రస్తుతం 0-0తో సమంగా ఉంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోవడంతో ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టుకు 2వ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేసే అవకాశం లభించలేదు. ఇరు జట్లు శనివారం మాంచెస్టర్లో జరిగే 2వ టీ20 మ్యాచ్లో తలపడనుండగా 3వ మ్యాచ్ ఈ నెల 7న నాటింగ్హామ్లో జరుగుతుంది. బ్రిస్టల్, సౌతాంప్టన్లో చివరి 2 టీ20 మ్యాచ్లు జరుగుతాయి. ఈ టీ20 సిరీస్ ఈ నెల 11వ తేదీతో ముగుస్తుంది. దీని తర్వాత భారత్, ఇంగ్లాండ్ జట్లు 3 మ్యాచ్ల వన్డే సిరీస్లో తలపడతాయి. రానున్న 2 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్ ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే రానున్న 2 రోజుల్లో ఉత్తరప్రదేశ్, బీహార్, ఉత్తరాఖండ్, ఒడిశా, విదర్భ ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఆయా రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో జపాన్ ప్రధానమంత్రి సనాయ్ తకైచితో వార్షిక శిఖరాగ్ర స్థాయి చర్చలు జరుపుతారు. జనాభా మార్పులపై ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ తమ సిఫారసులను వీలైనంత త్వరగా సమర్పించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి సింగపూర్ ఎఫ్ఎం కేంద్రం, సమయం 7:15. ఇప్పుడు వింటాం శుభోదయం సింగపూరి కార్యక్రమం.

0: శుభోదయం సింహపురి కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో ముందుగా ఈనాటి సింహపురి సమాచారం ఇప్పుడు వింటారు.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి

0: సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: గూడూరు నియోజకవర్గం చిల్లకూరు మండలంలోని పున్నపువారిపాలెంలో పేదల సేవలో కార్యక్రమంలో భాగంగా సీఎం పాల్గొని గ్రామంలో పలువురు లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు. అనంతరం నిర్వహించిన ప్రజావేదిక బహిరంగ సభలో సీఎం మాట్లాడారు. గూడూరు నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న పనులను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గూడూరు పట్టణంలోని అసంపూర్తిగా ఉన్న ఫ్లైఓవర్ వంతెన పూర్తి చేస్తామన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. వెలుగుంద ప్రాజెక్టు పూర్తి చేసి ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, కడప జిల్లాలకు నీళ్లిస్తామన్నారు. జిల్లా కేంద్ర కారాగారంలో బుధవారం హ్యాండ్ హోల్డ్ ఎక్స్రే మిషన్ ద్వారా ఖైదీలకు క్షయ పరీక్షలు నిర్వహించారు. లెప్రసీ, ఎయిడ్స్, టీబీ నివారణ అధికారి ఖాదర్వలి ఆధ్వర్యంలో పరీక్షలు జరిగాయి. కార్యక్రమంలో కారాగారం సూపరింటెండెంట్ డాక్టర్ సన్యాసిరావు, వైద్యాధికారి డాక్టర్ ప్రియాంక, టీబీ నివారణ సిబ్బంది పాల్గొన్నారు. జెడ్పీ స్టాండింగ్ కమిటీల సమావేశాలు ఈ నెల 10వ తేదీ నిర్వహించాలని పాలకులు నిర్ణయించారు. ఇందుకు ఏర్పాట్లు చేయాలని జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ సీఈఓను ఆదేశించారు. ఎరువుల విక్రయాల్లో అవకతవకలకు పాల్పడితే దుకాణాల లైసెన్సులు రద్దు చేస్తామని పొదలకూరు వ్యవసాయ డివిజన్ ఏడీఏ శివనాయక్ హెచ్చరించారు. బుధవారం సబ్ డివిజన్ పరిధిలోని ఎరువులు, పురుగు మందుల దుకాణాల డీలర్లు వ్యవసాయాధికారులతో సమావేశం నిర్వహించారు. మంగళవారం తాటిపర్తిలోని 2 దుకాణాల్లో తనిఖీ చేసి 19 లక్షల రూపాయల విలువైన ఎరువులు అక్రమంగా నిల్వ ఉండటంతో కేసులు నమోదు చేసి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. డెంగీపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి సుజాత అన్నారు. డెంగీ నివారణ మాసోత్సవాల్లో భాగంగా బుధవారం నెల్లూరులోని డిఎంహెచ్ఓ కార్యాలయం నుంచి ప్రజా చైతన్య ర్యాలీ జరిగింది. ర్యాలీని ప్రారంభించిన ఆమె మాట్లాడుతూ ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకే మాసోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. బారా షాహీద్ దర్గాలో గత నెల 26 నుంచి 30వ తేదీ వరకు రొట్టెల పండుగ నిర్వహించారు. పండుగ ముగిసినా దూర ప్రాంతాల నుంచి భక్తులు వస్తూనే ఉన్నారు. నెల్లూరు నగరంతో పాటు కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి బుధవారం భక్తులు తరలివచ్చారు. స్వర్ణాల చెరువులో రొట్టెలు మార్చుకున్నారు. గంగపట్నం చాముండేశ్వరి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి సిరిమానోత్సవం ప్రారంభమైంది. భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో డీఎస్పీ శ్రీనివాసరావు సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు. ఎమ్మెల్యే ప్రశాంత్రెడ్డి పాల్గొని పూజలు నిర్వహించి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆమె వెంట ఆలయ చైర్మన్ గుండాల కృష్ణారెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
2: మీరింతవరకు సింహపురి సమాచారం విన్నారు.

0: సభలు సమావేశాలు,
1: ప్రకటనలు, ప్రచారాలు,
0: వేడుకలు, ఉత్సవాలు,
1: పర్యటనలు, ప్రశంసలు,
0: ఇలా సమాచారం ఏదైనా
1: ప్రతి వారం మీకందించే సమాచార వేదిక
0: ఈ వారం మన నెల్లూరు.
1: ప్రతి ఆదివారం ఉదయం 7:15 మీ శుభోదయం సింహపురిలో, తిరిగి సోమవారం సాయంత్రం 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ప్రసారమవుతుంది మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 MHz పై.
2: శ్రోతలు శుభోదయం సింహపురి కార్యక్రమం వింటున్నారు 102.7 MHz పై. కార్యక్రమంలో ఇప్పుడు వింటారు చిన్నపిల్లల్లో దంత సమస్యల గురించి డాక్టర్ గని ధ్రువకుమార్ గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త శ్రీ తమణం నాగేశ్వరరావు గారు.
3: శ్రోతలకు నమస్కారం. ఈరోజు ఆకాశవాణి స్టూడియోస్లో మనతో ఉన్నారు నెల్లూరులో ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ గని ధ్రువకుమార్ గారు. డాక్టర్ గని ధ్రువకుమార్ గారిని అడిగి చిన్నపిల్లల్లో దంత సమస్యలు ఎందుకు వస్తాయి, వాటిని ఎలా నివారించాలి, ఎలాంటి వైద్య సౌకర్యాలు వారికి అందుబాటులో ఉన్నాయి తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్కారం అండి.
4: నమస్కారం
3: డాక్టర్ గారు. చిన్నపిల్లల్లో దంతాలు ఎప్పటి నుంచి మొదలవుతాయండి?
4: దంతాలు మొదలవడం అనేది బై బర్త్ అంటే మదర్ బూమ్లో నుంచే మొదలవుతాయండి. స్టార్టింగ్ అది ఎరప్షన్ అంటారు, టూత్ ఎరప్షన్ అంటారు. సో అప్పటి నుంచే బేబీ బూమ్లో ఉన్నప్పటి నుంచే ఎరప్ట్ అవుతాయి అవి. సో ఆ తర్వాత మీకు ఓరల్ క్యావిటీకి వచ్చేసరికి, అది ఓరల్ క్యావిటీ అంటే మనకు విజిబిలిటీ ఎప్పుడు వస్తుందంటే

0: స్టార్టింగ్ 6 మంత్స్ టు 1 ఇయర్ ఆ గ్యాప్లో, లేదంటే 1 ఇయర్ బై బర్త్, ఆఫ్టర్ బర్త్ 1 ఇయర్ నుంచి వస్తాయి. దాన్ని
1: పాలదంతాలు
0: లేదా మిల్క్ టీత్ అంటారు.
1: మిల్క్ టీత్ అంటారు కదా సార్? సార్ పాలదంతాలు మొత్తం ఎన్ని ఉంటాయండి?
0: పాలదంతాలు టోటల్గా 20 ఉంటాయండి. 20 దంతాలు ఉంటాయి.
1: 20 దంతాలు ఉంటాయి.
0: అదే యూజువల్గా ఇన్సిజర్స్ అంటారు, తర్వాత కెనైన్స్ అంటారు, తర్వాత మోలార్స్ అంటారు. వీటిలో నేచురల్గా ఏంటంటే అడల్ట్స్కి పిల్లలకి తేడా ఏంటంటే వాళ్ళు ప్రీ మోలార్స్ అంటారు. ఈ ప్రీ మోలార్స్ అంటే మోలార్స్ వెనకాల పళ్ళు ఉంటాయి కదండి, ఆ వెనకాల పళ్ళు ఉన్న ముందు ఉండే వాటిని ప్రీ మోలార్స్ అంటారు. ఆ ప్రీ మోలార్స్ అనేవి పర్మనెంట్ టీత్ లో ఎరప్ట్ అవడం స్టార్ట్ అవుతాయి.
1: పర్మనెంట్ టీత్ గా
0: 8 ఇయర్స్ నుంచి ఎరప్ట్ అవుతాయి. అవి చిన్నపిల్లల్లో ఉండవు.
1: సో
0: టోటల్లో 20 ఉంటాయి చిన్నపిల్లల్లో, పెద్దవాళ్ళు 32 ఉంటాయి.
1: డాక్టర్ గారు, చిన్నపిల్లల్లో సహజంగా దంత సమస్యలు చాలా ఎక్కువగా వస్తుంటాయి, దీనికి ప్రధాన కారణం ఏంట?
0: ప్రధాన కారణాలంటే ఫస్ట్ ఒకటి హైజీన్ మెయింటైన్ చేయకపోవడం. ఒకటి హైజీన్ అంటే శుభ్రత. అది స్టార్టింగ్ చిన్న వయసు నుంచి యాజ్ సూన్ యాజ్ ఆఫ్టర్ ఎరప్షన్. ఎరప్షన్ అంటే మనకు ఓరల్ క్యావిటీలో పన్ను కనిపించినప్పటి నుంచి, అప్పటి నుంచే వాళ్ళకి ఈ క్లీన్నెస్ శుభ్రత అనేది పాటించాలి. అది పాప తల్లిదండ్రులు, ఐ మీన్ మదర్. సో వాళ్ళకి ఫీడింగ్ నుంచి కూడా, ఫీడింగ్ నుంచి కొంతమంది ఏంటంటే బాటిల్ ఫీడింగ్ అలవాటు చేస్తారు. ఆ బాటిల్ ఫీడింగ్ అనేది 99 మ్యాక్సిమం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. సో ఎప్పుడు కూడా మదర్ ఫీడింగ్, 6 మంత్స్ కంపల్సరీగా మదర్ ఫీడింగ్ చేసుకోవాలి. ఆ మదర్ ఫీడింగ్ వల్ల మీకు తెలుసు కదా ఎంతో ఇమ్యూనిటీ అనేది డెవలప్ అవుతుంది పిల్లల్లో. సో ఆఫ్టర్ 6 మంత్స్ వన్స్ స్టార్ట్ టూత్ ఎరప్షన్, 1 ఇయర్ నుంచి తల్లి పాపకు కానీ బాబుకు కానీ ఆ హైజీన్ మెయింటెనెన్స్ అనేది పేరెంట్స్ మీద డిపెండ్ అవుతుంది. సో ఒకసారి టూత్ ఎరప్ట్ అయినప్పటి నుంచి ఏంటంటే వాటిని క్లీన్ చేయడం, మిల్క్ ఫీడింగ్ తర్వాత కూడా వాటిని పరిశుభ్రంగా ఉంచాలి.
1: అంటే పాలు తాగే పిల్లలకు కూడా కాస్త అప్పటి నుంచి మనం ఈ మౌత్ హైజీన్ అనేది మొదలు పెట్టాలి.
0: అది ఎలా చేయాలంటే ఆఫ్టర్ ఫీడింగ్ వాటర్తో క్లీన్ చేయడం కానీ, లేదంటే ఏదన్నా కాటన్తో కానీ వెట్ క్లాత్తో అయినా క్లీన్ చేయాలి శుభ్రంగా.
1: అప్పటి నుంచి జాగ్రత్తలు మనం తీసుకోవాలి.
0: నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే తీపి పదార్థాలు ఎంతవరకు, అంటే పాలల్లో కొంతమంది ఎక్కువ చక్కెర వేస్తుంటారు, అటువంటివి కూడా ఆ తీపి పదార్థాల వలన మెయిన్ వన్ కైండ్ ఆఫ్ బ్యాక్టీరియా దట్ ఈస్ కాల్డ్ స్ట్రెప్టోకాకస్ మ్యూటన్స్. సో ఆ స్ట్రెప్టోకాకస్ మ్యూటన్స్ అనేది ఎప్పుడైతే షుగర్ కంటెంట్ పెరుగుతుందో అప్పుడు ఆ బ్యాక్టీరియా అవైలబిలిటీ అనేది ఓరల్ క్యావిటీలో పెరిగి ఒక రకమైన యాసిడ్స్ సెక్రీట్ చేస్తుంది. సో ఆ యాసిడ్ వలన క్యావిటీస్ ఏర్పడడం స్టార్ట్ అవుతాయి.
1: డాక్టర్ గారు, సహజంగా ఈ చాక్లెట్లు తినటం వల్ల ఎక్కువగా, అంటే స్వీట్ పదార్థాలు, అంటే ఈవెన్ లిక్విడ్స్ తీసుకున్నప్పుడు మీరు అన్నారు కదా మిల్క్ లో షుగర్ ఉంటుంది కాబట్టి అలాంటి తాగించినప్పుడు కూడా జాగ్రత్త తీసుకోవాలన్నమాట. అయితే
0: తప్పకుండా ఏమంటే మిల్క్ లో కూడా నేచురల్ గా సుక్రోజ్ అనేది కానీ ఫ్రక్టోజ్ అనేది కానీ ఉంటుంది. ఐ మీన్ టైప్ ఆఫ్ లాక్టోజ్ దట్ ఈస్. సో లాక్టోజ్ అనేది దాని వలన దంతాలు చెడిపోయే అవకాశం ఉంటుంది. సో లాక్టోజ్ వలన కాదు, లాక్టోజ్ ఎక్కువైనందువల్ల బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ అనేది వస్తుంది.
1: ఆ లాక్టోజ్ పెరగటం వల్ల ఈ బ్యాక్టీరియా తయారవటం వల్ల అది అఫెక్ట్ చేస్తుంది,
0: క్యావిటీస్ ఏర్పడే అవకాశం ఉంటుంది.
1: డాక్టర్ గారు, చిన్నపిల్లల్లో బ్రష్ చేయించటం ఎప్పటి నుంచి మొదలు పెట్టాలి?
0: సో ఎప్పుడైతే పన్ను, అంటే దంతాలు ఓరల్ క్యావిటీలో మన నోట్లో ఎరప్ట్ అవుతాయో, యాజ్ సూన్ యాజ్ ఆఫ్టర్ ఎరప్షన్ ఎప్పుడైతే వస్తాయో అప్పటి నుంచే స్టార్ట్ చేయాలి వాళ్ళకి డెంటల్ హైజీన్ అనేది. సో అది బ్రష్ ద్వారా కానీ, లేదంటే ఏదైనా నేను చెప్పాను పరిశుభ్రమైన క్లాత్ ద్వారా అయినా కానీ, లేదంటే వాళ్ళకి గార్గిల్ చేయడం కూడా అలవాటు చేయించాలి. గార్గిల్ చిన్నపిల్లలు అంటే చేయలేరు కాబట్టి మన వీళ్ళ పేరెంటే కొంచెం కేరింగ్ తీసుకుని చేయాలి.
1: ఇక కొంచెం పెద్దవాళ్ళు అంటే 2-3 సంవత్సరాలు అంత పిల్లల దగ్గర కొద్ది డాక్టర్ గారు, బ్రష్ ఎన్నిసార్లు చేయించాలి పిల్లల్లో?
0: యూజువల్గా FDA రూల్స్ ప్రకారం, అంటే ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ యుఎస్ FDA, దాని ప్రకారము డైలీ 2 టైమ్స్ అండి, ఎవరికైనా కానీ, అది పిల్లలకు కానీ అడల్ట్స్ కానీ.
1: చిన్నపిల్లల నుంచి రోజు
0: మార్నింగ్ ఒకసారి, నిద్ర లేచిన తర్వాత ఒకసారి, తర్వాత నైట్ పడుకునే పోయే ముందు, అంటే బిఫోర్ గోయింగ్ బెడ్.
1: డాక్టర్ గారు, ఇక బ్రషింగ్ అని వచ్చేలోకే ఇప్పుడు రకరకాల బ్రష్లు వచ్చేసాయి, ఇక ఎన్నో రకాల టూత్ పేస్ట్లు కూడా వచ్చేసాయి. చిన్నపిల్లల్లో ఈ టూత్ పేస్ట్ తీయగా ఉండటం వల్ల, డిఫరెంట్ ఉండటం వల్ల ఈ తినే అలవాటు కూడా ఉంటుంది కదా, ఇది అందరికీ ఒక పెద్ద ప్రశ్నే పేరెంట్స్ కి, ఎలాంటి టూత్ పేస్ట్ వాడాలి,

0: ముందు వాళ్ళని తినకుండా ఎలా చేయాలి అనేది ఒక సమస్య అయితే, ఎలాంటిది వాడాలి, ఎందుకంటే టూత్ పేస్ట్ లో రకరకాల కెమికల్స్ కూడా ఉంటున్నాయి కదా, పిల్లల టూత్ పేస్ట్ విషయంలో కూడా ఏమన్నా జాగ్రత్తలు తీసుకోవాలంటారా?
1: పిల్లల టూత్ పేస్ట్ లో జాగ్రత్త అనేది ఒకటే అండి, ఓన్లీ థింగ్, ఫ్లోరైడ్ టూత్ పేస్ట్ తీసుకోవాలి.
0: ఈ

0: పిపిఎం ఉండే ఫ్లోరైడ్, ఎక్కువ ఫ్లోరైడ్ ఉండకూడదు, ఎక్కువ ఫ్లోరైడ్ ఉన్నా కానీ ఇబ్బంది. సో ఇది మినిమం క్వాంటిటీ ఆఫ్ ఫ్లోరైడ్ ఇంపార్టెంట్ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ డెంటల్ క్యావిటీస్.
1: అంటే మనం టూత్ పేస్ట్ కొనేటప్పుడు ఆ ఫ్లోరైడ్ కంటెంట్ ఎంత ఉన్నది
0: చూసుకో,
1: తక్కువగా ఉన్నది తీసుకోవటం వల్ల.
0: అంటే మినిమం రిక్వైర్మెంట్ అనేది 1 ppm, అది
1: అంతవరకు టూత్ పేస్ట్ కొనుక్కోవటం మంచిది ఎవరైనా కానీ, చిన్నపిల్లల కోసం కావచ్చు పెద్దవాళ్ళ కోసం. ఎందుకంటే మార్కెట్ లో చాలా చిన్నపిల్లల కోసమే ప్రత్యేకమైన టూత్ పేస్ట్లు కూడా వచ్చినాయి అని కూడా మనం సహజంగా చూస్తూ ఉంటాం కదా. అందుకని టూత్ పేస్ట్ విషయంలో ఈ ఒక్క జాగ్రత్త మనం తీసుకోవాలంటారు. ఎంత తీసుకోవాలి, ఎందుకంటే పిల్లలు గొడవ చేస్తారు యూజువల్ గా టూత్ పేస్ట్ అనగానే, అది కూడా పెద్దల్లో సమస్య. ఎంత యూజ్ చేయమంటారు డాక్టర్ గారు?
0: యూస్ చేసేది మనకు బ్రిజిల్స్ ఉంటాయి కదండి పైన టూత్ బ్రష్ మీద, వాళ్ళది ఇంకా చిన్నది ఉంటుంది. దాదాపుగా వాళ్ళది యూజువల్ గా మనకు పెద్దవాళ్ళు వాడేది ఒక 6 to 8 mm ఉంటే, వాళ్ళది ఒక 3 to 4 mm ఉంటుంది. సో ఆ 3 to 4 mm లెంగ్త్ లో ఎంత లెంగ్త్ ఉంటుందో బ్రిజిల్స్ అంత తీసుకోవచ్చు క్వాంటిటీ. అంటే యూజువల్ గా ఎంత వస్తుంది మనకు 1 to 2 grams వస్తుంది అంతే
1: అంతే వస్తుంది అంతే. ఇక టూత్ బ్రషెస్ కొద్దాం డాక్టర్ గారు చిన్నపిల్లల్లో, ఎందుకంటే గమ్స్ చాలా సెన్సిటివ్ గా ఉంటాయి, ఈవెన్ పాల దంతాలు కూడా చాలా సెన్సిటివ్ గానే ఉంటాయి, చాలా కొన్ని బ్రిజిల్స్ కొంచెం గట్టిగా ఉండొచ్చు. చిన్నపిల్లల విషయంలో ఎలాంటి బ్రష్లు మనం తీసుకోవాలంటారు?
0: ఆల్మోస్ట్ సాఫ్ట్ బ్రిజిల్స్ వాడాలి, సాఫ్ట్ మీడియం ఎక్స్ట్రా లైక్ హార్డ్ ఉంటాయి కొన్ని. సో చిన్నపిల్లల వరకు ఓన్లీ సాఫ్ట్ గా ఉండే బ్రిజిల్స్ వాడడం మంచిది,
1: వాడుకోవటం మంచిది. చిన్నపిల్లలు డాక్టర్ గారు మనం సహజంగా గమనించేది ఈ మౌత్ బ్రీతింగ్ అనేది, ఈ నోటి నుంచి గాలి పీల్చడం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉంటాయి, దీన్ని మనం ఎలా అవాయిడ్ చేయాలి డాక్టర్ గారు?
0: మౌత్ బ్రీతింగ్ అనేది యూజువల్ గా అంటే దానికి రకరకాల రీజన్స్ ఉంటాయి. కొంతమంది యాక్చువల్ గా నాస్ట్రిల్స్ లో ఇబ్బంది ఉంటుంది, అంటే నోస్ లో అడినాయిడ్స్ అని ఫామ్ అవుతుంది. సో అడినాయిడ్స్ వలన కానీ, లేదంటే టాన్సిల్స్ వల్ల కానీ, లేదంటే గొంతులో ఏదైనా ఇన్ఫెక్షన్లు ఉన్నప్పుడు కూడా, అది వాళ్ళకి బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్నప్పుడు, ఇబ్బంది ఉన్నప్పుడు యూజువల్గా అంటే నోస్ ద్వారా బ్రీతింగ్ అనేది జనరల్ సహజం అది. సో నోస్లో ఏదైనా అబ్స్ట్రక్షన్ ఉన్నప్పుడు ఏంటంటే మౌత్ ద్వారా బ్రీతింగ్ చేయవచ్చు. సో మౌత్ బ్రీతింగ్ వలన ఏంటంటే నెక్స్ట్ డే ఇమీడియట్గా మనం చూడొచ్చు, మౌత్ బ్రీతింగ్ చేసిన పిల్లలకి జింజేవ డ్రై అయిపోవడం, అంటే చిగుళ్ళు పైన ఎక్స్పెషల్లీ పైన దంతాలకి డ్రై అయిపోవడం, తర్వాత లిప్స్ కూడా డ్రై అయిపోవడం, క్రాక్స్ వస్తాయి, తర్వాత ఒక రకమైన బ్యాడ్ బ్రెత్ కూడా వస్తుంది వాళ్ళకి మౌత్ బ్రీతింగ్. సో మౌత్ బ్రీతింగ్ చేసే వాళ్ళకి కరెక్ట్గా ప్రాపర్గా డయాగ్నోసిస్ చేయాలి. సో మౌత్ బ్రీతింగ్ ఎందుకు వస్తుంది రీజన్స్ అనలైజ్ చేసుకుని వాళ్ళకి దాని కాజ్ని మనం ట్రీట్ చేయాలి.
1: డాక్టర్ గారు మీరు అన్నారు బ్యాడ్ బ్రెత్ అన్నారు కదా, ఇది పెద్దల్లో కానీ చిన్నపిల్లల్లో, ఎందుకంటే ఈ దంత సంరక్షణ చిన్నపిల్లల్లో కొంచెం కష్టమైన పనే కాబట్టి ఇంకొంచెం ఎక్కువగా ఉంటుంది. మనం అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటాము, వాళ్ళకి తెలిసి తెలియక బ్రష్ సరిగా మనం ఎంత ట్రై చేసినా కానీ సరిగా చేయలేకపోవచ్చు. ఈ బ్యాడ్ బ్రెత్ని పిల్లల విషయంలో ఎలా కంట్రోల్ చేయాలి డాక్టర్ గారు?
0: బ్యాడ్ బ్రెత్ ని సైంటిఫిక్ టర్మ్ లో హాలిటోసిస్ అంటారు. సో ఓరల్ మాల్ ఆర్డర్. సో దానికి డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. సో దానికి ఒకటి లోకల్ కాజెస్, ఇంకొకటి సిస్టమిక్ కాజెస్. సో లోకల్ కాజెస్ అనేది ఓరల్ క్యావిటీలో డెంటల్ ఏమైనా పిపి పళ్ళు ఉన్నా, అంటే క్యావిటీస్ ఉన్నా కానీ ఫుడ్ వాటిలో ఇంపాక్ట్ అయ్యి, సో ఆ ఫుడ్ ప్యూట్రిఫై అవ్వడం వలన బ్యాడ్ బ్రెత్ అనేది వస్తుంది. ఇంకోటి ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఓరల్ క్యావిటీలో, గమ్ ఇన్ఫెక్షన్స్, జింజేవల్ ఇన్ఫెక్షన్స్, పస్సు ఏదైనా ఫామ్ అయి ఉన్నా, లేదంటే మౌత్ అల్సర్స్ ఉన్నా కానీ వాటి వలన కూడా బ్యాడ్ బ్రెత్ వస్తుంది. ఇంకోటి ప్రాపర్ హైజీన్ లేకపోవడం, అంటే బ్రషింగ్ సరిగా చేయకపోవడం, దాని వలన కూడా బ్యాడ్ బ్రెత్ వస్తుంది. నెక్స్ట్ ఏదైనా థ్రోట్లో సోర్ థ్రోట్, థ్రోట్లో ఇన్ఫెక్షన్ వలన కూడా రావచ్చు. నెక్స్ట్ నేను చెప్పాను కదా నాజల్ బ్లాకేజెస్, సైనసైటిస్, ఇటువంటి రీజన్స్ అన్నీ వస్తాయి. తర్వాత ఈవెన్ లంగ్స్లో కూడా ఏదైనా ఇన్ఫెక్షన్, బ్రాంకైటిస్, బ్రాంకియెక్టాసిస్, ఇటువంటివన్నీ. సో సిస్టమిక్ కాజెస్ ఇవన్నీ యాజ్, అంటే కొంతమంది లోకల్గా ఓన్లీ మౌత్లో సరిగా హైజీన్ లేకపోవడం వల్లనే ఈ బ్యాడ్ బ్రెత్ వస్తుంది అనుకుంటారు. దాంట్లో ఈ సిస్టమిక్ కాజెస్లో నోస్ నుంచి సైనస్ ప్రాబ్లమ్స్, ఏదైనా ఇన్ఫెక్షన్స్, లంగ్ ఇన్ఫెక్షన్స్ కానీ, లేదంటే గ్యాస్ట్రైటిస్, అంటే గ్యాస్ట్రైటిస్ అంటే ఇప్పుడు టయానికి ఫాస్టింగ్ చేస్తుంటారు కొంతమంది, సో టయానికి తినకపోయినా కానీ వాళ్ళకి గ్యాస్ట్రైటిస్, అంటే దానివల్ల కూడా బ్యాడ్ బ్రెత్ అనేది వస్తుంది, ఆస్కారం ఉంది. తర్వాత కొందరికి డయాబెటీస్, అన్కంట్రోల్డ్ డయాబెటీస్, కొన్ని టైప్స్ ఆఫ్ సిస్టమిక్ మెడికేషన్స్ వలన

0: వస్తుంది. తర్వాత డయాబెటీస్లో కీటోసిడోసిస్ అంటారు, డయాబెటిక్ కీటోసిడోసిస్ అంటే పెద్దవాళ్ళు ఇది చిన్నపిల్లలు, సో దాని వలన కూడా వస్తుంది. నెక్స్ట్ సమ్టైమ్స్ కిడ్నీ డిసీజెస్ వలన కూడా బ్యాడ్ ఆర్డర్ వస్తుంది, రీనల్ ఫెయిల్యూర్ పేషెంట్స్.
1: అంటే శరీరంలో చాలా భాగాల్లో అనారోగ్యం వల్ల కూడా ఈ బ్యాడ్ బ్రెత్ అనేది వస్తుంది. రెగ్యులర్ గా ఈ నోటిలో వచ్చే దుర్వాసన అంటే చిన్న చిన్న మీరు అన్నారు పంటి చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ వల్ల, మీ ఇన్ఫెక్షన్స్ దగ్గరకు వద్దాం డాక్టర్ గారు. ఈ చిన్నపిల్లలు మనకి ఏ ఏ వయసులో పళ్ళు ఊడటం మొదలయ్యి నానదంతాలు రావటం మొదలయ్యిందండి?
0: యూజువల్ గా ఇన్సిజర్స్ అయితే మనకు 7-8 ఇయర్స్ నుంచి స్టార్ట్ అవుతాయి, 6 ఇయర్స్ నుంచి కూడా కొంతమందికి లోవర్ టీత్ మీరు అబ్జర్వ్ చేస్తుంటారు, కింద పళ్ళు ముందు పళ్ళు దంతాలు అవి అవి 6 ఇయర్స్ నుంచే స్టార్ట్ అవుతాయి. తర్వాత నెమ్మదిగా ఇవి మీరు నేను ముందుగా చెప్పినట్టుగా ప్రీమోలార్స్ అంటారు, సో ముందు 32 పళ్ళు ఉంటాయి అడల్ట్స్ లో అని చెప్పాను పర్మనెంట్, సో ఆ ప్రీమోలార్స్ మోలార్స్ ఇవన్నీ స్టార్ట్ అవడం అనేది 8th ఇయర్ నుంచి స్టార్ట్ అవుతాయి రావడం అనేది.
1: ఎప్పటికి పూర్తిగా వస్తాయి డాక్టర్ గారు?
0: పూర్తిగా 11-12 ఇయర్స్ కి కంప్లీట్ గా వస్తాయండి. అంటే కెనైన్స్ కూరపళ్ళు అంటాం కదా, అవి కూడా 12 ఇయర్స్ కి టోటల్ గా వచ్చేస్తాయి. అంటే టోటల్ అంటే ఐ మీన్ 32 కాదు, ఈ ప్రీమోలార్స్ కెనైన్స్ ఇవి టోటల్ గా ఫంక్షన్ లోకి వచ్చేసరికి 12 ఇయర్స్ 13 ఇయర్స్
1: వచ్చేస్తాయి.
0: ఎక్సెప్ట్ థర్డ్ మోలార్స్ అంటాం కదా, థర్డ్ మోలార్స్ లేట్ గా వస్తాయి. థర్డ్ మోలార్స్ అనేది జ్ఞాన దంతాలు అంటారు మీరు, అవి వచ్చి అరౌండ్ 18 ఇయర్స్ అప్పటికి
1: 18 ఏళ్ల నాటికి పూర్తిగా వస్తాయి. డాక్టర్ గారు ఈ పళ్ళు ఊడిపోయి కొత్త పళ్ళు వచ్చే సమయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు పిల్లలు, ఎందుకంటే ఈ పన్ను ఏమో ఊడిపోదు పైనుంచి పన్ను వచ్చేస్తూ ఉంటుంది, ఒక పన్ను సరిగా ఆర్డర్గా రావు వెనక్కి ముందుకి వస్తుంటాయి. దీన్ని అవాయిడ్ చేయాలంటే పేరెంట్స్ కానీ మీరు ఏం సలహా ఇస్తారు?
0: అది ఇంటర్సెప్ట్ ఆర్థోడాంటిక్స్ అని ఉంటుందండి. వాటిల్లో యాక్చువల్గా ఏంటంటే వాటిని కొంతమందికి ఎక్కువ కాలం ఊడకుండా రిటైన్గా ఉంటాయి పళ్ళు, అటువంటిది డెంటిస్ట్ని కన్సల్ట్ చేసి ఆ టయానికి వాటిలో టూత్ పైన రూట్ ఉంటుంది, రూట్ పోర్షన్ కింద క్రౌన్ పోర్షన్ ఉంటుంది, సో ఆ పైన లోపల ఉండే రూట్ పోర్షన్ అంటే బోన్లో ఉంటుంది కదా, ఆ రూట్ పోర్షన్ రిజార్బ్ అయిందా లేదా చూసుకొని ఎక్స్రేలో రేడియోగ్రాఫ్లో అది రిమూవ్ చేయించుకోవడం మంచిది, సో అప్పుడు ఆ పర్మనెంట్ టూత్ అనేది చక్కగా దాని మార్గంలో చక్కగా వస్తుంది. సో ఇది అడ్డున్నందు వలన ఏంటంటే డిఫరెంట్గా రావడం, తర్వాత మాల్ అక్లూజన్ అంటారు అక్లూజన్ సరిగా రాకపోవడం, నెక్స్ట్ పిల్లలకు కూడా మిక్స్డ్ డెంటిషన్ పీరియడ్లో నమలడం అనేది చూవింగ్ అనేది కొన్ని ఇబ్బందిగా ఉంటుంది, ఎందుకంటే కొన్ని మొబైల్ టీత్ కూడా ఉంటాయి అంటే కదిలే పళ్ళు ఊడిపోయే పళ్ళు, వాటి వలన కూడా ఇబ్బందులు ఉంటాయి. అట్లాగే హైజీన్ కూడా వాళ్ళకి ఆ టైంలో అంటే బ్రషింగ్ క్లీనింగ్ చేయడం కూడా ఇబ్బందిగా ఉంటుంది.
1: డాక్టర్ గారు ముఖ్యంగా కోవిడ్ సమయంలో అసలే ఈ కోవిడ్ వచ్చే టైంలో ఈ ఓరల్ హెల్త్ ని చాలా నెగ్లెక్ట్ చేశారు భయం వల్ల, ఎందుకంటే అది నోటితో సంబంధించిన విషయం డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాలంటే. ఆ టైంలో చాలా అంటే సహజంగా మనం చూసినప్పుడు ఈ డెంటల్ హైజీన్ ఈ పిచ్చి పళ్ళు లేకపోతే పిప్పళ్ళు పీకించుకోకపోవటం వల్ల చాలా ఇబ్బందులు పడ్డాం. పిల్లల విషయంలోకి వస్తే ముఖ్యంగా ఈ జ్ఞానదంతాలు రాకముందే ఈ పళ్ళు పుచ్చిపోవడం, వాటిని తీసేయాలా వెంటనే తీసేస్తే ఏమవుతుంది, అంత త్వరగా దంతాలు పీకించేస్తే ఎట్లా పరిస్థితి, జ్ఞానదంతాలు ఏమి లేటుకు వస్తాయి ఆ టైం ఉంటుంది కదా ముందే వచ్చినప్పుడు, ఇలాంటి సమయంలో ఆ దంతాలు తీసేస్తే గనక ఇంకొక దంతం రావడానికి చాలా 2-3 ఏళ్ళు పట్టొచ్చు కదా, ఈ టైం పీరియడ్ లో మనం ఏం చేయాలి, అలా పీకేయడం వల్ల దంతాలు ఏమన్నా ప్రాబ్లం వస్తాయా?
0: అది స్పేస్ మెయింటెనెన్స్ వాడచ్చండి, స్పేస్ మెయింటెనెన్స్ దాని గురించి
1: చెప్తారా
0: కొంచెం? అదే ఈ యూజువల్ గా ఇవి స్పేస్ మెయింటెనెన్స్ యూజ్ ఏంటంటే వాటికి ఆ పర్మనెంట్ టూత్ వచ్చే వాటికి ప్రొవిజన్ ఏర్పాటు చేయడం కరెక్ట్ గా, అంటే వాళ్ళ ఆ గ్యాప్ లో వాటికి ఇంటర్ఫరెన్స్ లేకుండా స్పేస్ మెయింటెనెన్స్ వాడచ్చు, దాన్ని ఇంటర్సెప్ట్ ఆర్థోడాంటిక్స్ అంటారు. సో వీటిలో ఎక్కువ భాగం అంటే దెబ్బతిన్న పళ్ళు తప్పకుండా తీయించుకోవాలి. కొంతమందికి ఏంటంటే అది ఫామ్ గా ఉంటే అంటే ఎరప్షన్ అంటే టూత్ షెడ్డింగ్ అంటారు, షెడ్డింగ్ అంటే పిల్లల్లో ఊడిపోయేది నేను చెప్పా కదా 8th ఇయర్ నుంచి స్టార్ట్ అవుతుంది, సో దానికి ముందే పిల్లల్లో చిన్నపిల్లల దంతాలు ఏదన్నా సమస్యలు వస్తే వాటి క్యావిటీస్ కానీ ఆ క్యావిటీస్ ఎక్కువ డెప్త్ ఉన్నప్పుడు అంటే ఎనామెల్ డెంటిన్ దాటి పల్ప్ ఛాంబర్ వరకు వెళ్ళినప్పుడు ఏది క్యావిటీ దానికి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు పిల్లల్లో కూడా, పల్పోటమీ పల్పెక్టమీ అని రకరకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి. సో అవి చేసుకున్న తర్వాత వాటికి స్టెయిన్లెస్ స్టీల్ క్రౌన్స్ కానీ వేరే అదర్ క్రౌన్స్ కానీ వేసుకోవచ్చు, వాటిని అంటే సేవ్ చేయొచ్చు పన్ను తీయకుండా,
1: సాధ్యమైనంత వరకు సేవ్ చేయొచ్చు కానీ

0: అనివార్యమైనప్పుడు పీకించుకోవడం మంచిదంట.
1: పీకించుకున్న తర్వాత స్పేస్ మెయింటెనెన్స్ వాడుకోవచ్చు. యూజువల్ గా పిట్ అండ్ ఫిజర్ సీలెంట్స్ అనేవి చేస్తారండి. పిట్స్ ఫిజర్స్ ఉంటాయి కదా, వాటిల్లో ఆహారం ఇరుక్కుని అవి క్యావిటీస్ గా ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి వాటి సీలెంట్స్ పిట్ అండ్ ఫిజర్ సీలెంట్స్ అనేది చేస్తారు. అంటే పీడోడ్ అంటే చిన్నపిల్లల దంత వైద్య నిపుణులు చేస్తారు అవి. అవి గ్లాస్ అయిన వారు సిమెంట్ కానీ కాంపోజిట్ రిస్టరేషన్స్ కానీ ఇవి చేస్తారు.
0: డాక్టర్ గని ధ్రువకుమార్ గారు మా ఆకాశవాణి స్టూడియోస్కి వచ్చి ఇవాళ చిన్నపిల్లల్లో దంత సమస్యలు నివారణ గురించి మా శ్రోతలతో మీ అభిప్రాయాలు పంచుకున్నందుకు చాలా ధన్యవాదాలు సార్.
2: ఏంటి బామ్మగారు ఎక్కడికో బయలుదేరుతున్నట్టుగా ఉన్నారు?
3: ఎక్కడికి లేదురా అబ్బాయి.
2: మరి ఎక్కడికో ప్రయాణం లాగా రెడీ అయి కూర్చొని ఉన్నారేంటి రేడియో పట్టుకుని?
3: అదే మన సింహాపూరి ఎఫ్ఎం లో విహారి కార్యక్రమం వచ్చే టైం అయింది కదా.
2: హా, అయితే
3: నేను ఈ వయసులో ప్రయాణాలు చెయ్యలేకపోయినా నా జీవితంలో ఇప్పటి వరకు సందర్శించలేని ఎన్నో గొప్ప గొప్ప ఆలయాలు, వాటి విశిష్టత ఇంకా ప్రాముఖ్యత గురించి కళ్ళకు కట్టినట్టుగా విహారి కార్యక్రమంలో వింటూ అబ్బా నిజంగా ఆలయాలు సందర్శించినంత అనుభూతి చెందుతున్నాను.
2: అవునా? అయితే ఫ్రీగా అన్ని టెంపుల్స్ కవర్ చేస్తున్నారన్నమాట. ఏ సమయంలో వస్తుంది చెప్పండి బామ్మగారు, నేను కూడా వింటాను కదా.
3: తప్పకుండా, ప్రతి గురువారం ఉదయం 8:35 తిరిగి ఆదివారం సాయంత్రం 6:30 మన సింహపూరి ఎఫ్ఎం 102.7 MHz పై వినవచ్చు.
4: మనోరంజని శ్రోతల మనస్సులను రంజింపచేసే కార్యక్రమం ఈ మనోరంజని. ఈ కార్యక్రమం ద్వారా శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకున్న పాటలు ప్రసారమవుతాయి. ఈ మనోరంజని కార్యక్రమం ప్రతి శుక్ర, శని, ఆది మంగళవారాల్లో ఉదయం 8:35 ప్రసారమవుతుంది. తప్పక వినండి మనోరంజని.
5: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు శుభోదయం సింహపురి కార్యక్రమం 102.7 MHz పై. కార్యక్రమంలో ఇప్పుడు విందాం కవితా గానం. సమర్పణ శ్రీ మేడసాని శ్రీలక్ష్మి గారు.

కవితా శీర్షిక మా పెరటి జామ చెట్టు. మా పెరటి జామ చెట్టు కోతి కొమ్మచ్చి ఆటల కది ఉడింపట్టు, తాతయ్య ఊసుల ఉనికి పట్టు, అమ్మమ్మ మమతల వెలకట్టలేని పడికట్టు, అరసెరుసులను వాడవాడలకు పంచే అమృత భాండపు రసపుష్టి. మా పెరటి జామ చెట్టు ఇరుగు పొరుగు అమ్మలక్కల అసూయ ఆడిపోతల తేనె తుట్టు, గండు తుమ్మెదల గజిబిజి రావాల సిగపట్టు, మమతల ముత్యాల సరాలు ఆత్మీయ అనుబంధాల విరిఝరి ప్రవాహలాహిరి. మా పెరటి జామ చెట్టు ఆనందాల నెలవు ఆహ్లాదాల కొలువు, వేసవి సెలవులకు తలుపు తెరువు. మా పెరటి జామ చెట్టు తొలిచూపు తోరణాల రససల్లాపాల వాగ్భానాలు, వలపు వీణల సరాగాలు వెరసి భజంత్రీలు రావించి బాజాలు మ్రోగించి పిల్లిపీటలకెక్కించే తొలిమెట్టు మా పెరటి జామ చెట్టు. బియ్యంలో రాళ్ల ఏరివేతలు, పేపరు వార్తల కలబోతలు, ఊరు విశేషాల విశ్లేషణలు, పాపపుణ్యాల సమీక్షలు, పురాణ కాలక్షేపాల ప్రవల్లికలు, నీతి కథల నైతిక విలువలు, ధార్మిక ఆధ్యాత్మిక నిబద్ధతల ఛత్రఛాయల చలువనీడ మా పెరటి జామ చెట్టు. కుర్రకారు భవిష్యత్తుల ప్రణాళికలు, నవదంపతుల వలపు ఊసుల రెక్కల చప్పుళ్ళు, పేరంటాల పరవశ చమకాలు, పండు ముత్తైదువల నిండు దీవెనెల వెల్లువ, కాలాల కొలమానాలకు అందని ఆదరణ, అంతర్గత

ఐక్యతకు ఆయువు పట్టు మా పెరటి జామ చెట్టు. మా పెరటి జామ చెట్టును అంటిపెట్టుకున్న కనికట్టు. విలాసాల వైభోగాల మాయలు విద్వేషాల వంచనల వలలో చిక్కుకుని ఆత్మీయుల ఆదరణను ఆనందాన్ని తోబుటూల వివసత్వాన్ని తాకట్టు పెట్టాలనే ఆలోచనలు పురుడు పోసుకునే తరుణాన తెప్పరిల్లి తడుముకుని విలువల వలువలు సరిచేసుకుని వారసత్వపు పునాదులను పదిలపరుచుకొని వెనుకటి తరం త్యాగాలను మది తలచుకొని మానవతపు తలుపులను తెరుచుకొని స్వార్థపు పిలకలను పిడికిటి వేళ్లతో పెకలించి ఉదార భావం మది నింపుకొని హృదయ వైశాల్యం పెంచుకొని పరమానందాన్ని పదుగురితో పంచుకునేందుకు ప్రేమ సహనాలే నిజమైన విలువలని తెలుసుకున్న నీతి చంద్రికలను మనసు మూలలకు చారవేసిన నేస్తం మా పెరటి జామ చెట్టు. ఎల్లల దూరాలు పెరిగే మమతల మృదు రావాలు, తరిగే కలతల దూరాలు యదసవ్వడుల సమైక్య రావాలు, విశ్వ కళ్యాణ సుమ సౌరభాలు అందించే లోగిలి మా పెరటి జామ చెట్టు. కలకాలం పెరుగుతూనే ఉండాలి, సౌహార్ద్రం సౌశీల్యం నీడను అందివ్వాలి, పరమార్థపు పండ్లను పంచుతూనే ఉండాలి మా పెరటి జామ చెట్టు యుగయుగాలు.

కవితా శీర్షిక తరువులు. తరువులు అవనిని అవదరించే ఆత్మీయ బంధువులు. తరువులు ఆత్మవడి వాత్సల్య పరిశ్వంగ నెలవులు. తరువులు మకరంద మహాధుర్య సౌందర్య సింధువులను స్రవించే అక్షరగిరులు ఈ తరువులు. ఉపరితల జలఘనమును పెంచే ధమనులు. భూగర్భ జలరాశులను వాసిగా పెంచే నదీమాతృకలు ఈ తరువులు. కాలుష్యపు వడలు వంచి కర్బనవాయువును నిలువరించి ప్రాణవాయువు విలువను పెంచే అమృతరస జరులు తరువులు. ప్రాణకోటికి అశనమిడు అక్షయ పాత్రలు. సర్వజీవులకు ఆనందాలను పంచే జీవన సందాతలు ఈ తరువులు. తరువులు నిండిన ప్రదేశాలు సకాల వర్షాలకు విలాసాలు. సేజ్జగాని ఆశలను సజీవం చేసే సువర్ణ కలశ స్థూపాలు. ఎడారి భూమిల గుండె గుబులును తడారిన గొంతుకల దాహార్తి దిగులును తీర్చి చిత్తడి చినుకులకు ఊతమిచ్చి పొడమితల్లి పాదాలకు పచ్చని పారాణులద్దే లత్తుకలు ఈ తరువులు. పొడమితల్లి పాదాలకు పచ్చని పారాణులద్దే లత్తుకలు ఈ తరువులు. జాతి సంపదను పెంచే నిధి నిక్షేపాలు తరువులు. తరువుల సమూహాలు ఓషధులు వన్య ప్రాణుల కావాసాలు. సుష్టి సమతుల్యతను పరిరక్షించే ప్రాకారాలు. పచ్చని చెట్లతో నిండిన లోగిళ్ళు పుష్పాల పరిమళం మొక్కల పరవశం వెరసి పచ్చదనపు పులకింత మనసుకెంతో తుళ్ళింత మానవ ప్రకృతికి కేరింత భావితరం భవితకెంతో భరోసా ఈ తరువులు.

కవితా శీర్షిక రేపటి ఆశ. చిమ్మెటలా తొలిచేస్తున్న చేదుగతాన్ని సమాధి చేసి చిమ్మ చీకటి ఎదను నులిమేసి చిరు వెలుగు వేకువనే ఉదయించి విరక్తనుడిలా దిగంతం వ్యాపిస్తుందన్న రేపటి ఆశకు రంగులు వేసి రమ్యమైన రూపు చేసి పెదవులపై దరహాసం శృతి చేసి సమస్యల తమస్సుతో సమరం సాగించేందుకు చేవలుడిగిన చైతన్యానికి ఆశ అనే ఆర్ఘ్యమిచ్చి ఆచరణనే ఆయువుగా మలిచి ఆశయ హర్మ్యాలను నిలిపేందుకు ఆనంద అనుబంధాల రసగంధాలను గ్రోలేందుకు అడుగు ముందుకేశ రేపటి ఆశల మొలకలను విత్తేందుకు. కవితా శీర్షిక నా నేస్తం. అలసిన మనసుకి స్వాంతననిచ్చే వాసంత సమీర వీచిక నీవు, నదీమతల్లి నిర్మల సౌకుమార్య గంభీర మృదురవరి సవ్వడుల చిరునాథం నీవు, చిట్టితల్లి పెదవులపై మధుధరహాసపు చిరునామా నీవు, పంటచేను చెక్కిలిపై మెరిసిన ముత్యపు చుక్క

అందం నీవు. తడారిన గొంతుకకు నీటి చలమలద్దిన చిరు జల్లుల సడి నీవు. వరికంకులతో వంగిన పంటచేను నిండు చూలాల మాదిరి నీతో గడిపిన సిరికాలపు లాహిరి. నిను వీక్షించే ఉదయాన నా ఉల్లమయ్యేను ఉత్తుంగ తరంగం. నిను గురించిన మననం నాకో మధురానుభవం. నీ ముత్యాల సరాల సమాన అక్షరాలు మూర్ఖుల మనసుల మకిలిని నిలువరించి మృదు మార్ధవ వ్యక్తిత్వానికి ఊపిరి లూదే ప్రాణవాయువులు. నీతో ఉన్న ప్రతి నిమిషం తొలకరి వానలో తడిసిన తమకం. నీతో ఊసులాడని దినం నా హృది అగును శిశిర సమానం. స్తంభించిపోవును జీవన గమనం. శిథిలమవుతున్న కుటుంబ విలువలు చూచి ధర్మాధర్మ వివేచన మరచి వికలమవుతున్న ఉన్నత భావాలను గాంచి ఇంటా బయట ఇదే ధోరణి గాంచి ఘనీభవించిన నా మనసుకి స్వాంతననిచ్చి సమస్యల నిసిలో నిలిచిన నాకు వివేకమనే వేగుచుక్క వెలుగులిచ్చి ఆత్మీయ లేపన మందించి బ్రతుకు మర్మం ఎరింగించి భవిష్యత్ గమ్యం సూచించి నన్ను నన్నుగా నిలిపిన

0: కవితా గానం విన్నారు. సమర్పణ శ్రీ మేడసాని శ్రీలక్ష్మి గారు.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: శుభోదయం సింహపురి కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతాలు వింటారు.

0: మీరింతవరకు లలిత గీతాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతల కోసం శ్రీ పొట్లూరి సుబ్రహ్మణ్యం గారి రచనలో వచ్చినటువంటి సముద్ర తీర కథలు ప్రతి గురువారం ఉదయం 9 గంటలకు మరియు ప్రతి శుక్రవారం సాయంత్రం గ్రామదర్శినిలో 6:30 ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది. సమర్పణ శ్రీమతి మంజులా పాలేటి, నిర్వహణ శ్రీ తమణం నాగేశ్వరరావు.

0: diesel LPG prices reduced by 183 rupees per refill. The Times of India, under a picture of new Indian Army Chief General Dhirat Seth saluting his father, Lieutenant General Krishna Mohan Seth, retired, informs General Seth said his aim would be to build a tech-enabled, future-ready army capable of operating effectively across multiple domains, while the statesman informs new Army Chief outlines Vijay Vision, stresses modernization of Army. And finally, the Times of India informs that University of Minnesota scientists, under a project called Sprite Cell, build from scratch synthetic cells that can grow, feed and reproduce like a natural cell, claiming the work could in time lead to made-to-order living machines. And with that, it's back to you, Shagun.
1: Thank you, Subhadra. And now, before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi to hold annual summit with his Japanese counterpart Sanae Takaichi in New Delhi today. EPFO notifies 8.25% interest rate on EPF deposits for financial year 2025-26. Centre issues notice to Meta over new username feature on WhatsApp in India, seeks detailed explanation in 3 days. Delhi government notifies permanent winter pollution master plan to curb seasonal air pollution in the national capital. Belgium stuns Senegal 3-2 in extra time thriller at FIFA World Cup. And in men's cricket, first T20 international between India and England abandoned due to rain. For details of these stories and more, log on to our website www.newsonair.gov.in and News on AIR app. And with that, we end the morning news. Have a nice day.
2: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు ఆకాశవాణి జిల్లా సమాచార లేఖ.
3: రైత సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్న మంత్రి గుమ్మడి సంధ్యారాణి. 2 ఏళ్ల ప్రభుత్వ విజయాలను వివరించిన మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చిన న్యాయమూర్తి ఎం మాధురి తదితర అంశాలతో కూడిన పార్వతీపురం మన్యం జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. రాష్ట ప్రభుత్వం రైతు సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతోందని, సాంకేతికతను జోడించి వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మారుస్తోందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పేర్కొన్నారు. ఏరువాక ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రైతులకు సాగు యాంత్రీకరణ సేవలను అందుబాటులోకి తెచ్చారు. ఈ సందర్భంగా జిల్లాలోని 4 మండలాల్లో కొత్తగా ఏర్పాటు చేసిన కస్టమ్ హైరింగ్ సెంటర్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో పెరుగుతున్న పెట్టుబడి ఖర్చులను తగ్గించి చిన్న సన్నకారు రైతులకు ఆధునిక వ్యవసాయ యంత్రాలను అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ ప్రధాన సంకల్పమని మంత్రి తెలిపారు. జిల్లాలోని 15 మండలాల పరిధిలో రైతు ఉత్పత్తిదారుల సంస్థలకు ఒక్కోదానికి 15 లక్షల రూపాయల చొప్పున నిధులు మంజూరు చేశామని మంత్రి వెల్లడించారు. సంక్షేమం అభివృద్ధి దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి జిల్లా ఇన్ఛార్జి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. పార్వతీపురంలో నిర్వహించిన విజయోత్సవ సభ తల్లికి వందనం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తల్లికి వందనం పథకం కింద 10,000 కోట్ల రూపాయలను తల్లుల ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. ఉత్తరాంధ్ర నీటి ప్రాజెక్టులకు 2,500 కోట్ల రూపాయలను కేటాయించామని, రహదారుల అభివృద్ది, ఏనుగుల సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రైతులు పామాయిల్ వంటి లాభసాటి పంటలు సాగు చేయాలని, ఎరువుల పంపిణీని ప్రత్యేక యాప్ ద్వారా పారదర్శకంగా నిర్వహిస్తున్నామని వెల్లడించారు. జూలై 11 నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పార్వతీపురం మన్యం 2వ అదనపు జిల్లా న్యాయమూర్తి ఎం మాధురి పిలుపునిచ్చారు. రాజీకి అవకాశమున్న అన్ని క్రిమినల్ చెక్ బౌన్స్ కేసులను ప్రత్యేక డ్రైవ్ ద్వారా గుర్తించి లోక్ అదాలత్ లో పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. దీంతో కక్షిదారులకు సమయం, ఖర్చు ఆదా కావడంతో పాటు న్యాయ వివాదాలకు త్వరితగతిన పరిష్కారం లభిస్తుందని అన్నారు. లోక్ అదాలత్ ద్వారా రాజీతో పరిష్కారమయ్యే కేసులకు తుది పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు. మత్తు పదార్థాల వినియోగాన్ని అరికట్టి యువతను వ్యసనాల బారిన పడకుండా కాపాడేందుకు పార్వతీపురం మన్యం జిల్లా పోలీసులు జిల్లా వ్యాప్తంగా నషాముక్త్ భారత్ సప్తాహ్ కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఎస్వీ మాధవరెడ్డి ఆదేశాల మేరకు పోలీస్ ఈగల బృందం వైద్యశాఖ సంయుక్తంగా పాఠశాలలు, కళాశాలలు, ప్రజలు అధికంగా సంచరించే ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. జానపద కళారూపాల ద్వారా డ్రగ్స్, గంజాయి, మద్యం వంటి మత్తు పదార్థాల దుష్పరిణామాలను వివరించారు. గిరిజన మహిళలు తయారు చేసే జీడిపప్పు నాణ్యమైన ఉత్పత్తులతో మార్కెట్లో ప్రత్యేక గుర్తింపు సాధించాలని పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి పవార్ స్వప్నిల్ జగన్నాథ్ అన్నారు. పార్వతీపురంలోని వంధన్ వికాస్ యోజన

0: జీడిపప్పు తయారీ కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించి ప్రాసెసింగ్ గ్రేడింగ్ ప్యాకింగ్ పనులను పరిశీలించారు. మహిళా కార్మికులతో మాట్లాడి ఉత్పత్తి సామర్థ్యం, వారికి అందుతున్న లబ్దిపై ఆరా తీశారు. ఆధునిక ప్యాకింగ్తో పాటు స్థానిక మార్కెట్లతో పాటు ఆన్లైన్ వేదికల ద్వారా కూడా విక్రయాలు చేపట్టాలని సూచించారు. జిల్లాలోని అన్ని ప్రైవేట్ ఆసుపత్రులు ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ రోడ్డు ప్రమాద బాధితులకు పీఎం రాహత్ పథకం ద్వారా వెంటనే వైద్య సేవలు అందించాలని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్ భాస్కర్రావు ఆదేశించారు. డీఎంహెచ్ఓ కార్యాలయంలో ప్రైవేట్ ఆసుపత్రుల వైద్యులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ఈ పథకం కింద ప్రమాద బాధితులకు 1.5 లక్షల వరకు చికిత్స అందుతుందని, గోల్డెన్ అవర్లో ఆసుపత్రికి తరలించిన వారికి 25,000 రూపాయల ప్రోత్సాహకం ఉంటుందని తెలిపారు. అన్ని ఆసుపత్రులు పథకంలో నమోదు కావాలని సూచించారు. గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్దికి రాష్ట ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని రాష్ట గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పేర్కొన్నారు. సాలూరు మండలం సారిక పంచాయతీ పరిధిలోని దండిగా నేరాళ్ల వలస మధ్య సుమారు 1.90 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో పునర్నిర్మించిన బీటీ రహదారిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజల అవసరాలకు అనుగుణంగా మరిన్ని అభివృద్ది పనులు చేపడతామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. ఇప్పటి వరకు పార్వతీపురం మన్యం జిల్లా సమాచార లేఖ విన్నారు. మరికొన్ని కొత్త వార్తా విశేషాలతో వచ్చే నెల సమాచార లేఖలో కలుద్దాం. రచన సిహెచ్ శ్రీనివాసరావు, పార్వతీపురం మన్యం జిల్లా, ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 8:35. ఇప్పుడు విందాం యాత్ర సహాయకారి విహారీ ఆధ్యాత్మిక క్షేత్రాల సందర్శనపై ప్రత్యేక కార్యక్రమం. ఈ కార్యక్రమ సమర్పణ శ్రీమతి ఏ శ్రీవత్సల, నిర్వహణ శ్రీ తమణం నాగేశ్వరరావు గారు.

మొదటి విహారి కార్యక్రమంలో విఠల్, పాండురంగ, పండరినాథ, పండరిరాయ, పాండురంగ హరి, విఠై, విఠోబా, విఠుమౌళి, విఠల్ గురురావు వంటి అనేక నామాలతో పిలువబడుతూ మహారాష్ట్ర షోలాపూర్ జిల్లా పంఢర్పూర్ గా పిలువబడుతున్న పండరీపురంలో చంద్రభాగా నదీ తీరాన శ్రీకృష్ణ పరమాత్ముడు స్వయంభూగా వెలసి ఉండి అచంచలమైన భక్తి విశ్వాసాలకు, ప్రాచీన మహారాష్ట్ర యొక్క సాంస్కృతిక వారసత్వానికి ప్రతిరూపమైన శ్రీ విఠల్ రుక్మిణి ఆలయ విశేషాలు తెలుసుకుందాం.

0: విఠల పాండురంగ విఠల జై పాండురంగ విఠల.
1: ఈ ఆలయ స్థల పురాణం ఈ విధంగా ఉంది. ఈ ఆలయ ప్రస్తావన చాంద్రోగ్య ఉపనిషత్లోను, పద్మ పురాణం, బ్రహ్మ పురాణం, విష్ణు పురాణాలలో ఉంది. ఆ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ద్వాపర యుగంలో సూర్య వంశానికి చెందిన మాంధాత యొక్క కుమారుడైన ముచుకుంద అనే ఒక మహారాజు ఉండేవాడు. ఆయన దేవ దానవులకు మధ్య జరిగిన సుదీర్ఘ యుద్ధంలో దేవతల పక్షాన నిలిచి తన శౌర్య పరాక్రమాలతో పోరాడి దేవతలకు విజయలక్ష్మిని అందించాడు. సంతసించిన దేవతలు ముచుకుంద మహారాజును ఏదైనా వరాన్ని కోరుకోమని అడిగారు. అప్పుడు ముచుకుంద మహారాజు తనకు దీర్ఘకాలం పాటు నిద్ర అవసరమని, తనకు నిద్రాభంగం కలగకుండా చూడాలని, అలాగే తన నిద్రకు భంగం కలిగించే వారిని కేవలం తన చూపుతోనే భస్మమయ్యే శక్తిని ప్రసాదించమని కోరాడు. దేవతలు తథాస్తు అన్నారు. ఇదక ముచుకుంద మహారాజు అచ్చటికి సమీపంలోని ఒక గుహలోనికి వెళ్లి విశ్రాంతి తీసుకుంటున్నాడు. కొంతకాలం గడిచిన పిమ్మట శ్రీకృష్ణుని అవతార సమయంలో కంసుని మామ అయిన జరాసంధుని ప్రేరణతో కాలయవనుడు అనే ఒక పెద్ద రాక్షసుడు శ్రీకృష్ణునిపై భీకర దాడి చేశాడు. కాలయవనుడికి ఒక ప్రత్యేకమైన వరం ఉంది. దాని కారణంగా కాలయవనుని ఏ విధమైన శస్త్ర అస్త్రాలతో సంహరించడం సాధ్యం కాదు. ఈ విషయం తెలిసిన శ్రీకృష్ణుడు యుక్తితో కాలయవనుడు తనతో చేసిన యుద్ధభూమి నుంచి దూరంగా పరిగెత్తుకుని వెళ్లి పారిపోతాడు. కాలయవనుడు శ్రీకృష్ణుని వెనుక పరిగెత్తుతూ శ్రీకృష్ణుని వెంబడిస్తాడు. శ్రీకృష్ణులు అలా పరిగెత్తుతూ ముచుకుంద మహారాజు నిద్రిస్తున్న గుహలోనికి తన వెంట కాలయవనుని తీసుకెళ్తారు. అప్పుడు శ్రీకృష్ణుడు అక్కడ నిద్రపోతున్న ముచుకుంద మహారాజుపై తన అంగవస్త్రాన్ని కప్పి నిద్రపోతున్న వ్యక్తి శ్రీకృష్ణుడే అని కాలయవనుడు నమ్మేలా చేసి చీకటిలో దాక్కుంటాడు. కాలయవనుడు నిద్రపోతున్న వ్యక్తిని శ్రీకృష్ణుడే అని భావించి తన కాలితో బలంగా తన్నాడు. దీనితో ముచుకుంద మహారాజు నిద్రకు భంగం కలిగింది. నిద్ర నుంచి మేల్కొనిన ముచుకుంద మహారాజు కోపోద్రిక్తుడై కాలయవనుని తీక్షణంగా చూస్తాడు. ఆయన తీక్షణ దృష్టి కాలయవనుడిపై ప్రసరించడం వల్ల కాలయవనుడు మరుక్షణం భస్మమవుతాడు. కాలయవనుని అంతానికి కారణభూతుడైన ముచుకుంద మహారాజు శ్రీకృష్ణ భగవానుని అనుగ్రహంతో తరువాతి కాలంలో పండరీపూర్ సమీపంలోని దిండిర్వన్ అనే ప్రాంతంలో భక్త పుండరీకుడు లేక పుండరీకుడుగా పునర్జన్మిస్తాడు. ఆ పుండరీకుడు వివాహమయ్యాక భార్యా విధేయుడై తన తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయసాగాడు. దుఃఖితులైన అతని తల్లిదండ్రులు తమ అంతిమ కాలం కాశీలో గడపాలని నిశ్చయించుకుని కాశీయాత్రకు బయలుదేరారు. భార్యా విధేయుడైన పుండరీకుడు తాను తన భార్య ఇద్దరూ గుర్రాలపై ప్రయాణిస్తూ తన తల్లిదండ్రులచే పాదయాత్ర చేయిస్తూ కాశీయాత్ర చేయసాగారు. మార్గ మధ్యంలో పుండరీకుడు కుక్కుట మహాముని ఆశ్రమంలో బస చేశాడు. ఆ ఆశ్రమంలో అతను అతి వికారంగా నల్లగా ఉన్న ముగ్గురు స్త్రీలు ప్రతిరోజు ఆ ఆశ్రమం వాకిలి శుభ్రం చేసి నీళ్లు చల్లి ముగ్గులు పెట్టడం వంటి సేవలు చేస్తుండడం, వారలా చెయ్యగానే అత్యంత సౌందర్యవంతులుగా మారి వెళ్లిపోవడం చూచి ఆశ్చర్యచకితుడై వారిని మీరు ఎవరు అని ప్రశ్నించాడు. వారు తాము గంగా, యమున, సరస్వతులనే నదులమని, తమలో మునిగిన వారి పాపాలు తమకు అంటుకోవడం వల్ల తమకి ఆ దుస్థితి వస్తుందని, కుక్కుట మహాముని లాంటి మహామునీశ్వరుల సేవతో ఆ పాపాలన్నీ తొలగిపోయి తాము యథాస్థితికి వస్తామని చెప్పారు. కుక్కుట మహామునికి అట్టి మహిమ తన తల్లిదండ్రుల సేవతో వచ్చిందని తెలిపారు. జ్ఞానోదయమైన పుండరీకుడు అప్పటి నుంచి తన తల్లిదండ్రులకు అత్యంత భక్తి శ్రద్ధలతో సేవ చేయసాగాడు. శ్రీకృష్ణ భగవానుడు తన భక్తుని పరీక్షించదలచి పాండురంగని రూపంలో పుండరీకుని ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో పుండరీకుడు తన తల్లిదండ్రులకు సేవ చేస్తున్నాడు. పాండురంగడు ఇంటి బయట నిల్చుని పుండరీకుని బయటకు రమ్మని పిలిచాడు. పుండరీకుడు తానప్పుడు తన తల్లిదండ్రుల సేవలో నిమగ్నమై ఉన్నానని, తాను బయటకు వస్తే తన తల్లిదండ్రులకు నిద్రాభంగమవుతుందని అందుకని కొంతసేపు వేచి

దమని తన చేతికి అందుబాటులో ఉన్న ఒక ఇటుకని బయటకు విసిరి దాని మీద వేచి ఉండమని కోరాడు. భక్తవశుడైన పాండురంగడు పుండరీకుడు బయటకు వచ్చేదాకా ఆ ఇటుక మీదే వేచి ఉన్నాడు. పుండరీకుని భక్తికి తల్లిదండ్రుల సేవా తత్పరతకు మెచ్చిన పాండురంగడు పుండరీకుని ఏదైనా వరం కోరుకోమనగా పాండురంగడు అక్కడ ఏ విధంగా ఇటుక మీద నుంచున్నట్టుగా ఉన్నాడో అదే రూపంతో అక్కడ కొలువై భక్తులను అనుగ్రహించమని ప్రార్థిస్తాడు. దానితో పాండురంగడు అక్కడే స్వయంభూగా అవతరించాడు. మరాఠీలో వీట్ అనగా ఇటుక అని అర్థం. ఇటుకపై నిలుచుని ఉన్న స్వామి కనుక ఈ స్వామి విఠల, విఠోబా, విఠై, విఠుమౌళి, విఠల్ గురురావు.

సిద్ధంగా ఉంది. పండర్పూర్ ఆలయ మూలాలు 12వ శతాబ్దానికి చెందినవి. ఆ కాలంలో హొయసల రాజవంశానికి చెందిన రాజా విష్ణువర్ధనుని కాలంలో ఈ ఆలయాన్ని నిర్మించారని భావిస్తారు. తరువాతి కాలంలో వివిధ రాజవంశాలకు చెందిన రాజులు ఈ ఆలయ పునరుద్ధరణ గావించారు. ఈ ఆలయ ప్రాంగణంలో క్రీస్తు శకం 1195వ సంవత్సరం నాటి ఒక శిలాశాసనం ఉంది. జనన మరణ చక్రం నుంచి విముక్తి లభిస్తుందని విశ్వసించే భక్తులు ఈ శాసనాన్ని తమ వీపుపై రుద్దుకునేవారు. పుండరీకునితో పాటు ఇక్కడ శ్రీ స్వామివారిని కొలిచి స్వామివారితో ఆడి పాడి సహపంక్తి భోజనం చేసి తరించిన భక్తాగ్రేసరులు ఎందరో ఉన్నారు. వారిలో శ్రీమద్ రామానుజాచార్యులు, శ్రీ మధ్వాచార్యులు, శ్రీ జ్ఞానేశ్వర మహారాజ్, శ్రీ జనాబాయి, శ్రీ నామదేవ మహారాజ్, శ్రీ సక్కుబాయి, శ్రీ భక్త తుకారాం, శ్రీ సమర్థ రామదాసు, శ్రీ పురందరదాసు మొదలైన వారు ఉన్నారు. జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యుల వారు ఇక్కడికి వచ్చి శ్రీ స్వామివారిని దర్శించి శ్రీ పాండురంగాష్టకాన్ని రచించారు. నిర్మాణ శైలి ఈ విధంగా ఉంది. ఈ ఆలయ సముదాయం విశాలమైన ఎత్తైన ద్వారాలతో కూడిన ఒక అద్భుతమైన నిర్మాణం. ఈ ఆలయ ప్రధాన ప్రవేశ ద్వారాన్ని నామ్దేవ్ గేట్ లేదా మహాద్వార్ అని పిలుస్తారు. ఈ ఆలయ ప్రాంగణంలో అద్భుతమైన శిల్పాలతో నిర్మితమైన గర్భాలయం ఉంది. గర్భాలయ ద్వారానికి ఇరువైపులా జయ విజయులు మనకు దర్శనమిస్తారు. గర్భాలయంలో విఠోబా స్వామివారు దివ్య ఆభరణాలు ధరించిన నల్లరాతి శిలా స్వరూపంలో మనకు దర్శనమిస్తారు. గర్భాలయంలో స్వామివారు ఒక ఇటుకపై నిలబడి ఉండి తన రెండు చేతులను నడుముపై పెట్టుకుని కుడి చేతిలో కమలం, ఎడమ చేతిలో శంఖం ధరించి ఉంటారు. స్వామివారు రెండు చేతులపై అంగదులు, రెండు మణికట్టులపై మణిబంధాలు ధరించి ఉంటారు. స్వామివారి తలపై కిరీటం వంటి టోపీ ఉంటుంది. స్వామివారి ముఖం పొడవుగా సొగసైన బుగ్గలతో, కళ్ళు నేరుగా భక్తులను చూస్తున్నట్లుగా ఉంటాయి. ఆయన చెవులలో మకర కుండలాలు, మెడలో కౌస్తుభ హారం ధరించి ఉంటారు. స్వామివారి నడుము చుట్టూ వస్త్రం ధరించి ఉండి అంచు స్వామివారి పాదాలను తాకుతూ ఉంటుంది. స్వామివారి ఛాతీపై భృగు మహర్షి పాదముద్ర ఉంది. స్వామివారిపై శ్రీవత్స చిహ్నం ఉంటుంది. స్వామివారి ఎడమ కాలిపై ఒక దాసి తాకిన ఆనవాలు ఉంటుంది. శంకరాచార్యులు స్వామివారిని దర్శించి రచించిన పాండురంగాష్టకంలో స్వామివారిని నితాంబ కరాభ్యాం ధృతోయేన తస్మా

నివారణ ఉపాయాలు ఉన్నాయి. సందర్శన వేళలు ఇంకా ఈ ఆలయంలో జరిగే ఉత్సవాల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఈ ఆలయం ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11:15 వరకు భక్తుల దర్శనార్థం తెరచి ఉంటుంది. నిత్య సేవలలో భాగంగా ప్రతిరోజు ఉదయం 4 గంటల నుంచి 5:30 వరకు కాకడ హారతి, నిత్య

పూజలు జరుగుతాయి. ఉదయం 10:45 నుంచి 11 వరకు మహానైవేద్య నివేదన, సాయంత్రం 4:40 నుంచి 5 వరకు పోషక్ నివేదనలు జరుగుతాయి. సాయంత్రం 6:45 నుంచి 7 వరకు ధూపహారతి ఉంటుంది. అర్ధరాత్రి 12 నుంచి 1 వరకు జరిగే షేజ్ హారతితో ఆలయ ద్వారాలు ముస్తాయి.

నిలబడి ఉన్న ఒక ప్రధాన సంప్రదాయం వారీ యాత్ర. దీనిని పంఢర్పూర్ వారీ అంటారు. ఇది గత 800 సంవత్సరాలుగా నిరంతరాయంగా జరుగుతోంది. దీనిలో భాగంగా మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాలకు చెందిన వర్కారీలుగా పిలువబడే భక్తులు బృందాలుగా ఏర్పడి విఠల్ నామాన్ని జపిస్తూ అభంగాలు, భజనలు, కీర్తనలు పాడుకుంటూ నృత్యాలు చేసుకుంటూ పాదయాత్రగా పండరీపురంకు చేరుకుని పవిత్ర చంద్రభాగ నదిలో స్నానమాచరించి శ్రీ విఠల్ స్వామి వారిని దర్శించుకుంటారు. సంవత్సరం పొడవునా పంఢర్పూర్ వారి జరుగుతూ ఉన్నప్పటికీ ప్రత్యేకంగా ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు జరిగే శయన ఏకాదశి లేదా తొలి ఏకాదశి, చైత్ర శుద్ధ ఏకాదశి, కార్తీక శుద్ధ ఏకాదశి, ఇంకా మాఘ శుద్ధ ఏకాదశి రోజులలో ముగిసే వారి యాత్రలు ఎంతో విశిష్టమైనవి. ఆ సమయంలో పండరిపురం పట్టణమంతా విఠల్ విఠల్ అనే నామస్మరణలతో ప్రతిధ్వనిస్తూ అచంచలమైన భక్తితో కూడిన ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తోంది. ఈ సంవత్సరం ఈ యాత్ర జూన్ 19న మొదలై జూలై 7న ఆషాఢ శుద్ధ ఏకాదశిన భక్తులు విఠోబా ఆలయం చేరుకోవడంతో ముగుస్తుంది. మహారాష్ట్ర మరియు దాని చుట్టుపక్కల అనేక ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు పాదచారులై ఈ పండర్పూర్కు చేరుకుంటారు. మహారాష్ట్రలోని అతి పెద్ద వేడుకైన ఈ ఉత్సవాలు మహారాష్ట్ర యొక్క సాంస్కృతిక వారసత్వానికి నిలువెత్తు నిదర్శనంగా ఉన్నాయి.

ప్రపంచదగ్గ ఇతర ప్రదేశాలలో చంద్రభాగ నది ఘాట్లు, సంత్ పుండలిక్ ఆలయం, ఇస్కాన్ పంఢర్పూర్ ఆలయం, కైకాడి మహారాజ్ మఠం, పంఢర్పూర్ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న సంగోలా కోటలను మనం దర్శించుకోవచ్చు. ఇక ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం.

ఆలయం పంఢర్పూర్ పట్టణం, మహారాష్ట్ర షోలాపూర్ జిల్లాలో ఉంది. ఈ ఆలయం పంఢర్పూర్ బస్టాండ్ ఇంకా రైల్వే స్టేషన్ల నుంచి సుమారు 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. పంఢర్పూర్ రోడ్డు, రైలు మరియు విమాన మార్గాల ద్వారా చక్కగా అనుసంధానించబడి ఉంది. సమీప ప్రధాన పట్టణమైన షోలాపూర్ నుంచి 78 కిలోమీటర్ల దూరంలో ఉంది. ముంబై, పూణే, కోల్హాపూర్ ఇంకా షోలాపూర్ల నుంచి నిర్ణీత వ్యవధుల్లో మహారాష్ట్ర రాష్ట్రం యొక్క రోడ్డు రవాణా సంస్థ బస్ సేవలు అందుబాటులో ఉన్నాయి. సమీప విమానాశ్రయం పూణే 200 కిలోమీటర్ల దూరంలో ఉంది కనుక సులభంగా చేరుకోవచ్చు.

రుక్మిణి సమేత శ్రీ పాండురంగడు మనందరికీ ఇహలోక కష్టాలను దూరం చేసి మనందరిలోని అజ్ఞానం నశించి జ్ఞాన మార్గంలో ప్రయాణించేలా అనుగ్రహించాలని ముకుళిత హస్తాలతో ప్రార్థిస్తూ వచ్చే వారం మరో దివ్యక్షేత్ర విశేషాలు తెలుసుకుందాం. అంతవరకు సెలవు.

0: మీరిప్పటి వరకు యాత్ర సహాయకారి విహారీ ఆధ్యాత్మిక క్షేత్రాల సందర్శనపై ప్రత్యేక కార్యక్రమం విన్నారు. సమర్పణ శ్రీమతి ఏ శ్రీవత్సల, నిర్వహణ శ్రీ తమణం నాగేశ్వరరావు గారు.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: కార్యక్రమంలో ఇప్పుడు భారతీయుడు చిత్రం కోసం కేజే యేసుదాస్ ఆలపించిన గీతం వింటారు.

0: మీరిప్పటి వరకు భారతీయుడు చిత్రగీతం విన్నారు.
1: సేవ్ అవర్ ఎర్త్, స్టాప్ ప్లాస్టిక్ పొల్యూషన్, సే నో టు సింగిల్ యూజ్ ప్లాస్టిక్.
0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 9:00. ఇప్పుడు విందాం సముద్ర తీర కథలు. ఈ శీర్షికన ఈనాటి కథ చేపల వేట ఆట కాదు ప్రాణాలతో చెలగాటం. సమర్పణ శ్రీమతి మంజులా పాలేటి, రచన శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం గారు, నిర్వహణ శ్రీ తమణం నాగేశ్వరరావు గారు.
2: ఆకాశవాణి 102.7 మెగాహెర్ట్జ్ పై సింహపురి ఎఫ్ఎం. తెలుగు రచనా సాహిత్యంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న విలక్షణ సృజనాత్మక రచయిత శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం గారు సముద్ర తీర కథలలోని సన్నివేశాలు, సంభాషణలు, ఆయా పాత్రల యొక్క మనస్తత్వ చిత్రణలు, చేపల వేటలో ఎదురయ్యే అనేక ఇబ్బందులు, పడవలు తయారు చేసుకోవడంలో ఎదురయ్యే ఆర్థిక ఇబ్బందులు, అలాగే సహాయం చేసిన వారి పట్ల కృతజ్ఞతా భావనలు, చేపలు పట్టే సమయంలో పాటించే నియమ నిబంధనలు, పురుషులకు స్త్రీలు అందించే సహాయ సహకారాలు, ఇలా బెస్తవారి జీవిత విశేషాలలోని అనేక విషయాలు చక్కని కథలుగా చిత్రించారు శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం గారు. నాగరిక సమాజానికి దూరంగా, సముద్ర తీరానికి దగ్గరగా, సముద్రాన్నే తమ తల్లిగా, తమ దైవంగా భావించి ఆ సముద్రాన్ని నమ్ముకుని జీవనం సాగించే మత్స్యకారుల జీవితాలను, చేపలతోనే ముడిపడి ఉన్న జీవితాలలోని ఆర్ద్రతను, అనేక వైవిధ్యాలను ఈ కథలలో మనం చూడవచ్చు. ఒక్కొక్క కథ ఒక్కో వైవిధ్యంతో గొలుసుకట్టు కథలుగా ముందుకు సాగుతాయి.
3: కథ పేరు చేపల వేట ఆట కాదు ప్రాణాలతో చెలగాటం.

0: నీటితో నిండిన బేసిన్లా సమతలంగా కనిపించే సముద్ర గర్భంలో ప్రమాదకరమైన సముద్ర జీవులు అనేకం ఉన్నాయి. 10 ఏనుగులకు మించి సైజున్న తిమింగళాలు నోరంతా నిండిన తమ రంపపు పళ్లతో దేన్నైనా కరకరా నమిలివేయగల షార్కు చేపలు, కోరల లాంటి పళ్ళు కలిగిన రాక్షస ముసళ్ళు, ఒళ్లంతా విషం నిండిన సముద్ర సర్పాలు, పాముల్లా పొడవుగా ఉండి రెండు వైపులా వెలుగుతున్న లైట్లతో షాకిచ్చి ప్రాణుల్ని చంపే ఎలక్ట్రిక్ ఈల్ చేపలు, సమీపించిన చేపల్ని తన 8 చేతులతో పట్టుకుని మింగే ఆక్టోపస్లు, సూదిమున్నలాంటి విషం కలిగిన పొడవైన తీగల్లాంటి సన్నని చేతులు గల జెల్లీ చేపలు, పాము పడగలాంటి వెడల్పైన ముఖం కలిగి పొడవైన తోకకు చివర విషంతో కూడిన స్ప్రింగ్ రే చేపలు, అదే ఆకారం కలిగి పొట్టి తోక కలిగిన ఎలక్ట్రిక్ రే చేపలు, మూతి మీద పొడవైన రంభంలా పెరిగి ఉండే కొమ్ము కలిగిన సాఫిష్లు, ఇంకా అనేక రకాలైన ప్రమాదకరమైన జీవజాలంతో నిండి ఉంటుంది సముద్రం. సముద్రంలో కొన్ని కోట్ల కోట్ల రకాల జీవులున్నా గంగపుత్రులకు తెలిసింది సుమారు 300 రకాల ప్రాణులు మాత్రమే. అవే తీరానికి దగ్గరలో ఉన్నా తమ వలల్లో పడతాయి కనుక. వాటిలో తినటానికి అమ్మకానికి పనికొచ్చేవి సుమారు 60 రకాల చేపలు ఉండవచ్చు. మిగతా వాటిని వలల్లో పడ్డా తీసి పారేస్తారు. ఆ రోజు చెంగయ్య తన పడవను తన 3 కొడుకులతో బాగా దూరంగా తీసుకుపోయాడు. ఈరోజు ఎలాగైనా మంచి రకం చేపల్ని తీసుకుపోవాలి అనేది అతని ఉద్దేశ్యం. చెంగయ్య వయస్సు 60 సంవత్సరాలు, మంచి అనుభవమున్న వేటగాడు, సముద్రంలో అనేక రకాల ప్రమాదాలు ఎదుర్కొని తప్పించుకున్న అనుభవశాలి. అలల ఉధృతి, వీచే గాలివాటాన్ని బట్టి చేపలు దొరికే ప్రదేశాన్ని తెలుసుకోగలడు. చేపలెప్పుడూ ఒకే చోట ఉండవు, అవి సామూహిక జీవులు. అవి ఒకచోట నుంచి మరో చోటికి గుంపులు గుంపులుగా వెళ్తుంటాయి. ఒక్కోసారి చేపలు విపరీతంగా దొరుకుతాయి, మరొకసారి ఎంత గాలించినా దొరకవు. ఎంతో అనుభవం ఉన్న చెంగయ్య కూడా గత 2 రోజులుగా అనుకున్నన్ని చేపలు పడటం లేదు. చుక్క పొడిచిన తరువాత యథారీతిగా పడవ బయలుదేరింది. చెంగయ్య ఆకాశంలోకి చూస్తూ నక్షత్రాలను లెక్క పెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. పెద్ద కొడుకు తెడ్డు వేస్తుంటే మిగతా 2 కొడుకులు అలలకు చెదురుతున్న నక్షత్రాల కదలికల విన్యాసాలను చూస్తున్నారు. ఆ పొద్దు కరకరమని సముద్రం మీద సూర్యుడు లేచే సమయంలో,
1: "యో నాయనా, గోపాలయ్య, పడవనా ఈడాపు" అన్నాడు చెంగయ్య. పడవ ఆగింది. "నాయనా, ఈడా ఎంత లోతుంటాదే?" అని అడిగాడు ఆఖరి కొడుకు మరిడయ్య. "ఇంచుమించా 1 మైలుపైనే ఉంటాదిరా" అన్నాడు చెంగయ్య.
0: చెంగయ్య సైగను అర్థం చేసుకుని రెండవవాడు పడవ మీద నిలబడి వలను వేశాడు. అది విశాలమైన గొడుగులా విచ్చుకొని నీటి మీద పడి క్రమక్రమంగా మునిగిపోయింది. వలల పైన ఉన్న కొయ్యబెండ్లు నీటిలో తేలుతూ ఉంటే పడవ కొస రెండవవాడి చేతిలో ఉంది. వల క్రింద వరుసగా ఉన్న బంకమట్టిని కాల్చి తయారు చేసిన మట్టిబెండ్లు వలను నీటిలోకి తీసుకువెళ్ళాయి. 3వవాడు పడవకు ఇంకో వైపుకు వచ్చి గాలం వేశాడు. సముద్రం దానిపాటికది మౌనంగా గుసగుసలాడుతున్నట్లుగా ఉంది. సముద్రం పైన పరిస్థితులకు లోపలి పరిస్థితులకు చాలా తేడా ఉంటుంది. అయితే జీవన సమరంలో మనిషికెప్పుడూ పోరాటమే. చెంగయ్య పెద్ద కొడుకు కర్ర తీసుకుని నీటి మీద పెద్దగా బాగుతున్నాడు. ఆ శబ్దానికి సముద్రంలో ఉన్న చేపలు కకావికలై పరుగెత్తి వలలో చిక్కుకుంటాయనేది అతని భావన. నీటి మీద పడవ నిశ్చలంగా ఉంది. సముద్రంలో మునిగిన వలలో కదలిక లేదు. గేలానికి చిన్న చిన్న చేపలే పడుతున్నాయి. సూర్యుడు బారడు పొడవున పైకి లేచిన 400 వీసలు పట్టే పడవలో 10 వీసలు చేపలు మాత్రమే ఉన్నాయి. ఇలాంటి బాధాకరమైన సందర్భాల్లో చెంగయ్య తమ పూర్వీకుల అనుభవాలు చెబుతుంటాడు. బ్రిటిష్ వాళ్ళు పాలించేటప్పుడు వైస్రాయి ఒక అలంకరించిన చిన్న స్టీమర్లో చెన్నపట్నం తీరంలో విహరిస్తుండగా క్రింద దేనికో తగులుకొని స్టీమరు మునిగిపోయింది. అక్కడ ఎంతోమంది నావికులున్నా అందులోని వాళ్ళని రక్షించడానికి ఎవరికీ ధైర్యం చాలలేదు. అప్పుడు సముద్రంలో పడవల్లో చేపలు పడుతున్న బెస్తవాళ్లు ధైర్యంగా సముద్రంలోకి దూకి వైస్రాయిని అతని సిబ్బందిని రక్షించారంట. అది తమ బెస్తవాళ్ల ధైర్యం అని చెబుతుంటాడు.
1: "నాయనా, వల శానా బరువుగా ఉండాది, గబాల్ని అనువీడికిరా"
0: అంటూ అరిచాడు పెద్ద కొడుకు. చిన్న కొడుక్కి కబుర్లు చెబుతున్న చెంగయ్య చెప్పడం ఆపి తను లేచి వలతాడు పట్టుకున్నాడు. చిన్న

పట్టుకుని పడవ కదలకుండా తెడ్డుతో బ్యాలెన్స్ చేయమన్నాడు. ముగ్గురూ కలిసి వలతాడు పట్టుకుని పడవ వైపు లాగసాగారు. మొదట్లో నీటి మీద విశాలంగా పరుచుకొని పడ్డ వల ఇప్పుడు ముడుచుకుంటూ దగ్గరకు వస్తూ ఉంది. వలను కొద్ది కొద్దిగా పైకి లాగుతూ దానికి చిక్కుకున్న చేపల్ని పడవలో వేస్తున్నారు. పడవలో మోచేతి పడవ నుంచి రెండు మోచేతుల పడవ వరకు మంచి నాణ్యమైన చేపల్ని ఒలిచి పడవలో వేస్తున్నారు ముగ్గురు. అందరూ ఆనందంగా ఉన్నారు.

0: ఇలా మంచి ఏట దొరుకుండాదిరా మనకే అంటూ తన కొడుకుల్ని మెచ్చుకున్నాడు చెంగయ్య. ఈ సొరసాపులకే ఊళ్ళలో మంచి గిరాకీ ఉంటాదిరా, ఇటునే ఉప్పులో ఊరేసి ఎండబెట్టి ఎండు సేపల కింద అమ్మితే శానా డబ్బులు వస్తాయి. మనమా ఇంత దూరం వచ్చినా ఈ సేపలు పడ్డాయి కాబట్టే ఏం బాధపడవం లేదు అన్నాడు చెంగయ్య. ఇంతలో ఉన్నట్లుండి చేతిలోని గాలం ముందుకు లాగబడింది. గేలం గట్టిగా పట్టుకుని,
1: నాయనా పెద్దసేపే తగులుకున్నట్టుండాదే, ఇదే గుంజుతా ఉండాది నాయనా
0: అని అరిచాడు చిన్న కొడుకు మరిడయ్య. చెంగయ్య కొడుకుకు సాయంగా గాలం పట్టుకోవడానికి ముందుకు కదిలాడు. చూస్తుండగానే మరిడయ్య లాగుతున్న గేలం చువ్వతో పాటు అతడు కూడా సముద్రంలో తల్లక్రిందులుగా పడిపోయాడు. తల నీళ్లలో మునిగి కాళ్లు పైకెత్తి ఉన్నాడు. అది ఎంత బలమైన చేపోగాని మరిడయ్యను సముద్రంలోకి లాక్కపోతూ ఉంది. ఇంత జరుగుతున్నా మరిడయ్య చేతిలోని గాలాన్ని వదలట్లేదు. చేప వేగాన్ని నిరోధించడానికి సర్వశక్తులు ఉపయోగిస్తున్నాడు, కానీ దాని వేగాన్ని ఆపలేకపోతున్నాడు. జాలర్లలో ఒక సూత్రముంది, భూమి మీద ఉన్నప్పుడు మనిషిలా ఆలోచించు, సముద్రంలో ఉన్నప్పుడు చేపలా ఆలోచించు అని. అందుకే చెంగయ్య వెనక ముందు ఆలోచించకుండా సముద్రంలో దూకేశాడు. అల్లంత దూరంలో చేప నీళ్లలోకి లాక్కుపోతుంటే మరిడయ్య మునిగిపోకుండా ప్రయత్నిస్తూ నీటిపైన లాక్కుపోబడుతున్నాడు. చెంగయ్య తన సముద్రపు అనుభవాన్నంతా రంగరించి గాలిని చీల్చుకుంటూ నీటిలోకి దూకి ఈదుకుంటూ మహావేగంతో మరిడయ్యను చేరుకున్నాడు.
1: మరిడే పోతే పోయింది సేప, గాలా నీడిసే
0: అన్నాడు చెంగయ్య. కాని మరిడయ్య దాన్ని వదల్లేదు.
1: నాయనా దీన్నేనా వదల్లే వదల్నో, దీని పాసుగాల అదో నేను ఇవాళ తేలిపోవాలా, ఇడిసేదేలే
0: అంటూ పళ్ళ బిగున గాలాన్ని రెండు చేతులతో పట్టుకున్నాడు. నీటిలో ఉన్న అంత పెద్ద చేప గేలాన్ని వదిలించుకోలేక తుళ్ళి తుళ్ళి పడుతూ మరిడయ్యను లాక్కుపోతూనే ఉంది. పిల్లికి చెలగాటం ఎలుక్కి ప్రాణసంకటం కాదిక్కడ, పిల్లికి ఎలుకకు రెండింటికి ప్రాణసంకటమే. చెంగయ్య ఇక లాభం లేదని గాలిలో అంత దూరం దూకి నీటిలోకి మునిగిపోయాడు. నీటిలో అతనికి ఆరడుగుల పొడవైన పెద్ద సొరచేప గాలం నోటితో పట్టుకుని గిలగిలలాడుతూ తన శక్తి సామర్థ్యాలను ఉపయోగించుకుంటూ ముందుకు గింజుకుంటూ పోతూ ఉంది. చెంగయ్య నీటిలోనే దాన్ని ఒడిసి పట్టుకున్నాడు. అది అతని కౌగిలిలో ఇమడలేదు. తోక అటూ ఇటూ ఆడిస్తూ చెంగయ్యను నానా విధాలుగా ఇబ్బంది పెట్టింది. కానీ చెంగయ్య వదల్లేదు. తన బలాన్నంతా ఉపయోగించి దాని కదలికలను నిరోధిస్తూ గట్టిగా పట్టుకున్నాడు. తరువాత ఈదుతూ నీటి ఉపరితలానికి వచ్చాడు. అప్పటికే తండ్రి నీటిలో దూకడం చూసి పెద్ద కొడుకు గోపాలయ్య వాళ్లకు సాయంగా తనూ దూకాడు. రెండోవాడు మణి తెడ్డుతో పడవను బ్యాలెన్స్ చేస్తున్నాడు. కానీ చెంగయ్య అంత వేగంతో గాలిలోకి లేస్తూ నీటిలో పడుతూ ఈదలేకపోయాడు. ఎలాగైతేనే తండ్రిని చేరుకుని తండ్రికి సహాయంగా తను కూడా చేపను బంధించి పట్టుకున్నాడు. ఇద్దరూ కలిసి దానిని పడవ వైపు నెడుతూ రాసాగారు. దాంతో గాలాన్ని పట్టుకుని ఉన్న మరిడయ్య గేలంతో సహా మహాసునాయాసంగా పడవ దగ్గరకు వచ్చాడు. పడవ మీద ఉన్న మణి పడవలోని చేపలను కాపలా కాస్తూ జరిగేదంతా చూస్తూ గుండెలను బిగపట్టుకుని ఉన్నాడు. సొరచేప స్వేచ్ఛగా ఉండుంటే ఎప్పుడో తనను పట్టుకుని ఉన్న ఇద్దరినీ విదిలించుకుని పోయేది. కానీ దాని నోట్లో ఉన్న గాలం కుక్కీ లాగే కొద్దీ కదిలితే బుగ్గల్ని చీలుస్తూ బాధపెడుతూ ఉంది. అందుకే అది తన స్థానబలంలో ఉండి కూడా ప్రతిఘటించలేకపోయింది. నీళ్లలో ఉన్న చెంగయ్య అతని పెద్ద కొడుకు చేపను గట్టిగా పట్టుకుని ఉండటంతో మరిడయ్యకు ఊపిరి సెలిపింది. పడవ అంచు పట్టుకుని పడవలోకి దూకేశాడు. గాలాన్ని మాత్రం వదల్లేదు. క్రింద నుంచి తండ్రి అన్న సొరచేపను నీటి ఉపరితలం మీదకు తీసుకువచ్చారు. తండ్రి సైగతో పడవలో ఉన్న బలమైన లావాటి తాడును తండ్రి మీదకు విసిరి

0: చేశాడు మణి. నీటిలో ఉన్న ఇద్దరూ కలిసి దాన్ని బలంగా పిగించి తాడు కొనలు పడవలోకి విసిరేశారు. గేలంతో పాటు తాడు అంచుల్ని పట్టుకున్నారు అన్నదమ్ములిద్దరూ. అన్నదమ్ములిద్దరూ తాడును గట్టిగా పట్టుకుని పడవలోకి లాగుతుండగా చెంగయ్య అతని పెద్ద కొడుకు నీటిలో నుంచి దాన్ని ఎత్తి పడవలో పడేశారు. తరువాత ఇద్దరూ కూడా పడవలో చేరారు. అది పడవలో బుసకొడుతూ ఎగిరెగిరి పడుతోంది. పడవ తెడ్డుతో దాని మూతి మీద బలంగా కొట్టాడు మణి. దాని తల మీద కూర్చున్నాడు చెంగయ్య. రెండోవాడు దాని పొట్ట మీద, మూడోవాడు కూడా దాని తోక మీద అటకుకాలు ఇటుకకాలు వేసి కూర్చొని కదలకుండా చేశారు. తెడ్డు వేస్తున్న పెద్ద కొడుకు, ఇంత పెద్ద సురసేపను నేనెప్పుడూ చూడలేదు నాయనా అన్నాడు ఆనందంగా. అదే అభిప్రాయం మిగతా ఇద్దరూ వెలుబుచ్చారు. చెంగయ్య మాట్లాడలేదు. ఊపిరి భారంగా పీల్చుకుంటున్నాడు. 60 ఏళ్లు దాటిన మనిషి చేపను కదలకుండా పట్టుకోవడంలో అతని ఒంట్లో ఉన్న శక్తి అంతా కరిగిపోయింది. ముంతల్లోని గంజిని కడుపు నిండా త్రాగి అందరూ శక్తిని పుంజుకున్నారు. తండ్రిని బాగా కుదుటపడనిచ్చి అడిగాడు మూడు కొడుకు,
1: నాయనా నువ్వింతకో ముందెప్పుడైనా ఇంత పెద్ద సేపను ఏటాడేవా
0: అని అడిగాడు. కొద్దిసేపు పైకి చూసి ఆలోచించిన చెంగయ్య చెప్పటం మొదలుపెట్టాడు.
1: ఓరే, వానలు పడేటప్పుడుగానే తెగించి సముద్రంలోకి వెళ్తే రొయ్యలు విపరీతంగా పడతాయి. జనం వాటినే ఇష్టంగా కొంటారు. అసంటప్పుడా అతడి సమయంలో నేను మా నాయన మా తాతతో కలిసే కుండపోత వానలు సముద్రం మీదకి వెళ్ళినాం. అక్కడుల్లా కుప్పలు తిప్పలుగా రొయ్యలు పడ్డాయి. మాకు పడవ నిండిపోయింది. యాటైనక తిరిగి వస్తుంటే ఆ రొయ్యల్లో యాడుండాదో ఏమో సముద్ర పాము మా నాయన్నే చుట్టుకుంది. పై నుంచి తాడుతో కట్టేసినట్లా మోసేతుల వరకు చుట్టుకుపోయిండాది. వరుసలు వరుసలుగా చుట్టుకుని ఉండాది. చుట్టుకొని తల బయట పెట్టే నాలుగు సాసింది. ఆమెనుల్లా వెంటనే దాని గొంతు పట్టుకున్నాడు మా నాయన. లేకపోతే కాటేసేదే. అది కాటేస్తే ఇంక తిరిగే లేదురా. మామూలుగా అయితే భూమి మీద తిరిగే పాముల గుండ్రంగా లావుగా తాళ్లాగా ఉండాయి కదా. కానీ సముద్రంలో తిరిగే పాములకు నేల మీదలా పాకే అవసరంలే. అందుకనే రిబ్బల్లా పలుసుగా నీళ్లల్లో ఈత్తా ఉంటాయి అన్నాడు చెంగయ్య. ఆమెనేమైంది అయినా అడిగాడు మూడవ కొడుకు. వెనకనున్న మా తాత ఏడొస్తూనే, నాయనా అది కాటేస్తే తిరగలేదు, అట్నే గట్టిగా పట్టుకోదాన్నే, కొంతసేపు ఇడ్సమాకో, తీరంసేరగానే మనోళ్ళ సాయంతో దాన్నే చంపేద్దాం అన్నాడు. అంతసేపు ఉండలేను నాయనా, అదే గమ్మునుంటాదో ఏందే, మాటి మాటికి నన్న బిగిస్తా ఉండాది. ఇంక రవ్వంతసేపు ఇట్టాగే ఉంటే ఊపిరాడికి సస్సిపోతా అన్నాడు మా నాయన. తెడ్డేస్తున్న నేనా ఏగం పెంచా. వెనక్కు తిరిగి చూసినాక మా నాయన కన్నీళ్లు కార్చడం కనిపించుండాది. ఊపిరాడిక గాలి ఎగ పీలుస్తుండాడు. అంతవరకు భయపడతా ఉండా, నాకు ఎక్కడ లేని ధైర్యం వస్తుంది. ఆమె వెంటనే నేను లేచి మా నాయన దగ్గరికి వెళ్ళా. మొలలోని శాఖ తీసా, దాని గొంతు పర పర కోసేసిన, రక్తం అట్నే పారుండాది. అప్పుడులా మా తాత, నాయనా దాని తలను అలాగే పట్టుకో, దాని శరీరం లేకపోయినా తల పేనంతో ఉందాదిరా, అదే కాటేస్తుంది అంటూ అరిశాడా మా తాత. తర్వాత మా తాత నాయన చుట్టూ గుండ్రంగా తిరగతా చుట్టుకొని ఉన్న పాము శరీరాన్ని తీసా దూరంగా నీళ్లలో పడేశాడు. పాము తలన ఖాళీ గెంజకుండలో వేసా, దాని మీద మూకుడుతో మూత పెట్టాడు బయటికి రాకుండా. దాన్ని అట్టాగే సముద్రంలో పడేశాడు అని జరిగిందంతా చెప్పాడు చెంగయ్య. చెంగయ్య తన స్వానుభవంతో చెప్పిన ఆనాటి సాహసోపేతమైన ఆ సంఘటనకు అతని ముగ్గురు కొడుకులు సంభ్రమంతో నోరెళ్ల పెట్టారు. దారి పొడుగునా అదే చెప్పుకుంటూ ఆనందించారు.

చెంగయ్య తీరానికి చేరే సమయానికి కొన్ని పడవలు వచ్చి ఉన్నాయి. మరికొన్ని పడవలు వస్తున్నాయి. చెంగయ్య పడవలోని 6 అడుగుల సొరచేపను చూసి అతని అదృష్టాన్ని అంతా అభినందించారు. చేప మీద కూర్చున్న 3 లేచారు. దానికి పడవతో కట్టిన కట్లన్నీ విప్పారు. తని నోట్లో ఉన్న గాలాన్ని విప్పారు. దాన్ని క్రిందకు దించడానికి చెంగయ్య అతని 3 కొడుకులు తలా ఓ పక్క చేరారు. ఉన్నట్లుండి అంత పెద్ద సొరచేప గాల్లోకి ఎగిరి సముద్రంలో పడింది. అందరూ నోరు తెరుచుకుని చూస్తున్నారు. చెంగయ్య

0: సంధ్య అతని కొడుకులు వెంటనే సముద్రంలో దూకి దాన్ని పట్టుకున్నారు. అది వాళ్ళని విదిలించి కొట్టింది, కానీ దూరంగా వెళ్ళలేకపోయింది. కారణం అక్కడ లోతు తక్కువ కావటం, వెనుక వచ్చిన పడవలు చుట్టూ దారి లేకుండా చేయటం, ప్రమాదం పసిగట్టి మిగతా జాలర్లంతా దానిపైన పడటం. అందరూ కలిసి చేపను పట్టుకుని వచ్చి తీరానికి 20 అడుగుల దూరంలో ఇసుకలో పడేశారు. రొప్పడం తప్ప అదేమీ చేయలేకపోయింది.
1: ఓరే, మీ పంట పండినట్లేరా? ఆలస్యం దేనికే? బిన్నా రాముడి పాళ్ళంలో పీరు సాహెబు కాడకి తీసుకెళ్ళండి, ఆడ మంచి ధర సొద్ది మీకు
0: అన్నాడు పెదకాపు. పెద్ద చేపల్ని పీరు సాహెబు కొంటాడు.
1: అరే ఆవో బేట, ఆవో బయట బాబు. అరే బాబు, చేపల వేట ఆటా కాదు. మీకీ ప్రాణాలతో చెలగట్టం నాయనా, మీకీ కష్టం నాకీ ఊరికే వద్దు బేట
0: అని బెస్తవాళ్ల కష్టాన్ని గుర్తించి మంచి రేటే ఇచ్చి వాళ్ళని ఆనందపరుస్తాడు. తరువాత దాన్ని ఆటోల్లోనో లారీల్లోనో రాముడిపాళెం నుంచి 25 మైళ్ళ దూరంలో ఉన్న నెల్లూరు మార్కెట్కు చేరుస్తాడు. వేలంలో మంచి లాభంతో విక్రయిస్తాడు. అక్కడ నుంచి అది ఐసు వేసిన ప్రత్యేకమైన పెట్టెలో చెన్నైకు చేరుకుని కొన్నవాడికి మంచి లాభాలను అందిస్తుంది.

0: గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్
2: మేడం. నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
4: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
5: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
6: చెప్పండి.
7: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
6: కానీ నేను ఎందుకు?
7: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు. ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
6: డిజిటల్ అరెస్ట్?
7: 100 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
6: ఇంత డబ్బా?
7: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకి వెళ్తాడు.
8: జైలుకి నువ్వే వెళ్తావు. మీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, RBI వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి. ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి. హాయ్,
9: RBI అంటుంది.
8: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
10: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ BLOతో కాల్ బుక్ చేసుకోవడానికి ECINET యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ BLO 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
11: మీరిప్పటి వరకు సముద్ర తీర కథలు శీర్షికన ఈనాటి కథ చేపల వేట ఆట కాదు ప్రాణాలతో చెలగాటం విన్నారు. సమర్పణ శ్రీమతి మంజులా పాలెటి, రచన శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం గారు, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు గారు. ఆకాశవాణి సింగపూర్ FM కేంద్రం, సమయం 9:22. హలో అభిరుచి ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ, ఈ కార్యక్రమం ద్వారా మీరు కూడా మీకు నచ్చిన పాటను వినాలంటే మీరు మాకు కాల్ చేయవలసిన మా ఫోన్ నంబర్ 0861-233-3100, మరొక నంబర్ 0861-233-3102. ఈ నంబర్లకు కాల్ చేసి మీకు నచ్చిన పాటను విని ఆనందించవచ్చు. కార్యక్రమంలో మొదటి శ్రోతను పలకరిద్దాం. హలో, నమస్కారం అండి.

0: హలో, గుడ్ మార్నింగ్ మేడం. నేను నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డ నుంచి పాలెంపోలం మాట్లాడుతున్నా మేడం. బాగున్నారా మేడం?
1: బాగున్నామండి, చెప్పండి. ఏ చిత్రం నుంచి పాట వింటారు పోలయ్య గారు?
0: ఈరోజు మేడం మాకు యముడి కుమారుడు సినిమా నుంచి అందం బిందులం అదరం తాంబూలం అసలే చలికాలం కగిలే శుభభానం అనే పాట వినిపించండి మేడం.
1: మీరు కోరుకున్న పాట ఇప్పుడు విందామండి.
0: మేడం జాకీర్ భాయ్, మస్తాన్ బాషా గారు, ఖాదర్ బాషా గారు, మహమ్మద్ రఫీ భాయ్, అహోబిల్ వెంకటేశ్వర అందరి కోసం మేడం.
1: అలాగే అండి, ధన్యవాదాలండి.

0: నా పేరు బండారు త్రిమూర్తులు గుప్త, పెద్దావరం, తూర్పు గోదావరి జిల్లా మాట్లాడుతున్నా. చిట్టుకేది పరివేణి గారు.
1: చెప్పండి, ఈ రోజు ఏ చిత్రం నుంచి పాట వింటారు?
0: ఈ రోజు నాకు గౌతమ్ గారు పుట్టినరోజు అండి.
1: చెప్పండి.
0: ఈ సందర్భంగా వారికి పుట్టినరోజు శుభాలను తెలియపరుస్తూ బామ్మ మాట బంగారు పాట ఈ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట. గీత రచన వింటూరి, సంగీతం చంద్రబోసు. ప్రేమతో కీలక మడుగు సేవలా పాట వేయండి.
1: తప్పకుండా అండి.
0: ఈ పాట మా అక్కయ్య గారి గొల్లపూడి నాగలక్ష్మి గారికి, పరివీల్ చిట్టుదానికి, బొడ్డెడ్ జగన్నాథరావు మాస్టర్ గారికి, నల్లబెల్లి వెంకట రెడ్డి గారికి, శ్రీకాకుళం భాస్కర్రావు గారికి, బైపల్ నాగేశ్వరరావు గారికి, మంచు శాస్త్రిరావు గారికి, మాస్టర్ భాష గారికి, ఇంకా మన సింహపురి నెల్లూరు రేడియో ప్రసారాలు వినేవారందరి కోసం వేయమని మనం పరివీల్ చిట్టుదండి మనసారి కోరుకుంటూ పాట కోసం ఎదురు చూస్తూ నేను సవినయ్యగా సెలవు తీసుకుంటున్నాను. బంగారు తల్లి, చిట్టు తల్లి.
1: ఈ చిత్రం నుంచి మరొక పాట కోరుకుంటారా? ఈ పాట అయితే అందుబాటులో లేదు.
0: ఈ పాట అందుబాటులో లేదమ్మా. అయితే
1: అలాగే మీరు కోరుకున్న పాట ఇప్పుడు విందాం. ధన్యవాదాలండి.

LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. మీరింతవరకు ప్రత్యక్ష ఫోన్ ఇన్ ద్వారా శ్రోతలు కోరుకున్నటువంటి సినీ గీతాలు విన్నారు హలో అభిరుచి కార్యక్రమంలో.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 9:34. హలో అభిరుచి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు ఇప్పుడు విందాం. ఈ కార్యక్రమానికి మీరు మాకు వాట్సాప్ పంపించవలసిన మా నెంబర్ 7901084415. ఈ నెంబర్కి మీకు నచ్చిన పాటను మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం వాట్సాప్ నెంబర్కి పంపించి విని ఆనందించవచ్చు. కార్యక్రమంలో మొదటి ఎస్ఎంఎస్. ఈ వాట్సాప్ మనకు నిజామాబాద్ జిల్లా ఉమ్మెడ నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, ఆబేద ఆయిషా పంపించారు. వీరు మనశంకర వరప్రసాద్ చిత్రం నుంచి పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. వీరి కోసం ఈ పాట విందాం.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: చెప్పండి.
2: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే
1: వస్తాను.
2: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు, ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
1: డిజిటల్ అరెస్ట్?
2: 100 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు. సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకి వెళ్తాడు.
1: జైలుకి నువ్వే వెళ్తావు. మీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏది లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి, ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
3: ఆర్బీఐ అంటుంది,
1: విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి.
4: గుడ్ మార్నింగ్ పిల్లలు.
5: గుడ్ మార్నింగ్ మేడం.
4: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
6: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
7: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
8: BIS, నమ్మకానికి నాణ్యతకు హామీ.
9: ఆకాశవాణి సింహపురి FM కేంద్రం శ్రోతలు, హలో అభిరుచి వాట్సాప్ సందేశాల ద్వారా కోరినటువంటి సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో మరొక వాట్సాప్. ఈ వాట్సాప్ను మనకు మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, మెర్సీ విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, సకుబాయ్, యదోజే, సోనిక, లక్ష్మీ వర్మ, లడ్డుబాబా వీరు పంపించారు. వీరు రాజా చిత్రం నుంచి పాటను ప్రసారం చేయండి మా కోసం అంటున్నారు. ఇప్పుడు విందాం ఈ పాట.

శ్రోతలు హలో అభిరుచి కార్యక్రమం వింటున్నారు. ఈ వాట్సాప్ మనకు సంగారెడ్డి జిల్లా ఎద్దుమైలారం నుంచి సహస్ర వర్షశ్రీ పంపించారు. వీరు ఆఖరి పోరాటం చిత్రం నుంచి పాటను ప్రసారం చేయండి మా కోసం అంటూ కోరుతున్నారు. సింహపురి ఎఫ్ఎం వారికి నమస్కారాలు అంటూ ఈ వాట్సాప్ మనకు నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి, యశోద, జానకి, రాజుగారు పంపించారు. వీరు అత్తకు యముడు, అమ్మాయికి మొగుడు చిత్రం నుంచి పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. అలాగే సోమనాథం జనార్దన్ రావు, వనజమ్మ, వెంకట భావన, వెంకమ్మ, ఓబులమ్మ, లక్ష్మయ్య, బండారు సుబ్బారావు గారు, తిరుపతమ్మ, నారాయణ, రేవతి, నిత్య, కౌశిక్, అహోబులం వెంకటేశ్వర్లు, బండారు శంకరయ్య, వీరందరి కోసం కూడా పాటను ప్రసారం చేయండి. శ్రీసాయి మహిమ చిత్రం నుంచి పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొదల్కూరు మండలం తాటిపత్తి గ్రామం నుంచి. వర్షం చిత్రం నుంచి మా కోసం పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు ఎం ప్రతాప్ గారు, ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుండి. మహానగరంలో మాయగాడు చిత్రం నుంచి మా కోసం పాటను ప్రసారం చేయమని కోరుతున్నారు ఎద్దుమైలారం నుండి బాలకృష్ణ, శారద, శ్రీనిధి, అఖిల్, కార్తికేయ గారు. అలాగే ఆలగడ్డ నుంచి పాలెం పోలయ్య గారు ఈ వాట్సాప్ పంపించారు. స్టేట్ రౌడీ చిత్రం నుంచి మా కోసం పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. వీరితో పాటు వీరి కుటుంబ సభ్యులు, స్నేహితులందరి కోసం కూడా పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. ఈ వాట్సాప్ మనకు సీఎం రోడ్ ఆటోనగర్ నిజామాబాద్ నుండి పంపించారు షేక్ అబ్దుల్ అలీ, నిఘార్ పర్వీన్, ఉదయభాను, మీనా సత్యం, శారద సుధీర్, రవి సునీత, శోభా శ్రీధర్. వీరు తొలి ప్రేమకు అర్థం నువ్వే అనే పాటను ఇష్టపడి చిత్రం నుంచి ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. వీరందరి కోసం ఆఖరి పోరాటం చిత్రం నుంచి పాట విందాం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెచ్ పై శ్రోతలు హలో అభిరుచి వాట్సాప్ సందేశాల ద్వారా కోరిన సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో మరొక వాట్సాప్. ఈ వాట్సాప్ మనకు నెల్లూరు నుండి పంపించారు రామాసుందరి కిరణ్ కుమార్ గారు. వీరు క్లాస్మేట్స్ చిత్రం నుంచి పాటను ప్రసారం చేయండి మా కోసం అంటున్నారు. ఇప్పుడు విందాం ఈ పాట.

మీరింతవరకు హలో అభిరుచి వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 10 గంటలు కావస్తోంది. మరికొద్దిసేపట్లో ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు రిలే వింటారు.

0: కార్యక్రమం వెంటనే వింటారు ఆకాశవాణి.
1: ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన కేంద్రాలపై ప్రత్యేక కార్యక్రమం మీరిప్పుడు వింటారు. భారతదేశంలో సామాజిక న్యాయం, సమాన అవకాశాలు, సమగ్ర గ్రామీణాభివృద్దిని లక్ష్యంగా పెట్టుకుని అమలు చేస్తున్న ఒక కీలకమైన పథకం ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన పీఎంఏజీవై. భారత రాజ్యాంగం కల్పించిన సామాజిక న్యాయ స్ఫూర్తిని ఆచరణలోకి తీసుకురావటానికి రూపొందించిన ఈ కార్యక్రమం ముఖ్యంగా షెడ్యూల్డ్ కులాల సామాజిక, ఆర్థిక, విద్యాభివృద్దికి ఒక సమగ్ర కార్యాచరణ ప్రణాళికగా నిలుస్తోంది. స్వాతంత్ర్యం తర్వాత కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినప్పటికీ వాటిలో చాలా వరకు వ్యక్తిగత లబ్దిదారులపై దృష్టి సారించాయి. అయితే ఒక గ్రామం మొత్తం సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ది చెందాలంటే సమగ్ర ప్రాంతీయ అభివృద్ది అవసరమనే భావనతో ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన రూపుదిద్దుకుంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 46 ప్రకారం షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఇతర బలహీన వర్గాల విద్య, ఆర్థిక ప్రయోజనాలను ప్రభుత్వం ప్రత్యేక శ్రద్దతో ప్రోత్సహించాల్సిన బాధ్యత కలిగి ఉంది. అలాగే ఆర్టికల్ 38(2) ఆదాయ, హోదా, అవకాశాలు, సౌకర్యాల్లోని అసమానతలను తగ్గించడానికి ప్రభుత్వాన్ని ఆదేశిస్తుంది. ఈ రాజ్యాంగబద్ద బాధ్యతల అమలుకు అనుగుణంగా 2009-10 సంవత్సరంలో ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజనను ప్రారంభించారు. ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశం షెడ్యూల్డ్ కులాల జనాభా అధికంగా ఉన్న గ్రామాలను సమగ్ర అభివృద్ది ద్వారా ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దటం. ఈ పథకం 2009-10లో పైలట్ ప్రాతిపదికన ప్రారంభమైంది. గ్రామాల్లో మౌలిక వసతులు, విద్య, ఆరోగ్యం, పారిశుద్ధ్యం, జీవనోపాధి వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టి అభివృద్ది కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడంతో ఎంపిక చేసిన 1000 గ్రామాలను ఆయా రాష్ట ప్రభుత్వాలు ఆదర్శ గ్రామాలుగా ప్రకటించాయి. ఈ విజయాన్ని దృష్టిలో ఉంచుకుని 2014-15లో పథకాన్ని మరింత విస్తరించారు. మొదటి దశ విస్తరణలో అదనంగా 11 రాష్ట్రాల నుంచి 1500 గ్రామాలను ఎంపిక చేశారు. ఆంధ్రప్రదేశ్లో 7 గ్రామాలు, అస్సాంలో 75, ఛత్తీస్గఢ్లో 175, జార్ఖండ్లో 100, హర్యానాలో 12, కర్ణాటకలో 201, మధ్యప్రదేశ్లో 327, ఒడిశాలో 175, పంజాబ్లో 162, తెలంగాణలో 6, ఉత్తరప్రదేశ్లో 260 గ్రామాలు ఈ పథకం పరిధిలోకి వచ్చాయి. ఎంపిక చేసిన గ్రామాల్లో అర్హతా ప్రమాణాలను పరిశీలించిన తరువాత అనేక గ్రామాల్లో అభివృద్ది కార్యక్రమాలు చేపట్టబడ్డాయి. ఈ దశ ముగిసే నాటికి మొత్తం 1184 గ్రామాలు అధికారికంగా ఆదర్శ గ్రామాలుగా గుర్తింపు పొందాయి. ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజనలో అత్యంత ప్రత్యేకమైన అంశం సమన్వయ అభివృద్ది విధానం. గ్రామ అభివృద్దికి అవసరమైన అన్ని కేంద్ర రాష్ట ప్రభుత్వ పథకాలను ఒకే వేదికపైకి తీసుకువచ్చి వాటి ప్రయోజనాలను గ్రామస్తులకు అందించడం ఈ విధానం ప్రధాన లక్ష్యం. ఉదాహరణకు గృహ నిర్మాణానికి ఒక పథకం, తాగునీటికి మరో పథకం, రహదారులకు ఇంకొక పథకం అమలవుతున్నా వాటన్నిటినీ ఒక సమగ్ర ప్రణాళికలో భాగంగా గ్రామ అభివృద్దికి వినియోగిస్తారు.

0: అంతేకాకుండా ఇప్పటికే అమలులో ఉన్న పథకాల ద్వారా నెరవేరని అవసరాలను తీర్చడానికి గ్యాప్ ఫిల్లింగ్ నిధులను ఉపయోగిస్తారు. ప్రతి గ్రామానికి గరిష్టంగా 20 లక్షల వరకు కేంద్ర ప్రభుత్వ సహాయాన్ని అందించి అభివృద్దిలో ఉన్న లోటుపాట్లను భర్తీ చేస్తారు. ఈ పథకాన్ని మరింత విస్తృత స్థాయిలో అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దేశవ్యాప్తంగా 500 లేదా అంతకంటే ఎక్కువ జనాభా కలిగి అందులో 50% కంటే ఎక్కువ మంది షెడ్యూల్డ్ కులాలకు చెందినవారు నివసిస్తున్న గ్రామాలను ఈ పథకం కింద ఎంపిక చేయాలని నిర్ణయించారు. ఈ విధానం ద్వారా సుమారు 27,000 గ్రామాలను పథకం పరిధిలోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది భారత గ్రామీణాభివృద్ది చరిత్రలో అత్యంత పెద్ద సామాజిక న్యాయ కార్యక్రమాల్లో ఒకటిగా పరిగణించబడుతోంది. పథకం అమలులో భాగంగా గ్రామాల అభివృద్దిని కొలిచే విధంగా 10 ప్రధాన రంగాలను గుర్తించారు. తాగునీరు, పారిశుద్ధ్యం, విద్య, ఆరోగ్యం, పోషణ, సామాజిక భద్రత, గ్రామీణ రహదారులు, గృహ నిర్మాణం, విద్యుత్, స్వచ్ఛమైన ఇంధనం, వ్యవసాయం, అనుబంధ కార్యకలాపాలు, ఆర్థిక సమ్మిళితం, డిజిటలైజేషన్, జీవనోపాధి, నైపుణ్యాభివృద్ది వంటి రంగాలు ఇందులో ఉన్నాయి. ఈ రంగాలకు సంబంధించిన మొత్తం 50 సామాజిక ఆర్థిక సూచికలను రూపొందించారు. గ్రామాల్లో ఈ సూచికల ఆధారంగా ఉన్న లోటుపాట్లను గుర్తించి వాటిని పూర్తిగా తొలగించడమే పథకం లక్ష్యం. ఈ పథకం అమలులో అవసరాల అంచనా అనే కొత్త విధానాన్ని ప్రవేశపెట్టారు. గ్రామంలోని ప్రతి కుటుంబం పరిస్థితిని పరిశీలించి ఏ రంగంలో ఎంత అభివృద్ది అవసరమో గుర్తిస్తారు. ఆ తరువాత ఆ అవసరాలకు అనుగుణంగా కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసి వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా నిధులు సమీకరించి అభివృద్ది పనులు చేపడతారు. ఈ విధానం వల్ల నిధుల వినియోగం మరింత సమర్థవంతంగా ఉండటమే కాకుండా గ్రామ ప్రజల అసలు అవసరాలు తీర్చబడతాయి. ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన కేవలం మౌలిక సదుపాయాల కల్పనకే పరిమితం కాదు. ఇది సామాజిక సమానత్వం, విద్యా పురోగతి, ఆరోగ్య భద్రత, ఆర్థిక సాధికారత, మహిళా సాధికారత, యువతకు ఉపాధి అవకాశాలు, డిజిటల్ చేరిక వంటి విభిన్న అంశాలను సమగ్రంగా కలుపుకుని ముందుకు సాగే అభివృద్ది నమూనా. గ్రామస్తుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంతో పాటు సామాజిక వివక్షను తగ్గించి సమాన అవకాశాలను అందించడంలో ఈ పథకం కీలక పాత్ర పోషిస్తోంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన ఆంధ్రప్రదేశ్లోని మారుమూల గ్రామాల అభివృద్దికి బాటలు వేస్తున్నాయి. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తూనే గ్రామాల రూపురేఖలను పూర్తిగా మారుస్తున్నాయి. గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ది చేసి ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దటమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఈ పథకం తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండలం పరిధిలోని ఇలగనూరు గ్రామంలో విజయవంతంగా అమలవుతోంది. గ్రామ పరిశుభ్రతకు ప్రత్యేక ప్రాధాన్యమిస్తూ తడి పొడి చెత్త సేకరణను ఎలక్ట్రిక్ ఆటోల ద్వారా నిర్వహిస్తున్నారు. సచివాలయం సిబ్బంది, గ్రీన్ అంబాసిడర్లు ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచే చెత్త సేకరణ కార్యక్రమాన్ని చేపట్టి గ్రామాన్ని స్వచ్ఛ గ్రామంగా తీర్చిదిద్దుతున్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో అందించిన 3 ఎలక్ట్రిక్ వాహనాల ద్వారా గ్రామంలో ఇంటింటికి చెత్త సేకరణ జరుగుతోంది. ఈ కృషి ఫలితంగా ఇలగనూరు గ్రామం కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ప్రకటించిన ఆదర్శ గ్రామాల జాబితాలో చోటు దక్కించుకుంది. తమ గ్రామం ఇప్పుడు పూర్తిగా మారిపోయిందని, ఎక్కడ చూసినా పరిశుభ్రత కనిపిస్తోందని గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన కింద ఇలగనూరు గ్రామంలో పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నామని తిరుపతి జిల్లా తొట్టంబేడు మండల పరిషత్ అభివృద్ది అధికారి ఎంపీడీఓ సురేంద్రబాబు తెలిపారు. ఇంటింటికి తడి పొడి చెత్తను వేరువేరుగా సేకరిస్తున్నామని, గ్రామాన్ని పూర్తిస్థాయి స్వచ్ఛ గ్రామంగా తీర్చిదిద్దేందుకు చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు.
1: ప్రధానమంత్రి ఆదర్శ గ్రామీణ యోజన పథకంలో భాగంగా తొట్టంబేడు మండలం నుండి 3 గ్రామ పంచాయతీలు, కాకరం పంచాయతీలో రాంబట్టపు గ్రామానికి, కంచపల్లి గ్రామానికి, ఇలనూరు గ్రామాలకు ఈ ఆటోలు మంజూరు అవడం జరిగింది. ఇవి ఎక్కడైతే షెడ్యూల్ కులాల పాపులేషన్ ఎక్కువ ఉంటుందో ఆ గ్రామాల్లో ఈ పథకం అనేది ఇంప్లిమెంట్ లో ఉంది. ఈ గ్రామాలకు ఇచ్చినటువంటి ఈ ఆటోలను ఆ గ్రామ పంచాయతీలో ఉన్న పారిశుద్ధ్య నిధులకు ఉపయోగించాలి. గ్రామాల్లో ఉన్న చెత్త సేకరించి సమీపంలో ఉన్నటువంటి ఘనవ్యర్థ నిర్వహణ కేంద్రానికి పంపిణీ చేయడం, అక్కడ పరిమి ఏరు కూడా ఇవి ఉపయోగించుకోవచ్చు. తద్వారా గ్రామ పంచాయతీ పరిశుభ్రంగా ఉంటాయని మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఇవి పంపిణీ చేస్తా ఉన్నాయి. ఆ క్రమంలో గ్రామ ప్రజలు వీటిని సద్వినియోగం చేసుకోవాలని మండల పరిషత్ తరఫున కోరుకుంటున్నాం.
0: ఇలగనూరు గ్రామస్థుడు అమర్నాథ్ గతంలో మా గ్రామంలో చెత్త సమస్య ఎక్కువగా ఉండేదని, ఇప్పుడు ప్రతిరోజు ఇంటి వద్దకే వచ్చి చెత్తను సేకరిస్తున్నారని, గ్రామం చాలా పరిశుభ్రంగా మారిందని అన్నారు.
2: ఇలగనూరు గ్రామానికి భారతదేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు, కేంద్ర ప్రభుత్వం, ప్రధాన

0: మంత్రి గ్రామీణ ఆదర్శ పథకం కింద ఈ ఆటోలను ఎలగనూరు గ్రామానికి ఒక ఆటోని ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే స్వచ్ఛ భారత్ నినాదంతో మన మోడీ గారు ఈ ప్రభుత్వం ఈ యొక్క గ్రామాలను పరిశుభ్రంగా చేసేందుకు ఎంతో గాను ఇటువంటి వాహనాలను ఇస్తున్నారు. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.
1: ఈ ఎలక్ట్రిక్ ఆటోల వల్ల రోడ్లు, పరిశుభ్రత, పారిశుద్ధ్య సదుపాయాలు మెరుగుపడ్డాయని ఇలగనూరు గ్రామస్తులు వెంకయ్య తెలిపారు.
2: మా ఊర్లో పూర్వం తూపుడు రిక్షాల వల్ల చెత్త సేకరణ అనేది చాలా ఆలస్యమయ్యేది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఈ ఆటోలు ఇచ్చి మా గ్రామంలో అభివృద్ధికి ఎంతో దోహదం చేసింది. కావున ఇలాంటి వినూత్న ఆలోచనలు చేసిన కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్రానికి చాలా ధన్యవాదాలు. ఈ ఆటోల వలన మా ఊరు పరిశుభ్రంగా ఉంటుంది. చాలా త్వరగా కార్యక్రమం పూర్తి చేస్తున్నారు. ఇలాంటి ఆలోచనలు చేసిన కేంద్ర ప్రభుత్వానికి, రానికి చాలా చాలా ధన్యవాదాలు.
1: ఇలగనూరు గ్రామానికి చెందిన గ్రీన్ అంబాసిడర్ మునికృష్ణయ్య మాట్లాడుతూ, ఈ ఎలక్ట్రిక్ ఆటోల ద్వారా సులభంగా ప్రతిరోజు ఉదయం గ్రామంలోని ప్రతి ఇంటి వద్దకు వెళ్లి చెత్తను సేకరిస్తున్నామని చెప్పారు.
2: మా ఊర్లో పూర్వం తూపుడు రిక్షాల వల్ల చెత్త సేకరణ అనేది చాలా ఆలస్యమయ్యేది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఈ ఆటోలు ఇచ్చి మా గ్రామంలో అభివృద్ధికి ఎంతో దోహదం చేసింది. కావున ఇలాంటి వినూత్న ఆలోచనలు చేసిన కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్రానికి చాలా ధన్యవాదాలు. ఈ ఆటోల వలన మా ఊరు పరిశుభ్రంగా ఉంటుంది. చాలా త్వరగా కార్యక్రమం పూర్తి చేస్తున్నారు. ఇలాంటి ఆలోచనలు చేసిన కేంద్ర ప్రభుత్వానికి, రానికి చాలా చాలా ధన్యవాదాలు.
1: ఇలగనూరు గ్రామస్తులు మునికృష్ణ మాట్లాడుతూ, ప్రస్తుతం గ్రామంలో ఎక్కడా చెత్త కనిపించడం లేదని, పిల్లలు పెద్దలు అందరూ పరిశుభ్రతపై శ్రద్ద చూపుతున్నారని చెప్పారు. ఈ అభివృద్ధి కొనసాగాలని కోరుకుంటున్నామని తెలిపారు.
3: చాలా ఇబ్బంది పడ్డారు తడి చెత్త, పొడి చెత్త తీసుకోవడానికి. దాంట్లో భాగంగా PMAJY కింద మనకు ఈ యొక్క ఎలక్ట్రికల్ ఆటో అనేది ప్రపోజల్ చేయడం జరిగింది. ఈ ఎలక్ట్రికల్ రావడం వల్ల తడి చెత్త, పొడి చెత్త అనేది ఇమీడియట్ గా 6/7 కంపల్సరిగా తీసుకోబోతున్నారు. గౌరవ ప్రధానమంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోదీ గారు ఇలగనూరు గ్రామ పంచాయతీకి చేశారనే దానికి ధన్యవాదాలు తెలియజేస్తారు.
1: ఇలా ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన ద్వారా తిరుపతి జిల్లాలోని ఇలగనూరు గ్రామం పరిశుభ్రత, మౌలిక సదుపాయాలు, ప్రజల జీవన ప్రమాణాల పరంగా ఆదర్శ గ్రామంగా రూపుదిద్దుకుంటూ ఇతర గ్రామాలకు స్ఫూర్తిగా నిలుస్తోంది. ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన భారతదేశంలో సామాజిక న్యాయాన్ని గ్రామీణాభివృద్దితో అనుసంధానించిన ఒక వినూత్న కార్యక్రమం. షెడ్యూల్డ్ కులాల జనాభా అధికంగా ఉన్న గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ది చేసి వాటిని ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దడం ద్వారా సమానత్వంతో కూడిన సమాజ నిర్మాణానికి ఈ పథకం బలమైన పునాది వేస్తోంది. గ్రామీణ భారత అభివృద్ది ప్రయాణంలో ఈ యోజన ఒక మైలురాయిగా నిలిచి అంత్యోదయ స్ఫూర్తిని సాకారం చేసే దిశగా ముందుకు సాగుతోంది. ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన గ్రామీణ భారత అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కీలక కార్యక్రమాల్లో ఒకటిగా నిలుస్తోంది. గ్రామాల అవసరాలను గుర్తించి స్థానిక ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ది పనులను చేపట్టడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో సమాన అవకాశాలు కల్పించేందుకు ఈ యోజన కృషి చేస్తోంది. అంతేకాకుండా గ్రామీణ సమాజంలో సామాజిక న్యాయం, సమగ్ర అభివృద్ది, స్వయం సమృద్ది వంటి లక్ష్యాలను సాధించేందుకు ఈ పథకం ఒక వేదికగా నిలుస్తోంది. కేంద్ర రాష్ట ప్రభుత్వాల సమన్వయం, ప్రజాప్రతినిధుల చొరవ, స్థానిక సంస్థల సహకారం, ప్రజల భాగస్వామ్యం కలిసి పనిచేస్తే ఈ కార్యక్రమం మరింత ప్రభావవంతంగా అమలవుతుంది. గ్రామీణ ప్రాంతాల అభివృద్ది ద్వారానే దేశ అభివృద్ది సాధ్యమనే భావనకు అనుగుణంగా ప్రతి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దే దిశగా ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన ఒక ముఖ్యమైన ముందడుగా నిలుస్తోందని చెప్పవచ్చు. ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన కేంద్రాలపై ప్రత్యేక కార్యక్రమం మీరింతవరకు విన్నారు. రచన ఎన్ జగదీష్, ఆకాశవాణి ప్రతినిధి తిరుపతి జిల్లా, వ్యాఖ్యానం కనపర్తి రాణి, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
4: రాబోయే అతిథి శ్రోతలు వాట్సాప్ సందేశాల ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమం వింటారు. ముందుగా ఖైదీ నెంబర్ 786 చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట, గీత రచన భువనచంద్ర. ఈ చిత్రంలోనే పాటను వినిపించమంటూ కోరుతున్నారు. నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోజ్ వెంకటాచారి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, శ్రీరామదాసు కృపాచారి.

తర్వాత రఘునాథపురం గ్రామం నుండి హేమంత్ కుమార్, రిషితేజ్, అశ్వి, సాక్షిత్, అవంతిక, ప్రియాన్షి, గీతిక, ప్రణీత్, వెంకన్న వీరంతా కోరుతున్నారు. ప్రేమయుద్ధం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట, గీత రచన వేటూరి.

రాజ్ కుమార్ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట గీత రచన ఆత్రేయ. ఈ చిత్రంలోని పాటను వినిపించమంటూ కోరుతున్నారు నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుండి ప్రియా శ్రీనివాసరెడ్డి. వీరు కోరుతున్నారు రాజకుమార్ చిత్రం నుంచి ఈ పాట.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
1: ఆఖరి పోరాటం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం లతా మంగేష్కర్ పాడిన పాట, గీతరచన వేటూరి. ఈ చిత్రంలోని పాటను వినిపించమంటూ కోరుతున్నారు సహస్ర వర్షశ్రీ, సంగారెడ్డి జిల్లా ఎద్దుబాయిలార నుంచి.

ఇప్పుడు వినండి కుమార్ రాజా చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట గీత రచన వేటూరి. ఈ చిత్రంలోను ఏదైనా పాటను వినిపించమంటూ కోరుతున్నారు మురళి భట్టిప్రోలు. మీరు కోరుతున్న పాట కుమార రాజా చిత్రం నుంచి ఈ పాట.

0: ಅನುರಾಗ ದೇವದ ನೀವೇ.
1: నోము చిత్రం నుంచి పి సుశీల పాడిన పాట. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్నారు అమరావతి నుంచి సైదాబి.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: మూక మనసులు చిత్రం నుంచి ఘంటసాల పి సుశీల పాడిన పాట, గీత రచన ఆత్రేయ. ఈ చిత్రంలోని పాటను వినిపించమంటారు.

ప్రేమ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట, గీత రచన ఆత్రేయ. ఈ చిత్రం నుంచి పాటను వినిపించమంటూ కోరుతున్నారు రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలీ వెంకటేష్, శ్యామల, అయాన్స్, సియోనా, నాగటి పండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మ, బ్రహ్మయ్య, ఇంకా వీరి కుటుంబ సభ్యులు. వీరందరి కోసం ప్రేమ చిత్రం నుంచి ఈ పాట

కార్యక్రమంలో చివరిగా ఒక్కడు చిత్రం నుంచి శ్రేయా ఘోషాల్ పాడిన పాట, గీత రచన సిరివెన్నెల ఈ చిత్రం నుంచి పాటను వినిపించమంటూ కోరుతున్నారు. పెడన వీరభద్రపురం నుండి వీరా కనకారావు, పార్వతి.

మీరింతవరకు రావోయే అతిథి కార్యక్రమంలో వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోతలు కోరిన చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం గుర్తు చేసుకుందాం. ఈనాటి గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా స్వర్ణ కమలం, ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, వాణి జయరాం పాడిన పాట. సిరివెన్నెల సాహిత్యం, ఇళయరాజా సంగీతం.

0: అంజలి ఈ చిత్రానికి రాజశ్రీ గీతం, సంగీతం ఇళయరాజా.
1: అంజలి అంజలి అంజలి చిలికే నవ్వుల పూల చబిల్లి, అంజలి అంజలి.

కార్యక్రమంలో ఇప్పుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన నీరాజనం చిత్రానికి సి నారాయణరెడ్డి గీతం, సంగీతం ఓపి నయ్యర్.

జెంటిల్మెన్ చిత్రంలోని ఆ పాటతో చిత్రగీతాల కార్యక్రమం సమాప్తం. మరికొన్ని పాటలు వార్తల అనంతరం 12:10 వినవచ్చు.

0: ఢిల్లీ నుండి వార్తా ప్రసారం.
1: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కి సాథ్ మే కనకలత.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం లాహిరి లాహిరిలో కార్యక్రమంలో ఏకచిత్ర గీతాలు వింటారు. ఈరోజు గుడి గంటల చిత్రం నుంచి పాటలు వినండి.

మబ్బుల బందిది మన పైలిచే పచ్చిక బాణుకు వెచ్చగా పిలిచే బీడని జంట

0: తను పెంచని దానింక అది కదలాడను మన కనుక
1: నీలి కన్నుల నీడలలోన దూరవలపుల

1964 సంవత్సరంలో రాజాలక్ష్మి ప్రొడక్షన్స్ ద్వారా విడుదలైన గుడిగంటల చిత్రం నుంచి పాటలు మీరింతవరకు విన్నారు లాహిరి లాహిరి కార్యక్రమంలో.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 12:30 కావస్తుంది. కొంచెం సేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి.

మోదీ ఈరోజు న్యూఢిల్లీలో జపాన్ ప్రధానమంత్రి సనాయి తకైచితో వార్షిక శిఖరాగ్ర స్థాయి చర్చలు జరుపుతారు. సామాజిక భద్రతా కోడ్ 2020 అమలులో భాగంగా ఈపీఎఫ్ పథకం 1952 స్థానంలో కొత్త ఉద్యోగుల భవిష్య నిధి పథకం 2026 అమల్లోకి వచ్చింది. రాగల 2 రోజుల్లో కర్ణాటక, గుజరాత్, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్రాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఫిఫా ప్రపంచకప్ లో భాగంగా బెల్జియం సెనెగల్ ను 3-2 తేడాతో ఓడించి రౌండ్ ఆఫ్ 16 కు అర్హత సాధించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో జపాన్ ప్రధానమంత్రి సనాయి తకైచితో వార్షిక శిఖరాగ్ర స్థాయి చర్చలు జరుపుతారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన అన్ని అంశాలను, పరస్పరం ఆసక్తి ఉన్న ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై అభిప్రాయాలు పంచుకుంటారు. మోదీ, తకైచి మధ్య చర్చల అనంతరం పలు అవగాహన ఒప్పందాలు కుదిరే అవకాశం ఉందని భావిస్తున్నారు. జపాన్ ప్రధానమంత్రి 3 రోజుల పర్యటన నిమిత్తం నిన్న సాయంత్రం న్యూఢిల్లీ చేరుకున్నారు. తకైచి భారత్లో మొదటిసారి అధికారిక పర్యటన జరుపుతున్నారు. భారత్, జపాన్ మధ్య ఉన్న ప్రత్యేక వ్యూహాత్మక గ్లోబల్ భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఈ పర్యటన ఒక ముఖ్యమైన ముందడుగని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇరు దేశాల సంబంధాల్లో ఆర్థిక భద్రత ఒక కీలకమైన అంశంగా ఉందని ఆకాశవాణి ప్రతినిధి తెలియజేస్తున్నారు. ఇటీవల ఫ్రాన్స్లో జరిగిన G7 శిఖరాగ్ర సదస్సులో నరేంద్ర మోదీ జపాన్ ప్రధానమంత్రితో సంభాషించారు. అంతకుముందు గత 7 నవంబర్లో జోహనెస్బర్గ్ లో జరిగిన G20 సదస్సు సందర్భంగా కూడా ఇరు దేశాల నేతలు భేటీ అయ్యారు. ఇరు దేశాల భాగస్వామ్య వ్యూహాత్మక ప్రణాళికను ముందుకు నడిపించడంలో ఈ వార్షిక శిఖరాగ్ర సదస్సు అత్యంత కీలకమైంది. సామాజిక భద్రతా కోడ్ 2020 అమలులో భాగంగా కేంద్ర ప్రభుత్వం పాత ఈపీఎఫ్ పథకం 1952 స్థానంలో కొత్త ఉద్యోగుల భవిష్య నిధి పథకం 2026 అమల్లోకి వచ్చింది. ఈ కొత్త పథకం గత నెల 29వ తేదీన గెజిట్లో ప్రచురితం కావడంతో అధికారికంగా అమల్లోకి వచ్చింది. డిజిటల్ నిబంధనల అమలును బలోపేతం చేయడం, పరిపాలనా సామర్థ్యాన్ని మెరుగుపరచడం, ఖాతాల పోర్టబిలిటీని పెంచడం, ప్రావిడెంట్ ఫండ్ నిర్మాణాన్ని కొత్త కార్మిక చట్టాలకు అనుగుణంగా మార్చడం ఈ కొత్త పథకం ముఖ్య ఉద్దేశం. కొత్త పథకం ప్రకారం ఉద్యోగి, యాజమాన్యం చెల్లించాల్సిన తప్పనిసరి ఈపీఎఫ్ వాటాలో ఎటువంటి మార్పు లేదు. ఇరుపక్షాలు తమ వేతనంలో 12% చొప్పున సహకారాన్ని కొనసాగిస్తారు. కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసిన కొన్ని నిర్దిష్ట సంస్థలకు మాత్రం ప్రస్తుతం ఉన్న 10% రేటు వర్తిస్తుంది. వైద్య చికిత్స, విద్య, వివాహం, గృహ నిర్మాణం, ఇతర నిర్దిష్ట అవసరాల కోసం సభ్యులు తమ నిధులను విత్డ్రా చేసుకునే నిబంధనలను ఈ పథకం నవీకరించింది. అయితే ఇది కనీస బ్యాలెన్స్ నిర్వహణ, ఇతర నిర్దేశిత షరతులకు లోబడి ఉంటుంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ న్యూఢిల్లీలో పశ్చిమ బెంగాల్ ఉన్నత సాంకేతిక విద్యాశాఖ మంత్రి జగన్నాథ్ చటోపాధ్యాయ, పాఠశాల విద్యాశాఖ మంత్రి దీపక్ బర్మన్తో చర్చలు జరిపారు. రాష్ట్రంలో కేంద్ర విద్యాశాఖ అమలు చేస్తున్న వివిధ పథకాల విస్తరణ, అమలు, నిధుల కేటాయింపులపై ఈ చర్చలు సాగాయని విద్యామంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ పథకాల్లో సమగ్ర శిక్ష కార్యక్రమం, ప్రధానమంత్రి ఉచితర్ శిక్ష అభియాన్, ప్రధానమంత్రి పోషణ్ శక్తి నిర్మాణ్ వంటివి ఉన్నాయి. ఈ సమావేశంలో ప్రస్తుతం పీఎంశ్రీ పాఠశాలల నెట్వర్క్ లేని బ్లాకులకు, అలాగే పట్టణ స్థానిక సంస్థలకు కూడా ఈ పథకాన్ని విస్తరించాలని నిర్ణయించారు. రాష్ట్రంలో జాతీయ విద్యా విధానం 2020ని సమర్థవంతంగా అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుందని ధర్మేంద్ర ప్రధాన్ ఇద్దరు మంత్రులకు హామీ ఇచ్చినట్టు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఎన్ఈపీ విజన్ కు అనుగుణంగా రాష్ట్రంలోని విద్యారంగాన్ని పునరుద్ధరించడానికి కేంద్ర విద్యాశాఖ కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. భవిష్యత్తులో డెంగ్యూ కేసులు పెరిగే అవకాశాలను ముందుగానే అంచనా వేసి వాటిని ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు, మున్సిపల్ సంస్థలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్య

0: శాఖ మంత్రి జేపీ నడ్డా చెప్పారు. నిన్న ఢిల్లీలో డెంగ్యూ నివారణ సన్నద్దతపై జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ నడ్డా అవగాహన నివారణ చర్యల్లో వార్డు కమిషనర్లు, ప్రజాప్రతినిధులు, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లను భాగస్వాములను చేయాలని రాష్టాలను కోరారు. దేశవ్యాప్తంగా ముఖ్యంగా ఢిల్లీ పరిధిలో ఉన్న జాతీయ డెంగ్యూ పరిస్థితి, తీసుకుంటున్న ముందస్తు నివారణ చర్యల గురించి ఈ సమావేశంలో ఆరోగ్య మంత్రికి అధికారులు వివరంగా తెలియజేశారు. ఢిల్లీలో ప్రతి ఏటా శీతాకాలంలో వచ్చే వాయు కాలుష్యాన్ని అరికట్టడానికి ఢిల్లీ ప్రభుత్వం ఒక శాశ్వత వింటర్ పొల్యూషన్ మాస్టర్ ప్లాన్ ను ఖరారు చేసింది. ఇది ప్రతి సంవత్సరం నవంబర్ 1 నుండి ఫిబ్రవరి 28 వరకు అమల్లో ఉంటుంది. ముఖ్యమంత్రి రేఖా గుప్తా మాట్లాడుతూ, ఈ కొత్త విధానం ప్రస్తుతం ఉన్న కాలుష్య నియంత్రణ చర్యలన్నింటినీ ఒకే నియమావళి కిందకు తీసుకొస్తుందని, దీనివల్ల ప్రతి శీతాకాలంలో విడివిడిగా ఉత్తర్వులు జారీ చేయవలసిన అవసరం లేకుండా సకాలంలో నిబంధనలు అమలు చేయడానికి వీలవుతుందని తెలిపారు. మధ్యవర్తి ద్వారా ఇరాన్, అమెరికా మధ్య జరుగుతున్న పరోక్ష చర్చలు నిన్న దోహాలో ముగిశాయి. ఈ నెల 9వ తేదీన జరగనున్న ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ అంత్యక్రియల అనంతరం చర్చలను కొనసాగించేందుకు ఇరుపక్షాలు అంగీకరించాయని ఖతార్ ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ మీడియాతో మాట్లాడుతూ, దోహా చర్చలు పురోగమిస్తున్నాయని, ఇప్పటికే సాంకేతికత స్థాయి చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. తదుపరి దశ చర్చలు ఇరాన్ అణు కార్యక్రమంపై దృష్టి సారిస్తాయని, ఇటీవలి అమెరికా సైనిక చర్య తర్వాత తాము ఈ చర్చలు జరుపుతున్నామని ఆయన పేర్కొన్నారు. 14 అంశాల అవగాహన ఒప్పందం అమలుపైననే ప్రధానంగా చర్చలు సాగాయని ఇరాన్ ఉప విదేశాంగ మంత్రి కాజం ఖరీబాబాది తెలియజేశారు. రానున్న 2 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, ఉత్తర అరేబియా సముద్రం, గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ అంతటా విస్తరించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే రాగల 2 రోజుల్లో కర్ణాటక, గుజరాత్, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్రల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. మరోవైపు ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిశా, సౌరాష్ట్ర, కచ్, ఉత్తరాఖండ్, విదర్భ ప్రాంతాల్లో రాబోయే 3 రోజుల పాటు ఇటువంటి వాతావరణ పరిస్థితులే కొనసాగే అవకాశం ఉందని తెలిపింది. బీహార్, కర్ణాటక, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, జార్ఖండ్, కేరళ, మాహే, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో శనివారం వరకు భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఫిఫా ప్రపంచకప్లో భాగంగా బెల్జియం సెనెగల్ను 3-2 తేడాతో ఓడించి, ఈ విజయంతో బెల్జియం రౌండ్ ఆఫ్ 16కు అర్హత సాధించింది. మరో మ్యాచ్లో అమెరికా రౌండ్ ఆఫ్ 32లో బోస్నియా హెర్జగోవినాను 2-0 తేడాతో ఓడించి రౌండ్ ఆఫ్ 16కు దూసుకెళ్లింది. రౌండ్ ఆఫ్ 16లో అమెరికా జట్టు బెల్జియంతో తలపడుతుంది. నిన్న రాత్రి అట్లాంటాలో జరిగిన మ్యాచ్లో ఇంగ్లాండ్ 2-1 తేడాతో డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోను ఓడించింది. ఈ నెల 6న జరిగే రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టు మెక్సికోతో తలపడుతుంది. మెక్సికో సిటీలో జరిగిన మరో రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్లో మెక్సికో 2-0 తేడాతో ఎక్వడార్ను ఓడించి రౌండ్ ఆఫ్ 16కు చేరుకుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో జపాన్ ప్రధానమంత్రి సనాయి తకైచితో వార్షిక శిఖరాగ్ర స్థాయి చర్చలు జరుపుతారు. సామాజిక భద్రతా కోడ్ 2020 అమలులో భాగంగా ఈపీఎఫ్ పథకం 1952 స్థానంలో కొత్త ఉద్యోగుల భవిష్య నిధి పథకం 2026 అమల్లోకి వచ్చింది. రాగల 2 రోజుల్లో కర్ణాటక, గుజరాత్, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్రల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఈనాటి జానపద కళారూపాలు కార్యక్రమంలో కాశీ మజిలీ కథలలోని బంగారు

నంది కథ తంబురు కథ వింటారు. నిర్వహణ శ్రీమతి మిరియాల రంగమ్మ. వంతులు శ్రీమతి మిరియాల రమణమ్మ, శ్రీమతి మిరియాల వెంకటమ్మ.

అమ్మా భర్త చెంతకి వెళ్ళి వచ్చింది నాదా ప్రాణేశ్వర. మీరు ఎంతో దేశాలు ఎన్నో రాజ్యాలు తిరిగారు, మీరు సంతానం పట్టుకురాలేకపోయారు. నేనన్నా వెళ్ళి సంతానం తెస్తానని భర్త తోడు సెలవు చేసి అమ్మవారు ముత్యాల దేవి.

భగవంతుడు నాకు ప్రత్యక్షమవుతాడని గంధమ్మతోటి గడపలలి నాగివేలి ముగ్గులు పెట్టి పెట్టిన నగలు భద్రంగా పెట్టి కట్టిన చీర కాసిపోసి శిరస్సు కిందకి చేసి శ్రీపాదాలు పైకి చేసి

నా చిన్నదానా, నీ ఊరేమిటి పేరేమిటి? దండమోయి భగవంతుడా, నాది చోళాపురి పట్నం, నా భర్త పేరు చోడంపురాజు, నా పేరు ముత్యాలదేవి, ఎంతో ధనధాన్యాలున్నాయి.

సమాధానం అనగానే కళ్ళని సంతోషం కలిగిపోయి కిలకిల ఇల్లాలే నవ్వాన.

అబ్బాయి, మీ తల్లిదండ్రులకు ఇష్టం లేని పెళ్లి చేసుకుంటాడమ్మా. అయ్యో భగవంతుడా, ఈ రోజుల్లో అమ్మా అప్పుడు పెళ్లి నాటికి ఆలోచిద్దాం అని ఆ చక్కని ఒక ఖర్జూర పొలం తీసుకో,

నేను సంతానం తీసుకొచ్చాను, భోంచేయమంటారా? బామా, ఇన్ని సంవత్సరాలకి మనకి సంతాన ఫలము భగవంతుడిచ్చాడు. చల్లని వేళల్లో సంతానం భోంచేయమని భర్తతోటి సెలవు తీసుకొని ఆ చక్కన ఒక ముత్యాల దేవి సంతానం

బ్రహ్మదేవ బ్రాహ్మలు పరిగెత్తుకుని వచ్చారు. అయ్యో అబ్బాయి పుట్టిన నక్షత్ర గడియలు ఎలా ఎలా ఉన్నాయని పంచాంగం చూసి చూడగానే అబ్బాయికి పుట్టిన నక్షత్ర గడియలు అన్ని బానే ఉన్నాయి. అబ్బాయికి అమ్మా ఇష్టం లేని పెళ్లి చేసుకుంటాడమ్మా మీ కుమారుడు. అయ్యో నాయన పెద్దగా అయ్యాక కదా అమ్మా అప్పుడు ఆలోచిద్దాములేని. అబ్బాయికి ఆ చక్కని ఒక బాలుడికి పురుడు పుణ్యాలు పోసి నామకరణ పేరు పెట్టారు. శివప్రసాద్ అని పేరు పెట్టినారా. అమ్మా శివుడు ఒక వరహాను పుట్టిన బాలుడు శివప్రసాద్ అని పేరు పెట్టారు. అబ్బాయిని ఎలాగైతే పెంచుతున్నారు.

వెయ్యి రూపులు, పట్టుకుంటే 10 రూపులు, ఓటు సూర్య ప్రకారంగా వెలిగిపోతాడే చక్కని అమ్మా. అబ్బాయి కథ ఇలాగుండని, అక్కడికి ఆ రాముడు దూరా, ఇమామంతుల పట్నం ఉన్నది, ఇమామంతుల పట్నం ఏలేది రాజండి, ఇమామంతుల మహా.

బిడ్డల యొక్క మహారాణి మహారాజు దగ్గరికి వెళ్ళి వచ్చి, నాదా ప్రణేశ్వర, నేను పార్వతీ దేవి దగ్గరికి వెళ్ళి తపచ్చేసి నేను సంతానం తెచ్చుకుంటానండి ప్రణేశ్వర అమ్మ ఆయమామంతులు మహారాజు.

అలాగే వెళ్లి రామ్మని మానికి సెలవివ్వగా అమ్మవారు చక్కన ఒక పగడాలు ఇది పూలు పత్రే గంధం తీసుకొని పార్వతి గుడి దగ్గరికి వెళ్ళి వచ్చి గుడంతా శుభ్రం చేసి గంధమ్మతో గడపలకి నాగివేలు ముగ్గులు పెట్టి అమ్మ పెట్టిన నగలు భద్రంగా పెట్టి కట్టిన చీర కాసిపోసి శిరస్సు కిందకి చేసి శ్రీ పాదాలు పైకి చేసి ఎడిగడ ఎలే తప్ప చేసిన ఆ తపస్సుకి పార్వతీదేవి మెచ్చి పార్వతీదేవి ప్రత్యక్షమాయ అమ్మా పగడాలి దేవి నీకేం కావాలమ్మా బిడ్డలో బిడ్డలో బిడ్డాలన్నారా అయ్యో అమ్మా పార్వతీదేవి ఒకటే ఖర్జూర పొలము సంతానమిచ్చింది పార్వతీదేవి అమ్మా నీ కూతురు

సంతానం పట్టుకొచ్చా. చక్కగా చలన ఒకవేళలో సంతానం భోంచేసింది. సంతానం భోంచేసినాక అమ్మవారు పగడాలి దేవి నా ఒక్క 9 గడియలు అమ్మా ఈ రోజులు కాబట్టి ప్రత కాలాలు అమ్మా ఆ రోజుల్లో అన్నమాటే కానీ అబద్ధం లేదు అమ్మా దేవ కాలము నా ఒక్క 9 గడియలు ఎక్కలే చక్కడ ఒక్క కూతురు.

అమ్మా జాతకం చూసేటప్పుడు పంచాంగం చూసి బ్రాహ్మలు ఏమన్నారంటే, అమ్మాయి అమ్మాయి పుట్టింది కాబట్టి ఈ అమ్మాయి తండ్రి గండంలో పుట్టింది, ఈ అమ్మాయి పెళ్లి ఈడు వచ్చే వరకు తండ్రి గారు అమ్మాయి ముఖము చూడరాదు అనే పాటకెళ్ళి ఆ అమ్మాయికి మహారాజు చక్రవర్తి ఊరు ఒక ఆరాముడు దూరములోన 700 మాలు కట్టించి అమ్మాయికి అమ్మా 12 దాసీల్ని పెట్టి రాణివాసం పంపించేశాడు. అమ్మా అమ్మాయి పురుట్లోనే పంపించేశాడు కన్న తండ్రి. అమ్మాయి పుట్టినరోజు వచ్చింది అంటే కూతురంటే ఎంతో ప్రేమ, కానీ కళ్ళతో చూడలేదు తండ్రి. చూడకూడదన్నారు కదా బ్రాహ్మలు. అమ్మా చూడకుండా కూతురు పుట్టిన రోజుకి అమ్మా చక్కని ఒక బంగారు ఒక నందిని చేయించి కూతురికి కానుగ్గా పంపించాడు. అమ్మా ఆ నందిని మోయడానికి 10 గుమస్తాలు వచ్చారు. ఆ అమ్మాయి ఒక మందిరంలోన ఆ ఒక చక్కని ఒక నందిని పెట్టి ఆ బంగారు నందిని పెట్టి ఆ మంత్రిలో గుమస్తాలు వెళ్ళిపోయారు. అమ్మాయి ఇక్కడ తల్లి పెంచుతూ

పది రూపాయలు కోడి సూర్యప్రకారంగా వెలిగిపోతుంది. అమ్మా 5 ఏళ్ల చిన్నదాయను, అమ్మా 5 ఏళ్ల చిన్నదానికి చక్కగా ఓ అంటే ఓన్మాలు నేర్పించారు. కాంటే కాక నేర్పించి అమ్మాయికి విద్య వినోదము, అమ్మా చక్కగా కనుక అమ్మాయికి చక్కగా నేర్పిస్తున్నారు. అంత పోయి ఇంత పోయి అమ్మాయి 16 ఏళ్ల చిన్నదాయనమ్మా. అమ్మా 16 ఏళ్ల చిన్నదాయను, అమ్మాయికి చక్కగా కనుక పెళ్లి వయసు వచ్చాను. అమ్మాయి కథ ఇలాగుండని అక్కడ శివ చక్కన ఒక అమ్మా శివప్రసాద్ చక్కగా హరి విద్యలను నేర్చుకున్నాడు బాలుడు. అమ్మా అబ్బాయికి తండ్రి గారు పట్టాభిషేకం కట్టించారు. అమ్మా చూసావా అబ్బాయి రాజ్యం వెళ్తున్నాడు. అమ్మా అవును చల్లనయ్య రాజ్యం వేళగా నెలకు 3 వర్షాలు పాడి పంటలో చల్లగొన్నవి. ఆ ఊళ్ళో వాళ్ళందరూ కూడా చాలా సుఖ సంతోషాలతో చాలా ఆనందంగా ఉన్నారు. ఎప్పుడైతే ఉన్నారు శివ ప్రసాద్ కి పెళ్లి చే వయసు వచ్చేసిందని తండ్రి గారు దేశాల మీద చిత్రపటాలు తెచ్చి అబ్బాయికి చూపించారు. అమ్మా అబ్బాయికి ఎక్కడ అమ్మాయి నచ్చట్లేదు. అమ్మా ఏ దేశం అమ్మాయిని తెచ్చినా నచ్చట్లేదు. నాయన కుమారుడా ఎక్కడెక్కడి నుంచో తెచ్చి పొడవులు చూపిస్తే నీకు నచ్చట్లేదు. బాబు నాన్నగారు అప్పుడే నాకు పెళ్లికి తొందర ఏమొచ్చిందండి, నాకు నచ్చిన అమ్మాయిని మీకు చెప్తాను. అదేంటి బాబు సొంతం నీకు మేనత్త కూతురుంది బాబు, నీకు మేనత్త కూతురు నా చెల్లెలు, చెల్లు కూతురుని అమ్మా చక్కగా గనుక అమ్మాయి పేరు గనుక పద్మావతి దేవి, ఆ పద్మావతి దేవినిచ్చి పెళ్లి చేస్తాను.

నాన్నగారు అస్సలు నాకు అమ్మాయి వద్దు. అదేమిటి బాబు అలాగుంటున్నావు? ఓలే ఇంకో సంవత్సరం పోయాక చేసుకుంటాడేమో, పెళ్ళొద్దంటున్నాడు కదా అబ్బాయి. అబ్బాయి శివప్రసాద్ చక్కగా రాజ్యం వెళ్ళి రాజకచేరిలో బాలుడు ఉండిపోయాడు. వీళ్ళకథ ఇలాగుండని ఒక రోజు దినమందున ఇమామంతుల పట్నంలో మహారాజు అమ్మా అప్పటి వరకు కూతురు ఎలాగుంటుంది కూడా చూడలేదు కనతండ్రి. ఒక రోజు దినమందున ఆ చక్కగా గనుక భార్య దగ్గరికి వెళ్ళి వచ్చి మామ పగడాలి దేవి నేను వేడ షికారుకు వెళ్ళిపోతున్నానని అమ్మా గుమస్తాల మంత్రులు తీసుకొని మహారాజు యాటా షికారికి వెళ్ళాడా. అమ్మా వేడ షికారికి ఎప్పుడు వెళ్ళాడు మహారాజు? అమ్మా చక్కగా కనుక ఆ వేళ రోజున ఎక్కడ తిరిగినా సరే ఎక్కడ లేడు కాని దుప్పు కాని ఏమీ పడలేదు. అమ్మా పడకపోతే మహారాజు వేడశికారు చేసుకుంటూ చేసుకుంటూ పొద్దు పొద్దు పోయే వేళలోన మహారాజు ఇంటి మఖం పట్టాడు. ఎప్పుడైతే పట్టాడో ఆ వేళ రోజున అమ్మవారు రత్నమాల ఉద్యానవనంలోకి వచ్చి చిలకత్తులతోటి చక్కగానే ఆటలు

అమ్మతో ఉండగానే కన్న తండ్రి గుర్రం మీద అమ్మా అమ్మాయి వంక చూశాడు. అబ్బాయి ఎంత అందంగా ఉంది, దేవలోకం నుంచి వచ్చిన దేవగన్యక, నాగలోకంలో వచ్చిన నాగగన్యక, ఈ అమ్మాయిగా నేను చేయి పడితే ఎంతో చక్కగా ఉంటుందని అమ్మాయిని చూసుకుంటూ కోటలోకి వెళ్ళిపోతున్నాడు మహారాజు. ఎప్పుడైతే వెళుతున్నాడు, నా తండ్రి మాకు ఆమె చూడలేదు అమ్మ, తన చెలికత్తలతోటి ఆడుతూ పాడుతూ పొద్దంతా పోయింది కదా అని ఆమె కూడా కోటకు వెళ్ళిపోతుంది. ఈ మహారాజు కుమసాల మంత్రిని ఇంటికి వెళ్ళిపోమని ఈ మహారాజు ఒకడే గుర్రం వేసుకొని అమ్మ రాణివాసం ఉండే ఒక రత్నమాల మేడలోకి

ఎవరు పరాపురుషుడు ముఖం చూడని ఒక విల్లాలు. ఆ పురుషుడు రాగానే ఏంటమ్మా ఇతని లోపలికి వచ్చారు ఎవరు ఏంటి అప్పుడు అంటున్నాడు. ఏమంటున్నాడు అమ్మ

మారిపోతుంది. మారిపోతుంటే ఒళ్ళు పొగర చేత, కళ్ళు కావరం చేత అన్న తండ్రి అమ్మాయి చేయి పట్టుకోబోయాడు. అమ్మాయి అక్కడ ఆగిపోయి తండ్రి గారు చేయించిన బంగారం ఒక నంది ఉంది అక్కడ, ఆ నందులోకి కలుపులు తీసుకొని నందులోకి వెళ్ళిపోయి అమ్మాయి ఏమంటుంది, అమ్మా పార్వతీదేవి ఈ వరహాన నేను పుట్టాను, ఎవడో దుష్టుడు దుర్మార్గుడు వచ్చి పెళ్ళాడమంటున్నాడు, అమ్మా పార్వతి ఈ తలుపులు ఎవరికి రాకూడదు, నేను చేసుకోమనే భర్తకే తలుపులు రావాలని

ఆ చిన్నదిగా ఎంత కొట్టి నా తలుపులు తీయట్లేదు, ఎంత పిలిచినా ఇడికి రావట్లేదు. మహారాజు చక్రవర్తి బయటికి వెళ్ళి వచ్చే అమ్మా దాసీలు చిలకెత్తలు వెళ్ళి వచ్చారు. అమ్మా అమ్మాయి నందులో దూరిపోయింది, అమ్మాయిని బయటకు తీయండి అన్నారు. ఎవరైనా తలుపులు తీస్తుంటే రావట్లేదు. అమ్మా రాజుగారండి ఎవరో తలుపులు తీసినా రావట్లేదు. అయినా ఈ అమ్మాయి ఎవరు, ఏంటి ఈ అమ్మాయి వృత్తాంతం ఏమిటి అని దాసీలు అడిగాడట. ఆ దాసీలు కూడా మహారాజుని ఎప్పుడు చూడలేదు పాపం, 12 ఆముడు దూరంలో ఉన్నారు కదా, వాళ్ళకి తెలియదు. ఏమండి ఇంకేముంది, ఈ అమ్మాయి పేరు రత్నమాల, వాళ్ళ అమ్మగారి పేరు పగడాల దేవి, వాళ్ళ నాన్నగారి పేరు ఇమామంతన మహారాజు. అనగానే ఓయమ్మ ఓయమ్మ నా కూతురి.

ప్రతిష్ఠపోతుంది. అవుని మహారాజు, ఆ ఒక కూతుర్ని కనుక ఆ బంగారు నందులో దూరింది కనుక ఆ అమ్మాయిని ఆ నందిని తీసుకొని అమ్మ సముద్రంలో పారవేశారు. అమ్మ నందిని పారవేశారు కదా,

ఈ ఊరికి ఆరాముడు దూరం ఉన్నా నేను కట్టించిన మొహాలు మర్చిపోయాను. ఉద్యానవనము మర్చిపోయి ఆ ఉద్యానవనంలో ఆడే అమ్మాయిని చూసి నేను

చెప్పి వచ్చానన్న. అప్పుడు భార్య భర్త కాళ్ళ మీద పడిపోయి కన్నబోయిన అయ్యో చక్కగా అమ్మాయికి కన్న ఉంది, మీకు కన్న ఉందని చెప్పారని అమ్మాయిని మీరు ఇప్పటి వరకు చూడలేదు, పెళ్లిలోనే చూడమన్నారు అమ్మాయికి. అయ్యో పెళ్లి చేద్దాం అనుకుంటే అమ్మాయిని సముద్రంలో పడవేశారా, నందితో ప్రకారంగా అమ్మాయిని కూడా పడవేశారని భార్యాభర్తలు దుఃఖిస్తూ ఇమామంతుల పట్టణంలో ఉండిపోయి వాళ్ళక తలాగుండని ఇక్కడ నందిలో ఉన్న అమ్మాయి

వెళ్ళిపోతూ ఉంది. ఇంకొక ఒడ్డుకు రాకుండా దాటుకుంటూ వెళ్ళిపోతుంది కరటాల మీదని. ఎప్పుడైతే వెళ్ళిపోతుందో అమ్మా ఆనందులో ఉన్న చిన్నక తలా ఉండని. ఇక్కడ చోళాపురి పట్టణములోన మహారాజు కుమారుడు యాడశికారికి బయలుదేరినారా. అమ్మా యాడశికారికి బయలుదేరాడు బాలుడు. ఆ ఊళ్ళో ఉన్న ఒక పల్లి భోయులు సముద్రంలో వేటకు వచ్చారు. అమ్మా వలలు వేస్తున్నారు. ఆవేళ ఒక పిత్తపరిగన్నా పడలేదు పాప. ఒరే ఇంకా పడవాలు లోతుగా వెళదామని ఇంకా లోతుగా నడిపారు పడవాలు. అమ్మా 10 మంది భోయులు వలలు వేస్తున్నారు. ఒకడు వలకి చిక్కుపడ్డాది. ఏంటమ్మా నంది? అయ్యి బాబు లాగుతా ఉంటే రావట్లేదు. ఒరే ఒరే పెద్ద తిమ్మంగళం పడిపోయింది. నా వల మీద 10 మంది వలలు వేయండి. ఆ 10 మంది కూడా వలలు వేశారు. లాగి లాగి లాగి లాగుతుంటే ఒరే ఇవాళ మన పండగ ఎందుకు చెప్పరా, పెద్ద చేప పడిపోయింది సొంత చేప. ఈ చేప తీసుకెళ్లి మన రాజుగారికి ఇచ్చామనుకో మనకి ఎక్కువ బహుమతి వస్తుందని ఆ ఒక పల్లె భోయులు ఆ ఒక నందిని తీసుకొని అమ్మా బయటకు వచ్చి పడ్డారు. పడగానే బంగారం నంది కదా చక్కగా తల తల తల తల మెరిసిపోతుంది. ఎంతో చక్కగా మెరిసిపోతుంది. అమ్మా ఇదేంటి బాబోయ్, ఈ నంది పడ్డాదండి చేప అనుకున్నాం అని ఆ ఒక పల్లె భోయులు అమ్మా నందో చేప ఏదొకటి, ఇది ఎత్తడిదో బంగారదో మనకు తెలియదు, మన రాజుగారి దగ్గర పట్టుకెళ్ళామనుకో మనకి ఎక్కువగా వరహాలు ఇస్తారని ఆ 10 మంది బెస్త భోయులు ఆ నందిని వెత్తుకొని ఆ సముద్రం ఆర బయలుదేరారు. ఈ ఒక పిల్లవాడు యాడశికారికి వచ్చిన కుర్రవాడు సముద్రం ఆర బయలుదేరాడు. వాళ్ళు వీళ్ళు కలుసుకున్నారు. ఒరే పల్లె భోయులు లారా ఏంటి మోసుకొస్తున్నారు, ఏముండో ఇదేంటో తెలియదండి సముద్రంలో దొరికింది మాకు, మా వలలో చిక్కుపడ్డాదని. ఆ అమ్మా రాజుగారి అబ్బాయి కదా శివబాలుడు. అమ్మా శివప్రసాద్ ఏముండని నందిని కింద దింపారు. దింపి చూడగానే అబ్బాయి మహారాజు చక్రవర్తి, ఒరే ఇది బంగారు నంది ఏముండో, ఇది బంగారు నందా? అయ్యి బాబోయ్ ఏముండి, మీ నాన్నగారికి ఇచ్చామనుకోండి ఇంకా మాకు ఇంకా పండగే పండగ. మీ నాన్నగారు బోళని వరాలు మాకు ఇస్తారు. అయితే ఈ నందులో ఏముందో చూద్దామని పిల్లవాడు శంకరుడు వరాన పుట్టిన పిల్లవాడు భగవంతుడు తెలుసుకొని ఆ నంది మీద చేయి వేయగా ఆ 2 తలుపులు విడిచారు. వరాన పుట్టిన అమ్మాయి తలుపులు తీసుకుని బయటకు వచ్చింది. బయటికి రాగానే వేస్తే 1000 రూపాయలు పట్టుకుంటే 10 రూపాయలుంది. ఈ చక్కని ఒక శివకుమారుడు అమ్మాయి వంక చూసి విలవిల మూర్చ పోయా నారాయణ. అమ్మాయి అమ్మాయి ఎంతో అందంగా ఉంది. తన మూర్చ తను తెలుపుకొని అమ్మాయి చిన్నదానా నీ ఊరు పేరు ఏమిటంగా. అయ్యో మహారాజా నా ఊరు పేరు అనగా విమామంతుల పట్నము, నా తల్లి పేరు కడాలదేవి, నా తండ్రి పేరు విమామంతుల మహారాజు.

రోజు పెద్ద బంగారం నందుని చేయించారు. ఒక రోజు వేళప్పుడు ఎవరు లేని టైములోన ఒక కిరాతకుడు వచ్చి నన్ను చేపట్టుకోబోతే ఈ నందులో దూరిపోయాను. ఇది నా కథ అని చెప్పింది. అయితే అమ్మాయి చక్కగా ఉందని, అమ్మా మన నాన్నగారి దగ్గరికి వెళదాంరా అని రాజుగారి దగ్గరికి రాజుగారి చెరువు తీసుకొచ్చాడు బాలుడు. అమ్మా రాజుగారు బాగా చూశారు. అయినా శివప్రసాదు, ఈ అమ్మాయి ఎక్కడ దొరికింది? నాన్నగారు ఇదిగో ఈ బంగారం అందులో దొరికింది ఈ అమ్మాయి. అమ్మా నీ ఊరు పేరేమిటి? నాది ఇమామంతుల పట్నము. మా తండ్రి గారి ఇమామంతుల మహారాజు. మా తల్లి పేరు పగడాలి దేవి. మా నాన్నగారి పుట్టినరోజు ఇచ్చారండి నందినని తండ్రి తమ మామయ్య గారు కూడా అదే చెప్పింది. చెప్పగానే అప్పుడు చక్కగా చూశారు. అమ్మా నేను పెద్ద మంది బోయిన్లు పెట్టి నేను మీ ఊరు పంపించేస్తాను. అదేమిటండి మహారాజా? అలాగండి వెళ్ళిపోతా అన్నది అమ్మాయి. అయితే అమ్మా ఈ అబ్బాయి చూశారు శివప్రసాద్. నానా నేను అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. అదేమిటి బాబు, నీకు నా చెల్లెలు కూతురు ఉంది కదా, పెళ్లి చేస్తా. నాన్న చేసావయ్య అమ్మాయిని పెళ్లి చేయి, లేదంటే నేను పెళ్లి కూడాను చేసుకోను నాన్న. బాబుని భార్యాభర్తలు బాగా మాట్లాడుకున్నారు. ఎవరు? మహారాణి మహారాజు గారు. అదేమిటండి అబ్బాయి చేసుకొని ఉంటున్నాడు పెళ్లి, మీ చెల్లెలు కూతురికి ఇంకో మహారాజుని ఇచ్చి చేద్దాము. మన అబ్బాయికి అమ్మాయి రత్నమాల చాలా అందంగా ఉంది, చేసేద్దామని వాళ్ళు వీళ్ళు మాట్లాడుకుని తండ్రి గారికి కబురు పెట్టి ఆ తల్లిదండ్రులు పిలిపించి అమ్మా పెళ్లిలో చూడమన్నారు కదా బ్రాహ్మలు. అమ్మాయిని చూడగానే అమ్మా నన్ను పట్టుకోవచ్చిన ఇద్దరు మార్గుడి. అమ్మా కూతురాని కూతురు కాళ్ళ మీద పడిపోయి అమ్మా నా తప్పు క్షమించవమ్మా, నా కూతురు అని నాకు తెలియదు, నేను తండ్రిని నీకు తెలియదు, అమ్మా నా తప్పు క్షమించమని అక్కడ కనుక ఆ రాజుగారు పెద్దరాజు గారు ఈ రాజుగారు ఏకమయ్యి

సుమతగా పందిళ్ళు వేసి, భూదేవమ్మటిగా అరుగులు వేసి, అమ్మ శివభారుడు పెళ్లి కుమారుడు, రత్నమాల పెళ్లి కూతురు, చదివే బ్రాహ్మణులతోటి, కోడే భట్రాజులతోటి, రంగరంగ వైభోగంగా వారు కూడా పెళ్లి చేసినారా మరి వా.

0: మీరింతవరకు కాశీ మజిలీ కథలలోని బంగారు నంది కథ తంబురు కథ విన్నారు. నిర్వహణ శ్రీమతి మిరియాల రంగమ్మ. వంతలు శ్రీమతి మిరియాల రమణమ్మ, శ్రీమతి మిరియాల వెంకటమ్మ.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు చిత్రగీతాలు వింటారు. ముందుగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట చిత్రం స్వయం కృషి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు. వీపీజీ రామ్జీ జాతీయ స్థాయి కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

0: తిరుపతిలో అధికారికంగా ఈరోజు ప్రారంభించారు. స్వర్ణాంధ్ర 2047 ఆర్థిక విశ్లేషణ సామర్థ్యాలపై నిర్వహించే రాష్ట స్థాయి కార్యశాలలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు. ప్రతి ఒక్కరూ వర్షపు నీటి సంరక్షణకు కృషి చేయాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి సూచించారు. ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్య సేవలు అందించడంపై రాష్ట ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అజీవికా మిషన్ గ్రామీణ్ బీబీజీ రామ్జీ జాతీయ స్థాయి కార్యక్రమాన్ని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు అధికారికంగా ప్రారంభించారు. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలోని ఓపులవారిపల్లి మండలం ముక్కావారిపల్లి గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో బీబీజీ రామ్జీ ప్రోత్సాహక గీతాన్ని, పథకం సమాచార సంచికను, పోర్టల్ను ఆవిష్కరించారు. లబ్దిదారులకు రోజ్గార్ గ్యారంటీ కార్డులను పంపిణీ చేశారు. అనంతరం కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ బీబీజీ రామ్జీ యోజన ద్వారా గ్రామీణ పేదలకు మరింత ఉపాధి భద్రత కల్పిస్తున్నామని తెలిపారు. గతంలో 100 రోజుల ఉపాధి ఉండగా బీబీజీ రామ్జీ పథకం కింద శ్రామికులకు 125 రోజుల ఉపాధి లభిస్తుందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొంటూ,
1: आज विकसित भारत जी राम जी योजना लागू हो रही है, ऐसी कृपा की वर्षा कीजिए कि हमारा कोई गरीब मजदूर बिना काम के ना रहे, हर हाथ को काम, हर पेट को रोटी, कोई गरीब बिना काम के ना रहे, इसके लिए ये योजना आई है. विकसित भारत जी राम जी योजना में मनरेगा में केवल 100 दिन रोजगार मिलता था, विकसित भारत जी राम जी योजना में పూరే 125 దిన్ మజ్దూర్ కో రోజ్గార్ మిలేగా.
0: ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ,
2: ఇంత మునుపు నరేగా రాయలసీమ నుంచే ప్రారంభించారు, ఈ రోజు మెరుగైన మెరుగులు తీసుకొచ్చి జీ రామ్జీ పథకాన్ని తీసుకొచ్చారు. రాబోయే రోజుల్లో స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా, వికసిత్ భారత్ దిశగా అభివృద్ధి అవుతున్నాం. ఎవ్వరికి అనుమానం అవసరం లేదు, భారతదేశం అగ్రదేశంగా తయారవుతుంది, అందుకు జీ రామ్జీ ఉపయోగపడుతుంది.
0: కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో పాటు కేంద్ర కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమసాని చంద్రశేఖర్, కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి కమలేష్ పాస్వాన్, ఇతర అధికారులు పాల్గొన్నారు. స్వర్ణాంధ్ర 2047 విజన్ లక్ష్యాల సాధనకు పరిపాలనలో ఆర్థిక విశ్లేషణ సామర్థ్యాలపై రాష్ట స్థాయి మేధో సదస్సు ఈరోజు రేపు తిరుపతిలో జరగనుంది. రాష్ట ప్రభుత్వ ప్రణాళిక విభాగం ఆధ్వర్యంలో జరిగే ఈ 2 రోజుల కార్యశాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు మధ్యాహ్నం ప్రారంభించి స్వర్ణాంధ్ర లక్ష్యాల సాధనకు అవసరమైన కార్యాచరణపై ప్రసంగిస్తారు. ఈ సదస్సులో డేటా ఆధారిత పాలన, ప్రణాళికా విధానాలు, శాఖల మధ్య సమన్వయం, ఫలితాల ఆధారిత పరిపాలన, అభివృద్ది లక్ష్యాల పర్యవేక్షణ వంటి అంశాలపై విస్తృత చర్చలు జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో భారత ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు, నీతి ఆయోగ్ గణాంకాలు, కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ ప్రతినిధులతో పాటు రాష్ట ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొననున్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఈ రోజు నుంచి 2 రోజుల పాటు ఢిల్లీలో పర్యటిస్తారు. ఈ రోజు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడుతో సమావేశమై రాష్టంలో కొత్త విమానాశ్రయాల పురోగతి, అనుమతులు, విమాన మార్గాల విస్తరణ, విమానయాన శిక్షణ సంస్థల క్లస్టర్ అభివృద్ది, వాటర్ ఏరోడ్రోమ్లు, హెలిపోర్టులు ఏర్పాటుపై చర్చించనున్నారు. రేపు కేంద్ర పోర్టులు, షిప్పింగ్, జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద్ సోనోవాల్తో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా దుగ్గరాజపట్నం పోర్టుల అనుసంధాన రహదారులు, అంతర్గత జలమార్గాల అభివృద్ది, 3 గ్రీన్ఫీల్డ్ పోర్టుల నిర్మాణం, మారిటైమ్ రంగంలో రాష్ట అభివృద్ది అవకాశాలు, కేంద్ర సహకారంపై చర్చించనున్నట్లు అధికారులు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని పలువురు ప్రముఖులు ఈరోజు దర్శించుకున్నారు. రాష్ట ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, బీజేపీ రాష్ట అధ్యకులు పివిఎన్ మాధవ్ వేరువేరుగా స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి ఈరోజు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల కేంద్ర మంత్రి

0: పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని, సమృద్దిగా వర్షాలు కురవాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తికి వర్షపాతం కీలకమని, ప్రతి ఒక్కరూ నీటి సంరక్షణకు కృషి చేయాలని కిషన్ రెడ్డి తెలియజేస్తూ,
1: మన దేశంలోనే కాదు ప్రపంచమంతా కూడా ఈ సంవత్సరం మంచి వర్షాలు రావాలని, ప్రజలకు ఏ కష్టం రాకుండా చూడాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. ప్రజలను కూడా కోరేదొకటే, పడ్డటువంటి ప్రతి నీటి చుక్క వృధా పోకుండా దాన్ని కాపాడుకోవాలి. ప్రతి నీటి చుక్కను వదిలిసి పట్టుకుని దాన్ని కాపాడుకుంటేనే ఈ కష్టకాలంలో ప్రజలకు తాగునీరు గాని, సాగునీరు గాని, మరి ప్రకృతి వైపరీత్యాలకు గాని ఇబ్బంది లేకుండా మనకు ముందుకెళ్తామని మనం చేస్తాము.
0: వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అజీవికా మిషన్ గ్రామీణ విబీసీ రామ్సీ పథకం గ్రామీణ కుటుంబాలకు స్థిరమైన ఉపాధి కల్పిస్తుందని రాష్ట మంత్రులు పయ్యావుల కేశవ్, డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి పేర్కొన్నారు. అనంతపురం జిల్లా ఒరవకొండ నియోజకవర్గంలోని కూడేరు మండలం అరవకూరు గ్రామంలో నిర్వహించిన జిల్లా స్థాయి ప్రారంభ విబీజీ రామ్జీ కార్యక్రమంలో రాష్ట ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ, విబీజీ రామ్జీ పథకం ద్వారా అర్హులైన లబ్దిదారులకు 125 రోజుల వేతన ఉపాధి కల్పిస్తామని తెలిపారు. అదేవిధంగా ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం వావిలేటిపాడు గ్రామంలో రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి విబీజీ రామ్జీ పథకాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ, ఉపాధితో పాటు గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ది, జల సంరక్షణ, భూగర్భ జలాల పెంపు, పర్యావరణ పరిరక్షణకు ఈ పథకం ఉపయోగపడుతుందని తెలిపారు. గ్రామీణ ఉపాధి రంగంలో వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అజీవికా మిషన్ గ్రామీణ్ విబీజీ రామ్జీ అమలుతో సరికొత్త అధ్యాయం ప్రారంభమైందని బీజేపీ రాష్ట అధ్యకులు పీవీఎన్ మాధవ్ పేర్కొన్నారు. తిరుపతిలో నిర్వహించిన పార్టీ రాష్ట పదాధికారులు, జిల్లా అధ్యకులు, ఇన్ఛార్జ్ల సమావేశంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో విబీజీ రామ్జీ పథకం అమల్లోకి రావడం హర్షణీయమని అన్నారు. గ్రామీణ కుటుంబాల జీవనోపాధిని మెరుగు చేయడంతో పాటు మౌలిక వసతుల అభివృద్దికి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఈ పథకం దోహదపడుతుందని పేర్కొన్నారు. ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్య సేవలు అందించడంపై రాష్ట ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. తిరుపతి జిల్లా సత్యవేడులోని ఒక ప్రైవేటు విశ్వవిద్యాలయంలో నూతన కోర్సులను ఈరోజు ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఐటీ రంగంపై విద్యార్థుల్లో ఆసక్తి పెంచే లక్ష్యంతో పలు కొత్త కోర్సులను అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు. ఈ కోర్సుల్లో శిక్షణ పొందే విద్యార్థులకు వేతనంతో పాటు శ్రీసిటీలోని పరిశ్రమల్లో ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను యువత సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు. విజయవాడలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న క్రాంతిక్ కుమార్ కుటుంబ సభ్యులను వైఎస్ఆర్సీపీ అధ్యకులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు పరామర్శించారు. ఈ సందర్భంగా క్రాంతిక్ కుమార్ కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, రాష్టంలోని శాంతి భద్రతల పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. క్రాంతిక్ కుమార్ మృతిపై పూర్తి స్థాయిలో విచారణ జరగాలని కోరారు. బాధిత కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని జగన్మోహన్ రెడ్డి తెలియజేస్తూ,
2: అన్ని రకాలుగా అన్నకు తోడుగా పార్టీ ఖచ్చితంగా నిలబడుతుంది. అన్ని రకాలుగా కూడా ఈ కేసుకు సంబంధించి లీగల్ ఎయిడ్ దగ్గర నుంచి మొదలు పెడితే అన్ని రకాలుగా కూడా తోడుగా ఈ కుటుంబానికి ఉంటాం. ఖచ్చితంగా న్యాయం జరిగే దిశగా కోర్టుల మీద ఖచ్చితంగా ఒత్తిడి కూడా తీసుకొచ్చే కార్యక్రమం కూడా ఖచ్చితంగా చేస్తాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విబీజీ రామ్జీ జాతీయ స్థాయి కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుపతిలో అధికారికంగా ఈరోజు ప్రారంభించారు. స్వర్ణాంధ్ర 2047 ఆర్థిక విశ్లేషణ సామర్థ్యాలపై నిర్వహించే రాష్ట స్థాయి కార్యశాలలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు. ప్రతి ఒక్కరూ వర్షపు నీటి సంరక్షణకు కృషి చేయాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి సూచించారు. ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్య సేవలు అందించడంపై రాష్ట ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हाल।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी। पुलिस
3: मिस सीमा
1: चप्पनी
3: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే
1: వస్తాను.
3: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు, ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
1: డిజిటల్ అరెస్ట్?
3: 100 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు. సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకి వెళ్తాడు.
1: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి, ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి. విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను డిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
6: ఆ చిహ్నం లేకపోతేనా?
5: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
7: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
4: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
8: గ్రామలక్ష్మి శ్రోతలకు నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా మహిళల అభ్యున్నతికి డ్వాక్రా, ఈ అంశం గురించి శ్రీమతి గంపెన రామతులసమ్మ గారితో పరిచయం వింటారు.
9: మహిళా సాధికారికత ప్రభుత్వం ఉద్దేశించిన పథకాల్లో డ్వాక్రా ముఖ్యమైనది. మరి ఇటువంటి డ్వాక్రా పథకంలో తమ అనుభవాల్ని వివరించడానికి గుంపెన రామతులసమ్మ గారు మనతో ఉన్నారు. వారు డ్వాక్రా సంఘంలో తమ అనుభవాలను శ్రోతలు తలుచుకుంటారు. నమస్కారం తులసమ్మ గారు.
10: నమస్కారం అండి. మాది తాడేపల్లి మండలం డేసరం గ్రామంలోని సాయిరామ గ్రామైక్య సంఘం ప్రెసిడెంట్ నండి. నేను ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన దాన్ని. నేను ఒక ఎకరం పొలం ఉండేది. ఆ ఎకరం పొలం కూడా మా వారు అమ్మేసేసి లారీ కొన్నారు. ఆ లారీ కొన్న తర్వాత దాంట్లో లాస్ వచ్చింది, యాక్సిడెంట్ అయ్యి ఆయన కాలు చేయి కూడా ఇరిగినాయండి. అప్పుడు చాలా ఇబ్బందులు పడ్డాము మేము, ఆర్థికంగా చాలా నలిగిపోయాము. 99లో డోక్రా గ్రూప్ వాళ్ళు వచ్చి అన్మెట్రు ఇట్లా గ్రూపులు చేసుకోండి అని అన్నారు. సరేనని నేను కూడా గ్రూప్లో జాయిన్ అయ్యాను. అయిన తర్వాత మహిళా మండలి ద్వారా మిషన్ సెంటర్ పెట్టారు. ఆ సెంటర్లో మిషన్ నేర్చుకున్నాను. నేర్చుకున్న తర్వాత ఫస్ట్ లింకేజీ మాకు 2,000 ఇచ్చారు. ఆ 2,000 పెట్టి నేను మిషన్ కొనుక్కున్నాను. ఆ మిషన్ కుట్టుకుంటా ఉండేదాన్ని. 6 నెలలు పోయిన తర్వాత డిఆర్డి వాళ్ళు మాకు మళ్ళీ 100,000 రూపాయలు సబ్సిడీ లోన్ ఇచ్చారు. ఆ లోన్

0: తోటి నా వంతు 10,000 వచ్చింది. ఆ 10,000 పెట్టేసి నేను క్లాత్ తీసుకొచ్చి పెట్టికోట్లు అవి కుట్టేదాన్ని, కుట్టి అమ్మేదాన్ని. తెలిసిన వాళ్ళందరూ తీసుకెళ్లేవాళ్ళు, బాగానే జరిగేది అది. ఆ తర్వాత ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ లో డోక్రా ద్వారానే షాప్ పెట్టుకోవడానికి నాకు అవకాశం పెట్టుకున్నాను. ఇంకా అప్పుడు నేను ఒక్కదాన్ని చేయలేక ఇంకా నలుగురిని మా గ్రూప్ వాళ్ళని చేర్చుకున్నాను దాంట్లోకి. కటింగ్ చేసి ఇచ్చేదాన్ని, పీస్ వర్క్ చేసేవాళ్ళు. అట్లా ఆదాయం పెంచుకోగలిగాను, ఆర్థికంగా కొంచెం బలపడ్డాను నేను. ఆ తర్వాత మా పిల్లలకు కూడా ఇంద్రమ్మ సింగ్ దాంట్లో పిల్లలిద్దరికి చెరువుకి ఇల్లు కట్టాను. ఇప్పుడు నేను నా మనోరాలని ఇంజనీరింగ్ చెప్పించుకోగలుగుతున్నాను. అందుకని నేను డోక్రా గ్రూప్లో చేరిన తర్వాత బాగున్నానని అంటున్నాను. అలాగే నా తోటి వాళ్ళందరికీ కూడా నా అనుభవాన్ని, గ్రామ సంఘం ప్రెసిడెంట్గా నేనున్నాను కాబట్టి అందరికీ కూడా ట్రైనింగ్లు ఇప్పించి అందరినీ కూడా ఆర్థికంగా వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్గా ఉంటుందో అట్లా చేయాలి అన్న సంకల్పం నాకు ఉండేది.
1: మరి మీరు గ్రామ సంఘం ప్రెసిడెంట్ అవ్వడం ఎలా జరిగిందండి?
0: 28 గ్రూపులు ఉన్నాయండి మా ఊళ్ళో. 28 గ్రూపుల వాళ్ళు కూడా అప్పుడు సంఘాలు పెట్టుకోమని, గ్రామానికి ఒక సంఘం ఉంటే ఇంకా అందరం కలిసి సామాజికంగా ఏదైనా సమస్య ఉన్నా కూడా అందరం కలిసి తీర్చుకోవచ్చనే ఉద్దేశంతో మాకు డిఆర్డి వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చారు గ్రామ సంఘం పెట్టుకోండి అని. దాంతో గ్రూప్కి వచ్చేసి ఇద్దరు లీడర్ల కాడికి వచ్చేసి కూర్చుంటారు. 2 మీటింగులు పెట్టుకుంటాం. ఫస్ట్ మీటింగులో అందరూ కలిసి మాట్లాడుకుంటారు. దీని నుంచి మనకి ఏమి ఆశించకుండా పనిచేసే వాళ్ళు ఎవరుంటారు, సేవాభావంతో చేసేవాళ్ళు లేచి నుంచండి అని అంటారు. అప్పుడు లేచి నుంచును. అది మామూలుగా ఓటింగ్ లాగా ఏదో సీట్లు రాసుకోవటం అలా ఉండదండి. మా ఓటింగ్ కూడా చేతులు ఎత్తుతారు. ఎవరైతే చేస్తానో నిలబడ్డాళ్ళు ఇష్టం అయితే అందరూ చేతులు ఎత్తుతారు, ఇష్టం లేకపోతే గనక ఎత్తరు. అప్పుడైతే అందరూ కూడా చేతులు ఎత్తారు ఉండండి అని. అట్లా 5 తీసుకుంటారు. వైస్ ప్రెసిడెంట్ గాను అందరూ ఇష్టపడతారు, అలాగే సెక్రటరీ గాను, జాయింట్ సెక్రటరీ గాను, ట్రెజరర్ గాను నుంచుంటారు. నేను ఇది చేస్తాను అని వాళ్ళంతటికి వాళ్లే నుంచుంటారు. సభ్యులకు ఇష్టమైతే వాళ్ళు చేతులు ఎత్తుతారు, ఆవిడంటే ఇష్టం లేకపోతే చేతులు ఎత్తారు. ఇంకా అదే ఓటింగ్ అనమాట. అట్లా ఎన్నిక అయ్యాను.
1: ఈ గ్రామ సంఘం మీటింగ్ లో సహజంగా ఎటువంటి అంశాలు చర్చకు వస్తూ ఉంటాయి తులసమ్మ గారు?
0: హాజరు వేసుకుంటామండి ముందు, అందరు వచ్చారా లేదా అనేది. హాజరు తర్వాత చిన్న సంఘాలు పనితీరు ఎలా ఉంది, మీ సంఘం ఎలా చేస్తుంది ఏంటి అనేది అందరినీ అడుగుతాము. ఆ సంఘం మీటింగ్ డేట్లు తెలుసుకుంటాము. తర్వాత బ్యాంక్ లింకేజీ గురించి మాట్లాడుకుంటాం, అందరు కడుతున్నారా లేదా అనేది మాట్లాడుకుంటాం. ఆ తర్వాత జెండర్ గురించి మాట్లాడుకుంటాం, సామాజిక సమస్యలు మాట్లాడుకుంటాం. ఆ తర్వాత పుస్తకాలు రాసుకుంటున్నారా లేదా, గ్రూప్ పుస్తకాలు ప్రతి నెల కూడా రాసుకోవాలి, ఏదన్నా 6 నెలలకోసారి ఆడిట్ జరుగుతాయి, అలాంటప్పుడు ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ఉంటాయి అని పుస్తకాల రూపంలో ఎవరు కట్టారు, ఎవరు కట్టలేదు, ఇంకెంత కట్టాలి అనేది ఒక రాసుకోవాలి. అది రాసుకుంటున్నారా లేదా అని అందరిని అడుగుతాం. అట్లాంటి అంశాల గురించి మాట్లాడుకుంటాం.
1: సహజంగా మీ అనుభవం చూసుకుంటే మీరు మీ కాళ్ళ మీద మీరు నిలబడ్డారు డ్వాక్రా పథకం ద్వారా, అలాగే ఈ రోజు 4 పని చూపించగలుగుతున్నారు. మరి అసలు ఈ డ్వాక్రా పథకం ప్రారంభమయ్యాక మహిళల స్థితిగతుల్లో ఎటువంటి మార్పులు వచ్చాయి?
0: ఆర్థికంగా డ్వాక్రా గ్రూపులు వచ్చిన తర్వాత బాగుందండి. ఇప్పుడు వాళ్ళకి ఏదన్నా అవసరం అనుకుంటే ట్రైనింగ్లు ఇప్పిస్తున్నాం, అది తీసుకుంటున్నారు. దాని ద్వారా వాళ్ళు మిషన్ కుట్టేవాళ్ళు మిషన్, షాపులు పెట్టుకునే వాళ్ళు షాపులు అలా పెట్టుకుంటున్నారు. పెట్టుకున్నప్పుడు వాళ్ళ ఆదాయం పెరుగుతుంది కాబట్టి ఆర్థికంగాను మానసికంగాను సామాజికంగాను కూడా అందరూ ధైర్యంగానే ఉంటున్నారు. ఎదుగుదలే కనిపించిందండి వాళ్ళల్లో కూడా, అందరూ మనోధైర్యంతో ఉంటున్నారు. ఏం పర్వాలేదు మనకి, డాక్రా ద్వారా అన్ని కూడా సమకూర్చుని మన పిల్లల్ని బాగా చదివించుకోగలుగుతున్నాం అనే ఆలోచనతో ఉన్నారు అందరూ కూడా.
1: మరి ఈ డ్వాక్రా సంఘాలకు ప్రభుత్వం చాలా తక్కువ వడ్డీకి డబ్బుని అప్పుగా ఇస్తుంది, మరి ఈ డబ్బును సక్రమంగా వినియోగిస్తున్నారా లేకపోతే వ్యక్తిగత అవసరాలకి వాడుకుంటున్నారా, ఇటువంటివి మీరు చెక్ చేస్తారా? ఒకవేళ ఎవరైనా వ్యక్తిగత అవసరాలకి దుర్వినియోగం చేస్తే అప్పుడు మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు?
0: మామూలుగా అసలు దీనికి సామాజిక తనిఖీ కమిటీ అని ఉంటదండి. మేము ప్రభుత్వం ఇచ్చేది లింకేజ్ లోన్ గాని శ్రీనిధి లోన్లు ఇలాంటివి ఉంటాయి. అది వాళ్ళు ఏంటంటే క్రెడిట్ ప్లాన్ ప్రకారంగానే మేము ఇస్తాం. వాళ్ళు మేము ఒక గేదెను కొంటాము, ఆ గేదెకి 50,000 ఖర్చు అవుతుంది, దాంట్లో దానికి ఎన్ని లీటర్ల పాలు ఇస్తుంది, ఎంత మా వాడుకుంటాం, ఎంత ఆదాయం వస్తుంది అనేది రాస్తారు దాంట్లో. ఆ రాసిన దాన్ని బట్టి మేము సామాజిక తనిఖీ కమిటీ అనేది మా గ్రూపుల్లోనే ఉంటది. 5 ఉంటారు కదా, 5 వాళ్ళు ఉంటారు. వీళ్ళు కొన్నారా లేదా ఈ అప్పు తీసుకెళ్లి అనేది తనిఖీ చేస్తారు. కొనకపోతే వెంటనే చర్య

0: చేసుకుంటారు కొనేలాగా. వేరే వాటికి మీరు వాడొద్దు, ఆదాయం వచ్చే కార్యక్రమాలకే ఈ ప్రభుత్వం సొమ్మును వాడాలి అనేది మేము ముందు నుంచే వాళ్ళకి చెప్తా ఉంటాం. వాళ్ళు కూడా అలాగే వాటికే వాడతారు. వేరే దుర్వినియోగం చేశారంటే చాలా ఇబ్బంది పడతారని మేము అది కొనేలాగానే చూస్తాం. ఊళ్ళో వాళ్లే కాబట్టి మాకు బాధ ఉండదు.
1: మరి ప్రతి నెల బ్యాంక్ లింకేజ్ అనేది చెల్లించాలి కదండి, మరి అది సక్రమంగా చెల్లిస్తున్నారో లేదో చూస్తూ ఉంటారా? ఒకవేళ చెల్లించకపోతే ఏమవుతుంది? అటువంటి సందర్భాల్లో మీరు ఏం చేస్తారు?
0: ఫస్ట్ మేము మీటింగుల్లో మాట్లాడుకునేదే మీ సంఘం మీటింగ్ పెట్టుకున్నారా లేదా బ్యాంక్ లింకేజీ పెట్టారా లేదని పుస్తకం తెప్పిస్తాం. వాళ్ళు బ్యాంకు వచ్చేటప్పుడు పొదుపు బుక్ బ్యాంక్ లింకేజీ బుక్ రెండు తీసుకురావాలి. తనిఖీ కమిటీ వాళ్ళు పుస్తకం చూస్తారు, కట్టారు ఇళ్ళని అంటారు, కట్టకపోతే ఎందుకు కట్టలేదు ఏంటి అని అడుగుతాం. అంటే ఆరోగ్యం బాగోక పనికి వెళ్ళలేదనో లేకపోతే ఏదో వాళ్ళకి ఇబ్బందులు గురించి చెప్తారనుకోని పనులు ఎక్కడ దొరకలేదు అనేది. అప్పుడు మేము వాళ్ళకి ఏం చేస్తామంటే ఈ గ్రామ సంఘం నుంచి మేము సభ్యత్వాలు వసూలు చేసుకుని పెట్టుకుంటాం. వాటిల్లో నుంచి వాళ్ళకి అప్పిస్తాం. ఆ అప్పుని వాళ్ళు ఏంటంటే లింకేజీ పెద్ద అప్పుకి కట్టుకుంటారు. ఇది దీని నుంచి వాయిదాలు ఎక్కువ పెంచి వాళ్ళకి ఇబ్బంది కలగకోకుండా 24 వాయిదాలని అట్లా మామూలుగా బ్యాంక్ లింకేజీ ఎంతైతే అవసరం అవుతుందో వాళ్ళు అడిగితే అని బట్టి మేము ఇస్తుంటాం. ఎక్కువ వాయిదాలు పెట్టి కట్టించుకుంటా ఉంటాం. అప్పుడు అటు ఆ లింకేజీ అప్పు తీరిపోద్ది వాళ్ళకి. మామూలుగా వాళ్ళు కూడా కొంచెం ప్రశాంతంతో అవుతారు. 24 వాయిదాలు అట్లా పెట్టామనుకోండి, అది మనందరం డబ్బులే కదా, మనందరం సభ్యత్వాలుగా చేసుకున్న డబ్బులు కాబట్టి మనలో మన అవసరాలకి అది ఇబ్బంది లేకుండా తీర్చుకోవటం కోసం సంఘం నుంచి అప్పిస్తాం వాళ్ళకి.
1: ఈ డ్వాక్రా పథకం ద్వారా మహిళలకు పొదుపు చేసే అలవాటు అనేది అలవడిందంటారా?
0: అలవడిందండి. పొదుపు చేసుకుంటేనే ఇవన్నీ జరుగుతా ఉంటాయి. అయితే ఇంకా పొదుపును పెంచుకోవాలనే ఆలోచన అందరికీ ఉంటది. దానికి ఏం చెప్తా, ఇవాళ నేను ఒక మిషన్ కొనుక్కున్నాను, దాని నుంచి నేనే ఒక్కదాన్నే కుట్టగలుగుతున్నాను, ఆ 100 రూపాయలే నేను పొదుపు చేసుకోగలను. అట్లా కాకుండా ఇప్పుడు నేను 4 మిషన్లు పెట్టాను, 4 పనిచేస్తున్నాను, దీన్ని మార్కెటింగ్ చేయిస్తే నేను నెలకి 200 నేను పొదుపు చేయగలుగుతాను. పొదుపులు పెంచుకొని మన పొదుపులనే మనం వాడుకునే విధంగా చేయాలంటాం. అయితే మార్కెటింగ్ సౌకర్యం వాళ్ళు చూపించమంటారు. ఇక్కడైతే 30 గ్రూపులే వస్తున్నాయి, అక్కడికైతే 22 వివోల నుంచి కూడా వస్తారు, వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తాం. ఇది అక్కడ మార్కెటింగ్ తొందరగా అయిపోద్ది అనమాట. అక్కడ నుంచి మళ్ళీ జిల్లా సమైక్యకి మార్కెటింగ్ సౌకర్యాలను పెంచుకోవటానికి కోసమే చూస్తుంటాం. అది పెంచుకుంటే పొదుపులు చేసుకోగలుగుతామని మేము అందరికి కూడా అలాగే చెప్తాం.
1: ఈ డ్వాక్రా సంఘంలో సభ్యులు తయారు చేసే వస్తువులకి బయట ఎటువంటి మార్కెటింగ్ సదుపాయాలు అందుబాటులో ఉన్నాయండి?
0: అదే మార్కెటింగ్ సదుపాయాలు ఇప్పుడు మాకు మేముగా చేసుకుంటున్నాము. కాకపోతే ఇట్లా ఎగ్జిబిషన్లో వాటిల్లో పెట్టుకోండి అంటున్నారు. బయట మార్కెటింగ్ సౌకర్యం కాస్త తక్కువగా ఉంది. అది మా అందరి కోరిక కూడా ఏంటంటే మార్కెటింగ్ సౌకర్యం ఎక్కువగా ఉంటే మాకు మేము చేసిన వస్తువులను అమ్ముకుంటే ఇంకా మేము అభివృద్ధిలోకి వస్తాం అనే ఆలోచన ఉందన్నమాట. ఇక అదేంటంటే కొంచెం నాలాగా చదువు లేని వాళ్ళకి కొంచెం కష్టము. అందుకని ఇప్పుడు అందరూ కూడా చదువుకున్న పిల్లలందరికీ కూడా ట్రైనింగ్ ఇప్పించు, ఆన్లైన్ లో పెట్టండి అని.
1: నేడు ప్రపంచం అనేది సాంకేతిక విజ్ఞానం మీదే నడుస్తుంది, మరి ఈ ఆన్లైన్ షాపింగ్ ద్వారా మీరు సాంకేతిక విజ్ఞానాన్ని కూడా మీరు అందుబాటులోకి తీసుకుంటున్నారు, కొత్త అవకాశాన్ని అందిపుచ్చుకుంటున్నారు. ఇది చాలా అభినందించదగ్గ విషయం అండి. మరి ఈ డ్వాక్రా సంఘ సభ్యులతో సంఘ నాయకులు ఎలా మెలగాలి?
0: సంఘ నాయకులు తల్లిలాగా మెలగాలండి. వాళ్ళ కష్ట సుఖాల్లో వాళ్ళకి సలహా చెప్పి లీడర్కి కొన్ని విషయాలు ఎక్కువగా మీటింగులకు అది వెళ్తుంటది కాబట్టి ఆవిడకి అక్కడ కొన్ని ఎక్కువ విషయాలు తెలుస్తాయి. ఆ విషయాలన్నీ సంఘ సభ్యులకు చెప్పి తల్లిలాగా ఆదరించాలి.
1: మరి సామాజిక సమస్యలను పరిష్కరించడానికి మీరు ఏ విధంగా కృషి చేస్తారండి?
0: మామూలుగా మాకు సామాజికంగా సమస్య ఏదైనా వచ్చినప్పుడు ఈ గ్రామ సంఘంలోనే చర్చించుకుంటాం. ఏంటి మన సమస్య అని, ఏదైనా మనకు పంచాయతీలో అయ్యే పని అది అనుకుంటే పంచాయతీ దగ్గరికి వెళ్ళి అడుగుతామండి. అందరం కలిసి వెళతాం, అర్జీ పెట్టేసుకుంటాం, అక్కడ వాళ్ళు చూస్తుంటారు. అట్లా మా వల్ల అయ్యే అయితే మేమే చేసుకుంటాం. ఇక్కడ ఊరి వరకు ఏదన్నా చిన్న చిన్న అయితే, పెద్ద పెద్ద ఏదన్నా ఇప్పుడు జెండర్ విషయాలు వస్తుంటాయండి, భర్త చనిపోతే ఆవిడకి ఏమి ఇవ్వకోకుండా ఇంట్లో నుంచి పంపించేసినట్టు అలాంటివి ఉంటే మేము చర్చించుకుంటాం. మా వల్ల ఏ అయితే మేమే చేస్తాం, లేకపోతే వాళ్ళ దగ్గరికి మా జెండర్ కమిటీ వాళ్ళు వెళ్ళి మాట్లాడతారు. వాళ్ళకు కూడా వాళ్ళు ఇది కాలేదనుకో మండల సమైక్యకి తీర్మానం రాసి పంపిస్తాం, ఇలా దీన్ని మాకు వచ్చిన సమస్య మేము తీర్చలేకపోతున్నాం, మీరు చూడండి అని. పోలీస్ స్టేషన్కి వెళ్ళే సమస్య అయితే దానికి వెళతాం, అదే ఊళ్ళో పంచాయతీ

0: ఏదైతే అందరం కలిసి అక్కడికి వెళ్ళి పరిష్కరించుకుంటాం. చిన్న చిన్నవి అయితే, పెద్ద పెద్ద అయితే మాత్రం మండల సమైక్యకి అర్జీ పెట్టుకుంటాం. అక్కడ మండల సమైక్యలో కమిటీ ఉంటారు, ఒక ఎస్ఐ గారు కమిటీ ఉంటారు, ఒక లాయర్ ఉంటారు, ఒక గవర్నమెంట్ డాక్టర్ ఉంటారు, ఒక ఎండిఓ గారు, ఒక ఎంఆర్ఓ గారు, ఐదుగురు కలిసి ఒక కమిటీ మాకుంటారు. వాళ్ళు ఇదిగోండి మాకు ఈ సమస్య వచ్చిందంటే, ఆయన ఎవరి వల్ల అయ్యే సమస్య అయితే వాళ్ళ దగ్గరికి వాళ్ళు సాల్వ్ చేస్తారు దానికి.
1: డ్వాక్రా పథకంతో తులసమ్మ గారి ప్రయాణాన్ని చూస్తే ఆమె తన కాళ్ళ మీద తను నిలబడగలిగారు, నేడు ఎంతో మందికి మార్గదర్శకత్వం చేసే స్థాయికి ఎదిగారు. మరి ఇది నిజంగా అభినందించదగ్గ విషయం. ధన్యవాదాలు తులసమ్మ గారు.
0: నమస్కారం అండి.
2: మహిళల అభ్యున్నతికి డ్వాక్రా. శ్రీమతి జి రామ తులసమ్మ గారితో పరిచయం మీరింతవరకు విన్నారు. ఇప్పుడు లలిత గీతం.

నిమ్మకాయలోని పోషక విలువలు. విశేషాలు: ప్రతి ఇంట్లోనూ వంటగదిలో చేరువుగా ఉండేది నిమ్మకాయ. చాలా వంటల్లో నిమ్మకాయను వాడుతూ ఉంటాం, కానీ దాని ఉపయోగాలన్నీ పూర్తిగా తెలియవు. సహజంగా వాడుకునే నిమ్మకాయలో ఎన్ని సుగుణాలున్నాయో తెలుసుకుందామా? నిమ్మకాయ కోస్తే వచ్చే వాసన ఎంత తాజాగా ఉంటుందో, ఆ వాసనను ఇష్టపడని వారే ఉండరు. తాజా నిమ్మకాయలో బోలెడన్ని ఆరోగ్య సుగుణాలున్నాయి. రోజుకొక నిమ్మకాయ రసాన్ని ఏదో ఒక రూపంలో తీసుకుంటే ఆ రోజుకి శరీరానికి అవసరమైన సి విటమిన్ను అందిస్తున్నట్లే. నిమ్మకాయ శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది. నిమ్మలో ఉండే విటమిన్ సి కాల్షియంను ఎముకలు స్వీకరించేలా చేస్తుంది. దానివల్ల ఎముకలు దృఢంగా మారుతాయి. నిమ్మరసంలోని ఫ్లావనాయిడ్లు క్యాన్సర్ కణాల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. గ్రీన్ టీలో కొంచెం నిమ్మరసం కలుపుకొని తాగితే ఆ టీలోని 80% యాంటీఆక్సిడెంట్లు శరీరానికి అందుతాయని అధ్యయనాలు తెలిపాయి. నిమ్మరసాన్ని తరచుగా తీసుకోవడం వల్ల శరీరంలోని అదనపు కొవ్వు కరిగి బరువు తగ్గేందుకు ఉపయోగపడుతుంది. శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపి మేలు చేస్తుంది. ఉదయాన్నే నిద్రలేస్తూనే గ్లాసుడు గోరువెచ్చని నీటిలో కాసింత నిమ్మరసం పిండుకొని త్రాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన మలినాలు శుభ్రమవుతాయి. ముఖ్యంగా మూత్ర విసర్జనకు అడ్డంకులు తొలగుతాయి. అంతేకాదు, ఇలా గోరువెచ్చని నీటిలో తేనె నిమ్మరసం కలుపుకుని త్రాగడం వల్ల నోటి దుర్వాసన రాకుండా చేస్తుంది. రోగనిరోధక శక్తి ఎంత పెరిగితే అంత మంచిది. లేకపోతే ఋతువులు మారినప్పుడు, అకస్మాత్తుగా వాతావరణంలో మార్పులు వచ్చినప్పుడు జ్వరం వంటి సమస్యలు వస్తాయి. అందుకని వీలైనంత వరకు నిమ్మను తీసుకుంటే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. మలేరియా, కలరా, టైఫాయిడ్ వంటి జబ్బులను కలిగించే బ్యాక్టీరియాను అడ్డుకునే శక్తి నిమ్మకాయలో ఉంది. రక్తనాళాలను

చురుకుగా ఉంచి అధిక రక్తపోటును తగ్గించే గుణం బయోఫ్లావినాయిడ్స్ కి ఉంది. ఈ విటమిన్ నిమ్మరసంలో దొరుకుతుంది. మధుమేహం ఉన్న వాళ్లకు కంటి చూపు మందగించే అవకాశం ఉంది. అలాంటి వాళ్లు అప్పుడప్పుడు నిమ్మను ఏదో ఒక రకంగా వాడితే సమస్య తీవ్రమవ్వదు. నీటిలో నిమ్మరసం కలుపుకొని త్రాగడం వల్ల కాలేయం నుండి బైల్ అనే యాసిడ్ ఉత్పత్తి అవుతుంది. ఈ యాసిడ్ జీర్ణశక్తిని మరింత శక్తివంతం చేస్తుంది. జీర్ణ ప్రక్రియలో మిగిలిన మలినాలను తొలగిస్తుంది. నిమ్మరసంలో యాంటీవైరల్, యాంటీబ్యాక్టీరియల్, రోగనిరోధక శక్తిని పెంపొందించే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. నిమ్మరసంలో సి విటమిన్ ఒక్కటే కాదు, విటమిన్ ఏ, విటమిన్ బి కాంప్లెక్స్, పొటాషియం, ఇనుము, కాల్షియం, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, పెక్టిన్ ఫైబర్లు ఉంటాయి. జీర్ణశక్తిని పెంచడమే కాకుండా చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది. నిమ్మరసంలో కొంచెం తేనె కలుపుకొని త్రాగితే కడుపు నిండుగా ఉండి బరువు తగ్గడానికి తోడ్పడుతుంది. చర్మంపై ముడతలు, మచ్చలు ఏర్పడకుండా చేస్తుంది. ఫైల్స్ వ్యాధిని నియంత్రిస్తుంది. శరీరానికి అత్యంత ముఖ్యమైన ఇనుము శోషణలో ముఖ్య పాత్రను పోషిస్తుంది. సూక్ష్మజీవులతో పోరాడే శక్తిని కలిగి అనేక ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతుంది. పంటి చిగుళ్ల నుండి రక్తం కారడాన్ని నిరోధిస్తుంది. కీళ్ల నొప్పులు రాకుండా చేస్తుంది. గుండెలో మంట, కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. ఆస్తమా, శ్వాస సంబంధ రోగాలకు బాగా పనిచేస్తుంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనా?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
2: బిఐఎస్ నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
3: జారీ చేయవారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓ తో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: మీరింతవరకు లలిత గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం శ్రోతలకు గమనిక. మధ్యాహ్నం 3:05 నుంచి 3:55 వరకు డిఆర్ఎం ట్రాన్స్మిటర్ పై ట్రాన్స్మిషన్ కొనసాగుతుంది. కాబట్టి ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు డిఆర్ఎం రేడియో రిసీవర్స్ లో మాత్రమే ప్రసారమవుతాయి. సాధారణ రేడియో రిసీవర్స్ లో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ లో యథావిధిగా ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి. శ్రోతలు గమనించగలరు. ఇప్పుడు టీన్ టైం హిందీ చిత్ర గీతాలు వింటారు.

0: మీరింతవరకు టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్ర గీతాలు విన్నారు.
1: ఎక్ జమానే సే కహానీ.

0: दिल्ली स्टाइल गया है बदल। जो कहानियां हम सुनते आए देखते आए अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल।
1: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री।
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
3: ఈనాటి యువలయ కార్యక్రమంలో మేము అడిగే క్విజ్ ప్రశ్నలకు వాట్సాప్ ద్వారా సమాధానాలు పంపించవలసిన ఫోన్ నంబర్ 0866-248-8812. ఫోన్ నంబర్ మరొకసారి 0866-248-8812. కార్యక్రమంలో మొదటి క్విజ్ ప్రశ్న, భారత ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా ప్రక్షాళన కోసం చేపట్టిన కార్యక్రమమైన ఎస్ఐఆర్ పూర్తి రూపం ఏమిటి? ఎస్ఐఆర్ ఫుల్ ఫామ్ ఏంటి అని అడుగుతున్నాను. భారత ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా ప్రక్షాళన కోసం చేపట్టిన కార్యక్రమమైన ఎస్ఐఆర్ పూర్తి రూపం ఏంటి? ఎస్ఐఆర్ ఫుల్ ఫామ్ ఏమిటి? కార్యక్రమంలో ఇప్పుడు అమెరికా అబ్బాయి ఈ చిత్రానికి పి సుశీల పాడిన సి నారాయణ రెడ్డి గీతం, ఎస్ రాజేశ్వరరావు సంగీతం. ప్రశ్న మరొకసారి, భారత ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా ప్రక్షాళన కోసం చేపట్టిన కార్యక్రమమైన ఎస్ఐఆర్ ఫుల్ ఫామ్ ఏమిటి?

యువలయ కార్యక్రమంలో నేను అడిగిన మొదటి క్విజ్ ప్రశ్న భారత ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా ప్రక్షాళన కోసం చేపట్టిన కార్యక్రమమైన ఎస్ఐఆర్ పూర్తి రూపం ఏమిటి? ఎస్ఐఆర్ ఫుల్ ఫామ్ ఏమిటి అని అడిగాను. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి శ్రీ చేబ్రలు రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీవిష్ణు కైలాష్, మనోజ్, తనోజ్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మహేంద్ర గారు తెనాలి నుంచి కరెక్ట్ ఆన్సర్. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబానీ గారు కరెక్ట్ ఆన్సర్. శ్యామ్ గారు నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. పిఎస్ లక్ష్మి గారు ఒంగోలు నుంచి రాంగ్ అండి. నేను అడిగింది ఎస్ఐఆర్ పూర్తి రూపం అంటే ఎస్ఐఆర్ ఫుల్ ఫామ్ ఎస్ఐఆర్ అంటే ఏంటి అని అడిగాను. ఫణిరాజ్ గారు నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇంకొల్లు నుండి చిలుకూరి శ్రీనివాసరావు, లక్ష్మీ శివకుమారి, మోహన్ కృష్ణ, రేవంత్ కుమార్, లక్ష్మి, హారిక, భవిష్య, మిహిక, సూర్యచరణ్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కె రవీంద్రారెడ్డి గారు సర్వేపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. ఉత్తరప్రదేశ్ వారణాసి నుంచి రెండు చింతల లక్ష్మీ కామేశ్వరి, ఆర్ శ్రీనివాస్ కరెక్ట్ ఆన్సర్. సుమతి గారు ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. దొడ్డిపట్ల కోటేశ్వరరావు గారు అత్తిలి నుంచి కరెక్ట్ ఆన్సర్. తెనాలి నుంచి ఎంవి ప్రసాద్, ఇందిరా, రఘురామ్, మౌనిక, త్రిలోక్ కరెక్ట్ ఆన్సర్. ఎస్వి సుబ్రహ్మణ్యం గారు దక్షిణ చిరువోలు లంక, అవనిగడ్డ మండలం, కృష్ణా జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. తిప్పర్తి నల్గొండ జిల్లా నుంచి శ్రీరామదాసు అంజాచారి, బ్రహ్మచారి, చిలకమరి ఉపేంద్రాచారి కరెక్ట్ ఆన్సర్. కాసుల పద్మగారు గుంటూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. కల్వకుర్తి నాగర్ కర్నూలు జిల్లా నుంచి నేదునూరి కళ్యాణ్చారి, రుత్విక్, శ్రీవైష్ణవ్ కరెక్ట్ ఆన్సర్. జి చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నాగర్ కర్నూలు జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య, యాస్మిన్, సాదియా ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. మల్లేశ్వరి గారు మార్కాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం శోభనాద్రిగూడెం నుంచి షేక్ మహబూబ్ జాన్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆత్మకూరు నుంచి ఆదిశేషు గారు కరెక్ట్ ఆన్సర్. లతా గారు ఉయ్యూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. గణేష్ గారు నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. డి కోటేశ్వరరావు గారు కోవూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. శంకర్ గారు ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్. జయబాలన్ గారు తమిళనాడు నుంచి కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి గారు కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వెలవర్తిపాటి సత్యనారాయణ, జయలక్ష్మి, వాసవి నగర్, ఖార్ఖానా, సికింద్రాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్. ఎం కొండారెడ్డి గారు సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. శేషాద్రి గారు నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. మార్కాపురం శివాజీనగర్ నుండి మస్తాన్ వలీ ఫాతిమా కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం ఉరహరి, యశోద, జానకీరాజు కరెక్ట్ ఆన్సర్. పాలెం పోలయ్య, ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా అహోబిలం వెంకటేశ్వర్లు, లక్ష్మీగారు, నరేందర్ రెడ్డి, రామకృష్ణయ్య గారు మస్తాన్ బాషా బుచ్చిరెడ్డిపాలెం నుంచి, గురుగుంట్ల ముంత పెద్దన్న, రాపూర్ నుంచి నారాయణ పెంచలయ్య, సూరేపల్లి నుండి శశిరెడ్డి చిన్నప్ప, దేవరాజుగట్టు నుంచి సాల్మన్ రాజు గారు, డోకుపర్తి శివప్రసాద్, బండారు శంకరయ్య కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దైదా భిక్షం, దైదా వెంకటి, గాంధీనగర్, మిర్యాలగూడ, నల్గొండ జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. ఒంగోలు నుండి దింటకుర్తి సుబ్బారావు గారు. నేను అడిగింది ఎస్ఐఆర్కి ఫుల్ ఫామ్ అండి, తెలుగులో కాదు. ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి, ఎస్ఐఆర్ ఫుల్ ఫామ్ ఏమిటి అని అడిగాను. కుంచి రామమూర్తి గారు కుంచివాణిపేట నుంచి కరెక్ట్ ఆన్సర్. కేదర్ వీరేష్ గారు రాజోలి మండలం జోగులాంబ గద్వాల్ జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద కరెక్ట్ ఆన్సర్. మిడతల రామ్మూర్తి గారు ఉరవకొండ నుంచి
కరెక్ట్ ఆన్సర్. మధుసూదన్ రెడ్డి గారు పాపిణ్యపాలెం నుంచి. కరెక్ట్ ఆన్సర్. ప్రభాగారు చీరాల నుంచి. మీరు చెప్పింది తెలుగులో కరెక్టేనండి. నేను అడిగింది ఎస్ఐఆర్కి ఫుల్ ఫామ్ ఏమిటి అని అడిగాను. దంపూరు బలరాం రెడ్డి సుగుణమ్మ ఇనమడుగు నుంచి. సౌదామిని వసుంధర తుమ్మ పద్మావతి. కరెక్ట్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలీ వెంకటేష్, శ్యామల అయాన్స్, సీయోనా నాగటిపండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మా బ్రహ్మయ్య. కరెక్ట్ ఆన్సర్. ఎంవి వెంకటేశ్వరరావు అరుణ ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్. హ్యాపీ హోమ్స్ కాలనీ నల్గొండ జిల్లా నుంచి దైదా త్రివేణి, దైదా చిన్మయి, దైదా ప్రీతం. కరెక్ట్ ఆన్సర్. ఆర్ వెంకట సుబ్బయ్య, ఆర్ లక్ష్మీదేవి, ఆర్ శృతి కందికాయపల్లె గ్రామం నుంచి. కరెక్ట్ ఆన్సర్. ఎస్ రేవతి, రాజశేఖర్ వేదాయిపాలెం నెల్లూరు నుంచి. నెల్లూరు జిల్లా దగదర్తి మండలం చెన్నూరు నుంచి వనం శేషయ్య, వనం వెంకటేశ్వర్లు, కృష్ణవేణి.

కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నాగమణి గారు ఒంగోలు నుంచి, కరెక్ట్ ఆన్సర్. పిఎస్ లక్ష్మి గారు ఒంగోలు నుంచి, కరెక్ట్ ఆన్సర్. ఆత్మూరు మురళి గారు లక్ష్మి బట్టిప్రోలు నుంచి, కరెక్ట్ ఆన్సర్. దేవులపల్లి హనుమంతరావు గారు కూర్నవల్లి ఖమ్మం తెలంగాణ నుంచి, రాంగ్ ఆన్సర్ అండి. సమీనా గారు నెల్లూరు నుంచి, కరెక్ట్ ఆన్సర్. పోలేపల్లి శ్రీనివాస్ రాజన్నపేట సిరిసిల్ల నుంచి, కరెక్ట్ ఆన్సర్. ఎం రామమోహన్ రావు సత్యవతి మను ఇరుసుమండ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. జి భూమేష్ ధనలక్ష్మి పురుషోత్తం ఎస్ఎస్ కొండ చిత్తూరు నుంచి, కరెక్ట్ ఆన్సర్. ఐ రామకృష్ణ గారు శ్రీకాకుళం నుంచి, కరెక్ట్ ఆన్సర్. గుండుగల్ను నుంచి కొనకాల రమేష్ రామోజీ శ్రీనివాస్ బాబు సత్యనారాయణ, కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ ప్లీజ్ అంటున్నారా. భారత ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా ప్రక్షాళన కోసం చేపట్టిన కార్యక్రమమైన ఎస్ఐఆర్ పూర్తి రూపం ఏమిటి? ఎస్ఐఆర్ కి ఫుల్ ఫామ్ ఏమిటి? ఎం ప్రతాప్ గారు ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి, కరెక్ట్ ఆన్సర్. భాస్కరుని సత్యనారాయణ అరుణకుమారి అశోక్ కుమార్ మానస వీణ మోక్షశ్రీ మోనీష్ సుజాత నగర్ ఒంగోలు నుంచి, కరెక్ట్ ఆన్సర్. ఆర్ఎస్వి నరసింహరాజు గారు చించినాడ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి, కరెక్ట్ ఆన్సర్. కళ్యాణి గారు చీరాల నుంచి, కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య సుభాషిణి శ్రీవిష్ణు కైలాష్ మనోజ్ తనోజ్, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నేను అడిగిన క్విజ్ ప్రశ్న, భారత ఎన్నికల సంఘం మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు, కరెక్ట్ ఆన్సర్. డాక్టర్ శ్రీనివాస్ సామల గజ్వేల్ నుంచి, కరెక్ట్ ఆన్సర్. నేను అడిగిన క్విజ్ ప్రశ్న, భారత ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా ప్రక్షాళన కోసం చేపట్టిన కార్యక్రమమైన ఎస్ఐఆర్ పూర్తి రూపం ఏమిటి అని అడిగాను. ఇంకా కొన్ని ఆన్సర్స్ వచ్చినాయి. జయకుమార్ గారు నెల్లూరు నుంచి, కరెక్ట్ ఆన్సర్. దేవులపల్లి హనుమంతరావు కూర్నవల్లి ఖమ్మం తెలంగాణ నుంచి, కరెక్ట్ ఆన్సర్. దీనికి సరైన సమాధానం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. దీనిని తెలుగులో ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ లేదా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ అని కూడా అంటారు. నకిలీ ఓట్లు, చనిపోయిన వారి పేర్లు మరియు వేరే ప్రాంతాలకు శాశ్వతంగా తరలివెళ్లిన వారి పేర్లను ఓటరు జాబితా నుండి తొలగించడం, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించి జాబితాను పక్కాగా సిద్ధం చేయడం ఎస్ఐఆర్ ముఖ్య ఉద్దేశం. కార్యక్రమంలో తరువాత క్విజ్ ప్రశ్న, భారత వ్యవసాయ రంగంలో స్వర్ణ విప్లవం గోల్డెన్ రివల్యూషన్ దేనికి సంబంధించినది? ప్రశ్న మరొకసారి, భారత వ్యవసాయ రంగంలో స్వర్ణ విప్లవం గోల్డెన్ రివల్యూషన్ దేనికి సంబంధించినది? కార్యక్రమంలో ఇప్పుడు మహర్షి, ఈ చిత్రానికి శంకర్ మహాదేవన్ పాడిన పాట. ప్రశ్న మరొకసారి, భారత వ్యవసాయ రంగంలో స్వర్ణ విప్లవం అంటే గోల్డెన్ రివల్యూషన్ దేనికి సంబంధించినది?

భారత వ్యవసాయ రంగంలో స్వర్ణ విప్లవం గోల్డెన్ రివల్యూషన్ దేనికి సంబంధించినది అని అడిగాను. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుంచి మస్తాన్ బాషా పాలెం పోలయ్య గారు, బ్రహ్మయ్య గారు, ఎఫ్ఎంఎస్ సర్దార్బాయ్, బండారు త్రిమూర్తులు గుప్తా గారు, అహోబిలం వెంకటేశ్వర్లు, నెల్లూరు ధనలక్ష్మీపురం నుంచి సయ్యద్ జాకీర్బాయ్, మహమ్మద్ రఫీబాయ్, ఇస్మాల్ ఖాదర్ బాషాబాయ్ గారు, కుంచి రామ్మూర్తి గారు ఇందాకటి ప్రశ్నకు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. శ్యామ్ గారు నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. ఇంకొల్లు నుంచి చిలుకూరు శ్రీనివాసరావు, లక్ష్మీకుమారి, మోహన్ కృష్ణ, రేవంత్ కుమార్, లక్ష్మి, హారిక, భవిష్య, మిహిక, సూర్యచరణ్ కరెక్ట్ ఆన్సర్. తిప్పర్తి నల్గొండ జిల్లా నుంచి శ్రీరామదాసు అంజాచారి, బ్రహ్మచారి, చిలకమర్రి ఉపేంద్రాచారి కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీవిష్ణు కైలాష్, మనోజ్, తనోజ్ కరెక్ట్ ఆన్సర్. ఎం కొండారెడ్డి గారు సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. ఫణిరాజ్ గారు నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. ఆర్ఎస్వి నరసింహరాజు గారు చించినాడ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. భాస్కరుని సత్యనారాయణ, అరుణకుమారి, అశోక్ కుమార్, మానస వీణ, మోక్షశ్రీ, మోనీష్, సుజాత నగర్ ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీవిష్ణు కైలాష్, మనోజ్, తనోజ్

కరెక్ట్ ఆన్సర్. పిఎస్ లక్ష్మి గారు ఒంగోలు నుంచి. కరెక్ట్ ఆన్సర్. నాగమణి గారు ఒంగోలు నుంచి. కరెక్ట్ ఆన్సర్. ఐ రామకృష్ణ గారు శ్రీకాకుళం నుంచి. కరెక్ట్ ఆన్సర్. రఘుబీర్ సింగ్ సుగుణాబాయ్ ఏలూరు నుంచి. ఇందాకటి ప్రశ్నకు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఉత్తరప్రదేశ్ వారణాసి నుంచి రెండు చింతల లక్ష్మీ కామేశ్వరి ఆర్ శ్రీనివాస్. కరెక్ట్ ఆన్సర్. దొడ్డిపట్ల కోటేశ్వరరావు గారు అత్తిలి నుంచి. కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు. కరెక్ట్ ఆన్సర్. తాళ్లూరి శ్రీనివాస చక్రవర్తి మాధవి ఎలమంచిలి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్. గణేష్ గారు నెల్లూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్. ఆత్మకూరు నుంచి ఆదిశేషు గారు. కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్. కె రవీంద్రారెడ్డి గారు సర్వేపల్లి నుంచి. కరెక్ట్ ఆన్సర్. మార్తాపురం శివాజీనగర్ నుండి మస్తాన్ వలీ ఫాతిమా. నేను అడిగింది వ్యవసాయ రంగంలోనేనండి. వ్యవసాయ రంగంలోనే ఇది దేనికి సంబంధించింది, స్వర్ణ విప్లవం దేనికి సంబంధించినది. కాసుల పద్మగారు గుంటూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు. కరెక్ట్ ఆన్సర్. మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు. కరెక్ట్ ఆన్సర్. లతా గారు ఉయ్యూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్. మధుసూదన్ రెడ్డి గారు పాపిన్యపాలెం నుంచి. కరెక్ట్ ఆన్సర్. పోలేపల్లి శ్రీనివాస్ గారు రాజన్నపేట సిరిసిల్ల జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద. కరెక్ట్ ఆన్సర్ పంపించారు. శంకర్ గారు ఖమ్మం నుంచి. కరెక్ట్ ఆన్సర్. అహోబిలం వెంకటేశ్వర్లు లక్ష్మీ గారు పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి. నరేందర్ రెడ్డి గారు రామకృష్ణయ్య గారు మస్తాన్ బాషా బుచ్చిరెడ్డిపాలెం నుంచి. గురుగుంట్ల ముంత ముంతా పెద్దన్న రాపూర్ నుంచి. నారాయణ పెంచలయ్య సూరేపల్లి నుండి. శశిరెడ్డి చిన్నప్ప దేవరాజుగట్టు నుంచి. సాల్మన్ రాజుగారు డోకుపర్తి శివప్రసాద్ బండారు శంకరయ్య. కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎస్వి సుబ్రహ్మణ్యం గారు దక్షిణ చిరువోలు లంక అవనిగడ్డ మండలం కృష్ణా జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్. సమీనా గారు నెల్లూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్. కేశవరావు గారు మీరు వాయిస్ మెసేజ్ పెడుతున్నారండి, వాయిస్ మెసేజ్ కాదు మెసేజ్ టైప్ చేసి పంపించండి, చదవడానికి వీలుగా ఉంటుంది. మిడతల రామ్మూర్తి గారు ఉరవకొండ నుంచి. కరెక్ట్ ఆన్సర్. వెలవర్తిపాటి సత్యనారాయణ జయలక్ష్మి వాసవి నగర్ ఖార్ఖానా సికింద్రాబాద్ నుంచి. కరెక్ట్ ఆన్సర్. మల్లీశ్వరి ఫణీంద్ర మార్కాపురం నుంచి. కరెక్ట్ ఆన్సర్. సుమతి గారు ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్. ఆర్ వెంకట సుబ్బయ్య ఆర్ లక్ష్మీదేవి ఆర్ శృతి కందికాయపల్లె గ్రామం నుంచి. కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి గారు. కరెక్ట్ ఆన్సర్. సూర్యాపేట జిల్లా చింతాలపాలెం మండలం శోభనాద్రిగూడెం నుంచి షేక్ మహబూబ్ జాన్ గారు. కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్. కరెక్ట్ ఆన్సర్. గుండుగల్ను నుంచి తంగెళ్లపల్లి ముకుందాచార్యులు శేషుకుమారి రవి మధు. కరెక్ట్ ఆన్సర్. ఒంగోలు నుండి దింటకుర్తి సుబ్బారావు గారు. కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎమ్మరు హరి యశోద జానకీరాజు. కరెక్ట్ ఆన్సర్. ప్రభాగారు చీరాల నుంచి, కళ్యాణి గారు చీరాల నుంచి, నారాయణ గారు చీరాల నుంచి. కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుంచి మస్తాన్ బాషా కుటుంబ సభ్యులు, ఆళ్లగడ్డ నుంచి పాలెం పోలయ్య, కర్నూలు బ్రహ్మయ్య నగర్ నుంచి ఎఫ్ఎంఎస్ సర్దార్బాయ్ గారు, అహోబిలం వెంకటేశ్వర్లు బండారు త్రిమూర్తులు గుప్తా గారు, నెల్లూరు నుంచి ధనలక్ష్మీపురం నుంచి సయ్యద్ జాకీర్బాయ్, మహమ్మద్ రఫీబాయ్ ఇస్మాయిల్బాయ్, బాలాజీనగర్ నుంచి ఖాదర్ బాషాబాయ్ గారు. కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి విజయ వెంకటేష్ శ్యామల అయాన్స్ నాగటి పండు అశోక్ బాబు శోభన్ బాబు సాయి ప్రకాష్ సుష్మా బ్రహ్మయ్య. కరెక్ట్ ఆన్సర్. కోట మన్మథరావు శోభారాణి ఉదయవంశీ కోట హారిక రాజవోలు రాజమహేంద్రవరం తూర్పుగోదావరి జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దంపూరు బలరామరెడ్డి సుగుణమ్మ ఇనమడుగు నుంచి సౌదామిని వసుంధర తుమ్మ పద్మావతి. కరెక్ట్ ఆన్సర్. డాక్టర్ శ్రీనివాస్ శ్యామల గజ్వేల్ నుంచి. కరెక్ట్ ఆన్సర్.
జయబాలన్ గారు తమిళనాడు నుంచి. కరెక్ట్ ఆన్సర్. ఆత్మూరి మురళి లక్ష్మి బట్టిప్రోలు నుంచి. కరెక్ట్ ఆన్సర్. నేను అడిగింది గోల్డెన్ రివల్యూషన్ అండి, గ్రీన్ రివల్యూషన్ అని పంపించారు. గోల్డెన్ రివల్యూషన్ దేనికి సంబంధించినది అని అడిగాను. కుంచి రామమూర్తి గారు కుంచివాణిపేట నుంచి. కరెక్ట్ ఆన్సర్. ఎం ప్రతాప్ గారు ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి. కరెక్ట్ ఆన్సర్. మార్కాపురం శివాజీనగర్ నుంచి మస్తాన్ వలీ ఫాతిమా. కరెక్ట్ ఆన్సర్. చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి. కరెక్ట్ ఆన్సర్. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబానీ గారు. కరెక్ట్ ఆన్సర్. చేబ్రోలు రామకృష్ణయ్య గారు ఇనమడుగు నెల్లూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్. శ్రీను వావెల గారు నెల్లూరు జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్. హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణ వగ్గ శివయ్య ముంతా పెద్దన్న మొదటి ప్రశ్నకు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నేను అడిగిన క్విజ్ ప్రశ్న, భారత వ్యవసాయ రంగంలో స్వర్ణ విప్లవం దేనికి సంబంధించినది అని అడిగాను. దీనికి సరైన సమాధానం తేనె ఉత్పత్తి మరియు ఉద్యానవన రంగానికి సంబంధించినది, హార్టికల్చర్కి. భారత వ్యవసాయ రంగంలో పండ్లు కూరగాయలు మరియు తేనె ఉత్పత్తిని గణనీయంగా పెంచడానికి 1991 నుండి 2003 మధ్యకాలంలో చేపట్టిన ప్రత్యేక కార్యక్రమమే స్వర్ణ విప్లవం. ఉద్యానవన రంగాన్ని అభివృద్ధి చేసి రైతులకు అధిక ఆదాయాన్ని సమకూర్చడం దీని ముఖ్య ఉద్దేశం. ఈనాటి యువలయ కార్యక్రమానికి మెసేజెస్ చేసిన వాళ్ళందరికీ కంగ్రాచ్యులేషన్స్ అండ్ థ్యాంక్ యూ. ఈనాటి యువలయ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఆకాశవాణి హిందీ పాఠం. ఈనాటి కార్యక్రమంలో తెనాలిరామ్ కి చాతుర్యు 8వ తరగతికి హిందీ పాఠం వింటారు. ఉపాధ్యాయులు శ్రీ టి జయరాం, విద్యార్థిని బి ప్రణవాక్షర. వినండి 8వ తరగతికి హిందీ పాఠం తెనాలిరామ్ కి చాతుర్యు.
2: నమస్తే అధ్యాపక్ జీ.
3: బై టు ఆశీష్. तुम्हें मालूम है कि चतुराई किसे कहते हैं?
2: एक छोटी लकीर को बिना मिटाते बड़ी करनी ही चतुराई मानी जाती है.
3: बिल्कुल ठीक ही कहा तुमने. यही भाव श्यामपट पर दर्शाओगे?
2: जी हाँ, इस तरह दोनों लकीर खींचनी है.
3: तेरी चतुराई सही ढंग से प्रकट किया है. अब कहो, कोई एक चतुर और हाजिरी जवाब आदमी का नाम बताओ जो श्री कृष्ण देवराय के दरबार में थे.
2: वे थे तेनालीराम, जिनको हम विकट कवि नाम से भी जानते हैं.
3: सही नाम बताया है. आज हम तेनालीराम की चतुराई नामक पाठ के द्वारा उनकी चतुराई क्या है जानेंगे.
2: जी हाँ, विजयनगर राज्य के राजा श्री कृष्ण देवराय थे. उनकी सभा का नाम भुवन विजयम था. उनकी सभा में अष्टदिग्गज नामक 8 कवि रहते थे. उनमें से तेनालीराम बहुत ज्ञानी और चतुर व्यक्ति थे. अपनी होशियारी से हर समस्या

0: జముడు అని 8 మంది కవులు ఉండేవారు. వారిలో తెనాలి రాముడు చాలా జ్ఞానవంతుడు మరియు చతురుడు. అప్నే హోషియారిసే హర్ సమస్య కా హల్ నికాల్ లేతే తే ఇస్లియే ఉన్హే వికట కవి భీ కాతే తే. తెనాలి రాముడు తన తెలివితేటలతో మరియు చతురతతో ఎంత కష్టమైన సమస్యలైనా పరిష్కారం తెలిపేవాడు. అందువలన ఆయన్ను వికట కవి అంటూ ఉండేవారు.
1: एक दिन राजा कृष्णदेवराय ने राज्य के प्रमुख व्यक्तियों को अपने महल में भोजन के लिए बुलाया. अतिथियों को सोने के बर्तनों में भोजन परोसा गया. सोने के बर्तनों को देखकर एक अतिथि का मन लाल छाया. उसने चुपक से एक चम्मच को उठाकर अपनी जेब में रख लिया.
0: एक दिन राजा कृष्णदेवराय ने राज्य के प्रमुख व्यक्तियों को अपने महल में भोजन के लिए बुलाया. अतिथियों को सोने के बर्तनों में भोजन परोसा गया. ఒక రోజు రాజా కృష్ణదేవరాయలు రాజ్యంలో గల ప్రముఖమైన వ్యక్తులకు తన మహల్లో భోజనం ఏర్పాటు చేశారు. అతిథులకు బంగారపు పాత్రలో భోజనం వడ్డించారు. సోనే కే బర్తనం కో దేఖకర్ ఏక్ అతిథి కా మన్ లల్చాయా. ఉస్నే చుప్కే సే ఏక్ చమ్మచ్ కో ఉటాకర్ అప్నీ జేబ్ మే రఖ్ లియా. బంగారపు పాత్రలు చూసిన ఒక అతిథి యొక్క మనసు ఆశపడింది. ఆయన చాటుగా ఒక చెంచాను తీసి తన జేబులో పెట్టుకున్నాడు.
1: రాజా కృష్ణదేవరాయ్ తదా తెనాలిరామ్ నే అతిథి కో చెమ్మచ్ జేబ్ మే రతే హుయే దేఖ్ లియే తా. రాజ కృష్ణదేవరాయ్ నే తెనాలిరామ్ కో సంకేత్ కియా. తెనాలిరామ్ తురంత సమజ్ గయే కి అతిథి కా అపమాన్ కియే బినా హీ చెమ్మచ్ నికల్వానా హై.
0: రాజా కృష్ణదేవరాయ్ తదా తెనాలిరామ్ నే అతిథి కో చమ్మచ్ జేబ్ మే రఖ్తే హుయే దేఖ్ లియా తా. రాజా కృష్ణదేవరాయ్ నే తెనాలిరామ్ కో సంకేత్ కియా. తెనాలిరామ్ తురంత సమజ్ గయే కి అతిథి కా అపమాన్ కియే బినా హీ చమ్మచ్ నికల్వానా హై. రాజా కృష్ణదేవరాయలు మరియు తెనాలిరాముడు అతిథి చెంచాని తన జేబులో పెట్టుకునేట గమనించారు. మరియు రాయలు వారి సంకేతము అతిథికి అవమానం కలగకుండా చెంచా తీసుకోవాలని తెనాలిరాముడికి వెనువెంటనే అర్థమైంది.
1: జబ్ సబ్ లోగోన్ నే భోజన్ కర్ లియా తో తెనాలిరామ్ అప్నే స్థాన్ పర్ ఖడే హోకర్ బోలే సజ్జనోం అబ్ ఆప్ సబ్కే మనోరంజన్ కే లియే మై ఏక్ జాదూ కా ఖేల్ దిఖాఊంగా దేఖియే మై యహ్ సోనే కో చెమ్మచ్ అప్నీ జేబ్ మే రఖూంగా ఔర్ ఆప్ లోగోన్ మే సే కిసీ ఏక్ ఆద్మీ కీ జేబ్ సే నికాలూంగా.
0: जब सब लोगों ने भोजन कर लिया तो तेनालीराम अपने स्थान पर खड़े होकर बोले, सज्जनों अब आप सबके मनोरंजन के लिए मैं एक जादू का खेल दिखाऊंगा. देखिए मैं यह सोने का चम्मच अपनी जेब में रखूंगा और आप लोगों में से किसी एक आदमी की जेब से निकालूंगा. अंदर भोजन చేసిన తర్వాత తెనాలిరాముడు తన స్థానంలో నిలబడి, సజ్జనులారా మీ అందరి వినోదం కోసం నేను ఇప్పుడు ఒక తమాషా ఆట చూపిస్తాను. చూడండి, నేను ఈ బంగారపు చెంచాను నా జేబులో పెట్టుకున్నాను మరియు మీలో ఏ ఒక్కరి జేబులో నుంచైనా బయటకు తీస్తాను.
1: తెనాలిరామ్ నే చెమ్మచ్ అప్నీ జేబ్ మే రఖ్ లీ ఫిర్ ఉన్హోనే ఆంకే బంద్ కి ఔర్ కోహీ మంత్ర పడ్నే కా బహానా బనాయా. తోడీ దేర్ బాత్ ఉన్హోనే అప్నీ ఆంకే కోలీ ఔర్ కహా కి అబ్ చెమ్మచ్ మేరీ జేబ్ మే से किसी और की जेब में चला गया है. देखते है कि किसकी जेब में है. इतना कहकर तेनालीराम बारी बारी से हर अतिथि के पास जाते और मन ही मन मंत्र पढ़ने का बहाना बनाते.
0: तेनालीराम ने चम्मच अपनी जेब में रख ली. फिर उन्होंने आंखें बंद की और कोई मंत्र पढ़ने का बहाना बनाया. थोड़ी देर बाद उन्होंने अपनी आंखें खोली और कहा कि अब चम्मच मेरी जेब में से किसी और की जेब में चला गया. तेनालीरामुड़ चंचानु तन जेबलो पेट्टुकुन्नाडु. तर्वात कल्लु मूसुकोनि एदो मंत्रम चदुवुतुन्नट्टु नटन चेशाडु. कोद्दिसेपु अयिन पिदप कल्लु तेरचि, इप्पुडु चंचा ना जेबुलो लेदु, अदि मीलो ओक्करि वद्दकु वेल्लिंदि अन्नाडु. देखते देखते हैं कि किसके जेब में है। इतना कहकर तेनालीराम बारी बारी से हर अतिथि के पास जाते और मन ही मन मंत्र पढ़ने का बहाना बनाते। चूदम एवर जेबुलो उंदो अंटू वंतुल वारीगा प्रति अतिथि दग्गरकु वेल्तू मनसुलो मंत्रम जपिस्तू

0: నటన చేస్తున్నాడు.
1: అంతమే వే చెమ్మచ చుపాయే హుయే వ్యక్తికే పాస్ జాకర్ బోలే కి మంత్ర మేరీ జాదూ బతా రహా హే కి చెమ్మచ ఆప్కీ జేబ్ మే హే కృపయా ఆప్ అప్నీ జేబ్ దేఖియే అతిథికే పాస్ బచ్నే కా కోయీ ఉపాయ్ నా తా నా చాహతే హుయే భీ ఉసే అప్నీ జేబ్ మే హాత్ డాల్నా పడా.
0: అంతమే వే చమ్మచ చుపాయే హుయే వ్యక్తికే పాస్ జాకర్ బోలే కి మిత్ర మేరా జాదూ బతా రహా హై కి చమ్మచ ఆప్కీ జేబ్ మే హే కృపయా ఆప్ అప్నీ జేబ్ దేఖియే అతిథి కే పాస్ బచానే కా కోయీ ఉపాయ్ నా తా నా చాహతే హుయే భీ ఉసే అప్నీ జేబ్ మే హాత్ డాల్నా పడా. చివరకు తెనాలి రాముడు చెంచా దాచిన అతిథి దగ్గరకు వెళ్లి, మిత్రమా, నా తమాషా ఆట నీ దగ్గరే ఉన్నట్లు చెప్పుచున్నది అని అన్నాడు. అతిథి దగ్గర తనను తాను రక్షించుకున్నటకు ఏ ఉపాయం లేదు, తలచకుండానే తన జేబులో చెయ్యి పెట్టవలసి వచ్చింది.
1: ఉస్నే జేబ్ చే చెమ్మచ నికాలా ఔర్ తెనాలిరామ్ కో దే దియా సభి అతిథియోం నే తెనాలిరామ్ కే జాదూయీ చమత్కార్ కో దేఖ్ కర్ తాలియా బజాయి. రాజా కృష్ణదేవరాయ్ తెనాలిరామ్ కి చతురాయి సే బహుత్ ఖుష్ హుయే ఉన్హోనే తెనాలిరామ్ కి కూ ప్రశంసా ఔర్ కి దేర్ సారే ఇనామ్ భీ దియే.
0: ఉస్నే జేబ్ సే చమ్మచ్ నికాలా ఔర్ తెనాలిరామ్ కో దే దియా సభి అతిథియో నే తెనాలిరామ్ కే జాదూయీ చమత్కార్ కో దేఖ్ కర్ తాలియా బజాయి. అతిథి తన జేబులో నుంచి చెంచాను వెలుపలకు తీసి మరియు తెనాలిరాముడికి ఇచ్చేశాడు. అందరూ అతిథులు తెనాలిరాముడి యొక్క తమాషా మరియు చమత్కారపు ఆటను చూసి చప్పట్లు కొట్టారు. రాజా కృష్ణదేవరాయ్ తెనాలిరామ్ కి చతురాయిసే బౌత్ కుష్హుయే ఉన్హోనే తెనాలిరామ్ కి కూప్ ప్రశంసా కి ఔర్ డేర్ సారే ఇనాం భీ దియే. రాజా కృష్ణదేవరాయలు తెనాలిరాముడి యొక్క చతురతను చూసి సంతోషించారు మరియు ఎంతగానో ప్రశంసించారు. ఇదేగాక ఎన్నో బహుమతులు కూడా ఇచ్చారు. అబ్ కుచ్ కఠిన శబ్ద దర్జ్ కరే.
1: జీ హా.
0: నామక్ పేరు గల.
1: నామక్ పేరు గల.
0: భోజన్ పరోసన భోజనం వడ్డించుట.
1: భోజన్ పరోసన భోజనం వడ్డించుట.
0: కుచ్ విలోమ శబ్ద భీ లిఖలే.
1: జీ హా.
0: ప్రముఖ సాధారణ.
1: ప్రముఖ సాధారణ.
0: సజ్జన్ దుర్జన్.
1: సజ్జన్ దుర్జన్.
0: బంద్ కర్ణ కోల్న.
1: బంద్ కర్ణ కోల్న.
0: శ్రీకృష్ణ దేవరాయ్ కిస్ రాజ్య కే రాజా తే.
1: శ్రీకృష్ణ దేవరాయ్ విజయనగర్ రాజ్య కే రాజా హే.
0: అతిథి కా మన్ క్యోం లల్చాయా.
1: అతిథి కా మన్ ఇస్లియే లల్చాయా కి ఉస్కే సామ్నే సోనే కే బర్తనో మే భోజన్ పరోసా గయా.
0: శ్రీకృష్ణ దేవరాయ్ నే తెనాలిరామ్ కో ఇనాం క్యోం దియా.
1: శ్రీకృష్ణ దేవరాయ్ నే తెనాలిరామ్ కో ఇనాం ఉస్కీ చతురాయి ఔర్ చమత్కార్ కే లియే ప్రసన్న హోకర్ దియా తా.
0: సహీ ఉత్తర్ దియా హై బహుత్ కూబ్. అబ్ వ్యాకరణాంశ కే రూప్ మే సర్వనామ్ కే బారే మే జానే.
1: జీ హా.
0: మై రోజ్ స్కూల్ జాతా హూ. తుమ్ స్కూల్ మే హిందీ పడతీ హో. ఆప్ సమాచార పత్ర పడతే హై. వే మందిర్ మే పూజా కర్నే జాతే హై. ఊపర్ కే వాక్యం మే మై తుమ్ ఆప్ వే ఆది సర్వనామ్ కే శబ్ద హై. సర్వనామ్ వహ హై జో సంజ్ఞా కే బదలే ప్రయోగ్ కియా జాతా హై. అంటే నామవాచకమునకు బదులుగా వ్రాయు శబ్దమును సర్వనామం అంటారు. ఇస్కే చహ్ భేద్ హై. వే హై కి పురుషవాచక్ నిశ్చయవాచక్ అనిశ్చయవాచక్ సంబంధవాచక్ ప్రశ్నవాచక్ ఔర్ నిజవాచక్ సర్వనామ్.
1: పురుషవాచక్ సర్వనామ్ కి పహచాన్ కైసే కి జాతీ హై అధ్యాపక్ జీ.
0: ఇస్మే బోల్నే వాలే కే లియే మై హమ్ సున్నే వాలే కే లియే తూ తుమ్ ఆప్ ఔర్ అన్య వ్యక్తి యా వస్తువు కే లియే వహ్ యహ్ వే యే ప్రయోగ్ కర్తే హై. అంటే మాట్లాడే వారి కోసము మై హమ్ అని వినే వారి కోసము తూ తుమ్ ఆపని మరియు ఇతరులకు ఇతర వస్తువుల కొరకు వహు యహ్ వే ఏ అని చెప్పాలి. ఎలా అంటే జైసే కి మై ఘర్ మే హూ ఆప్ సభా మే హై వహ్ మైదాన్ మే హై.
1: నిశ్చయ వాచక కిస్ తరహ సూచిత్ కియా జాతా హై జీ.
0: ఇసిసే నిశ్చయ కా బోధ్ హోతా హై. దీని ద్వారా నిశ్చిత భావం తెలుస్తుంది. ఎలా అంటే యహ్ ఆద్మీ సైనిక్ హై ఏ అధ్యాపక్ హై వహ స్త్రీ డాక్టర్ హై జైసే. తెలిసిందా?
1: జీ హా. అనిచ్చయ సర్వనామ్ సే కుచ్ సందేహ హోతా హై నా అధ్యాపక్ జీ.
0: బిల్కుల్. ఇస్ సర్వనామ్ సే అసంపూర్తి కా భావ్ ప్రకట్ హోతా హై. దీని ద్వారా అసంపూర్ణమైన భావం కలుగుతుంది. జైసే కి ఉస్కో తోడా పానీ దీజియే కుచ్ లోగ్ వహాన్ బాత్

0: బాత్చీత్ కర్ రహే హై. ఈ వాక్యములలో తోడా, కుచ్చు అనిచ్చే సర్వనామంకు చెందిన పదములు. అర్థమైందా?
1: జీ హా, ఉస్కీ జిస్కీ యే శబ్ద కిసీ తరహ కే సర్వనామ కే ఆధారన్ హై.
0: ठीक बात कही हो. उसकी, उनकी, जिसकी, जो, सो आदि शब्द संबंधवाचक सर्वनाम के लिए प्रयोग होता है. ये पदमुलो संबंधवाचक सर्वनामम के व्राय बढ़ते है. जैसे कि यला अंटे उसकी किताब यहाँ है. जो मेहनत करता है उसका फल अच्छा होता है. जाने?
1: जी हाँ, जान ले. कहा, कौन, क्या, ये प्रश्नवाचक चिन्ह है ना.
0: तुम्हारा ज्ञान अच्छा है. उदाहरण को, तुम कहाँ जा रहे हो, वहाँ कौन गा रहे हैं, आप कब यहाँ आने वाले हैं. इटुवंटि प्रश्नवाचक सर्वनामములు అని అంటాం. తెలిసిందా?
1: जी हाँ, निजवाचक सर्वनाम से कुछ विशेषण भाव लगता है अध्यापक जी.
0: हाँ, तुम्हारा विचार ठीक है. దీనిని సొంతము లేక నాది అనే భావం తెలుపుటకు ఆప్ అనే పదం ద్వారా వాక్యంలో ప్రత్యేకంగా తెలియచేయటం జరుగుతుంది. జైసేకి ఎలా అంటే, మై అప్నా కామ్ ఆప్ కర్తా హూ. జయా హిందీ మే స్వయం బోల్ సక్తీ హై. వే లోగ్ ఆప్కే ఆప్ అప్నా ఆప్ కామ్ కర్ సక్తే హై.
1: జీ హా.
0: మై హమ్ కిస్ ప్రకార్ కే సర్వనామ్ కే శబ్ద హై.
1: పురుషవాచక సర్వనామ్ కే శబ్ద హై.
0: వహ్, యహ్, వే, యే కిస్కే ఉదాహరణ హై.
1: నిచేవాచక సర్వనామ్ కే లియే.
0: కోయి, కుచ్ किस तरह के सर्वनाम के शब्द हैं?
1: अनिश्चय वाचक सर्वनाम के हैं.
0: उसकी, जिसकी, सो, जो किस तरह के सर्वनाम के शब्द हैं?
1: जिसकी, उसके संबंध वाचक सर्वनाम के शब्द हैं.
0: निजवाचक सर्वनाम के कुछ वाक्य कहोगे अपनी ओर से?
1: जी हाँ, बिल्कुल. हम अपना पाठ स्वयं पढ़ते हैं. वे अपना कार्य आप करते हैं. वह अपनी गाड़ी आप चलाता है.
0: बहुत अच्छी तरह जान गई हो. शहबाश. आज का पाठ यही समाप्त होता है.
1: धन्यवाद अध्यापक जी.
0: आशीष प्रणवाक्षरा.
2: तेनाली राम की चातुर्य 8వ తరగతి की हिंदी पाठम मेरी तरफ విన్నారు. ఉపాధ్యాయులు శ్రీ టి జయరామ్, విద్యార్థిని బి ప్రణవాక్షరా. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు శ్రీమతి బెజవాడ సుబ్బమ్మ బృందం వారిచే భజనావళి వింటారు.

0: మీరింతవరకు శ్రీమతి బెజవాడ సుబ్బమ్మ బృందం వారిచే భజనావళి విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 4:59:43.

102.7 MHz పై ఈనాటి మా సాయంకాల ప్రసారాలకు స్వాగతం. అందరికీ నమస్కారం. ఈనాటి ప్రసార విశేషాలను తెలియజేస్తున్నది మీ ప్రసన్నలక్ష్మి. ప్రసార విశేషాల అనంతరం 5:05 వనితా వాణి స్త్రీల కోసం ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా హలో అభిరుచి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో అభిమాన మహిళా శ్రోతలు వాళ్లకు ఇష్టమైన పాటలు కోరి వినవచ్చు. 5:30 యువతరంగం కార్యక్రమం ప్రసారం. యువత కోసం విద్య ఉద్యోగ సమాచారంతో పాటు యువత స్వయం ఉపాధి అవకాశాల గురించి తెలుసుకుంటూ తెలుగు చిత్రాల నుంచి గీతాలు ప్రసారమవుతాయి. 6:30 గ్రామదర్శిని కార్యక్రమం ప్రసారం. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా ఈ సంగతి మీకు తెలుసా కార్యక్రమం ప్రసారం. ఈ కార్యక్రమ సమర్పణ బి కావ్యశ్రీ, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు గారు. 7:00 అలనాటి మధురగీతం ప్రసారమవుతుంది. 7:15 పాడి పంటలు కార్యక్రమంలో భాగంగా అజొల్లా సాగు జీవన ఎరువుగా ప్రాముఖ్యత గురించి డాక్టర్ ఎం గంగాదేవి గారి ప్రసంగం వింటారు. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం. 8:00 హలో అభిరుచి వాట్సాప్ ఆధారిత సినిమా పాటలు ప్రసారమవుతాయి. 11:10 మా కార్యక్రమాల ముగింపు ఉంటుంది. మీరింతవరకు ఈనాటి మా సాయంకాల ప్రసార విశేషాలు తెలుసుకున్నారు. ఇప్పుడు రేపు అనగా శుక్రవారం 3/7/2026 మన సింహపురి కేంద్రంలోని ప్రసార విశేషాలు. ఉదయం 5:50 వందేమాతరం, 5:55 చరిత్రపుటల్లో ఈరోజు కార్యక్రమం. 6:00 దేశభక్తి గేయం, 6:10 అర్చన భక్తి గీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. 6:30 సూక్తిసుధ, 6:35 పొలం కబుర్లు ప్రసారమవుతాయి. 7:00 మన సింహపురి కేంద్ర ప్రసార విశేషాలు తెలుసుకుంటారు. 7:15 శుభోదయం సింహపురి కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:35 మనోరంజని కార్యక్రమం ప్రసారం. 9:00 హలో అభిరుచి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:30 హలో అభిరుచి వాట్సాప్ ఆధారిత సినిమా పాటలు ప్రసారమవుతాయి. సాయంత్రం 5:00 మన సింహపురి కేంద్రంలో ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు ప్రసార విశేషాలు తెలుసుకుంటారు. 5:05 వనితావాణి కార్యక్రమం ప్రసారం. ఈ కార్యక్రమంలో

మహిళల కోసం ఆరోగ్య చిట్కాలు తెలుసుకుంటూ మహిళలు మెచ్చే సినీ గీతాలు ప్రసారమవుతాయి. 5:30 యువత రంగం జీకే స్పెషల్ కార్యక్రమం వింటారు. 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో సముద్ర తీర కథలు. ఈ శీర్షికన చేపల వేట ఆట కాదు ప్రాణాలతో చెలగాటం కథ వింటారు. రచన పోట్లూరి సుబ్రహ్మణ్యం గారు, సమర్పణ శ్రీమతి మంజుల పాలేటి, నిర్వహణ శ్రీ తమరం నాగేశ్వరరావు గారు. సాయంత్రం 7:00 అలనాటి మధుర గీతం ప్రసారమవుతుంది. 7:15 పాడి పంటలు కార్యక్రమం ప్రసారం. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 8:00 హలో అభిరుచి వాట్సాప్ ఆధారిత సినిమా పాటలు ప్రసారమవుతాయి. 11:10 మా కార్యక్రమాల ముగింపు ఉంటుంది. మీరింతవరకు రేపు మన సింహపురి కేంద్రంలో ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు తెలుసుకున్నారు.

0: ఈనాటి వనితావాణి కార్యక్రమంలో ముందుగా ప్రకటన విందాం.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: झूठा है जापानी ये पटलू में इंग्लिस्तानी सर पे लाल टोपी रूसी फिर भी दिल है हिंदुस्तानी
3: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
0: ఆకాశవాణి సింహపురి FM కేంద్రం హలో అభిరుచి కార్యక్రమానికి స్వాగతం.

ఈనాటి హలో అభిరుచి కార్యక్రమంకి ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0861233310 మరియు 0861233310. ఈ ఫోన్ నెంబర్లకు కాల్ చేసి మీకు ఇష్టమైన పాటలు కోరి వినవచ్చు. ముందుగా మన అభిమాన శ్రోతను పలకరిద్దామా. హలో, ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం అండి.

0: నమస్తే మేడం.
1: నమస్తే అండి. హలో అభిరుచికి స్వాగతం అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, మీ పేరేంటి?
0: బుచ్చి నుంచి లక్ష్మి మాట్లాడుతున్నాను మేడం.
1: లక్ష్మి గారు, ఏ చిత్రం నుంచి పాటను కోరుతున్నారు మీరు?
0: శుభలగ్నం చిత్రంలో నుంచి మేడం.
1: శుభలగ్నం చిత్రం నుంచి ఏ పాట?
0: చిలక ఏ తోడులోక పాట మేడం.
1: ఓకే అమ్మా, బాగున్నారా?
0: బాగున్నా మేడం, మీరు బాగున్నారా?
1: బాగున్నాము. కోరుతున్న శ్రోతలు ఎవరైనా ఉన్నారా?
0: అందరి కోసం మేడం.
1: ఓకే అమ్మా, మీకోసమైతే ఈ పాట సిద్ధంగా ఉంది, విని ఆనందించండి. ధన్యవాదాలండి కాల్ చేసినందుకు.
0: థ్యాంక్స్ మేడం.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు వనితావాణి కార్యక్రమంలో స్పెషల్ హలో అభిరుచి వనితల కోసం. ఇప్పుడు కార్యక్రమంలో ఒక ప్రకటన విందాం.
1: మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: పోలీస్
3: మిస్ సీమా
2: చెప్పండి,
3: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
2: కానీ నేను ఎందుకు?
3: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు, ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
2: డిజిటల్ అరెస్ట్?
3: 100 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు. సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకి వెళ్తాడు.
2: జైలుకి నువ్వే వెళ్తావు. మీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి, ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి. హాయ్,
4: ఆర్బీఐ అంటుంది,
2: విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి.
0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు హలో అభిరుచి, వాట్సాప్ ఆధారిత సినిమా పాటలు, సారీ, ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు మరొక అభిమాన శ్రోతను పలకరిద్దామా? హలో, ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం అండి, హలో అభిరుచికి స్వాగతం.
5: నమస్తే మేడం.
0: నమస్తే అమ్మా, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, మీ పేరేమిటి? ఆయిష గారు, బాగున్నారా? బాగున్నామ్మా. ఏ చిత్రం నుంచి పాటను కోరుతున్నారు మీరు? ప్రేమ బంధం ఉంది, ప్రేమాభిషేకం అందుబాటులో లేదు. ఆ చిత్రం నుంచి ఏమైనా పాటను కోరుకోగలరా?
5: అందుబాటులో లేదా?
0: ఉంది, ఇక్కడ ఇక్కడ ప్రేమ బంధం ఉంది. హలో,
5: ఒకటో నెంబర్
0: కుర్రాడు. ఓకే, మా చాలా చక్కగా వాడుతున్నారు. సరే, అభిమాన శ్రోతలు ఇంకా ఎదురు చూస్తున్నారు కదా, మీకోసం అయితే పాట సిద్ధంగా ఉంది. కాల్ చేసినందుకు ధన్యవాదాలు.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు హలో అభిరుచి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం. కార్యక్రమంలో మరొక అభిమాన శ్రోతను పలకరిద్దామా. హలో అభిరుచికి స్వాగతం అండి. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం అండి.
1: నమస్తే మేడం.
0: నమస్తే మా, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? బాగున్నారమ్మా? ఏ చిత్రం నుంచి పాటను కోరుతున్నారు మీరు? ఏంటమ్మా? జైలర్ గారి అబ్బాయి. ఓకే, జైలర్ గారి అబ్బాయి చిత్రం నుంచి. ఓకే, కోరుతున్న శ్రోతలు ఎవరైనా ఉన్నారా? ఓకే అమ్మా, మీకోసం పాట అయితే సిద్ధంగా ఉంది. కాల్ చేసినందుకు ధన్యవాదములు.
1: మేడం

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు హలో అభిరుచి వనితల కోసం స్పెషల్ కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు మరొక అభిమాన శ్రోతనైతే పలకరిద్దామా. హలో, ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం అండి. హలో అభిరుచికి స్వాగతం.
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అమ్మా, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, మీ పేరేంటి? షకీలానా?
1: అవును మేడం.
0: షకీల గారు బాగున్నారా? బాగున్నామండి. ఏ చిత్రం నుంచి పాటను కోరుతున్నారు మీరు?
1: పెళ్లి మేడం.
0: పెళ్లి చిత్రం నుంచి?
1: జాబిలమ్మ
0: నీకు అంత కోపమానా? ఓకే ఓకే. కోరుతున్న శ్రోతలు ఎవరైనా ఉన్నారా?
1: అందరి కోసం.
0: ఓకేమ్మా, కాల్ చేసినందుకు ధన్యవాదములు.
1: ధన్యవాదాలు. Come on!

ఈనాటి వనితావాణి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. వనితావాణి కార్యక్రమానికి మెసేజ్ చేసిన మహిళ అభిమాన శ్రోతలందరికీ ధన్యవాదములు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 5:30. యువతరంగం కార్యక్రమానికి స్వాగతం.

ఈనాటి యువతరంగం కార్యక్రమంలో యువత కోసం విద్య ఉద్యోగ సమాచారంతో పాటు యువతకు స్వయం ఉపాధి గురించి తెలుసుకుంటూ యువత మెచ్చినటువంటి సినీ గీతాలనైతే విందాం. ఇప్పుడు కార్యక్రమంలో ముందుగా అలవైకుంఠపురంలో ఈ చిత్రం నుంచి సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి రచనలో ఎస్ఎస్ తమన్ సంగీత సారథ్యంలో సిద్ శ్రీరామ్ ఆలపించిన పాటనైతే వినేద్దామా?

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు యువతరంగం కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు ఒక ఉద్యోగ సమాచారం తెలుసుకుందాం. షిల్లాంగ్, మేఘాలయలోని నార్త్ ఈస్టర్న్ ఎలక్ట్రికల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ లో షెడ్యూల్ ఏ మినీ రత్న సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజ్ ఎంపీటీసీ ఆధ్వర్యంలో ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య 38. అర్హత వచ్చేసి సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిప్లొమో, పీజీ డిప్లొమో, బీటెక్, బీఈ లేదా పీజీ లేదా సిఏ లేదా సిఎంఏ లేదా ఎంబీఏ లేదా ఎంబీబీఎస్ ఈ కోర్సులలో ఏదో ఒకటి ఉత్తీర్ణులవ్వాలి. దీనితో పాటు ఉద్యోగ అనుభవం కూడా కలిగి ఉండాలి. అర్హత వయస్సు వచ్చేసి 30 నుంచి 34 ఏళ్ల వరకు ఉండాలి. అర్హత వేతనం వచ్చేసి పోస్టును అనుసరించి 71,000 రూపాయల నుంచి 1,66,000 రూపాయల వరకు వేతనమైతే లభిస్తుంది. ఎంపిక విధానం కంప్యూటర్ ఆధారిత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 13/7/2026. మరింత సమాచారం కోసం సంప్రదించవలసిన వెబ్సైట్ అడ్రస్ https://recruit.neep.co/spark.co.in/. వెబ్సైట్ అడ్రస్ మరొకసారి https://recruit.neep.co/spark.co.in/. ఈ వెబ్సైట్ అడ్రస్ను మరింత సమాచారం కోసం సంప్రదించగలరు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక ప్రకటన విందాం.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్.

0: కవర్తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
1: కార్యక్రమంలో ఇప్పుడు సన్ ఆఫ్ సత్యమూర్తి ఈ చిత్రం నుంచి గీతాన్నైతే విద్దాం.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు యువతరంగం కార్యక్రమం. కార్యక్రమంలో అయితే ఇప్పుడు స్వయం ఉపాధి, యువత కోసం స్వయం ఉపాధి గురించి అయితే తెలుసుకుందాం. నేటి డిజిటల్ ప్రపంచంలో ఉద్యోగాల రూపురేఖలు పూర్తిగా మారిపోతూ ఉన్నాయి. ఇప్పుడు ఇంటి నుంచే లేదా ఎక్కడి నుంచైనా పనిచేసే ఫ్రీలాన్సింగ్ ఒక ప్రధాన కెరీర్ మార్గంగా ఎదిగింది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రిమోట్ వర్క్, గ్లోబల్ క్లయింట్ల పెరుగుదలతో ఫ్రీలాన్సర్లకు అవకాశాలు అయితే మరింతగా విస్తరించాయి. అయితే ఈ రంగంలో స్థిరపడాలంటే సరైన నైపుణ్యాలు, ప్రణాళిక, క్రమశిక్షణ చాలా అవసరం. ఫ్రీలాన్సింగ్లో పనితీరు మాత్రమే గుర్తింపు తెచ్చే ప్రధాన సాధనం. అందుకే మీ పనులను సరిగ్గా చూపించే డిజిటల్ పోర్ట్ఫోలియోలో చాలా ముఖ్యమన్నమాట. గిట్హబ్, వ్యక్తిగత వెబ్సైట్ లేదా పోర్ట్ఫోలియో ప్లాట్ఫామ్ల ద్వారా మీ ప్రాజెక్టులు, విజయాలు స్పష్టంగా చూపించాలి. 2026లో క్లయింట్లు సర్టిఫికేట్ల కంటే కూడా ప్రాక్టికల్ పనికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది. ఇక సోషల్ మీడియా ఇప్పుడు ఫ్రీలాన్సర్లకు శక్తివంతమైన మార్కెట్ టూల్గా మారింది. లింక్డ్ఇన్, ఇన్స్టాగ్రాము, ఎక్స్ వంటి వేదికలపై నైపుణ్యాలకు సంబంధించిన కంటెంట్ పంచుకోవడం, పనిని ప్రదర్శించడం ద్వారా మంచి నెట్వర్క్ అయితే మనకు ఏర్పడుతుంది. ప్రత్యేక స్కిల్స్ ఉన్నవారికి డిమాండ్ కూడా పెరిగింది. ఉదాహరణకు ఏఐ టూల్స్, డిజిటల్ మార్కెటింగ్, వీడియో ఎడిటింగ్, యుఎక్స్ డిజైన్ వంటి రంగాలు వేగంగా పెరుగుతున్నాయి. ఈ స్వయం ఉపాధి గురించి మరింత సమాచారం తెలుసుకోబోయే ముందు నేనున్నాను చిత్రం నుంచి ఈ అద్భుతమైన పాటనైతే విందామా?

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు యువతరంగం కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు ఒక ప్రకటన విందాం.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనా?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు యువతరంగం కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు మనం యువత కోసం స్వయం ఉపాధి గురించి అయితే తెలుసుకుంటూ ఉన్నాం. ఇక ఈ డిజిటల్ మార్కెటింగ్, వీడియో ఎడిటింగ్, యుఎక్స్ డిజైన్ వంటి రంగాల గురించి మనం అయితే తెలుసుకుంటున్నాం. వీటిలో సరైన క్లయింట్ల ఎంపిక కూడా చాలా కీలకం. ఎక్కువ పనులు తీసుకోవడం కంటే నైపుణ్యాన్ని గౌరవించే, సరైన పారితోషికం ఇచ్చే క్లయింట్లతో పనిచేయడం మంచిది. మంచి పని చేస్తే రిపీట్ క్లయింట్లు కూడా వస్తారు. అలాగే రిఫరెన్స్ల ద్వారా కొత్త అవకాశాలు కూడా మనకు లభిస్తాయి. ఇప్పుడు లాంగ్ టర్మ్ క్లయింట్ రిలేషన్షిప్స్ ఫ్రీలాన్సర్లకు కీలకంగా మారాయి. కాబట్టి క్రమశిక్షణ అనేది ప్రతి ఒక్కరికి కూడా అవసరం. ఫ్రీలాన్సింగ్లో క్రమశిక్షణ లేకపోతే విజయాన్ని సాధించడం కష్టం. గడువుకు లోబడి పనిచేయడం, పనిని పూర్తి చేయడం, అలాగే రోజువారీ షెడ్యూల్ను పాటించడం, పనిలో నాణ్యతను కాపాడటం లాంటి ఇవన్నీ విలువలైతే చాలా అవసరం అన్నమాట. ఇక ఇంటి నుంచి పనిచేస్తున్నప్పుడు డిస్ట్రాక్షన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి టైం మేనేజ్మెంట్ తప్పనిసరి. అలాగే ఏఐ టూల్స్ను ఉపయోగించి పనిని వేగంగా సమర్థవంతంగా చేయడం అలవర్చుకోవాలి. ప్రాజెక్టు ప్రారంభించే ముందు క్లయింట్తో స్పష్టమైన ఒప్పందం చేసుకోవడం తప్పనిసరి. అలాగే వేతనము, పని పరిధి, డెలివరీ సమయం వంటి విషయాలు ముందుగానే నిర్ణయించాలి. అలాగే అప్వర్క్, ఫీవరర్, ఫ్రీలాన్సర్ వంటి ప్లాట్ఫామ్లలో అవకాశాలను అన్వేషిస్తూ ఉండాలి. కొత్త టెక్నాలజీలు నేర్చుకుంటూ నైపుణ్యాలను అప్డేట్ చేసుకుంటే ఫ్రీలాన్సింగ్లో కూడా స్థిరమైన విజయవంతమైన కెరీర్ని అయితే నిర్మించుకోవచ్చు. కార్యక్రమంలో ఇప్పుడు ఠాగూర్ చిత్రం కోసం కొట్టాలి గారి గానంలో అద్భుతమైన పాటనైతే విందామా?

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు యువతరంగం కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు ఒక ఉద్యోగ సమాచారం తెలుసుకుందాం. బ్యాంక్ ఆఫ్ బరోడా కార్పొరేట్ అండ్ ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ విభాగంలో రెగ్యులర్ ప్రాతిపదికన మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య 86. పోస్టుల వివరాలు మేనేజర్ క్రెడిట్ అనలిస్ట్ 4, సీనియర్ క్రెడిట్ అనలిస్ట్ 38, చీఫ్ మేనేజర్ క్రెడిట్ అనలిస్ట్ 1, సీనియర్ మేనేజర్ సిఐసి రిలేషన్షిప్ 36, చీఫ్ మేనేజర్ సిఐసి రిలేషన్షిప్ 7. అర్హత వచ్చేసి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి, ఫైనాన్స్ స్పెషలైజేషన్లో పీజీ లేదా డిప్లొమో లేదా సిఏ లేదా సిఎంఏ లేదా సిఎస్ లేదా సిఎఫ్ఏ వంటి అర్హతలను కలిగి ఉండాలి. అర్హత వయస్సు వచ్చేసి మేనేజర్కు 25 నుంచి 30 ఏళ్ళు, సీనియర్ మేనేజర్కు 28 నుంచి 25 ఏళ్ళు, చీఫ్ మేనేజర్కు 32 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. పే స్కేల్ నెలకు గ్రేడ్ 2 పోస్టులకు 93,960 రూపాయలు ఉంటుంది, గ్రేడ్ 3 పోస్టులకు 1,05,280 రూపాయలు ఉంటుంది. అలాగే గ్రేడ్ 4 పోస్టులకు 1,20,000

940 రూపాయలు ఉంటుంది. ఎంపిక విధానం షార్ట్ లిస్టింగ్ ఆన్లైన్ రాత పరీక్ష ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది. అలాగే సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ 16/6/2026. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 6/7/2026. సంప్రదించవలసిన వెబ్సైట్ అడ్రస్ https://bankofindia.banke.in. ఈ వెబ్సైట్ అడ్రస్ను మరింత సమాచారం కోసం సంప్రదించగలరు. ఈనాటి యువతరంగం కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 6 గంటలు కావస్తుంది. కొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, అనంతరం 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, తదుపరి 6:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి, 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో మళ్లీ కలుద్దాం.

0: cannot be justified under any circumstances and called for united global action to eliminate the menace. Addressing the UN General Assembly during the adoption of the 9th review of the United Nations Global Counter-Terrorism Strategy, India's permanent representative to the UN, Ambassador Harish Parvathaneni, said, "A terrorist is a terrorist," and emphasized that the counter-terrorism efforts should not be weakened by false equivalences or politicized narratives.
1: India has been a victim of cross-border terrorism for decades. Our people have paid a terrible price, and this experience has shaped India's zero-tolerance approach. Irrespective of any grievance, political cause or strategic calculation, terrorism in all its forms and manifestations must be condemned unequivocally. India has worked to strengthen the global focus on terror financing. We have supported capacity building, South-South cooperation and strengthening of multilateral frameworks. India believes that counter-terrorism should not be hollowed out by false equivalences or politicized narratives.
0: Governor of Bihar, Lieutenant General retired Syed Atta Hasnain, and Minister of State for External Affairs Pavitra Margarita will visit Iran tomorrow to attend the funeral ceremony of the late Supreme Leader of Iran, Grand Ayatollah Syed Ali Khamenei. The southwest monsoon today has further advanced into entire Delhi, some more parts of Gujarat, remaining parts of Uttar Pradesh, most parts of Madhya Pradesh, Haryana, Punjab, and some parts of Rajasthan. And that is the end of this news bulletin.
2: Less premium, more bonus, most suitable for your loved ones. RPLI, nothing better than this.
3: Give your family a secure life with Rural Post Life Insurance. RPLI Life Insurance Policies. Contact your nearest post office today or log on to indiapost.gov.in.
4: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. గ్రామాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా విబిజి రామ్జీ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. డేటా ఆధారిత నిర్ణయాలకే భవిష్యత్ ఉంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. పేదరిక నిర్మూలనకు విబిజి రామ్జీ పథకం దోహదపడుతుందని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు. వాయువ్య బంగాళాఖాతం దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా పశ్చిమ బెంగాల్ తీరాల వద్ద అల్పపీడన ప్రాంతం ఏర్పడిందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. గ్రామాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్ విబిజి రామ్జీ చట్టం 2025 పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని కేంద్ర గ్రామీణాభివృద్ది వ్యవసాయ శాఖల మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి విబిజి రామ్జీ పథకాన్ని తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం ముక్కవారిపల్లి గ్రామంలో ఈ రోజు ఆయన ప్రారంభించారు. ముక్కవారిపల్లి గ్రామంలో 455,000 రూపాయల వ్యయంతో ప్రతిపాదించిన 3 అభివృద్ది పనులను కూడా లాంఛనంగా ప్రారంభించారు. అదేవిధంగా వర్షపు నీటి సంరక్షణ కుంట, మ్యాజిక్ డ్రైన్, మొక్కల పెంపకం కార్యక్రమాలను విబిజి రామ్జీ మిషన్ కింద చేపట్టారు. అనంతరం కేంద్ర మంత్రి మాట్లాడుతూ, రానున్న 9 నెలల కాలానికి ఈ పథకం కింద ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం నుంచి 7,700 కోట్ల రూపాయలు విడుదల చేస్తామన్నారు. రాష్ట్రానికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 74,212 పక్కా ఇళ్లు, గ్రామీణ ప్రాంతాలను అనుసంధానించే రోడ్ల నిర్మాణానికి 422 కోట్ల రూపాయల నిధులు ఇవ్వనున్నట్లుగా ప్రకటించారు. అలాగే 216,250 మెట్రిక్ టన్నుల తోతాపూర్ మామిడిని మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద కేంద్రం కొనుగోలు చేస్తుందని శివరాజ్ సింగ్ చౌహాన్ తెలియజేస్తూ,
5: विकसित भारत जी राम जी योजना में मनरेगा में केवल 100 दिन रोजगार मिलता था, विकसित भारत जी राम जी योजना में पूरे 125 दिन मजदूर को रोजगार मिलेगा। विकसित भारत जी राम जी योजना में केंद्र ने जो अपना शेयर दिया है, पैसा दिया है, वो है 95,600 करोड़ रुपया। इतनी बड़ी धनराशि मजदूरों को काम और गाँव के विकास के लिए दी जाएगी.
4: ఈ సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, దేశంలోనే ఉద్యాన పంటలకు కేంద్రంగా రాయలసీమ నిలుస్తోందన్నారు. ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రులు పెంబసాని చంద్రశేఖర్, కమలేష్ పాస్వాన్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రజలకు ప్రభుత్వం సేవలందించడం ఎంత ముఖ్యమో, సంపద సృష్టికి ప్రైవేటు రంగం నుంచి పెట్టుబడులు సాధించడం కూడా అంతే ముఖ్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. ఎకనామిక్ ఇంటెలిజెన్స్ ఫర్ గవర్నెన్స్ కెపాసిటీ బిల్డింగ్ పై తిరుపతిలో

0: నిర్వహిస్తున్న 2 రోజుల వర్క్షాప్ లో ముఖ్యమంత్రి ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డేటాయే సంపదగా మారుతున్న రోజులు వచ్చాయన్నారు. డేటా ఆధారిత నిర్ణయాలకే భవిష్యత్ ఉంటుందని చెప్పారు. డేటా లీక్ ద్వారా అన్ని శాఖల సమాచారం అనుసంధానం చేస్తున్నామన్నారు. హెల్త్ రికార్డులను డిస్ప్లే చేయడం ద్వారా సంజీవని ప్రాజెక్టు అమలుకు కార్యాచరణ రూపొందించామని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: Here we established data lake. In data lake, all historical data we have kept in warehousing data center so that I want to go for different modules for application. Simultaneously, we got an idea aware. Outside data, I wanted to collect real time through satellite, through drones, IoTs, sensors, and also, if necessary, wearables for health devices.
0: గ్రామీణ ప్రాంతంలో పేదరిక నిర్మూలనకు వికసిత్ భారత్ జీ రామ్జీ పథకం ఉపయోగపడుతుందని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. వీబీజీ రామ్జీ పథకాన్ని తిరుపతి జిల్లా ముక్కువారిపల్లిలో ఈరోజు ప్రారంభించిన కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్టంలో గ్రామీణాభివృద్దికి కేంద్రం సహకారం అందిస్తోందన్నారు. ఉపాధి శ్రామికులకు అదనంగా 25 రోజులు భరోసా కల్పించడం ఈ పథకంలో ముఖ్యమైనదని ఉప ముఖ్యమంత్రి చెప్పారు. శ్రామికులు కొరత రాకుండా వ్యవసాయ సీజన్లో 60 రోజుల విరామం రైతులకు ఉపయోగపడుతుందని తెలిపారు. రాష్ట్రంలో ఈ కార్యక్రమం అమలుకు మొత్తం 12,845 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్లుగా ఆయన వివరించారు. గత 2 ఏళ్లలో పల్లె పండుగ వంటి కార్యక్రమాల ద్వారా 16,695 కోట్ల రూపాయల ఉపాధి నిధులు వినియోగించామని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. టెక్స్టైల్ రంగం ఉపాధి కల్పనలో కీలక పాత్ర పోషిస్తోందని కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ తెలిపారు. మహిళా సాధికారతకు గార్మెంట్స్ పరిశ్రమలు బలమైన వేదికగా నిలుస్తాయన్నారు. తిరుపతిలోని పద్మావతి అతిథి గృహంలో రాయలసీమ జిల్లాల పరిధిలోని జౌళి హస్తకళా శాఖలకు చెందిన అధికారులతో కేంద్ర మంత్రి ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వదేశీ ఉత్పత్తులకు ప్రాధాన్యతనివ్వాలని, ప్రజలకు మరింతగా అవగాహన కల్పించాలన్నారు. ఆంధ్రప్రదేశ్ లో వస్త్ర జౌళి రంగాభివృద్దికి కేంద్రం తరపున పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ను టెక్స్టైల్స్ హబ్ గా అభివృద్ది చేస్తామని గిరిరాజ్ సింగ్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో గత 2 ఏళ్లలో న్యాయ శాఖలో విస్తృతంగా సంస్కరణలు అమలు చేయడం జరిగిందని రాష్ట న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖల మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు. రాష్ట సచివాలయంలో ఈరోజు నిర్వహించిన పాత్రికేయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ 216 కోట్ల రూపాయలతో కోర్టుల మౌలిక వసతుల అభివృద్దికి అనుమతులిచ్చామన్నారు. అదేవిధంగా ఈ కోర్ట్స్ ప్రాజెక్ట్, కోర్టు నిర్వహణ, హైకోర్టు బలోపేతం కోసం మొత్తం 305 కొత్త పోస్టులను మంజూరు చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల ద్వారా మైనారిటీ వర్గాలకు విస్తృత స్థాయిలో ప్రయోజనం చేకూరిందన్నారు. కవి డాక్టర్ బండి సత్యనారాయణ రచించిన దృష్టి సాహిత్య వ్యాసాల పుస్తకావిష్కరణ విశాఖపట్నంలో ఈరోజు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ దృష్టి పుస్తకం చాలా మందికి ఉపయోగపడుతుందన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం తెలుగు విభాగాధిపతి ఆచార్య జర్రా అప్పారావు, డాక్టర్ కోటికుప్ర సూర్యారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో పవర్ గ్రిడ్ విస్తరణకు ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామని పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బుర్రా వంశీ రామ్మోహన్ ని ఢిల్లీలో ఆయన ఈరోజు కలిశారు. కొత్త ప్రాజెక్టులతో ఆంధ్రప్రదేశ్ లో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని ఈ సందర్భంగా మంత్రి విజ్ఞప్తి చేశారు. శ్రీకాకుళం జిల్లాలో ప్రస్తుతం ఉన్న 2,358 పోలింగ్ కేంద్రాలకు అదనంగా కొత్తగా మరో 107 కేంద్రాలను ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలను సిద్దం చేశామని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పొన్కర్ తెలిపారు. కలెక్టరేట్ కార్యాలయంలో సంయుక్త కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ తో కలిసి వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎన్నికల పోలింగ్ కేంద్రాల హేతుబద్దీకరణపై ఈ రోజు నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రత్యేక ఓటర్ల సమగ్ర సవరణ జాబితా ప్రక్రియ జిల్లాలో నిరంతరాయంగా సాగుతోందని చెప్పారు. జూలై 21న ముసాయిదా ప్రచురణ అనంతరం ఆగస్టు 20 వరకు క్లెయిమ్లు, అభ్యంతరాల స్వీకరణ ఉంటుందని, తుది జాబితాను సెప్టెంబర్ 22న ప్రకటిస్తామని కలెక్టర్ వెల్లడించారు. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతం దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల వద్ద అల్పపీడన ప్రాంతం ఏర్పడిందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆ వివరాలను వాతావరణ కేంద్ర అధికారిణి జి లక్ష్మి తెలియజేస్తూ,
2: వాయువ్య బంగాళాఖాతము మరియు దాన్ని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా తీరంపై ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉత్తర ఒడిశా పశ్చిమ బెంగాల్ తీరాల వద్ద ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడింది. వీటి ఫలితంగా రాష్ట్రంలో ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాము ఈ రోజు

0: తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.
1: విశాఖ జిల్లాలో రెవెన్యూ శాఖకు సంబంధించిన అన్ని అంశాల్లో నిర్దేశిత గడువులోగా చర్యలు పూర్తి చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ ఎం అభిషక్తి కిషోర్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఈ రోజు నిర్వహించిన రెవెన్యూ కాన్ఫరెన్స్ లో వివిధ అంశాలపై ఆయన సమీక్షించారు. జిల్లాలో కొనసాగుతున్న రైల్వే, జాతీయ రహదారులు, జీవీఎంసీ, పర్యాటక శాఖల పరిధిలో చేపడుతున్న అభివృద్ది ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ కోరారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. గ్రామాలను అభివృద్ది చేయడమే లక్ష్యంగా వీబీజీ రామ్జీ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. డేటా ఆధారిత నిర్ణయాలకే భవిష్యత్ ఉంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. పేదరిక నిర్మూలనకు వీబీజీ రామ్జీ పథకం దోహదపడుతుందని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు. వాయువ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల వద్ద అల్పపీడన ప్రాంతం ఏర్పడిందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 8:30 జాతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. ఆదౌ ముఖ్య వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నవదిల్ల్యాం జాపాన సమకక్షేణ ప్రధానమంత్రిణా సానే తాకాయ్చి ఇత్యనయా సహ వార్షిక శిఖర స్తరీయాం మంత్రణాం విహితవాన్. ఉభాభ్యామపి దేశాభ్యాం ఆర్థిక సురక్షా, ఊర్జా సురక్షా, ఔషధ, కృత్రిమ బుద్ధిమత్తాదిషు క్షేత్రేషు అనేకే సంధయః హస్తాక్షరితాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రావోచత్ యత్ భారత జాపానయోః పారస్పరిక సంబంధేన సమయస్య ప్రత్యేకా పరీక్షా సముత్తీర్ణా. సంయుక్తరాష్ట్ర మహాసభాయాం అంతారాష్ట్రియ ఆతంకవాదం విరుద్ధ్య వ్యాపక అభిసమయస్య కృతే భారతస్య కశ్చన చిరలంబిత ప్రస్తావః సమర్థితః. జమ్మూకశ్మీరస్య భగవతీ నగర ఆధార శిబిరాత్ తీర్థయాత్రిణాం ప్రథమస్య దళస్య ప్రస్థానేన సహ శ్రీ అమరనాథ యాత్రా విధివత్ సమారబ్ధా. దక్షిణ పశ్చిమ ప్రావృట్కాలః అద్య సమగ్ర దిల్లీ క్షేత్రం సంప్రాప్తః తథా చ అయం ఉత్తర పశ్చిమ రాజ్యానాం కేషుచిత్ భాగేషు అపి అగ్రేసరతి. అపి చ ఫీఫా విశ్వచషకే సంయుక్త రాజ్య అమెరికా దేశేన 2000 పరం ప్రథమః నాకౌట్ స్తరీయ విజయః సమంకితః. అథ వార్తాః విశదీకృత్య. భారతేన జాపానేన చాద్య ఆర్థిక ఊర్జా సురక్షా, ఔషధ రక్షా, కృత్రిమ బుద్ధిమత్తాదిషు విభిన్న క్షేత్రేషు అనేకే ప్రముఖ సంధయః పరస్పరం వినిమయీకృతాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య అపరాహ్నే నవదిల్ల్యాం స్వస్య జాపాన సమకక్షయా ప్రధానమంత్రిణా సానే తాకాయ్చి ఇత్యనయా సహ వార్షిక శిఖర స్తరీయాం వార్తాం సాధితవాన్. ద్విపక్షీయ వార్తానంతరం సంయుక్తం సంవాదదాతృ సమ్మేళనం సంబోధయన్ ప్రధానమంత్రి మోదీ ప్రావోచత్ యత్ వర్తమాన సమయే పారస్పరిక విశ్వాసః సంపత్తిః వర్తతే, సహైవ భారత జాపాన సంబంధిన సమయస్య ప్రత్యేకా పరీక్షా సుత్తీర్ణా. తేన రేఖాంకితం యత్ ఉభావపి దేశౌ విశ్వస్య విశాల అర్థవ్యవస్థాసు అన్యతమౌ స్తః.
3: आज भारत और जापान दोनों ही विश्व की सबसे बड़ी इकोनॉमीज में से हैं. एक फ्री प्रॉस्परस और रूल्स बेस्ड इंडो पैसिफिक हमारी साझा प्राथमिकता है. क्षेत्र की सबसे बड़ी डेमोक्रेटिक और मार्केट इकोनॉमीज के रूप में आज हमने कई महत्वपूर्ण पहल की है. इनसे हम मिलकर पूरे क्षेत्र में शांति, स्थिरता और प्रगति का मार्ग प्रशस्त करेंगे.
2: ప్రధానమంత్రిణా సబలం ప్రోక్తం యత్ ఉభావపి దేశౌ ఆర్థిక సురక్షాయాః ఊర్జా సురక్షాయాః చ మహత్వం సమ్యక్ జానీతః. తేన ప్రోక్తం యత్ ప్రావిధిక సహభాగితా భారత జాపాన సహయోగస్య మహత్వపూర్ణః ఆధారస్తంభః భవిష్యతి. ఏతమేవ సంకల్పం సఫలీకర్తుం ద్వాభ్యామపి దేశాభ్యాం కృత్రిమ బుద్ధిమత్తాయాః క్షేత్రే ఏకం సంయుక్త వక్తవ్యం ప్రకాశితం.

0: देशस्य विभिन्नेभ्यः भागेभ्यः तीर्थयात्रिणः पवित्रयात्रायां भागग्रहणाय जम्मू नगरम् आगच्छन्तः सन्ति। केन्द्रीय ग्रामीण विकास कृषि कृषक कल्याण मंत्री शिवराज सिंह चौहान अवदत् यत् विकसित भारत रोजगार इत्यस्य तथा आजीविका मिशन इत्यस्य प्रत्याभूति वीबीजी रामजी अधिनियम 20-25 आजीविका सुनिश्चितताया ग्रामीणाजीविकाया सुदृढ़ीकरणस्य तथा च देशस्य ग्रामाणां विकासस्य गतिं वर्धयितुं प्रमुखं पदक्षेपः अस्ति। अद्य नैऋत्य प्रावृत् कालः सम्पूर्णे दिल्ली नगरे गुजरातस्य केषुचित् भागेषु उत्तरप्रदेशस्य शेषभागेषु मध्यप्रदेशस्य अधिकांशभागेषु हरियाणा पंजाब प्रदेशयोः राजस्थानस्य केषुचित् भागेषु च अग्रे प्रवर्धितः। राष्ट्रिय राजधान्यां निम्नवृष्ट्या उष्ण आर्द्रस्थित्यां न्यूनता आगता। फीफा विश्वकप क्रीडायां अमेरिका देशः 2-2000 वर्षानन्तरं प्रथमवारं नॉकआउट चरणे विजयं पंजीकृतवान्। बोस्निया हर्जेगोविना देशौ 2-0 पराजितवान्। बेल्जियम देशः अपि सेनेगल देशस्य उपरि अतिरिक्त समयस्य विजयेन राउंड ऑफ 16 इत्यस्मिन् प्रविष्टवान् इति वार्ताः।
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 6:30. గ్రామదర్శిని కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ఒక ప్రకటన.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు గ్రామదర్శిని కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు ఈ సంగతి మీకు తెలుసా. ఈ కార్యక్రమ సమర్పణ బి కావ్యశ్రీ, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు గారు.

ఒక్కసారి ఊహించండి, ఉదయం లేవగానే ఎవరైనా వచ్చి గుడ్ మార్నింగ్, మీకు కాఫీ తయారైంది, లెట్స్ హ్యావ్ ఇట్ అని చెప్తే ఎలా ఉంటుంది? ఒక్క కాఫీ అనే కాదండి, బట్టలు ఉతికామని, ఇల్లు క్లీన్ చేశామని, షర్ట్ ఐరన్ చేశామని, వంట చేస్తామని చెప్తే ఎంత బాగుంటుందో కదా. హా, ఇలా పనులు మన కోసం ఎవరు చేస్తారు, కలలో తప్ప కావ్య అంటారు కదా. కానీ ఇది కల కాదు, భవిష్యత్తు నిజం. ఆల్రెడీ కొన్ని నిజాలు కూడా అయిపోయాయి. ఎలానో తెలుసా? రోబోట్స్ రూపంలో. ఎస్, రోబో ఈ పదం వినని వాళ్ళంటూ ఎవరు ఉండరు. అసలు రోబోస్ అంటే ఏంటో తెలియకుండానే మనకి బాగా సుపరిచితమైన పదం రోబో. మరి మనకు ఎంతగానో తెలిసిన రోబో గురించి తెలియని విషయాలు తెలుసుకుందామా? వెల్కమ్ టు ఈ సంగతి మీకు తెలుసా. నేను మీ కావ్యశ్రీ.

ఆధునిక యుగంలో మన జీవితాలను పూర్తిగా మార్చేస్తున్న ఒక అద్భుత ఆవిష్కరణ రోబోలు. ఒకప్పుడు కథల్లో మాత్రమే కనిపించిన రోబోలు నేడు మన ఇళ్లల్లో, హాస్పిటల్స్లో, ఫ్యాక్టరీస్లో, హోటల్స్లో, అంతరిక్షంలో కూడా సేవలందిస్తున్నాయి. రోబో అనేది కేవలం ఒక యంత్రం మాత్రమే కాదు, అది మన ఆలోచన, సృజనాత్మకత, సాంకేతిక పరిజ్ఞానం కలయిక. కంప్యూటర్ ప్రోగ్రామింగ్, సెన్సార్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో రోబోలు మనుషుల్లాంటి పనులు చేయగలుగుతున్నాయి. రోబో అనే పదం చెక్ భాషలోని రోబోటా నుంచి వచ్చింది. దీని అర్థం బలవంతపు పని, కూలీ పని, సేవ చేయడం లాంటి మీనింగ్ అన్నమాట. రోబో అనే పదం మనం ఇప్పుడు బాగా ట్రెండ్ అయింది అనుకుంటున్నాం, కానీ

పనులు చేయడం, ప్రమాదకరమైన వేడి వాతావరణంలో పనిచేయడం వంటి మానవులకు ప్రమాదకరమైన పనులను యూనిమేట్ చాలా సురక్షితంగా చేసింది. తర్వాత హ్యూమనాయిడ్ రోబోలు, ఇవి మనుషుల్లా కనిపించే రోబోలన్నమాట. ప్రసిద్ధ రోబో సోఫియాలా, ప్రపంచంలో ఎంతో ప్రసిద్ధి చెందిన హ్యూమనాయిడ్ రోబో సోఫియా. దీనిని హాంకాంగ్ కు చెందిన హ్యాన్సన్ రోబోటిక్స్ సంస్థ 2016లో రూపొందించింది. సోఫియా సాధారణ రోబో కాదు, దీనిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ AI కూడా ఉపయోగించారు. సోఫియా మనం మాట్లాడే మాటలను విని వాటిని ప్రాసెస్ చేసి సమాధానమిస్తుంది. మనుషుల ముఖాలను గుర్తించగలదు, ఎవరు మాట్లాడుతున్నారో వాళ్ల వాయిస్ ని బట్టి గుర్తిస్తుంది. సోఫియాకు 60కి పైగా ముఖ భావాలను చూపించే సామర్థ్యం కూడా ఉంది, అంటే ది ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ కూడా పెడుతుంది. చిరునవ్వు, ఆశ్చర్యం, కోపం లాంటి ఎక్స్ప్రెషన్స్ ని చూపిస్తుంది. మాట్లాడే సమయంలో కొత్త విషయాలను నేర్చుకునే ప్రయత్నం కూడా చేస్తుంది సోఫియా. సోఫియా జోక్స్ చెప్పగలదు, ఫన్నీ కామెంట్స్ కూడా చేస్తుంది. మనం ఏదైనా ఒక మాట అన్నాం అనుకుంటే దానికి కౌంటర్ కూడా ఇస్తుంది ఓన్ గా. ముఖ్యంగా ముఖంలో నవ్వు ఎక్స్ప్రెషన్ చూపించగలదు, సరదాగా స్పందించగలదు. నార్మల్ గా మనుషులకి ఏ ఏ దేశాల్లో ఉంటే ఆ దేశం యొక్క పౌరసత్వం వస్తూ ఉంటుంది కదా, కానీ మొట్టమొదటిసారిగా ఒక రోబోకు కూడా పౌరసత్వం వచ్చిందండి. 2017లో సౌదీ అరేబియా సోఫియాకు పౌరసత్వం ఇచ్చింది. ఇది ప్రపంచంలోనే ఎంతో ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన. సోఫియా ప్రపంచంలో అనేక కాన్ఫరెన్సులలో, టీవీ షోలలో పాల్గొంది. ఇవన్నీ ఇప్పటికీ ఇంటర్నెట్ లో ఉన్నాయండి, ఒకసారి చూడండి. మనుషులతో సహజంగా మాట్లాడే విధంగా సోఫియాను డిజైన్ చేశారు. ఇన్ని విషయాలు సోఫియా గురించి తెలిసిన తర్వాత నాకైతే ఇది ఒక రోబో ఇది అని కూడా అనాలనిపించట్లేదండి, ఒక మనిషి అన్న ఫీలింగే వస్తుంది కదా. రోబోలు కేవలం యంత్రాలు కాదు, అవి మనుషులతో కమ్యూనికేట్ చేయగల సాంకేతిక అద్భుతాలు. భవిష్యత్తులో ఇలాంటి రోబోలు వృద్ధులకు సహాయం చేయడం, కస్టమర్ సపోర్ట్ ఇవ్వడం, ఎడ్యుకేషన్ లో సహాయం చేయడం వంటి పనులు చేస్తాయి. నెక్స్ట్ స్పేస్ రోబోలు. రోబోలు భూమిపైననే కాకుండా అంతరిక్షంలో కూడా పనిచేస్తున్నాయి. మార్స్ గ్రహంపై తిరుగుతున్న రోబో మార్స్ రోవర్, దీనిని నాసా పంపింది. స్పేస్ లో ఎక్స్ప్లోరేషన్ చేయడానికి మనిషి వెళ్లలేని అత్యంత ప్రమాదకరమైన వాతావరణ పరిస్థితులు ఉన్నటువంటి ప్రాంతాలకు కూడా రోబోలు వెళ్లి అక్కడ ఉన్నటువంటి విషయాలను తెలుసుకుని మనకు ఇన్ఫర్మేషన్ అందించగలుగుతూ ఉన్నాయి. రోబో అనేది ఒక ప్రోగ్రామ్ ఆధారంగా పనిచేసే యంత్రం. ఇది సెన్సార్లు, మోటార్లు, కంప్యూటర్ చిప్స్ లతో నిర్మించబడుతుంది. మనం ఇచ్చే ఆదేశాల ప్రకారం పనిచేస్తుంది. రోబోకు మెదడు లాంటిది కంప్యూటర్ ప్రోగ్రామ్. రోబోకు కళ్ళు, సెన్సార్లు, కెమెరాలు. రోబోకు చేతులు, మెకానికల్ ఆర్మ్స్. రోబో ప్రోగ్రామింగ్ అంటే ఏంటంటే రోబో ఏ పని చేయాలి, ఎలా చేయాలి, ఎప్పుడు ఆగాలి, ఎలా స్పందించాలి, ఇవన్నీ చెప్పే కోడ్ ని రోబో ప్రోగ్రామ్ అంటారు. సాధారణంగా పైథాన్, C++, జావా వంటి భాషల్లో ఈ ప్రోగ్రామ్ రాస్తూ ఉంటారు. ముందుకు 5 అడుగులు వెళ్ళాలి, ఎడం వైపుకు తిరగాలి, వస్తువుని ఎత్తుకోవాలి, ఇలా చాలా ప్రోగ్రామ్స్ రోబోలో డిజైన్ చేసి పెట్టుంటారు. సెన్సార్లు సమాచారం సేకరిస్తాయి, ప్రోగ్రామ్ ఆ సమాచారాన్ని విశ్లేషిస్తుంది. మోటార్లు ఆదేశాల ప్రకారం కదులుతాయి. ఇది మనిషి మెదడు, నరాలు, కండరాలు ఏ విధంగా అయితే పనిచేస్తాయో అలా అనే పనిచేస్తూ ఉంటాయి. AI వల్ల రోబోలు ఇప్పుడు నేర్చుకునే సామర్థ్యాన్ని కూడా పొందుతున్నాయి. వాయిస్ ని గుర్తించడం, ముఖాలను గుర్తించడం, నిర్ణయాలు తీసుకోవడం, ఇవన్నీ AI వల్ల సాధ్యమవుతుంది. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, ఆల్రెడీ దీని గురించి మనం డిస్కస్ చేశాం కదా. భారతదేశంలో కూడా రోబోటిక్స్ రంగం వేగంగా అభివృద్ధి చెందుతుంది. పాఠశాలల్లో పిల్లలకు రోబో ప్రోగ్రామింగ్ నేర్పిస్తున్నారు. భవిష్యత్తులో రోబోటిక్స్ ఇంజనీరింగ్ లో ఒక ప్రముఖ వృత్తిగా మారనుంది. చైనాలో హ్యూమనాయిడ్ రోబోలు, అంటే మనిషిలా ఉండే రోబోలను కుంఫూ ఆత్మరక్షణ కళను కూడా అద్భుతంగా ప్రదర్శిస్తూ ఉన్నాయన్నమాట. ఇవి కర్రలు, కత్తులతో కూడా విన్యాసాలు చేయగలవు. వ్యవసాయ రంగంలో కూడా రోబోలు ఉపయోగిస్తూ ఉన్నారు. అద్భుతాలను సృష్టిస్తున్నాయి రోబోలు వ్యవసాయ రంగంలో. ఇవి మనుషుల కంటే పంటలను సాగు చేసి ఎక్కువగా దిగుబడినిస్తూ కూలీలు అవసరం లేకుండా పనిచేస్తూ ఉన్నాయి. హైదరాబాద్, ఢిల్లీ వంటి నగరాల్లో రోబోలు కాఫీలు, టీలు, భోజనం హోటల్స్ లో అందిస్తూ సర్వ్ చేస్తూ ఉన్నాయి. చైనాకు చెందిన యూనిట్రీ రోబోటిక్స్ తయారు చేసిన యూనిట్రీ గోటు రోబో డాగ్ నిఘా పనులకు ఉపయోగపడుతూ ఉంది. ఈ రోబోను కూడా చాలా మంది చూసే ఉంటారండి. ఈ రోబో అచ్చం కుక్కలాగా మనకి కనిపిస్తూ ఉంటుంది, కుక్క బొమ్మలాగా ఉంటుంది, బట్ ఇది నడవగలదు, పనులు కూడా చేస్తూ ఉంటది. ఇంకా మెడికల్ రోబోలు సర్జరీస్ లో ఉపయోగిస్తూ ఉన్నారండి. వైద్య రంగంలో టావిచ్ వంటి రోబోటిక్ వ్యవస్థలు చాలా ఖచ్చితత్వంతో శస్త్రచికిత్సలు చేయడంలో సహాయపడుతూ ఉన్నాయి. ఇంతవరకు మనం రోబోల గురించి తెలుసుకున్న విషయాలు

ఒక ఎత్తైతే ఈ విషయం ఒక ఎత్తండి. అంతే కదా, సర్జరీస్ లో రోబోట్స్ ని యూజ్ చేస్తున్నారు. అసలు ఎంత నమ్మకం, ఎంత యాక్యురసీ ఉంటే రోబోలను సర్జరీస్ లో ఉపయోగిస్తారు చెప్పండి. మనిషి ప్రాణానికి సంబంధించినటువంటి విషయం, వైద్య రంగంలో విప్లవాత్మక మార్పు తీసుకొచ్చిన డావిన్చ్, ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన శస్త్రచికిత్స రోబో డావిన్చ్ సర్జికల్ సిస్టమ్. ఇది అమెరికాకు చెందిన ఇన్స్టిట్యూటివ్ సర్జికల్ సంస్థ తయారు చేసింది. ఇది డాక్టర్లు శస్త్రచికిత్సలు చేయడానికి సహాయపడే అధునాతన రోబోటిక్ సిస్టమ్. స్వతంత్రంగా ఆపరేషన్ చేయదు, డాక్టర్ నియంత్రణలోనే ఇది పనిచేస్తూ ఉంటది. అంటే ఆపరేషన్ ఇక్కడ రోబో చేస్తుంది, కానీ రోబోనే ఆపరేషన్ చేయదు. ఏంటి మళ్ళీ చెప్పు అంటారా? ఆపరేషన్ చేసేది రోబోనే, కానీ రోబో సొంతంగా ఆపరేషన్ చేయదు. డాక్టర్ చెప్పే ఇన్స్ట్రక్షన్స్ ఆధారంగా పనిచేస్తూ ఉంటుంది. డాక్టర్ చేతి కదలికలను రోబో చాలా ఖచ్చితంగా అనుసరిస్తుంది. దీని ద్వారా చిన్న చిన్న కోతలతో శస్త్రచికిత్స చేయవచ్చు. రక్తస్రావం తగ్గుతుంది, రోగి త్వరగా కోలుకుంటాడు. ఖచ్చితత్వం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. డాక్టర్ అంటే సర్జన్ ఎవరైతే ఉన్నారో ప్రత్యేక కన్సోల్ దగ్గర కూర్చొని చేతులతో కంట్రోల్ హ్యాండిల్స్ పట్టుకుని స్క్రీన్ లో 3D చిత్రం చూస్తూ ప్రతి కదలికను నియంత్రిస్తారు. రోబోటిక్ ఆర్మ్స్ డాక్టర్ ఇచ్చే ఆదేశాలను చాలా సున్నితంగా ఖచ్చితంగా అమలు చేస్తూ ఉంటాయి. సర్జికల్ టీమ్ నర్సులు, అనస్థీషియా డాక్టర్స్ పేషెంట్ పరిస్థితిని పరిశీలిస్తారు. అవసరమైతే సాధనాలను ఆ రోబోటిక్ హ్యాండ్స్ కూడా అందిస్తూ ఉంటారు. లోతైన భాగాల్లో కూడా సులభంగా ఈ రోబోటిక్ హ్యాండ్స్ పనిచేస్తూ ఉంటాయి. చిన్న కోతలతో శస్త్రచికిత్స చేసేసేయచ్చు. అంటే డాక్టర్ ప్లస్ టెక్నాలజీ కలయికతో ఈ ఆపరేషన్స్ జరుగుతూ ఉంటాయన్నమాట. అంటే ఇక్కడ డాక్టర్ ఉంటారు, రోబోస్ కూడా ఉంటాయి. నార్మల్ గా డాక్టర్ ఒక్కటే వర్క్ చేయడం వేరే, రోబోస్ తో కలిసి వర్క్ చేసే రిజల్ట్స్ వేరుగా ఉంటాయన్నమాట. ఎలా చెప్పొచ్చు అంటే సింపుల్ గా ఒక పెన్నుతో రాయడం ఒకటి, కానీ కంప్యూటర్లో టైప్ చేయడం ఒకటి. రెండింటిలోనూ మనిషే రాస్తాడు, కానీ కంప్యూటర్లో మనం చేతుల ద్వారా కీబోర్డ్ పైన ప్రెస్ చేసినప్పుడు అవి మనకి అక్షరాల రూపంలో మానిటర్ మీద కనిపిస్తాయి. దీని వల్ల వేగం, స్పష్టత ఎక్కువగా ఉంటుంది. డాక్టర్ చేస్తే ఓపెన్ సర్జరీ అవుతుంది, ఎందుకంటే డాక్టర్ డైరెక్ట్ గా చూడాలి కదా. అదే రోబోటిక్స్ తో చేసినట్లయితే చిన్న సర్జరీతో అయిపోతుంది. రోబోటిక్ హ్యాండ్స్ చాలా చిన్నగా ఉంటాయి, కెమెరా కూడా లోపలికి వెళ్ళిపోతుంది, కాబట్టి చాలా చిన్న కట్టుతోనే ఆపరేషన్స్ కంప్లీట్ చేయగలుగుతున్నాం. సింపుల్ ఉదాహరణ చెప్పాలంటే ఒక గది లోపల ఉన్నటువంటి విషయాన్ని చూడాలి అని అంటే గోడ మొత్తాన్ని పగలగొట్టడం ఓపెన్ సర్జరీ అయితే ఒక చిన్న రంధ్రం పెట్టి కెమెరాను లోపలికి పంపించి అవతల ఏముందో చూడడం అనేది రోబోటిక్ సర్జరీ అన్నమాట. రెండింట్లోనూ పని జరుగుతుంది, బట్ నష్టం తక్కువగా ఉంటుంది, రిజల్ట్ క్లియర్ గా, క్లారిటీగా, పర్ఫెక్ట్ గా ఉంటది అన్నమాట. ఈ రోబో సర్జరీలో కూడా డాక్టర్ ప్రధాన పాత్ర అండి. రోబో ఒక సూపర్ టూల్ మాత్రమే ఇక్కడ, ఇది డాక్టర్ కు అసిస్టెంట్ లాగా పనిచేస్తుంది. ఇలా రోబోలను ఏ ఆపరేషన్స్ లో యూజ్ చేస్తున్నారో తెలుసా అండి? మనకి అత్యంత ముఖ్యమైనటువంటి హృదయ శస్త్రచికిత్సలు, మూత్రపిండ శస్త్రచికిత్సలు, గైనిక్ ఆపరేషన్స్, క్యాన్సర్ సర్జరీస్, ఇలా ఎన్నో సర్జరీస్ లో రోబోస్ ని యూజ్ చేస్తున్నారు. అండ్ ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది శస్త్రచికిత్సలు ఈ సిస్టమ్ ద్వారా చేసి విజయవంతం కూడా అయ్యాయి. రోబోస్ గురించి మాట్లాడుతుంటే నాకు తెలిసి మీలో చాలా మందికి సెన్సేషనల్ హిట్ అయిన శంకర్ డైరెక్షన్ లో వచ్చినటువంటి రోబో సినిమా గుర్తొస్తుంది కదా. చిట్టి గుర్తున్నాడా? ఎలా మర్చిపోతాంలేండి. రజనీకాంత్ గారి యాక్టింగ్ మామూలుగా ఉంటుందా ఏంటి మర్చిపోవడానికి? మరి సాంగ్ వినేద్దామా ఆ మూవీ నుంచి?

రోబోస్ గురించి తెలుసుకుంటూ ఉన్నాం కదా. నేడు ప్రపంచ వ్యాప్తంగా వేలాది ఫ్యాక్టరీలలో ఇండస్ట్రియల్ రోబోలు పనిచేస్తున్నాయి. బిల్డింగ్, పెయింటింగ్, అసెంబ్లింగ్, ప్యాకింగ్, క్వాలిటీ చెక్, దీని ద్వారా వేగం, తప్పులు లేకుండా పని జరుగుతూ ఉంటుంది. ప్రమాదకర ప్రాంతాల్లో కూడా ఇవి పనిచేస్తాయి. 24 hours పనిచేస్తాయి. ఉత్పత్తి వేగం పెరుగుతుంది, ఖచ్చితత్వం వస్తూ ఉంటుంది. ఒక ఆధునిక ఇండస్ట్రియల్ రోబో నిమిషానికి 100 సార్లు ఒకే పని రిపిటేటివ్ గా స్పీడ్ గా చేయగలదు. రోబోలు అలసిపోవు, నిద్రపోవు, సెలవు అడగవు, అసలు వాటికి జీతం ఇవ్వాల్సిన అవసరమే లేదు. రోబోట్స్ ప్రమాదకర ప్రాంతాల్లో కూడా పనిచేయగలవు కాబట్టి సముద్ర గర్భంలో కూడా రోబోలు వెళ్లి మనిషి వెళ్లలేని లోతైన సముద్ర ప్రాంతాల్లోకి వెళ్లి పరిశోధనలు చేస్తూ ఉన్నాయి. ఫ్యూచర్ లో మన ఇళ్లలో అసిస్టెంట్లలా కూడా రోబోలు ఉంటాయండి. ఇప్పటికే కొన్ని దేశాల్లో రెస్టారెంట్స్ లో రోబోలు ఆర్డర్స్ తీసుకుని వంట చేసుకుని ప్రిపేర్ చేసి తీసుకొచ్చి సర్వ్ కూడా చేస్తా ఉన్నాయి. భవిష్యత్తులో రోబోలు టీచర్లు కావచ్చు. పిల్లలకు పాఠాలు చెప్పే రోబోలు కూడా ఇప్పటికీ కొన్ని స్కూల్స్ లో ఉన్నాయి. ఇవి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా కూడా వచ్చేస్తాయి. అలాగే సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు, ఇవి ఈ మధ్య బాగా అభివృద్ధి చెందాయండి. అసలు పూర్తిగా డ్రైవరే లేకుండా కార్లు నడుస్తున్నాయి అని తెలిసినప్పుడు ఫస్ట్ చాలా షాకింగ్ అనిపించింది. బట్ ఇది రియల్, జరుగుతుందండి. దీనివల్ల ప్రమాదాలు తగ్గే అవకాశం ఉంటుంది, ట్రాఫిక్ కంట్రోల్ అవుతుంది. భవిష్యత్తులో AI ప్లస్ రోబోట్స్ కలిపి స్మార్ట్ హ్యూమనాయిడ్ రోబోలు వస్తాయన్నమాట. మనుషుల్లా మాట్లాడగలిగే, నవ్వగలిగే రోబోలు మరింత అభివృద్ధి చెందుతాయి. మిలిటరీలో కూడా రోబోట్స్ యుద్ధంలో, గూఢచర్యంలో, బాంబు డిస్పోజ్ చేయడంలో ఆటోమేటిక్ గన్స్ లాగా, రోబోటిక్ ట్యాంక్స్ లాగా కూడా ఉపయోగిస్తారు. కానీ మిలిటరీలో రోబోట్స్

నుంచి కొద్దిగా నైతిక చర్చ కూడా జరుగుతుందండి. ఎందుకంటే మేబీ ఇవి ఒకవేళ ప్రమాదకరంగా మారే అవకాశం కూడా ఉండొచ్చు అనేసి. రోబోస్ కి భావాలు లేవు, కానీ భావాలను అనుకరించగలవు. భవిష్యత్తులో కోబోట్స్ అంటే మనుషులతో కలిసి పనిచేసే రోబోలు వస్తాయి. కోబోట్స్ అంటే ఏంటంటే కొలాబరేటివ్ రోబోట్స్ అన్నమాట. కో అంటే కలిసి, బోట్ అంటే రోబోట్ అంటే మనుషులతో కలిసి మనం ఒక పని చేస్తే అవి ఇంకొంచెం పనులు చేస్తూ మనకు హెల్ప్ఫుల్ గా ఉంటాయి. ప్రపంచంలో అత్యధిక రోబోటిక్ టెక్నాలజీ ఉపయోగించే దేశాల్లో జపాన్, చైనా, యునైటెడ్ స్టేట్స్, జర్మనీ, దక్షిణ కొరియా ముందుంటున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈ రోబోటిక్స్ ఎంత ప్రాముఖ్యత సంపాదించుకుంటుందంటే ఫ్యూచర్ లో దీని నుంచి మనం ఎంత ప్రయోజనం పొందుతున్నాము అన్న విషయాల్ని కొన్ని దేశాలు పెట్టే పెట్టుబడి ద్వారా కూడా మనం డిసైడ్ అవ్వచ్చండి. ముఖ్యంగా చైనా. చైనా రోబోటిక్స్, ఏఐ, హైటెక్ రంగాల్లో భారీగా పెట్టుబడులు పెడుతుంది. దాదాపుగా 137 బిలియన్ డాలర్లు అంటే అక్షరాల 11 లక్షల కోట్ల కంటే కూడా ఎక్కువ పెట్టుబడులు రోబోటిక్స్ రంగంలో పెడుతుంది చైనా. ఇది ప్రపంచంలోనే ఉన్నత స్థాయిలో పెట్టుబడిదారిగా నిలుస్తుంది. మేడ్ ఇన్ చైనా 2025 వంటి ప్రోగ్రామ్స్ ద్వారా రోబోట్స్ అలాగే ఏఐ తో కలిసి కొత్త ప్రయోగాలు చేస్తూ ఉంది చైనా. నెక్స్ట్ యునైటెడ్ స్టేట్స్. యునైటెడ్ స్టేట్స్ కూడా రోబోటిక్స్ రంగంలో పెద్దగా పెట్టుబడులు పెడుతుందండి. 11 బిలియన్ డాలర్లు అంటే 90,000 కోట్లు పెడతా ఉంది అమెరికా. సైన్స్, డిఫెన్స్, స్పేస్, హ్యుమనాయిడ్ రోబోట్స్ వంటి రంగాల్లో ముఖ్యంగా యునైటెడ్ స్టేట్స్ దృష్టి పెడుతుంది. తర్వాత జపాన్. జపాన్ 1.3 బిలియన్ డాలర్లు అంటే 10,000 కోట్లు రోబోటిక్స్ పరిశోధనలో ప్రభుత్వం ఖర్చు పెడుతోంది. సర్వీసెస్ రోబోట్లు, హ్యుమనాయిడ్ రోబోట్లు, సీనియర్ సంరక్షణ రోబోలు అంటే పెద్దవాళ్ల గురించి జాగ్రత్త తీసుకునే రోబోలు, పిల్లలు వాళ్ళ యొక్క ఫ్యూచర్ దృష్ట్యా, వాళ్ళ జాబ్స్ దృష్ట్యా పెద్దవాళ్ళ దగ్గర ఉండకుండా వేరే దగ్గరికి వెళ్లి వర్క్ చేసుకుంటూ ఉంటారు కదా, అలా ఉన్నటువంటి పెద్దవాళ్ళ గురించి జాగ్రత్తలు తీసుకోవడానికి ఉపయోగపడే రోబోటిక్ రంగంలో అభివృద్ధి చేయడానికి జపాన్ ఎక్కువగా ఆలోచిస్తోంది. తర్వాత భారతదేశం. 2023లో భారత్ ప్రపంచంలోని టాప్ 10 ఇండస్ట్రియల్ రోబోటిక్ మార్కెట్ లో 7వ స్థానంలో ఉంది. 2023లో ఇండియాలో 8,510 కొత్త ఇండస్ట్రియల్ రోబోలు సంస్థల్లో చేరాయి. కానీ భారత్ లో మ్యానుఫాక్చరింగ్ తక్కువగా ఉంటుంది, మనం ఎక్కువగా రోబోల్ని దిగుమతి చేసుకుంటూ ఉంటామన్నమాట. రోబోస్ గురించి చాలా మంచి విషయాలు తెలుసుకున్నాము, బట్ రోబోస్ వల్ల కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయండి. ఎందుకంటే కాయిన్కి ఎప్పుడు ఒక సైడే ఉండదు, 2 సైడ్స్ కూడా ఉంటాయి. ఉద్యోగాలపై ప్రభావం ఉంటుంది. ఫ్యాక్టరీల్లో ఆటోమేషన్ ఎక్కువగా పెరిగిపోయి కొన్ని రిపిటేటివ్ పనులు జరిగితే ఉద్యోగాలు తగ్గే అవకాశం ఉంది కదా. అంటే మనుషులు 10 గంటల్లో చేసే పని రోబో 1 గంటలో చేసేసింది అనుకోండి, ఏమవుతుంది? ఆటోమేటిక్ గా మనిషికి అక్కడ జాబ్ పోతుంది. అయితే కొత్త టెక్నికల్ ఉద్యోగాలు కూడా వస్తాయి. అంటే రోబో ప్రోగ్రామింగ్ చేయడము, రోబోని మెయింటైన్ చేయడము, మెయింటెనెన్స్ లాంటి కొత్త ఉద్యోగాలు కూడా అక్కడ ఉంటాయి. అండ్ మనిషి కూడా రోబోస్ ఎక్కువగా వచ్చేసాయనుకోండి, అధికంగా ఆధారపడిపోతారు. ప్రతి పనికి యంత్రాలపై ఆధారపడితే తన సొంత నైపుణ్యం తగ్గిపోవచ్చు. అంతే కదండి, మన బ్రెయిన్ కి పదును పెడితేనే అది బాగా వర్క్ చేస్తుంది. అలా కాకుండా అసలు ఆలోచించే అవకాశం కానీ పనిచేసే అవసరం కానీ మన బ్రెయిన్ కి బాడీకి లేకపోతే అవి ముదుబారిపోతాయి కదా. భద్రతా సమస్యలు కూడా ఉన్నాయండి. హ్యాకింగ్ లేదా సాఫ్ట్వేర్ లోపాల వల్ల రోబోలు తప్పుగా పనిచేసే ప్రమాదం కూడా ఉంది. ఎందుకంటే దాంట్లో ఉన్నటువంటి ప్రోగ్రామ్ ద్వారానే అవి పనిచేస్తాయి కాబట్టి వాటిని ఎవరైనా హ్యాక్ చేసినా లేదంటే ఆ సాఫ్ట్వేర్ లో ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా రోబోట్స్ తప్పుగా వర్క్ చేస్తాయి, అప్పుడు చాలా నష్టం జరిగే అవకాశం కూడా ఉంది. అండ్ రోబోటిక్ సిస్టమ్ చాలా ఖరీదైందండి, అందరికీ అందుబాటులో ఉండదు. బల్క్ గా ఎవరైనా ప్రొడక్షన్ చేస్తూ ఉన్న వాళ్ళు ఎక్కువ రోబోట్స్ ని యూజ్ చేస్తూ ఉంటారు. మనిషి చాలా సృష్టించాడు, ఎన్ని సృష్టించినా మనిషి ఇంకో మనిషిని మాత్రం సృష్టించలేకపోయాడు కదా. కానీ మనిషి లాంటి రోబోలను మాత్రం సృష్టించగలిగాడు. వాటి వెనక ఉన్నది మనిషి తెలివి. కాబట్టి రోబోట్స్ ని మనం కంట్రోల్ చెయ్యగలము. మన అవసరాలకు అనుగుణంగా రోబోట్స్ ని యూజ్ చేసుకోగలిగితే రోబోట్స్ చాలా చాలా మన ఫ్యూచర్ కి ఉపయోగపడతాయి.

0: సహాయకర రోబో. అతని ప్రోగ్రాం పూర్తిగా సేవాభావం మీద ఆధారపడి ఉంటుందండి. మనుషులకు హాని చేయకూడదు, సహాయం చేయాలి అనే నియమాలు అతని మైండ్ లో యాక్టివ్ గా ఉంటాయన్నమాట. చిట్టి మంచి మోడ్ లో ఉన్నప్పుడు వీధుల నుంచి చెత్తను వెంటనే గుర్తించి శుభ్రం చేస్తాడు, ప్రమాదంలో ఉన్న వారిని రక్షిస్తాడు, అగ్ని ప్రమాదం జరిగిన చోటకు వేగంగా వెళ్లి ప్రజలను కాపాడుతాడు, పిల్లలు చదువు చెప్పడంలో కూడా సహాయం చేస్తాడు, ట్రాఫిక్ ని కంట్రోల్ చేసి ప్రమాదాలని కూడా తగ్గిస్తాడు. ఆ తర్వాత దానికి లవ్ అని ఒక ట్రాక్ యాడ్ చేశారు. కానీ నిజానికి రోబో అలా చేయకపోయినా ఏఐ ద్వారా మన భావాలను ఆల్రెడీ దాంట్లో ఉన్న ప్రోగ్రామ్ ద్వారా అర్థం చేసుకుని అనుకరిస్తూ స్పందిస్తాయన్నమాట. సరైన ప్రోగ్రామ్ ఉంటే రోబో మంచిగా మారుతుంది, తప్పు ప్రోగ్రామ్ ఉంటే ప్రమాదకరంగా మారుతుంది. రోబో ప్రమాదకరం అయితే కాదు, దాన్ని ఎలా ఉపయోగిస్తామన్నది ముఖ్యం. ఒక కత్తి వంట చేయగలదు, కసాక్ హాని కూడా చేయగలదు కదా. అలాగే రోబోలు సరైన నియంత్రణలో ఉంటే మానవాళికి మేలు చేస్తాయి. ఇవండి రోబో గురించి, రోబో టెక్నాలజీ గురించి, రోబోలు ఎలా వచ్చాయి అన్న విషయాల గురించి, రోబోలు ఇప్పుడు ఎక్కడెక్కడ యూస్ చేస్తున్నాం అన్న విషయాల గురించి, ఫ్యూచర్లో రోబోలు ఎంతలా మన జీవితంలో భాగాలు కాబోతున్నాయి అన్న విషయాల గురించి పూర్తి ఇన్ఫర్మేషన్. యా నాకైతే రోబోలు సర్జరీస్ చేస్తాయి అని తెలిసిన పాయింట్ మాత్రం అసలు బ్లాక్ అయిపోయింది మైండ్. ఎంత నమ్మకం ఉంటే రోబోట్స్ మీద, ఎన్నో వందల వేల ఆపరేషన్స్ ఇప్పటి వరకు సక్సెస్ఫుల్ గా అయినాయి అని అంటే నిజంగా సూపర్ విషయం కదండి. మీరు కూడా రోబోస్ గురించి తెలుసుకొని, కొత్త ఇన్ఫర్మేషన్ని తెలుసుకొని ఎంజాయ్ చేశారు అనుకుంటూ వచ్చే వారం మళ్ళీ కలుసుకుంటా. ఈ సంగతి మీకు తెలుసాలు. నేను మీ కావ్యశ్రీ, బాయ్.
1: మీరింతవరకు గ్రామదర్శిని కార్యక్రమంలో ఓ అద్భుతమైన రోబో గురించి అయితే మన కావ్యశ్రీ గారి గళంలో విన్నారు కదా. ఈ సంగతి మీకు తెలుసా కార్యక్రమం ఇంతటితో సమాప్తం. సమర్పణ బి కావ్యశ్రీ, నిర్వహణ శ్రీ తమరం నాగేశ్వరరావు గారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక ప్రకటన.
2: నాణ్యతలో రాజీ లేదు, ధరలో సాటిరాదు. నాణ్యతకు నమ్మకానికి మరో పేరు ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు విజయ వంట నూనెలు.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు గ్రామదర్శిని కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు సమాచార వేదికలో స్థానిక వార్తలు తెలుసుకుందాం. భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు ఈ నెల 3 నుంచి 6వ తేదీ వరకు జిల్లాలో పర్యటించనున్నట్లు కలెక్టర్ హిమాన్సు శుక్లా బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 3న తిరుపతి నుంచి బయలుదేరి 8:15 వెంకటాచలం మండలంలోని స్వర్ణ భారత ట్రస్ట్కు చేరుకుని అక్కడే బస చేస్తారన్నారు. 4న కూడా అక్కడే బస చేస్తారని, 5న సాయంత్రం 5 గంటల వరకు నెల్లూరులోని విఆర్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించే పుస్తక పరిచయ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. అనంతరం తిరిగి స్వర్ణ భారత్ ట్రస్ట్కు చేరుకొని బస చేస్తారని వెల్లడించారు. 6న హైదరాబాద్కు పయనమవుతారని వెల్లడించారు. వైద్య శాఖ ఆధ్వర్యంలో ఈ నెలాఖరు వరకు డెంగ్యూ నివారణ మాసోత్సవాలను నిర్వహించనున్నారు. ఈ క్రమంలో బుధవారం నెల్లూరులో ర్యాలీ జరిగింది. ఇది డిఎంహెచ్ఓ కార్యాలయం, గుప్తా పార్కు తదితర ప్రాంతాల గుండా సాగింది. ర్యాలీని జెండా ఊపి ప్రారంభించిన డిఎంహెచ్ఓ సుజాత మాట్లాడుతూ, అడపాదడపా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో డెంగ్యూ వ్యాధి ప్రబలకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డెంగ్యూతో పాటు పలు రకాల వ్యాధులు రాకుండా ఉండాలంటే ప్రజలు దోమలు పుట్టకుండా చేయాలని అన్నారు. ఇంట్లో చుట్టూ నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలన్నారు. తద్వారా దోమలను నియంత్రించవచ్చన్నారు. వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. దోమల నివారణకు చర్యలు తీసుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో జిల్లా మలేరియా నివారణ అధికారి సింహాచలం, అసిస్టెంట్ మలేరియా నిర్వహణాధికారి జయరాం, పలువురు వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఏపీ ఈఏపీ పరీక్షా ఫలితాల్లో నారాయణ మెడికల్ ఐఐటి అకాడమీ విద్యార్థులు విజయకేతనం ఎగిరవేశారని ఆ విద్యాసంస్థల జీఎం వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి తెలిపారు.

నెల్లూరు నగర రూరల్ నియోజకవర్గాల పరిధిలో ఈ విద్యా సంవత్సరంలో ముగిసిన 3 బీసీ వసతి గృహాలను తక్షణమే తెరవాలంటూ బీసీవై పార్టీ నేతలు బుధవారం బీసీ సంక్షేమ శాఖ అధికారి కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా

పార్టీ జిల్లా అధ్యక్షుడు బుధవరపు బాలాజీ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం హాస్టల్ను ఈ నిర్ణయంతో ఓపెన్ చేయాలని కోరారు. బ్యాంకింగ్ సేవలపై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ మేనేజర్ మురళీ నాయక్ అన్నారు. ఎస్బీఐ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా డీకేడబ్ల్యూ మహిళా కళాశాలలో బుధవారం విద్యార్థులకు క్విజ్, వక్తృత్వ, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. గెలుపొందిన వారికి బహుమతులు అందించారు. ఎస్బీఐ చీఫ్ మేనేజర్లు రామకృష్ణ, స్వాతి, నజీర్, కళాశాల వైస్ ప్రిన్సిపాల్ రమణరావు, తెలుగు ప్రొఫెసర్లు తదితరులు పాల్గొన్నారు. మీరింతవరకు సమాచార వేదికలో స్థానిక వార్తలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం.

0: నాచురల్ పెట్టండి. ఈ ఛానల్ పెట్టండి. అబ్బా, ఎందులోనూ మంచి పాటలే లేవండి.
1: అబ్బా, ఏంటి నీ గోళ? నువ్వు కోరిన పాటలు ఇందులో ఎలా వస్తాయి? పిచ్చిదానా
0: అమ్మా? టైం పదయింది. పదయిందా? ఏమండి, ఈ రిమోట్ మీరే తీసుకోండి, నాకు చాలా ముఖ్యమైన పనుంది.
1: అదేంటి? ఇప్పటిదాకా ఆ ఛానల్ ఈ ఛానల్లో పాటలు పెట్టని బుర్ర తిని ఇప్పుడేంటి సడన్ గా రిమోట్ ఇచ్చెళ్ళిపోతున్నావు?
0: నాన్న, అది ఆకాశవాణి సింహాపూర్ ఎఫ్ఎం లో హలో అభిరుచి ప్రోగ్రామ్ మహిమ నాన్న.
1: అవునా?
0: ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. మీరింతవరకు గ్రామదర్శిని కార్యక్రమం విన్నారు. సమయం 7 గంటలు. అలనాటి మధుర గీతం విందామా? మంచి మనసులు చిత్రం కోసం జానకి గారి కలంలో ఈ అద్భుతమైన పాట.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం అలనాటి మధుర గీతం అయితే వింటూ ఉన్నారు కదా. సమయం 7:05 కావస్తుంది. కొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీ ప్రసూన. జపాన్ నైపుణ్యం, పెట్టుబడులు, భారత్ వేగం సామర్థ్యాలతో కలిసినప్పుడు మొత్తం ప్రపంచానికి ప్రయోజనం చేకూరుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారత్ జపాన్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు నడిపించడంలో పెట్టుబడులు అత్యంత కీలకమని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. దేశవ్యాప్తంగా గ్రామాల అభివృద్దిని వేగవంతం చేయడమే లక్ష్యంగా వీబీజీరామ్జీ పథకాన్ని తీసుకువచ్చినట్లు కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. 5 ఏళ్ల నుంచి 18 ఏళ్లలోపు పిల్లలు సాధించిన అసాధారణ విజయాలను గుర్తించే ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ 2026 అవార్డుల కోసం కేంద్ర మహిళా శిశు అభివృద్ది మంత్రిత్వ శాఖ నామినేషన్లను ఆహ్వానించింది. భారత్ జపాన్ సంబంధాలు ఎంతో ప్రత్యేకమైనవని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. న్యూఢిల్లీలో ఈ సాయంత్రం జరిగిన భారత్ జపాన్ ఉమ్మడి ఆర్థిక ఫోరం సమావేశంలో నరేంద్ర మోదీ ప్రసంగించారు. జపాన్ దేశ నైపుణ్యం, పెట్టుబడులు, భారతదేశ వేగం సామర్థ్యాలతో కలిసినప్పుడు మొత్తం ప్రపంచానికి ప్రయోజనం చేకూరుతుందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అంతకుముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జపాన్ ప్రధానమంత్రి సనాయే తకైచి ఈ మధ్యాహ్నం ఢిల్లీలో వార్షిక శిఖరాగ్ర చర్చలు జరిపారు. ఇందులో భాగంగా ఆర్థిక, ఇంధన, భద్రత, ఫార్మాసూటికల్స్, రక్షణ, కృత్రిమ మేధ సహా పలు రంగాలలో ఇరు దేశాలు ఒప్పందాలను కుదుర్చుకున్నాయి. చర్చలనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ భారత్ జపాన్ ద్వైపాక్షిక భాగస్వామ్యం పరస్పర నమ్మకంతో మరింత ముందుకు వెళుతుందని అన్నారు.
1: భారత్ జపాన్ సంబంధ వాకై బహుత్ స్పెషల్ హై. అభి అభి హమ్నే హర్యానా కే ఖర్ఖోదా మే మారుతి సుజుకి కే నయే ప్లాంట్ కా ఉద్ఘాటన్ కియా. జబ్ జపాన్ కీ ఎక్స్పర్టీజ్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ భారత్ కే స్పీడ్ ఆర్ స్కేల్ కే సాత్ జుడ్తీ హై తో పూరీ దునియా కో ఫాయిదా హోతా హై.
0: భారత్ జపాన్ దేశాలు కృత్రిమ మేధా రంగంలో ఒక సంయుక్త ప్రకటనను విడుదల చేశాయని, జపాన్ సాంకేతికత భారతదేశ సాఫ్ట్వేర్ సామర్థ్యాల కలయిక ప్రపంచ ఏఐ అభివృద్దికి కొత్త వేగాన్ని, బలాన్ని ఇస్తుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. భారత్ జపాన్ బయోగ్యాస్ ఇనిషియేటివ్ ద్వారా భారతదేశంలో 1000 బయోగ్యాస్ సేంద్రీయ ఎరువుల ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నామని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు భారతీయ గ్రామాలలో స్థిరత్వం, శ్రేయస్సు, గ్రామీణ జీవనోపాధికి కొత్త బలాన్ని ఇస్తుందని తెలిపారు. భారత్ జపాన్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు నడిపించడంలో పెట్టుబడులు అత్యంత కీలకమని, ఇవి ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఒక ప్రైవేట్ టెలివిజన్ ఛానల్ నిర్వహించిన ఇండో జపాన్ స్ట్రాటజిక్ డైలాగ్ ఆన్ షేపింగ్ ద ఏషియన్ సెంచరీ సదస్సులో ఆయన ప్రసంగించారు. భారతదేశంలో నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తికి అనేక కొత్త అవకాశాలు లభిస్తున్నాయని చెబుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో అందరికీ సమానమైన అభివృద్దిని అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని స్పష్టం చేశారు.
2: Japan has over the years been an important part of India's ACTIs. The Northeast is much closer to the ASEAN region, and linkages between the Northeast and this ASEAN region make it a very natural gateway for trade with ASEAN. And therefore, Japan and India are working together to promote industry, to promote infrastructure in the Northeast.
0: దేశవ్యాప్తంగా ఉపాధిని పెంపొందించడం, గ్రామీణ జీవనోపాధిని బలోపేతం చేయడం, గ్రామాల అభివృద్దిని వేగవంతం చేయడమే లక్ష్యంగా వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ వీబీజీరామ్జీ చట్టం 2025 తీసుకువచ్చినట్లు కేంద్ర గ్రామీణాభివృద్ది వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్

0: మోహన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి కేంద్ర మంత్రి ఈరోజు తిరుపతి జిల్లా ముక్కవారిపల్లె గ్రామంలో నూతన చట్టాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా జరిగిన సభలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ పేదవారందరికీ ఉపాధి లభించాలనేదే ఈ పథకం ముఖ్య ఉద్దేశమని చెప్పారు. ఈ కార్యక్రమం కింద పని దినాలను 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచినట్లు వెల్లడించారు. ఈ పథకాన్ని ప్రవేశపెట్టినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
1: विकसित भारत जी राम जी योजना में केंद्र ने जो अपना पैसा दिया है वो है 95,600 करोड़ रुपया और राज्यों का 40% शेयर मिलेगा तो एक साल में ही खर्च होंगे 1,51,282 करोड़ रुपया.
0: ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, కేంద్ర సహాయ మంత్రులు డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసాని, కమలేష్ పాస్వాన్ ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ అట్ @AARNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. దేశం ఎలక్ట్రిక్ వాహనాల రంగంలోకి మారడం అనేది కేవలం ఒక సాంకేతికత స్థానంలో మరొకదాన్ని తీసుకురావడం మాత్రమే కాదని, ఇది పర్యావరణ హితమైన పారిశ్రామిక వ్యవస్థను నిర్మించడమేనని కేంద్ర పర్యావరణ అటవీ వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఎలక్ట్రిక్ మొబిలిటీ బిల్డింగ్ ఇండియా అండ్ ఎలక్ట్రిక్ మొబిలిటీ హబ్ ఫర్ వికసిత్ భారత్ జాతీయ సదస్సు ప్రారంభ సమావేశంలో ఆయన ప్రసంగించారు. అభివృద్ది, పర్యావరణ పరిరక్షణ రెండింటినీ సమతుల్యం చేస్తూ ప్రభుత్వ విధానాలను రూపొందిస్తోందని చెప్పారు. పర్యావరణ అనుమతులను సరళీకృతం చేయడానికి, పరివేశ్ పోర్టల్ ద్వారా ఆమోద ప్రక్రియలను డిజిటలైజ్ చేయడానికి ప్రభుత్వం అనేక సంస్కరణలు చేపట్టిందని మంత్రి వివరించారు. బొగ్గు గనుల కేటాయింపులకు మరింత ఆర్థిక వెసులుబాటు కలిగేలా, బొగ్గు రంగంలో వ్యాపార ప్రక్రియలను మరింత సులభతరం చేసేలా కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ఒక కీలక సంస్కరణను ప్రవేశపెట్టింది. కోల్ బ్లాక్స్ అలొకేషన్ అమెండ్మెంట్ రూల్స్ 2026 ద్వారా మంత్రిత్వ శాఖ ఈ మార్పులను తీసుకొచ్చింది. గనులు, ఖనిజాలు అభివృద్ది నియంత్రణ చట్టం 1957 కింద కేటాయించిన బొగ్గు గన్లకు సంబంధించి పెర్ఫార్మెన్స్ బ్యాంక్ గ్యారంటీల స్థానంలో ఇన్సూరెన్స్ ష్యూరిటీ బాండ్ను ఉపయోగించడానికి అనుమతిచ్చింది. సవరించిన ఈ నూతన నిబంధనల ప్రకారం బొగ్గు గన్ల కేటాయింపుదారులు తమ సెక్యూరిటీ బాధ్యతల కోసం పెర్ఫార్మెన్స్ బ్యాంక్ గ్యారంటీ లేదా ఇన్సూరెన్స్ ష్యూరిటీ బాండ్లలో దేన్నైనా ఎంచుకునే అవకాశం లభిస్తుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. 5 నుండి 18 లోపు పిల్లలు సాధించిన అసాధారణ విజయాలను గుర్తించే ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ 2026 అవార్డుల కోసం కేంద్ర మహిళా శిశు అభివృద్ది మంత్రిత్వ శాఖ నామినేషన్లను ఆహ్వానించింది. ఈ అవార్డులకు దరఖాస్తులు సమర్పించడానికి ఈ నెల 31వ తేదీని ఆఖరి తేదీగా నిర్ణయించారు. ఆసక్తి గలవారు awards.gov.in అనే ఆన్లైన్ పోర్టల్ ద్వారా తమ నామినేషన్లను దాఖలు చేయవచ్చని మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశంలోని ఏ పౌరుడైనా, పాఠశాల, సంస్థ లేదా అసోసియేషన్ అయినా అర్హులైన పిల్లలను ఈ పురస్కారానికి నామినేట్ చేయవచ్చు. పిల్లలు తమకు తాముగా స్వయంగా కూడా నామినేషన్ దరఖాస్తులను సమర్పించుకునే వెసులుబాటుంది. అంతర్జాతీయ ఉగ్రవాదంపై సమగ్ర సదస్సు ఏర్పాటు చేయాలంటూ భారతదేశం దీర్ఘకాలంగా ప్రతిపాదిస్తున్న అంశానికి ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో మరోసారి మద్దతు లభించింది. ఐక్యరాజ్యసమితి గ్లోబల్ కౌంటర్ టెర్రరిజం వ్యూహం 9వ సమీక్షకు 140 ఓట్లతో ఆమోదం లభించింది. దాదాపు 3 దశాబ్దాల క్రితం భారతదేశం ప్రతిపాదించిన ఈ సదస్సును ఖరారు చేయడానికి అన్ని విధాలా కృషి చేయాలని ఐక్యరాజ్యసమితి సభ్యదేశాలను ఈ సమీక్ష కోరింది. ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి పి హరీష్ మాట్లాడుతూ, ఉగ్రవాదంపై అంతర్జాతీయంగా అంగీకరించిన చట్టపరమైన వ్యవస్థ లేకపోవడం వల్ల ప్రపంచ ఉగ్రవాద నిరోధక ప్రయత్నాలు బలహీనపడుతున్నాయని అన్నారు. 16వ ఆర్థిక సంఘం సిఫార్సులపై చర్చించడానికి కేంద్ర పంచాయతీరాజ్ శాఖ రేపు న్యూఢిల్లీలో రాష్ట్రాల పంచాయతీరాజ్ మంత్రుల జాతీయ సదస్సును నిర్వహించనుంది. కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ అధ్యక్షతన జరిగే ఈ సదస్సులో కేంద్ర సహాయ మంత్రి ప్రొఫెసర్ ఎస్పీ సింగ్ బఘేల్ కూడా పాల్గొంటారు. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని వ్యయ విభాగం విడుదల చేసిన 16వ ఆర్థిక సంఘం గ్రామీణ స్థానిక సంస్థల గ్రాంట్ల అమలుకు సంబంధించిన కార్యాచరణ మార్గదర్శకాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. త్రిపుర రాజధాని అగర్తలలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు భారీగా నిషేధిత దగ్గుమందు బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఒక గూడ్స్ రైల్లో తరలిస్తున్న ఈ మందులను అధికారులు పట్టుకున్నారు. స్వాధీనం చేసుకున్న దగ్గుమందు మార్కెట్ విలువ సుమారు 6,54,00,000 రూపాయలు ఉండవచ్చని డీఆర్ఐ అధికారులు తెలిపారు. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, అస్సాం రైఫిల్స్, రైల్వే భద్రతా దళం సంయుక్తంగా నిర్వహించిన ఈ ఆపరేషన్లో మొత్తం 55,626 ఎస్కఫ్ ఫెయిర్ డీల్ బ్రాండ్ల దగ్గుమందు సీసాలను జప్తు చేశారు. బీహార్, మధ్యప్రదేశ్,

0: గుజరాత్ రాష్టాల్లోని 3 శాసనసభ నియోజకవర్గాల ఉప ఎన్నికల షెడ్యూల్ను ఎన్నికల సంఘం ఈ రోజు విడుదల చేసింది. బీహార్లోని బంకీపూర్, మధ్యప్రదేశ్లోని దతియా, గుజరాత్లోని మంజల్పూర్ నియోజకవర్గాలకు ఈ నెల 30వ తేదీన పోలింగ్ జరగనుంది. వచ్చే నెల 3వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటిస్తారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. జపాన్ నైపుణ్యం, పెట్టుబడులు, భారత్ వేగం సామర్థ్యాలతో కలిసినప్పుడు మొత్తం ప్రపంచానికి ప్రయోజనం చేకూరుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారత్ జపాన్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు నడిపించడంలో పెట్టుబడులు అత్యంత కీలకమని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. దేశవ్యాప్తంగా గ్రామాల అభివృద్దిని వేగవంతం చేయడమే లక్ష్యంగా వీబీజీ రామ్జీ పథకాన్ని తీసుకువచ్చినట్లు కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7:15. పాడి పంటలు కార్యక్రమానికి స్వాగతం.

0: ఈనాటి పాడి పంటలు కార్యక్రమంలో అజొల్లా సాగు జీవన ఎరువుగా దీని ప్రాముఖ్యత గురించి డాక్టర్ ఎం గంగాదేవి గారి ప్రసంగం విందాం.
1: ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా మనము అజొల్లా పెంపకము వ్యవసాయంలో మరియు అనుబంధ రంగాల్లో దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి అనే అంశాల గురించి ఈరోజు మనము విపులంగా చర్చించుకుందాము. ఈరోజు ఈ అంశాల్లో భాగంగా అజొల్లా అనగానేమి, అసలు దాని జీవశాస్త్రం గురించి తెలుసుకోవాలి, అదేవిధంగా దాన్ని ఎలా పెంచుకోవాలి, అది పెరిగే విధానం ఏంటి, పెంచేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆ వ్యవసాయ రంగంలో దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి, తర్వాత అనుబంధ రంగాలైనటువంటి పాడి పరిశ్రమలో దాని ప్రాముఖ్యత, వివిధ రంగాల్లో కూడా దీని యొక్క ప్రాముఖ్యత ఏ విధంగా ఉంది అనే అంశాలు ఈరోజు మనం విపులంగా తెలుసుకుందాము. ఫస్ట్ ఈ విషయాలకు వస్తే అజొల్లా అనగానే మనకు అదొక అసలు కలుప లేకుంటే పంట, అది దేనికి సంబంధించింది అనేది చాలా వరకు తెలియదు. అసలు అజొల్లా అనేది ఒక నాచు మొక్కల్లాగా కనిపించేటువంటి నీటిపై తేలియాడే ఒక ఫెర్న్ జాతి మొక్క. దీన్ని మనము సాధారణంగా మస్కిటో ఫెర్న్ అని, డక్వీడ్ ఫెర్న్ అని కూడా అంటారు. దీన్ని మొట్టమొదట కనుగొన్న వ్యక్తి లామార్క్ అనే వ్యక్తి దీన్ని కనుగొన్నారండి. దాంతోపాటు ఈ అజొల్లా అనే పదము ఫస్ట్ ఇది ఏంటి, ఈ వర్డ్ అనేది మన తెలుగు పదం కాదు, గ్రీక్ వర్డ్. ఈ గ్రీక్ వర్డ్ లో అజో అంటే టు డ్రాట్ ఆర్ టు డ్రై లేదా డ్రాట్ అంటే కరువు అని అర్థము, ఓలియో అంటే టుక్కిల్ అని. అంటే దీని అజొల్లా అంటే ఈ గ్రీక్ వర్డ్ లో మన తెలుగు భాషలో మనం తెలుసుకున్నట్లయితే కరువును జయించేది అని అర్థం అనమాట అజొల్లా అని. అంటే డక్వీడ్ లేదా ఈ మస్కిటో ఫెర్న్ అనే ఈ జాతి మొక్క అసలు మన దేశంలో లేదు, మరి ఎక్కడి నుంచి వచ్చింది అని మనం ఆలోచిస్తే ఇది మనకు ఆసియా, ఆఫ్రికా మరియు అమెరికా దేశాల్లో పుట్టి మన దేశానికి వచ్చింది. అంటే ఇది ఇప్పుడు మనం ఫెర్న్ జాతి అనుకున్నాము. ఎలా ఉంటుంది అసలు దీని యొక్క జీవశాస్త్రము ఏ విధంగా ఉంటుంది, అంటే జీవశాస్త్రం అంటే ఇది దీని ఆర్డర్ ఏంటి, దీని డివిజన్ ఏంటి, ఇది ఏ క్లాస్ కు సంబంధించింది, దీని ఫ్యామిలీ ఏంటి, దీని సబ్జీనస్ జీవశాస్త్రం ఇట్లంతా ఏ వృక్ష జాతికి సంబంధించింది అని తెలుసుకోవడానికి విషయానికి వస్తే దీని యొక్క డివిజన్ ఏంటంటే పెరిడోఫైటా అనే డివిజన్ కు సంబంధించి, దీని యొక్క క్లాస్ విషయానికి వస్తే పెరిడోప్సిడియా అనే క్లాస్ కు సంబంధించింది, ఆర్డర్ విషయానికి వస్తే సాల్వినే నాల్వేస్ అనే ఆర్డర్, ఇది ఫ్యామిలీ విషయానికి వస్తే అజోలేషియా అనే ఫ్యామిలీకి సంబంధించింది, సబ్

జీనస్ ఏంటి అంటే యు అజోలా అనేది దీని యొక్క సబ్ జీనస్. ఈ యు అజోలాలో దీనికి మళ్ళీ కొన్ని సబ్ స్పీసీస్ ఉంటాయి. ఆ సబ్ స్పీసీస్ లలో ఏవేవి ఉన్నాయి, అసలు మనం ఏం వాడుతున్నాము, ఈ డిఫరెంట్ అజోలా ఏవేవో చాలా ఉంటాయి కదా, దాంట్లో డిఫరెంట్ స్పీసీస్ ఉంటాయి, మనం ఏ స్పీసీస్ వాడుతున్నాము, ఏది ఉపయోగపడుతుంది అంటే మనకి ఈ జీవశాస్త్రము తెలుసుండాలి. అది అసలు ఏ స్పీసీస్ ఏంటి, దాని ప్రాముఖ్యత గురించి తెలుసుకోవాలంటే ఈ పిన్నేట దేంట్లో ఉపయోగపడుతుంది, తర్వాత ఇంకొకటి ఏంటి, ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది మనకు ఫస్ట్ తెలిసి ఉండాలి. కాబట్టి మనం ఈ జీవశాస్త్రం గురించి ఫస్ట్ తెలుసుకుంటున్నాం. కాబట్టి ఈ సబ్ స్పీసీస్ లలో అజోలా ఫిలిస్కోలిడస్ అనేది ఒకటి, తర్వాత అజోలా కొరోలినా అనేది, తర్వాత అజోలా మైక్రోఫిల్లా అనే ఒక సబ్ స్పీసీస్, తర్వాత అజోలా మెక్సికానా అనేది ఈ నాలుగు సబ్ జీనస్ కి చెందినవి. ఇంకొక సబ్ జీనస్ రైజోస్పెరా సబ్ జీనస్ లో ఇంకా రెండు ఉన్నాయి అన్నమాట ఆ సబ్ స్పీసీస్ లో, అజోలా పిన్నేటా, తర్వాత అజోలా నీలోటికా అనేటివి రెండు సబ్ స్పీసీస్లు ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ మనం పైన చెప్పుకున్న వాటిలో ఈ అజోలా పిన్నేటా అనే దాని గురించే మనం ఈ పైనవన్నీ తెలుసుకున్నాం. ఇప్పుడు మనం వాడే ఈ అజోలా, ఇప్పుడు మన దేశంలో మనకి ఎక్కడ చూసినా కూడా అక్కడక్కడ అంటే చాలా మందికి తెలియకపోవచ్చు. ఇప్పుడిప్పుడే ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ లో కానీ లేకుండా ZBNF లలో ఇప్పుడు ఈ అజోలా ఫీడ్ గా కానీ ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు రైతులు కానీ విద్యార్థులు. వీటి గురించి కూడా రీసెర్చ్ ఇప్పుడిప్పుడే మొదలవుతుంది. వాటిలో ఈ అజోలా పిన్నేట అనేది మనకు ప్రస్తుతానికి మన దేశంలో అందుబాటులో ఉన్నటువంటిది. దాని గురించి తెలియజేయడం కోసమే మీకు ఈ జీవశాస్త్రం అనేది కొంచెం కష్టతరమైనా కూడా తెలియజేయాల్సి వచ్చింది అనమాట. మరి మనకు జీవశాస్త్రం తెలుసుకున్నాము, అసలు అది ఎవరు కనిపెట్టారు, అది ఏ పదం నుంచి వచ్చింది, ఎలా అనేది మనం తెలుసుకున్నాం. మరి దాన్ని ఎలా పెంచుకోవాలి అనేది మనకు తెలియాలి. దీన్ని రెండు పద్ధతులలో పెంచుతారన్నమాట, ఇన్స్టిట్యూ పద్ధతి, ఎగ్జిక్యూటివ్ పద్ధతి అని రెండు పద్ధతుల్లో పెంచుతాం అన్నమాట. ఇన్స్టిట్యూ పద్ధతి అంటే ఏంటి అంటే స్టాండింగ్ క్రాప్ లో, స్టాండింగ్ క్రాప్ లో అంటే ఇది ఎక్కువగా మనం రైస్ లోనే దీన్ని పెంచుతాం, దాన్ని ఇన్స్టిట్యూ పద్ధతి అని అంటాం. ఎగ్జిక్యూటివ్ పద్ధతి అంటే సమ్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ ని నిలకట్టి ఒక గుంత లాంటిది తవ్వి లేకుంటే ఒక డ్రమ్ కానీ ఒక వర కానీ ఇలాంటివి తీసుకుని దాంట్లో వేసి పెంచేదాన్ని ఎగ్జిక్యూటివ్ పద్ధతి అని అంటాం. మరి ఈ ఇన్స్టిట్యూ పద్ధతిలో ఏ విధంగా పెంచాలి అనేది చూసుకున్నట్లయితే, ఇప్పుడు మనం ఒక ఎకరం వరి పొలం ఉందనుకోండి, ఒక మూల లేకుంటే ఒక చివర తీసుకుని దాంట్లో 3x2x1 మీటర్ డైమెన్షన్స్ తో ఒక గుంత లాంటిది తీసుకొని దాంట్లో ఒక పాలిథిన్ కవర్ అనేది లోపలికి పరచాలన్నమాట. ఎందుకు పాలిథిన్ పరవాల్సి వస్తుంది అంటే మనం దీంట్లో వాటర్ వేస్తాం కాబట్టి వాటర్ అంతా ఇంకిపోయి ప్రమాదం ఉంది కాబట్టి పాలిథిన్ కవర్ ని మనం వేస్తున్నాం అన్నమాట. పాలిథిన్ కవర్ ని వేసిన తర్వాత ఆ పరిచి తర్వాత దాంట్లో 15x20 సెంటీమీటర్స్ వరకు వాటర్ ని వేస్తాం. ఆ వాటర్ ని వేసిన తర్వాత దాంట్లోకి మనము ఒక 2 kg సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ని, తర్వాత 2 kg రెడ్ సాయిల్ ని, తర్వాత 2 kg బ్లాక్ సాయిల్ ని, తర్వాత 10 kg కౌడంగిని కలిపి ఒక సొల్యూషన్ లాగా తయారు చేస్తాం అనమాట. 20 సెంటీమీటర్ల వాటర్ వరకు ఆ గుంతలు నీళ్లు నిలగడతాం కదా, ఆ నీళ్ళలోనే ఈ మిశ్రమాలన్నీ కలిపి ఒక సొల్యూషన్ లాగా తయారు చేసిన దాంట్లో 1 kg ఈ అజోలాను వదిలిపెట్టాలి అనమాట. ఆ అజోలాను వదిలిపెట్టినప్పుడు మనకు 10 నుంచి 15 రోజులకి 3x2x1 మీటర్ 1 kg అజోలాను వదులుతాం కదా, అదంతా మనకు 15 రోజులకి ఒక మ్యాట్ లాగా అది మొత్తం పరుచుకొని ఇదవుతుంది అనమాట. ఇప్పుడు ఇది మనం 1 ఎకరం పొలానికి సరిపోతుంది. మనం తీసుకుంది 1 kg, ఈ 1 kg మనం దాదాపు 50 kg దాకా అజోలా తయారయ్యి ఉంది. ఈ 50 kg అజోలాని 1 ఎకరానికి ఇప్పుడు రెడీగా ఉంచుకున్నాం అనమాట ఈ ఇన్స్టిట్యూట్ పద్ధతిలో. తర్వాత
ఈ స్టాండింగ్ వాటర్ లో అంటే ట్రాన్స్ప్లాంటింగ్ చేయడానికి రెడీగా ఉన్న మెయిన్ ఫీల్డ్ లో

నీళ్లు నిలగట్టారు కదా దమ్ము చేసుకుని. ఇప్పుడు ఆల్రెడీ మన దగ్గర ఉన్నటువంటి ఈ 50 kgs ని గుంతలు తయారు చేసి పెట్టుకున్న ఈ అజోలాని మళ్ళీ అందులో మనం రిలీజ్ చేస్తామన్నమాట. ఈ రిలీజ్ చేయడం వల్ల మనకు 20-30% ఇది నత్రజనిని స్థిరీకరిస్తుంది అన్నమాట. స్థిరీకరించడం వల్ల పైన మనకు గుంతలు ఎన్ని రోజులకు తయారైంది, 10-15 రోజులకి తయారైంది కదా అజోలా. ఇప్పుడు దీంట్లో కూడా ఒక ఎకరం పొలంలో కూడా మనకు దాదాపు 1 టన్ను అజోలా తయారవుతుంది అన్నమాట. మనకు క్రాప్ వచ్చేసరికి 15 రోజులకి ఇది పొలం మొత్తం పరుచుకుని ఉంటుంది. దీనివల్ల గాల్లో ఉన్నటువంటి నత్రజనిని ఈ వాటర్లో స్థిరీకరించి మనకు మొక్కలకు కావలసిన నత్రజనిని ఇది మొక్కలకు అందజేసి ఆ విధంగా 20-30% నత్రజనిని మొక్కలకి అందజేస్తుంది. అంతేకాకుండా ఇప్పుడు ఇంకా వేరే రైతులకు కావాలన్నా కూడా మనకు 15 రోజులకు ఇది ఎక్కువగా వస్తూనే ఉంటుంది కాబట్టి పక్క రైతులకు కూడా మనం ఇది అందజేయచ్చు. దీన్ని మనము ఫీడ్గా కూడా కోళ్లకు, గొర్రెలకు, పశువులకు వీటన్నిటికీ కూడా దీన్ని వాడుకోవచ్చు. తీస్తే మళ్ళీ రాదు అన్న భయం అవసరం లేదు. ఎంత తీసినా కూడా మళ్ళీ ఇది కల్చర్ మళ్ళీ డెవలప్ అవుతూనే ఉంటుంది కాబట్టి రైతు సోదరులందరూ మళ్ళీ అయినా చేసుకోవచ్చు. తర్వాత పంట కోసిన అనంతరము వాటర్ అంతా తీసేస్తాం కదా, తీసేసిన తర్వాత అది మళ్ళీ దున్నుకుంటే ఇది పచ్చిరొట్ట ఎరువుగా కూడా ఉపయోగపడుతుంది. ఇన్స్టిట్యూట్ పద్ధతిలో దీన్ని డెవలప్ చేసుకునేటువంటి విధానము అన్నమాట. తర్వాత ఎగ్జిక్యూటివ్ పద్ధతి. ఈ ఎగ్జిక్యూటివ్ పద్ధతిలో ఏ విధంగా చేసుకోవాలంటే ఫస్ట్ గాలి వెలుతురు సమానంగా వచ్చేటువంటి ఒక సైట్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్నటువంటి ఆ నేలని సమతులం చేసి కలుపు మొక్కలు మొత్తం లేకుండా వాటన్నిటిని ఏరు వేసుకోవాలి. ఏరు వేసుకున్న తర్వాత ఎంత పరిమాణంలో కావాలో అంత పరిమాణంలో గుంతని మనం తయారు చేసుకోవాలి. 4x3x1 లోతులో ఒక గుంతను తయారు చేసుకోవచ్చు. డైరెక్ట్ గా నీళ్లు పోసుకోవచ్చు కదా అనే డౌట్ రావచ్చు. నీళ్లు డైరెక్ట్ గా పోయడం వల్ల అవి పీల్చుకొని మళ్ళీ పోసుకోవచ్చు. ఎందుకంటే మనం సొల్యూషన్ పేర ఇవంతా మనం కలుపుతున్నాం కాబట్టి ఆ విధంగా ప్రతిసారి ఇంకిపోతే మనం ప్రతిసారి సొల్యూటెడ్ వాటర్ ని మనం కలపలేం కాబట్టి మనం పాలిథిన్ అనేది ఒకవేళ లోపల గుంత తవ్వుకొని వేసుకునే రైతులు లేదా అజోలా పెంపకందారులు అనుకుంటున్నారో వాళ్ళు కంపల్సరిగా ఆ పాలిథిన్ అనేది కంపల్సరిగా వేసుకోమని సిఫారసు చేస్తున్నాం అన్నమాట. లేదు అనుకుంటే ఈ మధ్య వరల్లో కూడా పెంచుకోవచ్చు. సిమెంట్ వరలు అనేటివి దొరుకుతున్నాయి కాబట్టి ఆ సిమెంట్ వరల్లో పెంచుకోవచ్చు. లేదంటే చక్కగా ఇప్పుడు మన దగ్గర వాడుకలో లేని తొట్లు, సిమెంట్ తొట్లు కానీ ఇవంతా ఉంటాయి కాబట్టి ఆ తొట్లలో వేసుకున్నా కూడా తయారవుతూ ఉంటుంది. కాబట్టి ఇలాంటివి ముందు ఈ ఎగ్జిక్యూటివ్ పద్ధతిలో ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. దాంట్లో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం సిమెంట్ తొట్టా లేకుంటే సిమెంట్ వరలా లేకుంటే ఈ గుంతలాంటి తవ్వుకుని పద్ధతి అనేది మనం సెలెక్ట్ చేసుకుని దానిలోకి 1/3 వంతు నీటిని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దాంట్లోకి 10-15 కిలోల నల్లమట్టి లేదా ఎర్రమట్టిని కలపాలి. తర్వాత దాంట్లోకి ఆవు పేడను 2 కిలోలు, 1 కేజీ యూరియా, తర్వాత 1 కేజీ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ను వేసి ఆ నీళ్ళల్లో మొత్తం కలిపేసుకోవాలి. అన్ని కలిపిన తర్వాత పై వాటిని బాగా కలిపేసిన తర్వాత నిదానంగా కలుపుతూ అజోలాని వదలాలన్నమాట. అజోలాని వదిలిన తర్వాత మనకు 10-15 రోజులకి అజోలా అనేది రావడం మొదలవుతుంది అన్నమాట. ఆ వచ్చిన తర్వాత ప్రతిరోజు ఆ వచ్చిన అజోలా మీద చిన్న చిన్నగా వాటర్ని స్ప్రింకిల్ చేస్తూ ఉండాలి. అజోలా ఈ 10 రోజులకి తయారవుతుంది లేకుంటే 10 రోజులకి పడుతుంది కాబట్టి ఈ 10 రోజుల నుంచి 10 రోజుల్లో తయారైన వాటి మీద వాటిని చిన్నగా వాటర్ని చల్లుతూ ఉండాలి. ఈ విధంగా తయారైన దాన్ని మనం పంట కోత ఏ విధంగా చేసుకోవాలి అనే విషయానికి వస్తే ఇది 10-15 రోజులకు ఒకసారి మొత్తం కమ్ముకుంటుంది అన్నమాట. ఆ తొట్లల్లో కానీ లేకుంటే వీటన్నిటిలో మొత్తం 15 రోజులకు ఒకసారి మొత్తం వస్తుంది అన్నమాట. అక్కడ నుంచి 1/4 కేజీ నుంచి 1 కేజీ వరకు తీస్తూ ఉండాలి అన్నమాట.

అంటే మొత్తం ఎక్సెస్ అయిపోయింది అనుకోండి, ప్రాబ్లం కాబట్టి 15 రోజుల తర్వాత నుంచి రోజు కొంత హార్వెస్ట్, ఇప్పుడు మనం దీన్ని ఫీడ్ గా వాడచ్చు, రోజు కొంత అక్కడ నుంచి తీస్తూ ఉండాలి. దీన్ని ఏ విధంగా తీయాలి అంటే ప్రతిరోజు ప్లాస్టిక్ జాలితో గాని అడుగున చిల్లులు ఉన్న తట్టతో గాని దీన్ని మనం వేరు చేసుకోవచ్చు అనమాట. ఆ విధంగా నీళ్ళన్నీ కిందకి దిగుతాయి, ఆ అజోలా మాత్రం పైకి వస్తుంది కాబట్టి ఈ అజోలా అనేది తయారవుతూ ఉంటుంది అనమాట. మనం హార్వెస్ట్ చేసిన అజోలా నుండి పేడ అంతా వేస్తాం కాబట్టి, అంటే మనం గేదెలకి వీటన్నిటికీ కూడా ఈ మధ్య దానాగా వేస్తున్నారు కాబట్టి అజోలా నుండి ఆ పేడ వాసన పోవడానికి కోసం శుభ్రంగా నీటితో కడిగి దానాగా కొంచెం ఎండబెట్టి దానాగా వేస్తే అవి మంచిగా తింటాయి కాబట్టి ఇది 15 రోజులకు వచ్చిన తర్వాత ఆ జాలీలు ఉన్నా లేకుంటే ప్లాస్టిక్ అరుగుని చిల్లులున్న తట్టతో కానీ మనము చేసినట్లయితే హార్వెస్ట్ అవుతుంది అనమాట. 15 రోజులకి హార్వెస్టింగ్ ఎగ్జిక్యూటివ్ ఇన్స్టిట్యూ పద్ధతిలో ఏ విధంగా మనము దీన్ని పెంచుకోవచ్చు అనే దాని గురించి తెలుసుకున్నాము. అదే విధంగా ఇప్పుడు అది పెంచేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏ విధంగా తీసుకోవాలి అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ఉష్ణోగ్రత అనేది 28 నుంచి 35 డిగ్రీల వరకు ఉండవచ్చు. అంతకు మించి ఎక్కువ టెంపరేచర్ ఉందనుకోండి అది మాడి నల్లగా అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి 28 నుంచి 35 డిగ్రీల వరకు టెంపరేచరు ఉండే విధంగా రైతు సోదరులు తప్పకుండా చూసుకోవాలి. అదేవిధంగా వెలుతురు తగినంత వెంటిలేషన్ ఉండేటట్టు, అంటే ఇక్కడ చెట్ల కింద లేకుంటే మూలను అడుగును అట్లా ఇది లేకుండా చీకటి ప్రాంతాల్లో కాకుండా తగినంత 50% పూర్తి సూర్యకాంతి ఉండేటట్లు తగినంత వెలుతురు పడేటట్లు చూసుకోవాలి. సాంద్రత రిలేటివ్ హ్యూమిడిటీ 65 నుంచి 85% సాంద్రత అనేది ఉండాలి. దీన్ని పెంచేటప్పుడు గుంత తవ్వుకున్న తర్వాత దాంట్లో నీటి శాతము 5 నుంచి 15 సెంటీమీటర్లు, అంటే నీరు అడుగుకి ఎండిపోయింది అనుకోండి, కిందకి ఎండిపోతే అది డ్రై అయిపోయింది, కనీసం 5 నుంచి 12 సెంటీమీటర్లు లేదా అప్ టు 20 సెంటీమీటర్ల వరకు ఉండాలి. మినిమం 5 సెంటీమీటర్ల వరకు వాటర్ డెప్త్ అనేది ఎప్పుడు ఉండేటట్లు చూసుకోవాలి. అదేవిధంగా 4 నుంచి 7.5% ఉండేటట్టు పిహెచ్ చూసుకోవాలి. తర్వాత నీటి ఎద్దటి ఉన్న ప్రాంతాల్లో పశువుల పాకల నుండి వచ్చేటువంటి వ్యర్థాల్లో వ్యర్థపు నీరు ఉంటుంది కదా స్లర్, ఆ స్లర్రీలో కూడా ఇది పెరుగుతాయి. ఎందుకంటే మనము ఆ సొల్యూషన్ తయారు చేసేటప్పుడు పశువుల ప్యాడనే మనం వాడుతున్నాం కాబట్టి ఆ స్లర్రీలో కూడా ఇవి పెరుగుతాయి కాబట్టి ఆ విధంగా కూడా ఇది ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మనం ఆ జాలీలు హార్వెస్ట్ చేయడానికి ప్లాస్టిక్ జాలీతో గాని అడుగును చిల్లున్న వాటితో గాని తీసేటప్పుడు ఇవి బాగా మొగ్గలు తర్వాత విచ్చుకున్నవి ఆకులు ఉంటాయి, మొగ్గలుగా ఉన్నవి ఆ రంధ్రాలు విచ్చుకొని జారిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఆ మొగ్గలు పాడవకుండా శుభ్రం చేసేటప్పుడు జాగ్రత్త వహించాలి. అంతేకాకుండా ఉష్ణోగ్రత 28 నుంచి 32 డిగ్రీలు ఉండేటట్లు చూసుకోవాలి. అధిక వెలుతురు నివారించేందుకు అడ్డు వలన అనేటివి పెట్టుకోవాలి. తర్వాత 15 రోజులకి ఇదంతా వచ్చేస్తుంది, ఇట్లా పరుచుకొని ఉంటుంది, మొత్తం తయారైపోయి మ్యాట్ లాగా అయిపోతుంది. దాన్ని అట్లే వదిలేసినామనుకోండి ఆ ఎగ్స్ అన్ని మళ్ళీ ఇదైపోయి మొగ్గలన్నీ విచ్చుకొని అంత క్లమ్జీగా అయిపోయి దగ్గర దగ్గరికి అయిపోయి అది పాచిపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఆ సొల్యూషన్ అనేది ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండాలి. మళ్ళీ ఆ మురుగు వాసన అదంతా రాకుండా, గుంపుగా మారకుండా, మురుగు వాసన అదంతా పోకుండా సొల్యూషన్ ప్రతిరోజు కొంచెం మారుస్తూ ఉండుకోవాలి. అంటే ఇది ఏ విధంగా పెంచుకోవాలి, పెంచే విధానం గురించి తెలుసుకున్నాం. వ్యవసాయంలో మరియు వివిధ రంగాల్లో దీని యొక్క ప్రాముఖ్యత ఏ విధంగా ఉంది అనే విషయాన్ని మనము తెలుసుకున్నట్లయితే, ఇది వ్యవసాయం విషయానికి వస్తే ముఖ్యంగా వ్యవసాయంలో ఇది జీవన ఎరువుగా ఉపయోగపడుతుంది. ఎందుకు ఇది జీవన ఎరువును అని అంటే ఇది అజోలా మరియు అనబీన అనే ఒక ఇది ఉంది, అది సింబయాటిక్ నేచర్ అంటే సహజీవనం చేస్తూ ఉంటుంది. అజోలా మరియు అనబీన అనే ఒక మైకరైజాతో ఇది సింబయాటిక్ అంటే సహజీవనం చేస్తూ ఉండడం వల్ల బయో ఫర్టిలైజర్ నేచర్ ను కలిగి ఉండి నైట్రోజన్ ఫిక్సేషన్ చేయడానికి ఇది ముఖ్యంగా ఇన్స్టిట్యూట్ పద్ధతుల్లో నైట్రోజన్ ఫిక్సేషన్ చేసి 20-30% నత్రజన్ ఇస్తుంది అని అనుకుంటున్నాను.

ఎరువుల్ని కూడా ఫ్లవరింగ్ అయిన తర్వాత దుక్కిలో దమ్ము చేయమని చెప్తున్నాం కదా, దీన్ని కూడా దమ్ము చేసుకోవడం వల్ల మనకు ఒక పచ్చిరొట్ట ఎరువుగా వేయడం వల్ల ఒక హెక్టార్ కి 5 నుంచి 60 కేజీలు సాయిల్ నైట్రోజన్ యొక్క శాతం అనేది పెరిగిందని రీసెర్చ్ లో తేలింది. అంతేకాకుండా 30 నుంచి 40 కేజీల యూరియా వాడకం అనేది తగ్గిందన్నమాట. పచ్చిరొట్ట ఎరువుగా మరియు జీవన ఎరువుగా వాడటం వల్ల 50 నుంచి 60 కేజీల సాయిల్ నైట్రోజన్ శాతం పెరగడము, 30 నుంచి 40 కేజీల యూరియా వాడకం అనేది తగ్గింది అని మనకు రీసెర్చ్ లో తేలిందనమాట. అంతేకాకుండా దాన్ని టెస్ట్ చేస్తే దాంట్లో డ్రై మ్యాటర్ 8.7%, క్రూడ్ ప్రోటీన్ 28.7, ఫైబర్ 22.8, లిగ్నిన్ 38.9%, ఐరన్ 82,000 ppm, క్యాల్షియం 17, ఫాస్ఫరస్ 15.5, పొటాషియం 22.5, సోడియము 12.5, మెగ్నీషియము 16.1, మ్యాంగనీస్ 1429, జింకు 77, కాపర్ 28, ఇవన్నీ కూడా అజోలాలో ఉన్నటువంటి వాల్యూస్ అన్నమాట. అదేవిధంగా ఇది ఆర్గానిక్ ఫార్మింగ్ లో వీడ్ కంట్రోల్ లో చాలా కీలకమైనటువంటి రోల్ను ప్లే చేస్తూ ఉంది అన్నమాట. అంతేకాకుండా ఏ విధంగా ప్లే చేస్తూ ఉంది అంటే, దీన్ని చేయడం వల్ల ఏంటంటే ఇది ఒక మ్యాట్ లాగా ఉంటుంది అనేది, దాని వల్ల ఏమవుతుందంటే వీడ్ అనేది సప్రెస్ చేసేస్తుంది అన్నమాట. అంటే కెమికల్ వీడ్స్ ను ఇది ఆర్గానిక్ ఫార్మింగ్ లో ఈ వీడ్ కంట్రోల్ లాగా చాలా బాగా పనిచేస్తుంది అనేది మనకు ZBNF లో కానీ వీడ్ ఆర్గానిక్ ఫార్మింగ్ లో కానీ ఇది వీడ్ మేనేజ్మెంట్ లో ఈ అజోల్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. అంతేకాకుండా చౌడు నేలల్లో పునరుద్ధరించడానికి, సెస్బేనియా కన్నా అసిడిటీ పునరుద్ధరించడానికి ఇది చాలా బాగా పనిచేస్తుంది. వాటర్ ప్యూరిఫికేషన్ కోసం అజోలా పిన్యేటా, అజోలా లామినా మైనర్ అనేటివి వేస్ట్ వాటర్ లోని ఇనుము, రాగి, కాపర్, క్యాడ్మియం, క్రోమియం, నికెల్ వంటి హెవీ మెటల్స్ ని ఇవి ప్యూరిఫై చేసి పొల్యూటెడ్ వాటర్ ని అగ్రికల్చర్ వాటర్ గా మార్చడానికి ఇవి ఎంతగానో దోహదం చేస్తుంటాయి అన్నమాట. ఇది అజోలా అనేది మస్కులెంట్ రెపలెంట్ గా కూడా ఉపయోగపడుతుందంట. ఎందుకంటే మురికివాడల పక్కన, జన్నివాసాల పక్కన మన చెరువులు అనేటివి మనకు చాలా చూస్తూనే ఉంటాము. దాని పక్కన ఇవి దోమలు గుడ్లు పెట్టడానికి ఉండదు కాబట్టి అన్నోఫాలస్ స్పీసీస్ అనే దోమల్ని ఈ అజోలా అనేది చంపింది అని మనకు రీసెర్చ్ లో తేలింది అన్నమాట. అదేవిధంగా ఇది బయోగ్యాస్ లాగా కూడా ఉపయోగపడుతుంది. వరి పొలాల్లో ఇది పెరగడం వల్ల మీథేన్ గ్యాస్ ఆల్రెడీ మనకు నైట్రిఫికేషన్, వీటి వల్ల మీథేన్ అనేది వరి పొలాల్లో ఉంటుంది. ఆవు పేడతో అజోలాను ఈ రెసిడ్యూస్ తో కాంపోజిషన్ చేయడం వల్ల 1:4 రేషియోతో కలిపి చేయడం వల్ల ఇది బయోగ్యాస్ గా ఉపయోగపడుతుంది అనేది మనకు తెలిసింది. అదేవిధంగా ఇది మంచి న్యూట్రిషన్ సప్లిమెంట్ అన్నమాట. ఇది ఏ విధంగా అంటే అనిమల్స్ కి చాలా మంచి న్యూట్రిటివ్ సప్లిమెంట్. ఆవులకు, గేదెలకి, పందులకి, కోళ్లకి, కుందేళ్లకి, బాతులకి, చేపలకి ఆహారంగా దీన్ని ఇవ్వవచ్చు అన్నమాట. ఎందుకంటే పాలిచ్చే ఆవులకు రోజుకి 2 కేజీలు 3 నెలలు ఇవ్వడం వల్ల 50% పాల దిగుబడి పెరిగిందంట. దానివల్ల ఏంటంటే ఫీడ్ ప్లస్ లేబర్ కాస్ట్ 16.5% తగ్గి మిల్క్ కాస్ట్ 18.5% పెరిగింది అని మనకు రీసెర్చ్ లో తేలింది. అదేవిధంగా కోళ్లకు దానాగా ప్రతిరోజు వేయడం వల్ల ఇది మేజ్ సోయాబీన్ ఎంత ఖర్చు అవుతుంది, దానికి సప్లిమెంటర్ అంటే మేజ్ సోయాబీన్ మేజర్ గా మనం ప్రోటీన్ కోసం, మనం చికెన్ తినేది కూడా ప్రోటీన్ కోసమే కాబట్టి ఆ ప్రోటీన్ పెంచడం కోసం ఇది చేస్తాం. హైయెస్ట్ ప్రోటీన్ పర్సెంట్ మనకు అజోలాలో ఉంటుంది కాబట్టి కోళ్లకు దానాలు వేయడం వల్ల కూడా ఉపయోగపడుతుంది. మామూలుగా ఒక అపోహ ఉంటుంది, బ్లాక్ బెంగాల్ గోట్స్ కి అంటే మేకలకి ఇది వేస్తే పెరగవేమో వెయిట్ అనేది ఇది ఉంటుంది. కానీ అజోలాను సన్ డ్రై చేసి దీన్ని ఆహారంగా ఇవ్వడం వల్ల వాటి యొక్క వెయిట్ పెరిగింది అని రీసెర్చ్ లో తేలింది. అంతేకాకుండా ఇది దగ్గుమందు తయారీలో కూడా
దీన్ని ఉపయోగపడుతున్నారు. గ్రో చేయడానికి అంటే కల్టివేట్ చేయడానికి మనం అధికంగా డబ్బులు వాడాల్సిన అవసరం లేదు, వేలకు వేలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, ఎకరాలు ఎకరాలు పొలాలు ఉండాల్సిన అవసరం లేదు. కాబట్టి రైతు సోదరులకు ఒక సెంటు అర సెంటు అనేది లేకుండా

0: మన ఇంటి పక్కన అయినా కూడా దీన్ని పెంచుకోవచ్చు కాబట్టి ఇన్ని ప్రయోజనాలు ఉన్న అజోలాని మనందరూ కల్టివేట్ చేసుకుని మన ఆరోగ్యంతో పాటు పశువుల ఆరోగ్యాన్ని బాగుంచుతారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.
1: మీరింతవరకు పాడి పంటలు కార్యక్రమంలో అజొల్లా సాగు జీవన ఎరువుగా ప్రాముఖ్యత గురించి డాక్టర్ ఎం గంగాదేవి గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు వినండి ప్రకటనలు.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: శనగ పంటలో పోషక లోపాలు యాజమాన్యం. శనగ పంటలో పోషకాలు సమతుల్యంగా లభించడం మొక్కలు ఆరోగ్యము మరియు అధిక దిగుబడికి ముఖ్యమైంది. ఏదైనా పోషకం తక్కువైతే ఆకుల రంగు, మొక్క ఎదుగుదలతో పాటు గింజల అభివృద్ధి కూడా ప్రభావితమవుతుంది. అందువల్ల పోషక లోపాలను ముందుగానే గుర్తించి సరైన యాజమాన్యం చేయడం పంట విజయానికి కీలకమైంది. శనగ పంటలో జింకు లోపం వలన పంట ఎదుగుదల లోపించడం, చిట్టి ఆకులు ఏర్పడడం, అలాగే కణుపుల మధ్య దూరం కూడా తగ్గుతుంది. కాలిపోయిన మచ్చలు కూడా కనపడతాయి. ఉదజని సూచిక ఎక్కువ ఉన్న నేలల్లో లోపం బాగా కనిపిస్తుంది. ఎకరాకు 20 కిలోల జింక్ సల్ఫేటు ఆఖరి దుక్కిలో వేసుకోవాలి. పైరుపై లోప లక్షణాలు కనపడినప్పుడు వెంటనే లీటర్ నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ను కలిపి పిచికారీ చేసుకోవాలి. శనగ పంటలో ఇనుప ధాతు లోపం కనిపించినప్పుడు లేత ఆకులు పసుపు రంగులోకి మారి ఎండి రాలిపోతాయి. సున్నపు నిల్వలు ఎక్కువగా ఉండి ఉదజని సూచిక ఎక్కువ ఉన్న నేలల్లో ఈ లోపం ఎక్కువగా కనిపిస్తుంది. ఇనుప ధాతు లోప నివారణకు లీటర్ నీటికి 5 గ్రాములు ఫెర్రస్ సల్ఫేట్, 1 గ్రాము నిమ్మ ఉప్పుతో కలిపి పైరుపై వారం రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. పైరులో వచ్చే గంధకం లోపం వలన తొలుత లేత చిగురు హరిత వర్ణాన్ని కోల్పోయి ఆ తర్వాత మొక్క అంతా పసుపు రంగుకు మారుతుంది. నేలలో 8 PPM కంటే తక్కువగా గంధకం ఉన్నప్పుడు ఈ లోపం కనిపిస్తుంది. ఈ లోప నివారణకు ఎకరాకు 8 నుంచి 12 కిలోల నీటిలో కరిగే గంధకాన్ని విత్తుతున్నప్పుడు వేసుకోవాలి. వివిధ పంటల్లో విత్తన శుద్ధి గురించి తెలుసుకుందాం. ఏ పంట సాగు చేసినా నాణ్యమైన దిగుబడిని పొందాలంటే రైతులు మొదట దృష్టి పెట్టాల్సింది విత్తనంపైనే. ఎందుకంటే విత్తు మంచిదైతే పంట కూడా బాగుంటుంది అన్నది అక్షర సత్యం. ప్రస్తుతం వర్షాకాలం సమీపిస్తున్న ఈ సమయంలో రైతులు అప్రమత్తంగా ఉండి కేవలం నాణ్యమైన ధృవీకృత విత్తనాలను మాత్రమే ఎంచుకోవాలి. విత్తనాన్ని భూమిలో విత్తే ముందు మట్టిలో వ్యాపించే శిలీంధ్రాలు, అలాగే విత్తిన తర్వాత నెల రోజుల పాటు ఆశించే రసం పీల్చే పురుగుల నుంచి పంటను కాపాడేందుకు విత్తన శుద్ధి చేయడం చాలా ముఖ్యమైంది. ఇది ఒక రక్షణ కవచంలా పనిచేస్తూ మొక్క ప్రారంభ దశలోనే తీవ్ర నష్టం కలిగించే తెగుళ్లు పురుగులను అదుపులోకి తీసుకువస్తుంది. పంటలు ఒక్కసారి తెగుళ్లు పురుగుల బారిన పడితే వాటి నియంత్రణ కోసం రైతులు మందులపై ఎక్కువగా ఖర్చు చేయాల్సి వస్తుంది. అయితే ముందుగానే విత్తన శుద్ధి గనక చేసుకున్నట్లయితే తక్కువ ఖర్చుతో అనేక సమస్యలను నివారించవచ్చు. వరి పంట విత్తన శుద్ధి విషయానికొస్తే కిలో విత్తనానికి 3 గ్రాముల కార్బెండిజం, 50% మందును కలిపి 24 గంటల తర్వాత నారుమడిలో చల్లుకోవాలి. దంప నారుమళ్లకైతే లీటర్ నీటికి 1 గ్రాం కార్బెండిజం 50% మందును కలిపి ఆ ద్రావణంలో విత్తనాలను 24 గంటలు నానబెట్టి 24 గంటలు మండకట్టి మొలకెత్తిన విత్తనాన్ని దంప నారుమడిలో చల్లుకోవాలి. కిలో విత్తనానికి నానబెట్టడానికి లీటర్ మందు నీరు సరిపోతుంది. కార్బెండిజం 25% మరియు మాంకోజబ్ 50% మిశ్రమ శిలీంధ్ర నాశనిని వాడితే కిలో విత్తనానికి 2 గ్రాముల మందు లీటర్ నీటికి కలిపి వాడుకోవాలి.
1: మీరింతవరకు పాడి పంటలు కార్యక్రమంలో పొలం కబుర్లు విన్నారు.

ఈనాటి పొలం కబుర్లు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7:45 కావస్తుంది. కొద్ది క్షణాల్లో వికసిత్ భారత్, ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం.

0: భారత్.
1: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు చేరవేసి రైతుల ఉత్పాదకతను పెంపొందించడం కోసం పాటుపడుతోంది కృషి విజ్ఞాన కేంద్రం. ఈ కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో పలు కేంద్ర ప్రభుత్వ పథకాలని సమర్థవంతంగా అమలు చేస్తూ రైతుల అభివృద్ధికి, రైతుల ఉత్పాదకతను పెంచేందుకు కృషి చేస్తోంది. మరి గడిచిన 12 ఏళ్ల కాలంలో చూసినట్లయితే ఏ ఏ పథకాలని కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా అమలు చేస్తున్నారు, వాటిని రైతులకు ఏ రకంగా చేరవేస్తున్నారు అనే దాని గురించి వివరించడందుకు ఈరోజు మనతో పాటు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రఘువీర్ గారు ఉన్నారు. వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం. నమస్కారం రఘువీర్ గారు.
2: నమస్కారం అండి.
1: ముందుగా కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా అందుతున్న సేవల గురించి చెప్పండి.
2: ముఖ్యంగా ఇంతకుముందు మీరు చెప్పినట్టు ఏవైతే కొత్త టెక్నాలజీస్ ఉన్నాయో రైతుల యొక్క ఉత్పాదకతను మరియు దిగుబడిని, వాటికి మంచి ఆర్థిక లాభం చేకూరేటట్టు మా కృషి ఉంటుందండి. అందులో భాగంగా వ్యవసాయ పరిశోధన స్థానాల్లో డెవలప్ అయిన టెక్నాలజీస్, అది మన తెలంగాణ రాష్ట్రం నుంచి కానివ్వండి, మన భారతదేశంలో ఎక్కడి నుంచి అయినా కానివ్వండి, ఎక్కడైతే డెవలప్ అవుతాయో ఆ టెక్నాలజీస్, అంటే మనకు ఉన్న పంటల మీద, పత్తిలో కానివ్వండి, సోయా చిక్కుడు, శనగ, కంది, జొన్న, అంటే మనం సాగు చేసే పంటలలో ఆ డెవలప్ అయిన టెక్నాలజీస్ మేము రైతుల దగ్గరకు తీసుకెళ్తామండి. ఎందుకంటే మనం ఏదైతే టెక్నాలజీ ఇప్పుడు డెవలప్ చేస్తున్నామో, ఏదైతే సాంకేతికత, అది ఓన్లీ రైతుల కోసమే మనం చేస్తామండి. సో అల్టిమేట్ గా ఏంటంటే అది రైతులకు చేరుకోవాలి. అది చేరుకోవడానికి ఈ వ్యవసాయ పరిశోధన స్థానాలకు మరియు రైతులకు మధ్యలో మేము ఒక బాటగా నిలుస్తామండి. సో ఈ టెక్నాలజీస్ ని మేము మొదట ఏదైనా కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు దాన్ని ఎక్కువ విస్తీర్ణంలో కాకుండా ఫస్ట్ ఒక పావెకరంలో ఇలా ట్రై చేస్తుంటామండి. 3 నుంచి 5 రైతు పొలాల్లో, చేనులలో ట్రై చేస్తాం. అట్లా ఒక 2 సంవత్సరాలు చేసిన తర్వాత ఒకవేళ మనం డెవలప్ చేసిన టెక్నాలజీ ఏదైతే సాంకేతికత ఏదైతే సరిగ్గా ఉందో, దాంట్లో ప్రాబ్లం ఇల్లే, అంటే రైతులకు కూడా మంచి దిగుబడులు రావడము, లేదంటే ఆ సాంకేతికతను రైతు ఎప్పుడైతే అడాప్ట్ చేసుకుంటాడో, అడాప్ట్ చేసుకునే క్రమంలో ఎలాంటి ఇబ్బందులు లేవనుకోండి, దాన్ని మనం మళ్ళా ఒక ఎకరం విస్తీర్ణంలో 5 నుంచి 10 లొకేషన్ లో వేస్తాం. అక్కడ కూడా అది ఎలాంటి ఇబ్బంది లేకుంటుంది అనుకోండి, దాని తర్వాత మనము మన వ్యవసాయ శాఖకి ఇస్తే వాళ్ళు అధిక మొత్తంలో దాన్ని ప్రాచుర్యంలోకి తీసుకొస్తారు. అదే ఒక విధంగా ఫస్ట్ మనం 2 సంవత్సరాలు చేసినప్పుడు పావెకరాల్లో ఏదైనా సమస్యలు ఉన్నాయనుకోండి రైతులకు, ఆ ట్రీట్మెంట్ కానివ్వండి, ఆ టెక్నాలజీ కానీ అడాప్ట్ చేయడంలో మళ్ళీ మనము ఆ ఫీడ్బ్యాక్ ని రీసెర్చ్ వాళ్ళకి పంపించేసి ఈ ప్రాబ్లం వస్తుంది దీంట్లో అడాప్ట్ చేయడం, మళ్ళీ దానికి అనుగుణంగా తగిన మార్పులు చేసుకుని మళ్ళీ దాన్ని మన దగ్గరకు పంపిస్తారు. అప్పుడు మనం మళ్ళీ రైతుల దగ్గరకు తీసుకెళ్తాం. సో విధంగా ఏంటంటే రైతులకు ఉపయోగపడే టెక్నాలజీస్ మాత్రమే మనం ముందుకు తీసుకెళ్తాం. ఎవరైతే రైతు చేయలేడు, కొన్ని టెక్నాలజీస్ ఎత్తుంటాయంటే బాగా ఉంటాయి, కాకపోతే అది రైతు స్థాయిలో చేయలేకపోవచ్చు, ఆ టైమింగ్ కుదరకపోవడమో, లేకపోతే ఆ మంద అనేది అందుబాటులో ఉండకపోవడమో, ఆ రకం యొక్క అందుబాటులో లేకపోవడం, అలాంటి వాటిని మనం మళ్ళీ ఫిల్టర్ చేసేసి అందులో తగిన మార్పులు చేసి రైతులకు అందిస్తామండి. ఇది ఒక పద్ధతి. సో దీనివల్ల ఏంటంటే ఏవైతే టెక్నాలజీస్ డెవలప్ అయితే వాటిని మనం మళ్ళీ వ్యవసాయ శాఖ అందించడం వల్ల వాళ్ళు బాగా ప్రాచుర్యం తీసుకెళ్తారండి.
1: అంటే వ్యవసాయ అనుబంధ వివిధ శాఖలకు, రైతులకు మధ్య వారధిగా నిలుస్తూ మీరు ఈ సాంకేతికతను మార్పిడి చేస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా కూడా కొన్ని సేవల్ని అందిస్తున్నారు. ఇప్పుడు వాటి గురించి మాట్లాడుకుందాం. ముందుగా ఈ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్, జాతీయ ఆహార భద్రతా పథకం ఏదైతే ఉందో దీనికి సంబంధించిన అమలు, లేదా దీనికి సంబంధించి కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా ఏ రకంగా సేవలు అందిస్తున్నారు?
2: మీరు అన్నట్టు NFSM స్కీమ్ ఏదైతుందండి, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్, దీన్ని మన కృషి విజ్ఞాన కేంద్రం ఆదిలాబాద్ తరఫున 2016 నుంచే దీన్ని అమలులోకి తీసుకురావడం జరిగిందండి. సో దీంట్లో ఏంటంటే 2 ఉంటాయండి, ఒకటి NFSM ఆన్ పల్సెస్ అంటే పప్పు దినుసుల పంటలు, ఇంకోటి NFSM ఆయిల్ సీడ్స్ అని ఉండే, ఇప్పుడు దాని పేరు చేంజ్ చేశారు. సో ఈ పల్సెస్ ఎందుకంటే మన ఉత్పాదకత పప్పు దినుసులు తక్కువగా ఉంది, అదేవిధంగా మనం తినడం కూడా తక్కువ తింటున్నాం, కాబట్టి దీన్ని అధిగమించడానికి కోసం కేంద్ర ప్రభుత్వం అనేది ఈ NFSM స్కీమ్ అని తీసుకురావడం జరిగింది. సో దీంట్లో ఏంటంటే దేశం మొత్తంలో ఈ ప్రాజెక్ట్ నడుస్తుంటది, అక్కడక్కడ పండించే ఏవైతే పప్పు దినుసు పంట ఉంటే వాటిపైన. సో మన హైదరాబాద్ కు వచ్చేసరికి మనకు ముఖ్యంగా ఖరీఫ్ సీజన్ కు వచ్చేసరికి కందుల మీద, అదేవిధంగా రబీ సీజన్ లో శనగల మీద మనము దీన్ని మనం అమలులోకి తీసుకురావడం జరిగిందండి. దీంట్లో ఏమైతుందంటే మనం రైతులకు ఈ NFSM స్కీమ్ ద్వారా ఎకరాకు సరిపోయే సీడు, మంచి నాణ్యమైన అధిక దిగుబడినిచ్చే కొత్త వంగడాలు, అందులో కూడా మన వ్యవసాయ

0: విశ్వవిద్యాలయం నుంచి రిలీజ్ అయిన వెరైటీస్ మాత్రమే మనం ఇవ్వడం జరుగుతుంది. అది ఇచ్చిన తర్వాత అందులో మధ్య మధ్యలో మనం కొట్టుకోవడానికి మందులు లాంటివి లేదంటే ఎరువులు లాంటివి వాటిని కూడా మనం రైతులకు అందిస్తూ దాంతోపాటు సీజన్ కు అనుగుణంగా ఒకటి నుంచి రెండు ట్రైనింగ్స్, అంటే పంటను ఎలా సాగు చేయడం దాని మీద ఒకటి, ఇంకోటి పంట అయిపోయిన తర్వాత దాన్ని ఎలా స్టోర్ చేసుకోవడం దాని మీద నిల్వ పైన కూడా మనం ట్రైనింగ్స్ ఇవ్వడం జరిగిందండి. సో ఈ విధంగా ఏమైతే క్వాలిటీ విత్తనం రైతులకు అందుబాటులో ఉంటుంది. దీంట్లో ఏంటంటే క్లస్టర్ మోడ్ లో వేస్తాం ఇది, అంటే ఒక గ్రామానికి ఒక్కరికి ఇద్దరికి ఇవ్వడం కాకుండా ఒకే గ్రామంలో 20 నుంచి 20 ఎకరాలు, ఇంకో గ్రామంలో 20 నుంచి 20 ఎకరాలు, అంటే మనకు వచ్చిన టార్గెట్ ప్రకారం మనం ఇస్తుంటాం. సో దీంట్లో ఏం చేస్తాం అంటే ఇప్పుడు ఉదాహరణకు ఒక గ్రామంలో 100 మంది రైతుల వరకు ఉండొచ్చండి, అందులో మనం 20 నుంచి 25 మంది వరకు ఇవ్వగలుగుతున్నాం. సో ఇచ్చిన రైతులు కూడా ఏం చెప్తామంటే మీరు సాగు చేసిన తర్వాత మీకు నిజంగానే ఆ వెరైటీ మంచి అనిపించింది అనుకోండి, దాన్ని మీరు వచ్చేసేది అనుకో మీ పక్క రైతులకు అమ్మండి, ఏదైతే బయట రేట్ నడుస్తుందో అదే రేట్ అమ్మేస్తే వాళ్ళకు కూడా నాణ్యమైన విత్తనం దొరుకుతుంది. అదే విధంగా ఇప్పుడు సాగు చేసిన రైతులు కూడా మొత్తం వచ్చిన దిగుబడిని మొత్తం అమ్మేయకుండా దాన్ని కొంచెం మనం నెక్స్ట్ ఎంతైతే టార్గెట్ అనుకుంటాం, ఎన్ని ఎకరాలు ఇద్దాం అనుకుంటామో దానికి అనుగుణంగా విత్తనాన్ని స్టోర్ చేసుకోవాలి. ఇందులో ఒకటి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మనం ఏదైతే రకం ఇచ్చినామో అది మిగతా రకాలతో కలవకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఒక్కసారి ఒక్క విత్తనం కలిసినా కూడా, ఒక్క గింజ కలిసినా కూడా అది రెట్టింపు అయిపోయి తర్వాత ఈ మన ఒరిజినల్ ఏదైతే రకం క్యారెక్టర్స్ ఉన్నాయో అవి కలుషితమయ్యే అవకాశం ఉంటాయి కాబట్టి, మిక్సింగ్ అయ్యే అవకాశం ఉంటాయి కాబట్టి అదొక్కటి జాగ్రత్తలు తీసుకోమని చెప్పినాం. సో ఈ విధంగా ఏంటంటే మనము 2016 నుంచి 2026 వరకు కంటిన్యూ 11-12 సంవత్సరాలు చేసినాం కాబట్టి మనం ఆదిలాబాద్ లో దాదాపుగా మేము ఒక 70 నుంచి 80 గ్రామాలు ఇప్పటి వరకు కవర్ చేసి ఉంటామండి. సో రైతులందరూ ఇప్పటి వరకు మేము ఇచ్చిన అంటే ఆ టైంలో మంచిగా దిగుబడి ఇచ్చే రకాలని మనం ప్రోత్సహిస్తాం. ఇప్పుడు వరంగల్ కంది ఒకటే ఇస్తున్నాం, స్టార్టింగ్ లో అప్పుడు పిఆర్జీ 176, మధ్యలో డబ్ల్యూఆర్జీ 93 వెరైటీ, టీడీఆర్జీ 4, అంటే ఎప్పుడెప్పుడైతే మనకు మంచి మంచి వెరైటీస్ వస్తాయో ప్రామిసింగ్ వెరైటీస్ వాటిని మాత్రమే మనం వాళ్ళకు సప్లై చేస్తాం.
1: అయితే ఇప్పుడు ఇది జాతీయ ఆహార భద్రత పథకానికి సంబంధించి, అయితే ఇప్పుడు కొన్ని ఈ గిరిజనులు షెడ్యూల్డ్ కులాల కోసం సంబంధించి ప్రత్యేకంగా ఉప ప్రణాళికలను అమలు చేస్తున్నారు కదా, ఇందులో ఈ గిరిజన ఉప ప్రణాళిక గురించి చెప్పండి.
0: సో మన ఆదిలాబాద్ జిల్లాలో చూసుకున్నట్టయితే మనకు 33% వరకు మన గిరిజనులు ఉన్నారండి మన జిల్లాకు వచ్చేసరికి. సో ఈ టిఎస్పి ట్రైబల్ సబ్ ప్లాన్ గిరిజన ఉప ప్రణాళిక వల్ల ఫస్ట్ ఏంటంటే మేము టిఆర్ఏ సర్వే, పార్టిసిపేటరీ రూరల్ అప్రైజర్ అనే సర్వే చేసుకుని, అంటే ఇది కూడా ఏంటంటే 100% ట్రైబల్ విలేజ్ గ్రామాలని సెలెక్ట్ చేసుకుంటాం, ఐసోలేటెడ్ విలేజెస్ మనం ఎక్కువ ట్రై చేస్తాం, అంటే ఆల్రెడీ కనెక్టెడ్ డెవలప్ అయిన దగ్గరికి వెళ్తే ఇలా అంటే అంత ఇంపాక్ట్ ఉండకపోవచ్చు కాబట్టి మనం ఎవరైతే కొంచెం తక్కువ పర్ఫార్మెన్స్ ఉంటారు రైతులు వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి మనం ఈ గిరిజన ఉప ప్రణాళికను మేము అమల్లోకి తెచ్చామండి. ఇది కూడా మనకు 2016-17 నుంచి నడుస్తుందండి, కంటిన్యూ నడుస్తుంది. సో ఈ గిరిజన ఉప ప్రణాళిక కింద మేము ఇప్పటికి ఒక 60 గ్రామాల వరకు సక్సెస్ఫుల్ గా మేము ట్రయల్ చేసినాము. సో దీంట్లో ఏంటంటే సేమ్ ఇదే విధంగా, కాకపోతే గిరిజన ఉప ప్రణాళికలో మనం ఒక పర్టికులర్ క్రాప్ అన్నట్టు కాకుండా వాళ్ళు సాగు చేసే ముఖ్యమైన పంటలు ఏవైతే ఉంటాయో, ఉదాహరణకి ఇప్పుడు పత్తి పంట సాగు చేస్తున్నాం అనుకోండి, దాంట్లో మనం వాళ్ళకు ఏమైనా లేటెస్ట్ టెక్నాలజీస్ అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు కోసం వివరించడమా, లేదు అంటే ఎత్తుమడల పద్ధతి ఇవ్వడమా, అదే విధంగా కందులు ఉంటే మంచి రకము, సోయా చిక్కుడేస్తే సోయా మంచి రకాలు ఇవ్వడము, అదే రబీలో ఏమన్నా ఉంటే వాటి ఇవ్వడం, అదే విధంగా కొన్నిసార్లు ఏంటంటే రైతులకు నీటి వస్తుంటే గానీ ఇరిగేషన్ పైప్ ఉండకపోవచ్చు, స్ప్రింక్లర్ ఉండకపోవచ్చు, అలాంటివి ఇవ్వడము, లేదు అంటే ఈ తాడిపత్రులు లాంటివి ఇవ్వడము, అదే విధంగా వర్మి కంపోస్ట్ ప్రొడక్షన్ కోసం వర్మి బెడ్స్ ఇవ్వడం జరిగింది. కొన్ని ఇప్పుడు మనకేంటంటే ఈ ట్రైబల్ విలేజ్లలో వాళ్ళు మేకలు గానీ కోళ్ళు గానీ ఎక్కువ పెంచుకుంటారు, సో వాటిని కూడా మనం డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఒక్కొక్క రైతుకు 2 మేకల చొప్పున అలా ఇవ్వడము, అదే విధంగా ఒక్కొక్క రైతుకు 5 నుంచి 10 కోడి పిల్లలు ఇవ్వడము, ఇలాంటివన్నీ మనం చేసి ఏంటంటే ఒక ఇంటిగ్రేటెడ్ సమీకృత వ్యవసాయ పద్ధతిలో మనం వాళ్ళకు డెవలప్మెంట్ అని చేయడం జరిగింది. సో అది అడాప్ట్ చేసి కూడా మంచి సక్సెస్ పొందిండ్రు. పాట కూడా రైతు ఒక అతను మనం 2 మేకలు ఇస్తే అతను 100 మేకలు చేసుకొని తనకు ఉన్న ఒక 1.5 లక్షల అప్పును మొత్తం తీర్చేసిండండి. అంటే ఇలాంటి సక్సెస్ స్టోరీస్ మనకు చాలా ఉన్నాయి. సో ఎప్పుడైతే మనం ఇంటీరియర్ ప్లేసెస్ కెళ్ళి ఇలాంటి ఉప ప్రణాళికలు చేసి మాకు సక్సెస్ ఉంటే ఆ అడాప్షన్ అంటే మనము ఇచ్చే ఇన్పుట్స్ లాంటివి కానండి, వీటితో పాటు టైం కు కాలానుగుణంగా వాళ్ళకు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇవ్వడం జరుగుతుంది అండి. సో అదే విధంగా కొందరికి స్కిల్ ట్రైనింగ్స్ కూడా ఇస్తుంటే మనం, స్కిల్ ట్రైనింగ్స్ అంటే ఏంటి, ఇప్పుడు వర్మీ కంపోస్ట్ ఉంది, సో వర్మీ కంపోస్ట్ తయారు చేయమని చెప్తాం మనం, కాకపోతే దాంట్లో స్టెప్స్ ఉంటాయి, ఫస్ట్ ఏమేయాలి దాని తర్వాత వాటి పైన కూడా మనము వాళ్ళకు స్కిల్ ట్రైనింగ్స్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఇంకో విధంగా హోమ్ సైన్స్ మనకు ఇంత ముందు ఉంటుండే గృహ విజ్ఞానం, దానిలో భాగంగా మనము వాళ్ళకు ఈ మిల్లులు ఇవ్వడం జరిగింది, ఫ్లోర్ మిల్స్, అదేవిధంగా వాటిపైన కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకు. అంటే ఈ టమాటాలు మనది ఏంటంటే
1: ఆధారిత పదార్థాలను తయారు
0: చేయాలి, కూరగాయల ఆధారిత ఉత్పత్తి పదార్థాలు వాటిపైన కూడా ట్రైనింగ్ ఇవ్వడం, విలువను జోడించే విధంగా అవన్నీ ట్రైనింగ్స్ అనేది ఇవ్వడం జరిగిందండి.
1: అయితే ఇప్పుడు ఈ గిరిజన ఉప ప్రణాళిక లాగానే ఇప్పుడు ఈ షెడ్యూల్డ్ కులాల ఉప ప్రణాళిక కూడా కొనసాగుతుంది కదా, మరి దీనికి సంబంధించి ఎట్లా అంటే ప్రగతి కనిపిస్తుంది?
0: ఇందులో కూడా అండి సేమ్ మనం ఎట్లనైతే ట్రైబల్ సబ్ ప్లాన్ లో పూర్తిగా గ్రామంలో ఎట్లనైతే ట్రైబల్స్ ఉన్నానో ఈ ఎస్ఎస్పీలో మినిమం 90% ఎస్సీలు ఉండేటట్టు మనం చూసుకుంటాం అండి. సో ఈ ప్రాజెక్ట్ కూడా మనకు 2019 నుంచి స్టార్ట్ అయింది. సో దీంట్లో కూడా మనం ఏంటంటే ఆ కంప్లీట్

0: ఎస్సీ ఫార్మర్స్ ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. చేసిన తర్వాత ఇందులో ముఖ్యంగా ఫస్ట్ మనం ఎస్సీ ఫార్మర్స్ లో అంటే ట్రైబల్స్ కూడా చేసినాం, ఎస్సీ ఫార్మర్స్ లో ఫస్ట్ మనం చేసింది ఏంటంటే భూసార పరీక్ష చేయించడం అండి. దాని ఆధారంగా వాళ్ళు వేసుకునే పంటలలో ఎంత పోషకాలు ఉన్నాయి, ఎంత ఇంకా పోషకాలు వేయాలా, అదేవిధంగా ఎప్పుడెప్పుడు వేయాలి, ఇలాంటి ట్రైనింగ్స్ ఇవ్వడం జరిగింది. మిగతా ఏ విధంగా అయితే ట్రైబల్ సప్లాన్లు ఇచ్చినామో అదేవిధంగా ఇలా వర్మి బెడ్స్ కానివ్వండి, మేకలు గొర్రెలు లాంటివి ఇవ్వలేదు. ఎందుకంటే మన ట్రైబల్ ఏరియాలో చేసినంతగా ఇప్పుడు మన మిగతా గ్రామాల్లో ఈ పశువుల పెంపకం ఇదంతా దృష్టి సాధించారు. కాకపోతే ఇలా వర్మి బెడ్స్ లాంటివి, తాటిపత్రిలు, అదేవిధంగా నాణ్యమైన విత్తనాలు, అదేవిధంగా వచ్చిన పంటను స్టోరేజ్ చేసుకోవడానికి స్టోరేజ్ బిన్లు ఇలాంటివి మనం ఇవ్వడం జరిగిందండి.
1: ఇక ఇంకో కార్యక్రమం పథకం నికర, ఇది వాతావరణ ఆధారితంగా చేసే ప్రణాళిక. అంటే వాతావరణ ఆధారితంగా రైతులు ఎట్లాంటి పంటలు ఎంపిక చేసుకోవాలి, ఏ సాగులో పాటించాల్సిన సాంకేతిక మెళుకువల్ని గురించి అందజేసే కార్యక్రమం కదా ఇది, మరి దీనికి సంబంధించి చెప్పండి వివరాలు.
0: నిక్ర అండి మనకు 2022 నుంచి స్టార్ట్ అయింది. ఇందులో మన ఆదిలాబాద్ జిల్లా నుంచి 3 గ్రామాలు మాత్రమే తీసుకోవడం జరిగింది. ఒకటి లక్ష్మీపూర్, ఇంకోటి సగినాపూర్, ఇంకోటి పల్సికే. ఈ 3 గ్రామాల్లో మనం ఈ నిక్ర ప్రాజెక్ట్ అనేది ఇంప్లిమెంట్ చేయడం జరిగింది.
1: నిక్రాని అంటే సమగ్రంగా కొంచెం వివరిస్తారా?
0: నేషనల్ ఇనిషియేటివ్ ఆన్ క్లైమేట్ రిజిలియంట్ టెక్నాలజీస్, అంటే మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మనం మంచి దిగుబడులు సాధించాలంటే ఏ విధమైన టెక్నాలజీస్ ని వాడాలి. అందులో మన సక్సెస్ఫుల్ టెక్నాలజీ ఏంటంటే పత్తిలో ఎత్తుమడుల పద్ధతి. సో ఇది మనం 2022 స్టార్ట్ చేసినప్పుడు ఒక 3-4 రైతులు మాత్రమే వేసారు. సో వాళ్ళ దిగుబడి చూసిన తర్వాత గ్రామం అంటే ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పిన 3 గ్రామాల్లో ఆల్మోస్ట్ 100% ఈ ఎత్తుమడుల పద్ధతిలో సాగు చేస్తున్నారు. ఎందుకంటే మనకు ఎక్కువ వర్షాలు పడ్డప్పుడు పంట నీట మునిగిపోయి చనిపోవడం ఇలాంటివి జరిగినాయి. కాబట్టి ఈ ఎత్తుమడుల పద్ధతి ఉన్నప్పుడు ఏంటంటే ఆ నీటి ఉండకుండా మొక్క పైన ఉంటది కాబట్టి బతికిపోయింది. అదే విధంగా వర్షాలు తక్కువ ఉన్నప్పుడు ఆ కాలువల్లో నిల్వ ఉన్న నీరు మొక్క తీసుకునే అవకాశం ఉంది. ఇది ఒకటి సక్సెస్ఫుల్ టెక్నాలజీ మనది. దాంతో పాటు చెరువు మట్టి కూడా వీళ్ళ కొట్టించడం జరిగింది. చెరువు మట్టి కొట్టించినప్పుడు సరాసరిగా పత్తిలో చూసుకున్నట్టయితే 4-5 క్వింటాల్ వచ్చే వాళ్ళకు కూడా 8-9 క్వింటాల్ ఎకరానికి పత్తి అనేది దిగుబడి రావడం జరిగింది. సో ఏంటంటే వీళ్ళకు మారుతున్న వాతావరణకు అనుగుణంగా ఎలాంటి టెక్నాలజీస్ వాడాలా, ఏ వెరైటీస్ వాడాలా, ఏ విధంగా వాడాలా, ఈ వీటిపైన మనం ట్రైనింగ్స్ కానివ్వండి, ఇన్పుట్స్ కానివ్వండి, అన్ని ఇవ్వడం జరిగింది. వీళ్ళతో పాటు మనం ఎనిమల్ హెల్త్ క్యాంప్ కూడా వాడుతున్నాం. అంటే ఉన్న పశువులకు పశు వైద్య శిబిరాలు లాంటివి ఏర్పాటు చేసి వాటి ఆరోగ్యం పైన కూడా ఫోకస్ పెడుతుంటుంది. అదేవిధంగా ఇంతకుముందు మనము ఈ నిక్రా ప్రాజెక్ట్ రాకముందు ఈ 3 గ్రామాల్లో లక్ష్మీపూర్ వదిలేయండి, ఎందుకంటే అక్కడ నీటి వస్తుంటుండే. ఈ పల్సికి కానివ్వండి, సకినాపూర్ కానివ్వండి, అక్కడ వాళ్ళు రబీలో పంటలు వేయలేకపోతుండే ఇంకా. సో మన ఈ నిక్రా ఇంటర్వెన్షన్ తర్వాత వాళ్ళు రబీలో వాళ్ళ పంట సాగు పెరిగింది, అంటే క్రాపింగ్ ఇంట్రెస్ట్ పెరిగింది వాళ్ళకు. సో ఇది మనం ఈ సాటిలైట్ మ్యాప్ ద్వారా కూడా మేము వాటి సర్వే చేసినాము. సేమ్ టైంలో ఫిబ్రవరి 2022లో వాళ్ళ గ్రామంలో ఎలా ఉన్నది సాగు వివరాలు సాటిలైట్ సర్వే ద్వారా, అదే ఇప్పుడు 2025-26 వచ్చినప్పుడు గణనీయంగా పెరగడం మనం అబ్జర్వ్ చేసినామండి. ఇదంతా ఎందుకంటే వాటర్ హార్వెస్టింగ్ టెక్నాలజీస్ వాళ్ళకు అవగాహన, ఫామ్ పాండ్స్ గురించి చెప్పడం కానివ్వండి, ఎత్తుమల్ల పద్ధతిలో సాగు చేయడము, అదే విధంగా ఈ చెరువు మట్టి తీయడం వల్ల గ్రామాల్లో ఉన్న చెరువుల యొక్క నీటి నిల్వంచుకునే సామర్థ్యం పెరగడం వల్ల అదే నీటిని వాళ్ళు తిరిగి ఉపయోగించుకోవడం ఇలాంటి జరగడం వల్ల వాళ్ళ యొక్క క్రాపింగ్ ఇంటెన్సిటీ అనేది పెరగడం జరిగింది. సో ఈ విధంగా ఏంటంటే మారుతున్న వాతావరణం కనుగొన మనం వాళ్ళకి టెక్నాలజీ ఇవ్వడం కూడా వాళ్ళకు మంచి లాభసాటి జరిగింది. ఇవన్నీ మన సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్.
1: చాలా సంతోషం రఘువీర్ గారు. ముఖ్యంగా మారుతున్న కాలం వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తూ వారి ఉత్పాదకతను తద్వారా వారి ఆదాయాన్ని పెంపొందించే ప్రయత్నం కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా జరుగుతున్నది. ఈ క్రమంలో మీరు అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలకు సంబంధించి వాటి ద్వారా రైతులకు కలిగే ప్రయోజనాలను గురించి సవివరంగా తెలియజేసారు, అందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
0: నమస్కారం.
2: కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా రైతులకు అందుతున్న కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రయోజనాల గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రఘువీర్తో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త కట్టా లెనిన్ గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్ర సమర్పణ. ఈ కార్యక్రమం ఈనాటి వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 7:59:07.

0: సింహపురి ఎఫ్ఎం కేంద్రం. ఇప్పుడు ప్రకటన విందాం.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 8:00. హలో అభిరుచి కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమం వాట్సాప్ ఆధారిత సినిమా పాటల కార్యక్రమం. ఈ కార్యక్రమంలో మెసేజ్ పంపాలంటే మీరు పంపవలసిన మా ఫోన్ నెంబర్ 7901044415. ఈ నెంబర్కు మెసేజ్ చేసి మీరు కోరిన పాట వినవచ్చు. ముందుగా మన అభిమాన శ్రోతలు చాలామంది మెసేజ్ చేస్తున్నారు. వాట్సాప్లో పూజాఫలం చిత్రం నుండి నిన్నలేని అందమేదో అనే పాటను మా కోసం తప్పకుండా ప్రసారం చేయగలరు, ధన్యవాదములు అంటున్నారు. అంబటి నరసింహారెడ్డి, లావణ్య రిషికేశ్ రెడ్డి, తితిక్ష రెడ్డి పొన్నాపురం కాలనీ నంద్యాల జిల్లా నుంచి, ప్లీజ్ ప్లే జల్సా మూవీలో మై హార్ట్ ఈజ్ బీటింగ్ అనే సాంగ్ని మా కోసం ప్రసారం చేయండి, నమస్తే అంటున్నారు. ఎం ప్రతాప్, ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి. కార్యక్రమంలో ముందుగా ఈ పాట.
2: ఇది

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు హలో అభిరుచి. వాట్సాప్ ఆధారిత సినిమా పాటలు కార్యక్రమంలో ఇప్పుడు ఒక ప్రకటన విందాం.
1: మిస్ సీమా
2: చెప్పండి.
1: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
2: కానీ నేను ఎందుకు?
1: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు, ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
2: డిజిటల్ అరెస్ట్?
1: 100 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
2: ఇంత డబ్బా?
1: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకి వెళ్తాడు.
3: జైలుకి నువ్వే వెళ్తావు. మీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి, ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి. హాయ్,
4: ఆర్బీఐ అంటుంది,
3: విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి.
0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు హలో అభిరుచి. వాట్సాప్ ఆధారిత సినిమా పాటలు కార్యక్రమంలో మన అభిమాన శ్రోతలు మెసేజ్లు అయితే చదివేద్దాం. హాయ్ సింహపురి ఎఫ్ఎం హలో అభిరుచికి స్వాగతం. ఆచే గారికి నమస్కారాలతో రేడియో శ్రోత కర్నూలు నుండి బ్రహ్మయ్య మా కోసం, మా ఫ్రెండ్స్ కోసం అల వైకుంఠపురం చిత్రం నుండి చిత్రాల శిలపడు అనే సాంగ్ని వేయగలరు. ఆర్జే గారికి విన్నపము, మీరు 4 లేదా 5 మెసేజ్లు చదివి సాంగ్ వేస్తున్నారు. అందరూ మెసేజ్లు చదివినాక వారిలో కోరిన సాంగ్ వారి పేరు చెప్పి వేయండి. ఓకే, ప్రతి ఒక్కరూ ఏదో ఒక సినిమాలో పాట కోరుతారు, ఆ పాట పేరు కూడా చెప్పండి దయచేసి అంటున్నారు. సరే అండి, మన శ్రోతలు చాలా బాధపడుతున్నారట. ఓకే అండి. హాయ్ హలో గుడ్ ఈవినింగ్. సింహపురి ఎఫ్ఎం కేంద్రం నెల్లూరు జిల్లా సంగం మండలం జెండాదిబ్బ గ్రామం నుంచి చప్ప కుమార్, మస్తానయ్య, కుమారి, సంపూర్ణమ్మ, వెంకటరమణమ్మ, మౌనిక అందరి కోసం అల్లరి మొగుడు మూవీ నుంచి బుద్ధిమ్మంది అనే సాంగ్ని వినిపించండి ప్లీజ్ అంటున్నారు. అపూర్వ సహోదరులు సినిమా నుండి పిడిగంటి పిల్లాడు దొరికాడు అనే పాట కావాలి అంటున్నారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తలుపులపల్లి గ్రామం నుంచి నరేంద్రరెడ్డి, స్వరూప, సాయి, పూజ, ప్రత్యుష, దిలీప్, అన్విత. హాయ్ నమస్తే, గుడ్ ఈవినింగ్ మేడం గారు అంటున్నారు. మీకు కూడా గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే అండి. మాకు హలో అభిరుచి కార్యక్రమంలో కబడ్డీ కబడ్డీ సినిమా నుండి ప్రేమ ప్రేమ ఓ ప్రేమ అనే పాటను దయచేసి మా కోసం తప్పకుండా ప్రసారం చేయండి మేడం గారు అంటున్నారు. సోమనాథం జనార్దనరావు, వనజమ్మ, వెంకట భావన, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా పదలకూరు మండలం తాటిపత్తి గ్రామం నుంచి. ఓకే అండి, నమస్తే అంటున్నారు. మీకు నమస్తే అండి. కార్యక్రమంలో ఇప్పుడు కబడ్డీ కబడ్డీ చిత్రం నుంచి ఈ పాట.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు హలో అభిరుచి. వాట్సాప్ ఆధారిత సినిమా పాటలు కార్యక్రమంలో మన అభిమాన శ్రోత మగధీర చిత్రం నుంచి పంచదార బొమ్మ అనే పాటను కోరుతున్నారు. ఎం నరేష్, మెర్సీ విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, సక్కుబాయి యదోజే, సోనిక, లక్ష్మీ వర్మ, లడ్డుబాబా ముసాపేట నుంచి కోరుతున్నారు. గ్రామ ప్రజలందరి కోసం కూడా వారి కోసం ఈ పాట.

ఆకాశవాణి సింహప్రి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు హలో అభిరుచి. వాట్సాప్ ఆధారిత సినిమా పాటలు కార్యక్రమంలో ఇంకా మన అభిమాన శ్రోతలైతే మెసేజ్లు చాలామంది చేస్తున్నారు. సింహప్రి ఎఫ్ఎం వారికి నమస్కారాలు. హలో అభిరుచిలో మా కొరకు పెద్ది చిత్రం నుంచి రై రై రారా అనే పాటను వినిపించగలరు అంటున్నారు నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానకీరాజు. థ్యాంక్ యూ అంటున్నారు. మీకు కూడా ధన్యవాదాలండి. శుభ సాయంత్రం ఆకాశవాణి సింహపురి కేంద్రం వారికి అంటున్నారు. మీకు కూడా శుభ సాయంత్రం అండి. మాకు పక్కింటి అమ్మాయి చిత్రంలోని పాటని వినిపించగలరు. పక్కింటి అమ్మాయి పరువాల పాపాయి అనే పాటను కోరుతున్నారు. సహస్ర వర్షిత వర్షశ్రీ అంకిత్ హర్షిత్ ఎద్దుమైలారం నుండి. ఇంకా హాయ్ హలో నమస్తే అంటున్నారు. మీకు కూడా నమస్తే అండి. సింహప్రి ఎఫ్ఎం డైరెక్టర్ తమనం నాగేశ్వరరావు గారికి, సింహప్రి ఎఫ్ఎం టెక్నీషియన్స్ అందరికీ శుభ సాయంత్రం అంటున్నారు. మీకు కూడా శుభ సాయంత్రం అండి. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుంచి తబలా మస్తాన్ భాష కుటుంబ సభ్యులు ఫ్రెండ్స్ అందరి తరఫున బ్రహ్మ సినిమాలో నుంచి ముసిముసి నవ్వులలోన అనే పాటను కోరుతున్నారు. తప్పకుండా వినిపించగలరు అంటున్నారు. గుడ్ నైట్ అంటున్నారు. మీకు కూడా గుడ్ నైట్ అండి. బ్రహ్మ చిత్రంలోని ముసిముసి నవ్వుల్లో నా పాటను అందరి కోసం వినిపించగలరు అంటున్నారు. కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం మోరిపొలం నుండి పంతాడి శ్రీనివాసరావు గంగా భవాని అందరి కోసం బ్రహ్మ చిత్రంలో నుంచి ఈ పాట.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు హలో అభిరుచి. వాట్సాప్ ఆధారిత సినిమా పాటలు. మహానగరంలో మాయగాడు చిత్రం నుంచి మాకు పాటను ప్రసారం చేయండి అంటున్నారు. యుద్ధ మైలారం నుండి బాలకృష్ణ, శారదా, శ్రీనిధి, అఖిల్, కార్తికేయ, మీ అభిమాన శ్రోత నరేష్ అంటున్నారు. ఇంకా మా పాటలు వినిపించండి అంటున్నారు. పెద్దాపురం మండలం పెద్దాపురం గ్రామం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుండి బండారు త్రిమూర్తులు గుప్తా, గొల్లపూడి నాగలక్ష్మి. హాయ్ హలో గుడ్ ఈవినింగ్ మై డియర్ నెల్లూరు సింహపురి ఎఫ్ఎం ఆర్జే గారికి నమస్కారాలు అంటున్నారు. మీకు కూడా నమస్కారాలు అండి. డాడీ మూవీ నుంచి నా ప్రాణమా సుస్వాగతం అనే పాటను మా కోసం ప్రసారం చేయండి అని కోరుతున్నారు. ఇంకా ప్లీజ్ ప్లే ఆఖరి పోరాటం చిత్రం నుంచి ఇళయరాజా సంగీతంలో వేటూరి గారి రచనలో పాటలు ప్రసారం చేయండి అని కోరుతున్నారు. అందరి కోసం ఆఖరి పోరాటం చిత్రం నుంచి ఈ పాట.

అభిరుచిలో వాట్సాప్ ఆధారిత సినిమా పాటలు వింటూ ఉన్నారు. మెసేజ్ పంపిన అభిమాన శ్రోతలందరికీ కూడా ధన్యవాదాలు. సమయం 8:30 కావస్తోంది. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. భారత జపాన్ దేశాలు రక్షణ రంగంలో ఉమ్మడి ప్రాజెక్టుపై మొదటిసారిగా చారిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఉపాధి కల్పనతో పాటుగా గ్రామీణ జీవనోపాధిని పటిష్టం చేయడం ముఖ్యమైన లక్ష్యమని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. పెట్రోల్ డీజిల్ ధరలను ప్రభుత్వం నియంత్రణలో ఉంచిందని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి వెల్లడించారు. ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డుల కోసం నామినేషన్లను కేంద్ర మహిళా శిశు అభివృద్ది మంత్రిత్వ శాఖ ఆహ్వానిస్తోంది. భారత జపాన్ దేశాల మధ్య పరస్పర విశ్వాసం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆర్థిక, ఇంధన భద్రత, ఔషధ రంగం, రక్షణ, కృత్రిమ మేధస్సు, ఏఐ వంటి వివిధ రంగాలలో అనేక ఒప్పందాలను ఇరు దేశాలు ఈ రోజు కుదుర్చుకున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జపాన్ ప్రధానమంత్రి సనాయి తకైచితో న్యూఢిల్లీలో 16వ వార్షిక శిఖరాగ్ర స్థాయి చర్చలు జరిపారు. అనంతరం జరిగిన సంయుక్త విలేకరుల సమావేశంలో నరేంద్ర మోదీ మాట్లాడుతూ, భారత జపాన్ దేశాలు రక్షణ రంగంలో మొట్టమొదటిసారిగా ఉమ్మడి ప్రాజెక్టుపై చారిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకున్నాయని తెలిపారు. భారత జపాన్ ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో నేడు ఉన్నాయని, స్వేచ్ఛాయుత బహిరంగ ఇండో పసిఫిక్ ప్రాంతం అనేది రెండు దేశాలకు ఉమ్మడి ప్రాధాన్యతగా ఉందని ప్రధానమంత్రి పేర్కొంటూ,
1: భారత్ ఆర్ జపాన్ దోనో ఇకనామిక్ సెక్యూరిటీ ఆర్ ఎనర్జీ సెక్యూరిటీ కా మహత్వ అచ్చీ తర సమజ్తే హై. ఇసీ దిశా మే ఆజ్ హమ్నే ఇకనామిక్ సెక్యూరిటీ కే లియే ఏక్ జాయింట్ రోడ్ మ్యాప్ తయార్ కియా. ఇస్కే మాధ్యమ్ సే హమ్ సెమీకండక్టర్, క్వాంటమ్ ఆర్ అడ్వాన్స్ మటీరియల్ జైసే స్ట్రాటజిక్ క్షేత్రో మే సప్లాయ్ చైన్ రెజిలియన్స్ కో మజబూత్ కరెంగే. ఇండియా జపాన్ బయోగ్యాస్ ఇనిషియేటివ్ కే మాధ్యమ్ సే హమే భారత్ మే 1000 బయోగ్యాస్ ఆర్ ఆర్గానిక్ ఫర్టిలైజర్ ప్లాంట్స్ లగానే మే సహాయతా మిలేగి.
0: అంతకుముందు రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో జపాన్ ప్రధానమంత్రి తకేచికి లాంఛనప్రాయ స్వాగతం లభించింది. 3 రోజుల భారత పర్యటన కోసం జపాన్ ప్రధానమంత్రి నిన్న సాయంత్రం న్యూఢిల్లీ చేరుకున్నారు. గ్రామాలలో ఉపాధి అవకాశాలు గణనీయంగా పెంచేందుకు ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర గ్రామీణాభివృద్ది, వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్ వీబీజీ రాంచీ చట్టం 2025 ద్వారా దేశవ్యాప్తంగా ఉపాధి కల్పనతో పాటుగా గ్రామీణ జీవనోపాధిని పటిష్టం చేయడం ముఖ్యమైన లక్ష్యమని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి తిరుపతి జిల్లా మొక్కువారిపల్లె గ్రామంలో వీబీజీ రామ్జీ పథకాన్ని కేంద్ర మంత్రి ఈరోజు ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతంలో అందరికీ ఉపాధి కల్పించడమే ఈ పథకం ఉద్దేశమన్నారు. ఈ పథకం కింద ఉపాధి కల్పన దినాలను 100 రోజుల నుండి 125 రోజులకు పెంచినట్లుగా కేంద్ర మంత్రి వెల్లడించారు. దీనికోసం కేంద్ర ప్రభుత్వం 96,600 కోట్ల రూపాయలు కేటాయించిందని, రాష్ట్రాలు కూడా తమ వాటాను అందించడంతో మొత్తం వ్యయం 151,282 కోట్ల రూపాయలకు చేరుకుందని ఆయన వివరిస్తూ,
2: 2,86,000 పంచాయతే హై ఔర్ 5 సాల్ మే వికసిత్ భారత్ జీ రామ్ జీ యోజనా మే 7.5 లాఖ్ కరోడ్ రూపాయ ఖర్చా హోంగే. మత్లబ్ 5 సాల్ మే హర్ పంచాయత్ కో 2 కరోడ్ రూపాయ సే జ్యాదా మిలేంగే, హర్ సాల్ 2 కరోడ్ రూపాయ. ఔర్ యే పైసా ఠీక్ సే గావ్ మే ఖర్చ్ హో గయా తో మజ్దూరో కో రోజ్గార్ తో మిలేగా హీ, లేకిన్ గావ్ కీ తస్వీర్ భీ బదల్ జాయేగీ ఔర్ వహాన్ కీ జనతా కీ తక్దీర్ భీ బదల్ జాయేగీ.
0: అమర్నాథ్ యాత్ర కోసం 4,822 మంది యాత్రికులతో కూడిన మొదటి బృందాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఈరోజు ప్రారంభించారు. జమ్మూలోని భగవతి నగర్ యాత్రి నివాస్ బేస్ క్యాంప్ నుండి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య 57 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగనుంది. ఇదిలా ఉండగా అమర్నాథ్ క్షేత్ర దర్శనానికి బాల్తాల్ రూట్లో వెళ్తున్న భక్తుల తొలి బృందానికి జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిపై ఉన్న చందర్కోట్ వద్ద ఘన స్వాగతం లభించింది. అమర్నాథ్ యాత్ర సాఫీగా సురక్షితంగా సాగేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేపట్టింది. భారతదేశం ఎలక్ట్రిక్ మొబిలిటీ రంగం వైపు పయనించడం ద్వారా సుస్థిర పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థకు బాటలు వేస్తోందని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి

0: కిలోమీటర్లకు అది పెరిగిందని కేంద్ర మంత్రి గుర్తు చేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. దేశంలో రాబోయే 6 నుండి 12 నెలల్లో దేశ వార్షిక చమురు శుద్ది సామర్థ్యాన్ని 300 మిలియన్ మెట్రిక్ టన్నులకు పెంచనున్నట్లు పెట్రోలియం సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి వెల్లడించారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, భారతదేశం తన చమురు శుద్ది సామర్థ్యాన్ని వేగంగా విస్తరిస్తోందని తెలిపారు. 10 ఏళ్ల విరామం తర్వాత మొదటి గ్రీన్ఫీల్డ్ రిఫైనరీని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. పశ్చిమాసియా సంక్షోభ సమయంలో పరిస్థితులను భారత్ సమర్థవంతంగా నిర్వహించిన తీరు గురించి ప్రస్తావిస్తూ, కేంద్ర ప్రభుత్వం చాలా కాలం పాటు పెట్రోల్ డీజిల్ ధరలను నియంత్రణలో ఉంచిందని గుర్తు చేశారు. అదేవిధంగా వాటిపై విధించే పన్నులను తగ్గించిందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రజల ప్రయోజనాలకే అత్యంత ప్రాధాన్యతనిచ్చిందన్నారు. గత 4 ఏళ్లలో పెట్రోల్ ధర కేవలం 5.58%, డీజిల్ ధర 6.23% మాత్రమే పెరిగాయని కేంద్ర మంత్రి పేర్కొంటూ,
1: The energy situation in India, in my view, has to be on availability. And the second of those considerations is affordability. There has been no increase in prices for the consumer for the simple reason that the Honorable Prime Minister, on 3 occasions, he reduced the excise duty on petrol and diesel. So instead of passing the increase on to the consumer, our fiscal system, which absorbed that increase.
0: బీహార్లోని బంకీపూర్, మధ్యప్రదేశ్లోని దతియా, గుజరాత్లోని మంజల్పూర్ శాసనసభ నియోజకవర్గాలకు ఉప ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు ప్రకటించింది. ఈ స్థానాలకు ఈ నెల 30న పోలింగ్ జరగనుంది. 3 ఆగస్టున ఓట్ల లెక్కింపు చేపడతారు. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యకుడు నితిన్ నబీన్ రాజీనామా కారణంగా బంకింపూర్ నియోజకవర్గం ఖాళీ కాగా, కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజేంద్ర భారతి అనర్హత వేటుకు గురి కావడంతో దతియా నియోజకవర్గం ఖాళీ అయింది. అలాగే బీజేపీ ఎమ్మెల్యే యోగేష్ భాయ్ నరందాస్ పటేల్ మరణంతో మంజల్పూర్ నియోజకవర్గం ఖాళీ ఏర్పడింది. ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డుల కోసం నామినేషన్లను ఆహ్వానిస్తున్నట్లు కేంద్ర మహిళా శిశు అభివృద్ది మంత్రిత్వ శాఖ తెలిపింది. 5 నుండి 18 ఏళ్ల వయస్సు గల పిల్లల అసాధారణ విజయాలను గుర్తించేందుకు ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ 2026 అవార్డుల కోసం ఈ నామినేషన్లను ఆహ్వానిస్తోంది. క్రీడలు, సామాజిక సేవ, సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణం, కళలు, సంస్కృతి రంగాలలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన బాలలకు ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డులను ప్రదానం చేస్తారు. క్లిష్ట పరిస్థితుల్లో అసాధారణ ధైర్య సాహసాలు ప్రదర్శించిన వారికి కూడా ఈ అవార్డులను అందజేస్తారు. దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేదీ జూలై 31గా పేర్కొంది. ఇక దరఖాస్తులను awards.gov.in అనే ఆన్లైన్ పోర్టల్ ద్వారా నామినేషన్లు సమర్పించవచ్చని మంత్రిత్వ శాఖ తెలిపింది. విబిజీ రామ్జీ పథకాన్ని మధ్యప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ప్రారంభించారు. గ్రామీణ ఉపాధి, జీవనోపాధిని పెంపొందించడమే ఈ పథకం లక్ష్యం. ఈ సందర్భంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో బహిరంగ సభలు, పథకం గురించి అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. దీని కింద గ్రామీణ కుటుంబాలకు ఇప్పుడు సంవత్సరానికి 125 రోజుల పనికి హామీ లభిస్తుంది. అదేవిధంగా వేతనాలను కూడా పెంచారు. చెల్లింపులు 1 వారం రోజుల్లోగా నేరుగా బ్యాంకు ఖాతాలకు జమ చేస్తారని అధికార వర్గాలు వెల్లడించాయి. వాతావరణం. దేశంలోని బీహార్, కర్ణాటక అంతర్గత ప్రాంతాలు, జమ్మూకాశ్మీర్, లడక్, జార్ఖండ్, కేరళం, మాహే, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, ఈశాన్య ప్రాంతాలలో రానున్న 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం IMD అంచనా వేసింది. ప్రస్తుతం మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వీటి వల్ల ఆ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. ఈ నెల 7వ తేదీ వరకు మహారాష్ట్రలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నట్లుగా IMD పేర్కొంది. ఇదిలా ఉండగా నైరుతి ఋతుపవనాలు ఢిల్లీతో పాటు గుజరాత్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, హర్యానా, పంజాబ్, రాజస్థాన్లోని వివిధ ప్రాంతాలకు విస్తరించాయని IMD వెల్లడించింది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత్, జపాన్ దేశాలు రక్షణ రంగంలో ఉమ్మడి ప్రాజెక్టుపై మొదటిసారిగా చారిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఉపాధి కల్పనతో పాటుగా గ్రామీణ జీవనోపాధిని పటిష్టం చేయడం ముఖ్యమైన లక్ష్యమని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. పెట్రోల్, డీజిల్ ధరలను ప్రభుత్వం నియంత్రణలో ఉంచిందని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి వెల్లడించారు. ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డుల కోసం నామినేషన్లను కేంద్ర మహిళా శిశు అభివృద్ది మంత్రిత్వ శాఖ ఆహ్వానిస్తోంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు దేశభక్తి గీతం వింటారు.

0: దేశభక్తి గీతం విన్నారు.
1: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఆపాత ముద్ర గీతాలు వింటారు. ముందుగా అత్తాల మేడ ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.

ఆపాత మధుర గీతాలు వింటున్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 10 గంటలు కావస్తోంది. ఇప్పుడు జాతీయ లలిత మరియు జానపద సంగీత కార్యక్రమం వింటారు ఢిల్లీ నుండి. ఈ కార్యక్రమం న్యూ సాంగ్ ఎయిర్ యాప్లో ప్రసారమవుతుంది.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు ఫిలిం గీతాలు వింటారు. పూజా చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, వాణిజ్యరం గానం.

0: దసరా పుల్లోడు. ఈ చిత్రానికి ఘంటసాల, పీసుశీల గానం.
1: గట్టి కోసేపి పడుచు పిల్ల, నీ బయట కొంగు జారిందే గడుచు పిల్ల. పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్ల, నీ బయట కొంగు.

ఆపాతమధుర గీతాలు విన్నారు. ఆకాశవాణి సమయం 10:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఐసీసీ మహిళల T20 క్రికెట్ వరల్డ్ కప్ 2026లో భాగంగా ఇంగ్లాండ్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఇంగ్లాండ్లో జరిగే 2వ సెమీఫైనల్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం రేడియో సెట్లలో ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో మా కార్యక్రమాలు యథాతథంగా కొనసాగుతాయి.